పండగలు పెళ్లిళ్లు ఈవెంట్ ఏదైనా యాడ్ సంథింగ్ బ్యూటిఫుల్ టు యువర్ వార్డ్రోబ్ విత్ సెకండ్ స్కిన్ హ్యాపెనింగ్ ఆన్ మే 16th అండ్ 17th ఫ్రమ్ 12 PM టు 7 PM అట్ 608 సౌత్ వాలీరాంజ్ పార్క్వే యూనిట్ 108 అర్వింగ్. ఫర్ ప్రివ్యూస్ అండ్ కలెక్షన్స్ విజిట్ secondskin.usa ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ కాల్ 972-829-520.

ఏమైందా? ఆ రోజు వరకు హాయిగా ఎలా పడితే అలా తిరుగుతూ గడిపేసేవాడిని. కానీ ఆ రోజు నుంచి తిరుగుళ్ళు నో ఛాన్స్, దాదాగిరి నో ఛాన్స్, ఓన్లీ రొమాన్స్.

జీవితంలో దేని మీద ఆశపడాను నేను, ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను. ఎన్నో కలలు కన్నాను. ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒకరోజు ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆ అమ్మాయికి పెళ్లిపోయింది.

0: తెలియంది.
1: తర్వాత తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది.

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

చైలచల సాంగ్ వినేశారు అండ్ ఇదైతే మన వాసవికి చాలా నచ్చిన సాంగ్ అండ్ నాకు కూడా అనమాట. సో మీరు కూడా మళ్ళీ వింటర్లే అని చెప్పేసి ప్లే చేసేసాను. అండ్ యూ ఆర్ ట్యూనింగ్ టు రేడియో సర్బీ 107.9 FM HD3 అండ్ మీతో ఉంది మీ ఆజే సుష్మో ఆన్ నాన్ స్టాప్ ఫన్. అండ్ ఈ రోజు మండే వచ్చేసింది కాబట్టి మళ్ళీ నేను వచ్చేసాను. అండ్ మండే వచ్చిందంటే అందరికి తెలుసు ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు వచ్చేస్తాయి, అదే మన ఆఫీస్ కష్టాలు వచ్చేస్తాయి కదా. అండ్ ఈ వీకెండ్ అయితే నేను ఒక వెడ్డింగ్ అటెండ్ అయ్యి వచ్చాను అనమాట ఓహయోలో. సో అలా వెడ్డింగ్ లో ఫ్రెండ్స్ తో అంత బాగా ఎంజాయ్ చేసి ఒక 3-4 డేస్ మళ్ళీ బ్యాక్ టు నార్మల్ లైఫ్ ఆఫీస్ మీటింగ్స్ అంటే కొంచెం బాధగా ఉంది, కొంచెం కాదులేండి చెప్పాలంటే చాలా బాధగా ఉంది. బట్ ఏం చేస్తాం, రియాలిటీ మన లైఫ్ అంతే కదా. సో ఈ వెడ్డింగ్ లో నేనున్నప్పుడు నాకు ఒక అబ్జర్వేషన్ వచ్చిందనమాట, అది సోషల్ మీడియా గురించి. మరి ఆ సోషల్ మీడియా గురించి నాకేం అనిపించింది, మనం ఏం మాట్లాడుకోబోతున్నాం అనేది నేను త్వరలో వచ్చేసి చెప్పేస్తాను. అండ్ అప్పటి వరకు అయితే ఈ సాంగ్ వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి

చంద్రకళ సాంగ్ వినేశారు ఫ్రమ్ ది మూవీ అదర్స్. అండ్ ఎస్ మీరు ట్యూన్ ఇన్ అయ్యున్నారు రేడియో సర్బి 107.9 ఎఫ్ఎం HD3 అండ్ మీతో ఉంది మీ ఆచే సుష్మా నాన్ స్టాప్ ఫన్. అండ్ ఎస్ ఇందాక వెడ్డింగ్ కి వెళ్ళాను నాకు ఒకటి అనిపించింది అని చెప్పాను కదా, అదేంటంటే సోషల్ మీడియా గురించి. సో బేసిక్ గా వెడ్డింగ్ జరుగుతున్నా కూడా మనకి సోషల్ మీడియాలో ఉన్న కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. లైక్ ఈ రీల్ చేద్దాం, ఈ ఫొటోస్ పోస్ట్ చేసుకుందాము, లేకపోతే ఇది స్టోరీ పెట్టాలి, ఇలా మనకి ఎక్కువ ఉంటాయి అనమాట. ఒక కప్పు తప్పు పిక్ తీసి అర్జెంట్ గా స్టోరీ పెట్టేయాలి. ఇలా మనకి ఎప్పుడు కూడా ఏ ఈవెంట్ జరిగినా ఆర్ మనం ఎక్కడున్నా కూడా మన మైండ్ లో రన్ అయ్యేది మాత్రం సోషల్ మీడియా గురించి, ఎస్పెషల్లీ ఇన్స్టా అనుకుందాం. ఇప్పుడైతే ఇన్స్టాగ్రామ్ గురించి ఎక్కువ మనకి మైండ్ లో రన్ అవుతూ ఉంటుంది కదా. సో ఈ రోజు మనం సోషల్ మీడియా గురించి మాట్లాడుకోబోతున్నాం. లైక్ ఎలా మాట్లాడుకోబోతున్నాం, ఏం మాట్లాడుకోబోతున్నాము అంటే, సోషల్ మీడియా ఉంటుంది, సోషల్ మీడియాలో అన్ని పోస్ట్ చేస్తాము, బట్ లైఫ్ లో మాత్రం లోన్లీగానే ఫీల్ అవుతూ ఉంటాము. అసలు ఎందుకు అలా జరుగుతుంది, ఏంటి, మనం ఎందుకు అలా సోషల్ మీడియాని ఒక మీడియం గా లైక్ మన లైఫ్ కి రిలేట్ చేసుకుంటున్నాము, ఇదంతా మాట్లాడుకుందాము. కొంచెం రిలేటబుల్, కొంచెం ఎమోషనల్ అండ్ కొంచెం ఫన్నీ, అండ్ ఆల్సో కొన్ని ఫ్యాక్ట్స్ కూడా మాట్లాడుకుందాము అబౌట్ దిస్. అండ్ ఎస్, అండ్ ఆల్సో ఒక ఫన్ గేమ్ కూడా ఆడదాము. ఆ ఫన్ గేమ్ ఏంటి అంటే, యాజ్ యూజువల్ నేను మీకు ఒక స్టోరీ చెప్తానన్నమాట. స్టోరీ అంటే ఏదో బాహుబలి ఆర్ఆర్ఆర్ అంత పెద్ద పెద్ద స్టోరీస్ చెప్పను, జస్ట్ ఒక షార్ట్ స్టోరీ చెప్తానన్నమాట. ఒక 6 to 7 లైన్స్ అనుకోండి, అలా ఒక చిన్న స్టోరీ చెప్తాను. లైక్ ఒక పర్సన్ ఇంకొక పర్సన్ ఏం చేశారు ఏంటి అనేది. అండ్ ఆ స్టోరీ నేను ఒక్కసారే చెప్తాను, అండ్ ఆ స్టోరీలో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. మీరు మండే రోజు మీ బ్రెయిన్ ఎంత షార్ప్ గా యాక్టివ్ గా ఉందో చూద్దాము. సో ఆ క్వశ్చన్ ఆన్సర్ తెలిస్తే 9726361966 కి కాల్ చేసి చెప్పేయచ్చు. అండ్ దాంట్లో సో జాగ్రత్తగా వినండి, ఎందుకంటే నేను ఒక్కసారి ఈ స్టోరీ చెప్తాను అండ్ వెంటనే క్వశ్చన్ అడుగుతాను కాబట్టి. సో మన ఫస్ట్ స్టోరీ ఏంటి అంటే, రాహుల్ మార్నింగ్ 10 కి లేచి ఆఫీస్ కి వెళ్లాడు అండ్ ఫస్ట్ కాఫీ తాగాడు. తర్వాత 11 కి ఒక మీటింగ్ అటెండ్ అయ్యాడు అండ్ లంచ్ లో బిర్యానీ అండ్ కోక్ తిన్నాడు. అండ్ అలాగే ఆఫ్టర్నూన్ తన ప్రాజెక్ట్ మీద వర్క్ చేశాడు. అండ్ ఆ ప్రాజెక్ట్ ఏంటి అంటే AI రిలేటెడ్ అనమాట. అండ్ ఈవినింగ్ 7 కి ఇంటికి వచ్చేసి క్రికెట్ చూశాడు. సో మన రాహుల్ లంచ్ లో ఏం తిన్నాడు? మీరు కానీ ఈ స్టోరీ కరెక్ట్ గా వినుంటే నేను లంచ్ లో రాహుల్ ఏం తిన్నాడో అనేది చెప్పాను. సో అది తెలిస్తే టూ లెట్ మీ నో 9726361966 కి. అండ్ ఆల్సో సోషల్ మీడియా గురించి కూడా మనం మాట్లాడుకుంటూనే ఉందాము. ఇప్పుడైతే మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, వింటూ వింటూనే ఉండండి రేడియో సుర్బి 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మాతో.

వెల్కమ్ బ్యాక్ అండ్ యూ ఆర్ ట్యూన్ ఇన్ టు రేడియో సూపర్ 107.9 ఎఫ్ఎం హెచ్డి 3 నాన్ స్టాప్ ఫన్ వింటున్నారు మీ ఆర్జే సుష్మాతో. అండ్ ఎస్, ఇందాక నేను ఒక స్టోరీ చెప్పి దానిలో క్వశ్చన్ అడుగుతాను అని చెప్పి అడిగాను కదా. సో నేను ఆ స్టోరీ చెప్పేటప్పుడు ఒక చిన్న మిస్టేక్ చేశాను అనమాట. నేను బేసిక్ గా ఎవరైనా ఈ స్టోరీ కరెక్ట్ గా వింటారా, కరెక్ట్ గా ఆన్సర్ చెప్పగలుగుతారా లేదా, మండే కదా అంత యాక్టివ్ గా ఉన్నారా లేదా అని టెస్ట్ చేద్దాం అనుకున్నాను. బట్ మన లిజనర్స్ ఎంత యాక్టివ్ గా ఉన్నారంటే వాళ్ళు రిటర్న్ లో నన్నే టెస్ట్ చేస్తున్నారనమాట. నేను మిస్టేక్ చేశాను అని చెప్పేసి నాకే చెప్పారు. ఏం మిస్టేక్ చేశాను అంటే, ఇన్ కేస్ మీరు వినుంటే, నేనేం చెప్పానంటే లంచ్ లో బిర్యానీ అండ్ కోక్ తిన్నాడు అని అన్నాను. సో లంచ్ లో బిర్యానీ తిని కోక్ తాగాడు అని చెప్పాలి. బట్ నేను బిర్యానీ అండ్ కోక్ తిన్నాడు అనేసాను. సో దానికి మనకి ఎనీవే లంచ్ లో ఏం తిన్నాడు అని అడిగిన దానికి కృష్ణప్రియ గారు కాల్ చేసి చెప్పారు బిర్యానీ అండ్ కోక్. అలాగే బాలాజీ గారు అండ్ ఆద్విక్ కూడా కాల్ చేసి చెప్పారు బిర్యానీ అండ్ కోక్ అని చెప్పేసి. పర్లేదు, చాలా యాక్టివ్ గానే ఉన్నారు మన లిజినెస్. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఆర్ నెక్స్ట్ స్టోరీ చెప్పే ముందు నేను సోషల్ మీడియా గురించి మాట్లాడదాము అనుకున్నాను కదా. సో ఒకసారి ఆలోచించండి, మన ఫోన్ లో ఇన్స్టాగ్రామ్ ఉంది, వాట్సాప్, స్నాప్చాట్, ఫేస్బుక్, టెలిగ్రామ్, లింక్డ్ఇన్, ఇలా చాలా ఉంటాయి. అండ్ అఫ్కోర్స్ డేటింగ్ యాప్స్ కూడా ఉంటాయి. బట్ స్టిల్ పీపుల్ ఎందుకు లోన్లీగా ఫీల్ అవుతున్నారు? ఇన్ని యాప్స్ ఉన్నాయి, ఇంత ఉన్నాయి, మనం రెగ్యులర్ గా పీపుల్ తో కనెక్ట్ అవుతూ ఉంటాము, బట్ స్టిల్ మనకి ఆ లోన్లీనెస్ అనేది అలానే ఉంటుంది. ఆన్లైన్ లో చాలా మంది జనాలు ఉంటారు, కానీ రియల్ లైఫ్ లో సైలెన్స్ ఉంటుంది. పీపుల్ ఇంత ఉన్నాయి, మనం రెగ్యులర్ గా పీపుల్ తో కనెక్ట్ అవుతూ ఉంటాము, బట్ స్టిల్ మనకి ఆ లోన్లీనెస్ అనేది అలానే ఉంటుంది. ఆన్లైన్ లో చాలా మంది జనాలు ఉంటారు, కానీ రియల్ లైఫ్ లో సైలెన్స్ ఉంటుంది. పీపుల్ ఇంతకు ముందు అయితే వీకెండ్స్ కోసం వెయిట్ చేసేవాళ్ళు, ఎందుకు అంటే ఫ్రెండ్స్ ని కలవాలి, ఏంటి అది ఇది అని చెప్పి. బట్ ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ని కలిసినప్పుడు మీరు అనుకుంటున్నారా వాళ్ళతోనే టైం స్పెండ్ చేస్తున్నారని, ఆర్ అందరిలాగా లైక్ ఎక్కువ చేసేది ఏంటి అంటే ఫోన్ లోనే ఉంటున్నారనమాట. బేసిక్ గా ఫ్రెండ్స్ తో ఉన్నా కూడా మధ్యలో ఒకసారి ఇన్స్టాగ్రామ్ చూసుకోవాలి, వాట్సాప్ చూసుకోవాలి, అన్ని చూసుకుంటూనే ఉంటాం మనం. సో అలాగే రెస్టారెంట్ కి వెళ్ళినా కూడా ఒక పర్సన్ ఫొటోస్ దిగుదామంటారు, ఒక పర్సన్ రీల్స్ చేద్దామంటారు, అండ్ ఇంకొకరు కాన్స్టెంట్ గా నోటిఫికేషన్స్ చెక్ చేసుకుంటూ ఉంటారు. నా అలాంటి వాళ్ళు ఏదో మనకి 10 మెసేజ్లు వచ్చేస్తాయి అన్నట్టు చెక్ చేసుకుంటాం. అండ్ ఇంకొక పర్సన్ అయితే సీక్రెట్ గా ఎవరినో స్టాక్ చేస్తూ ఉంటారు. బట్ వీటన్నిటి బెస్ట్ పార్ట్ ఏంటి అంటే, అసలు సోషల్ మీడియా ఉండకూడదా, ఇలాంటి పిక్స్ తీసుకోకూడదా, రీల్స్ చేయకూడదా అంటే ఆబ్వియస్లీ చేయాలి. ఇవన్నీ మనకి బెస్ట్ మూమెంట్స్, బెస్ట్ యాంగిల్స్ అండ్ బెస్ట్ స్మైల్స్. బట్ మన లైఫ్ లో బెస్ట్ థింగ్ అంతా మనం సోషల్ మీడియాలో పెడుతున్నాం, కానీ మన లైఫ్ లో ఉండే బాధలు ఆర్ పానిక్ అటాక్స్, లోన్లీనెస్, ఓవర్ థింకింగ్, ఇలా ఇవన్నీ మనం ఎక్కడ సోషల్ మీడియాలో పెట్టం. ఇన్ కేస్ ఎవరమన్నా ఒక సాడ్ కొటేషన్స్ షేర్ చేసినా కూడా అందరూ ఏదో షో స్టార్ట్ చేసేసాడు, ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టాలా ఇవన్నీ అనే దానికి వచ్చారు. సో సోషల్ మీడియా అనేది ఓన్లీ మన హ్యాపీనెస్ షేర్ చేసుకోవడానిక ఆర్ సాడ్నెస్ కూడా షేర్ చేసుకోవచ్చా? ఇన్ కేస్ చేసుకుంటే, చేసుకోవడంలో తప్పలేదు కదా, చేసుకుంటే ఎవరైనా మనల్ని షో అంటున్నారు, ఇలా ఎవరైనా ఫీల్ అవుతున్నారా? ఎస్, నాకు తెలిసి ఇలా చాలా జరుగుతుంది. బట్ మీరేమనుకుంటున్నారో డు లెట్ మీ నో. అండ్ ఎస్, ఇప్పుడు సెకండ్ స్టోరీ కూడా చెప్పేస్తాను. సో సెకండ్ స్టోరీ ఏంటి అంటే, స్వప్న అనే ఆవిడ ఇర్వింగ్ లో ఉంటారు, డాలస్ లో. అండ్ ఆవిడకి పొద్దున్నే లేచే అలవాటు లేదు. సో ఆవిడ 10 చిన్నగా లేచి అలా ఎక్కడికైనా వెళ్దాము సండే రోజు అనుకుని వాల్మార్ట్ కి వెళ్ళింది. అక్కడ ఆవిడ మిల్క్, ఆనియన్స్, దోశ బ్యాటర్, చిప్స్ ఇవన్నీ కొనుక్కుంది. వాల్మార్ట్ లో దోశ బ్యాటర్ ఎందుకు దొరుకుతుంది అని అడగండి. ఈ మధ్య దొరుకుతుందేమో ఆవిడకి, అలానే చెప్పుకుందాం. అండ్ తర్వాత స్టార్ బక్స్ నుంచి కాఫీ తీసుకుని ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చాక ఆవిడ ఒక సీరియల్ చూస్తూ కాఫీ తాగింది. సో స్వప్న గారు ఎక్కడికి వెళ్లారు డు లెట్ మీ నో. అండ్ ఇదైతే చాలా ఈజీ అనమాట, నేను 2 చెప్పేశాను కాబట్టి నాకు తెలిసి మీరు అందరు కూడా చాలా షార్ప్ గా ఉన్నారు కాబట్టి వెంటనే చెప్పేస్తారు అనుకుంటున్నాను. డు లెట్ మీ నో 9726361966. అండ్ ఆల్సో సోషల్ మీడియా గురించి కూడా మాట్లాడుకుందాము. డు లెట్ మీ నో యువర్ ఒపీనియన్స్. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, వింటూ వింటూనే ఉండండి రేడియో సూపర్ 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మతో.

0: పీపుల్ పెద్ద మూవీ నుంచి రైరారా సాంగ్ వినేశారు అండ్ యూ ఆర్ ట్యూన్ ఇన్ టు నాన్ స్టాప్ ఫన్ విత్ మీ సుష్మా. అండ్ ఇందాక నేను చెప్పిన స్టోరీలో ఎక్కడికి వెళ్లి తీసుకున్నారు గ్రాసరీస్ అని అడిగాను, సో లత గారు కాల్ చేసి చెప్పేశారు వాల్మార్ట్ నుంచి అని. కరెక్ట్ ఆన్సర్ లత గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అండ్ ఎస్, ఇంకా ఇలాంటి స్టోరీస్ చెప్తాను అండ్ ఆల్సో సోషల్ మీడియా గురించి మాట్లాడుకుందాము. బట్ బిఫోర్ దాట్
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: Hi. నేను మీ బ్లూబెరీ మఫిన్, నన్ను 40% ప్రిజర్వేటివ్ చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
3: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దునే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
4: Radio Surabhi Revisit.
5: పళ్ళు చూపు అంటున్నా.
6: We have Shine Star Dental Care, our very own Telugu dentist.
7: చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారండి ఇవన్నీ.
6: స్పైస్ ర్యాక్ ఉంది కదండి, వాళ్లే అంత చూసుకుంటారు.
8: హాయా, హలీ, రుమాలి రోటీ, నాటుకోడి కర్రీస్ అండ్ మచ్ మోర్. PNR Indian Cafe.
9: Thank you for being in our journey.
10: అమ్మా ఆవకాయ రేడియో సురభి, ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి, ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్, అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం. అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాడా బాబాయ్. థ్యాంక్ యూ.

బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. అండ్ ఎస్, నిన్న మా హ్యాపీ మదర్స్ డే అందరికి కూడా, మదర్స్ డే కాబట్టి మన రేడియో సిరిపిల్లో కూడా చాలా అమ్మ రిలేటెడ్ గా చాలా మాట్లాడుకున్నాము అండ్ చాలా ప్రోగ్రామ్స్ లో అంత అమ్మ గురించి మాట్లాడుకున్నాము. అండ్ ఎస్, అందుకే ఈ సాంగ్ కూడా ప్లే చేశాను. ఇట్స్ అ వెరీ స్పెషల్ డే. సో ఎస్, అండ్ మనం సోషల్ మీడియా గురించి మాట్లాడుకుంటున్నాం కదా, సో ఇందాక నేను చెప్తూ ఉన్నాను మన సంతోషాలే కాదు బాధలు కూడా మనం సోషల్ మీడియాలో పెట్టుకోవచ్చు, పెట్టుకోవాలి కూడా. ఎందుకంటే యూనో లైక్ మన లైఫ్ అంతా మనం ఈ మధ్య సోషల్ మీడియాలోనే పెడుతున్నాం కదా. సో సంతోషాలన్నీ పెట్టుకున్నప్పుడు వై నాట్ సాడ్నెస్, ఎందుకు మనం బాధగా ఉన్నప్పుడు పెట్టుకోకూడదా, పెట్టుకోవచ్చు. అలా పెట్టుకున్నప్పుడు ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా పెట్టుకుంటే అబ్బా వీడి బాధ ఏంటి, వీడేంటి సగం డిప్రెషన్ లోనే ఉంటాడు అనుకునే బదులు ఒకసారి చెక్ చేయండి అసలు ఏమైంది, ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నావు.

చెప్పండి. మహా అయితే ఒక 5 మినిట్స్ or 10 మినిట్స్ పడుతుందేమో తనతో మాట్లాడడానికి, బట్ ఆ రోజు అతనికి ఆ మళ్ళీ ఆ డిప్రెషన్ పోయి హ్యాపీగా ఉంటాడేమో, అతని ప్రాబ్లం మనం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, బట్ స్టిల్ వినడానికి ఒకరు ఉంటే చాలు అనుకుంటారు కదా. సో అలా అనమాట. సో సోషల్ మీడియాలో ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ సాడ్ పెట్టుకోండి, అండ్ ఎస్ 1 or 2 పీపుల్ కైండ్ గా ఉంటారు అండ్ అలాగే మనల్ని అడుగుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ నేను మాట్లాడాలి సోషల్ మీడియా గురించి, అండ్ దానిలో ఏంటి అంటే కంపారిజన్ గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను. సో సోషల్ మీడియా నుంచి మనకి బిగ్ కంపారిజన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఆ కంపారిజన్ ఏంటి ఎలా అనేది నేను మళ్ళీ మాట్లాడతాను. బట్ బిఫోర్ దాట్ రీడి సురభి జాతర గురించి మాట్లాడుకుందాము. అండ్ ఈసారి కూడా జాతర వచ్చేస్తుంది విత్ సో మచ్ ఎక్సైట్మెంట్. అండ్ బిగ్గెస్ట్ హైలైట్ ఏంటి అంటే సీతారాముల కళ్యాణం జరగబోతుంది ఇన్ అసోసియేషన్ విత్ మాట. ఏ సెలబ్రేషన్ యూ డెఫినెట్లీ డోంట్ వాంట్ టు మిస్. అండ్ అదొక్కటే కాదు, మెగా కోలాటం కూడా జరుగుతుంది. ఎస్, ఈసారి మాత్రం కోలాటం అబ్సల్యూట్లీ ఫ్రీ. ఇంకా డెలిషియస్ ఫుడ్ బూత్స్, వెండో స్టాల్స్, ఆర్జే అవార్డ్స్ కూడా ఉన్నాయి. సో మీరు కూడా మీ ఫేవరెట్ ఆర్జేస్ కి ఓట్ చేసేయచ్చు. అండ్ కమ్యూనిటీ రికగ్నిషన్ అవార్డ్స్, డార్జిలింగ్ ఫ్యాషన్ షో, స్టార్ట్అప్ స్ట్రీట్ అండ్ బిగ్ సర్ప్రైజ్ ఫినాలే కూడా ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా ఒకటే దగ్గర జరుగుతున్నాయి, జూన్ 7, 2026 అట్ ఫ్రిస్కో ఫ్లయర్స్ అనమాట. రిజిస్ట్రేషన్స్ కోసం కానీ, ఓటింగ్ కానీ, నామినేషన్స్, ఇంకా టికెట్స్ ఫర్ కళ్యాణం ఇవన్నీ కూడా వన్ ప్లేస్ లో దొరుకుతాయి. ఎక్కడ అంటే www.radiosurabhi.com/rsj. అండ్ స్పాన్సర్షిప్స్ కోసం మీరు కాల్ చేయొచ్చు 5168516919. నెంబర్ ఏంటి 5168516919, ఆర్ ఈమెయిల్ చేయొచ్చు admin@radiosurabhi.com. మన జాతరని మన వేడుకలాగా జరుపుకుందాం. అండ్ ఎస్, ఇంకొక స్టోరీస్ కూడా చెప్తూ ఉన్నాను కదా. సో ఆ స్టోరీస్ లో నేను నెక్స్ట్ చెప్పే స్టోరీ ఏంటి అంటే, సిద్ధు అనే ఒక అతను టెక్సాస్ లో అపార్ట్మెంట్ లో ఉంటాడు. ఆ అపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు అతను మార్నింగ్ లేచి మ్యాగీ చేసుకున్నాడు ఒక రోజు. అండ్ అలాగే ఆఫీస్ కాల్స్ అటెండ్ అయ్యాడు, పాపం అతను వర్క్ ఫ్రం హోమ్ చేస్తాడు అనుకుంటాను. అలాగే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి ఆఫ్టర్నూన్ టైంలో జిమ్ కి వెళ్ళిపోయాడు. అండ్ జిమ్ నుంచి వచ్చాక కర్డ్ రైస్ తిన్నాడు అండ్ మమ్మీకి వీడియో కాల్ చేశాడు. సో కిరణ్ మార్నింగ్ ఏం చేసుకున్నాడు, డూ లెట్ మీ నో 9726361966. అండ్ ప్రతిమేంద్ర కోసం ఇంకో సాంగ్ వస్తుంది. వింటూ వింటూనే ఉండండి రేడియో సుర్భి 107.9 FM HD3, మీ ఆర్జే సుష్మాతో.

You are tuned into Radio Surabhi 107.9 FM HD3 and meeru vintunnaru non stop fun with me Sushma. And yes, indagati nunchi manam social media gurinchi maatladukuntunnamu and also chinni chinni stories cheppi mee brain ni nenu test chestunnanu Monday roju. So and yes, indaka nenu adigina question ki mana Siddhu em chesukoni tinnadu morning ani adiganu and daniki Latha garu call chesi correct ga answer cheppesaru Maggie ani cheppi. Good andi Latha garu correct ga answer chestunnaru Latha garu. And yes, manam ippudu social media gurinchi maatladukundamu before I tell you one more story anamata. Enduku ante papam adutune annanu kada, so alla nenu kuda concept maatladdamu. Maatladakunda only adigi meeru maatladutu unte ilaaga nenu kuda maatladali kada, andukane anamata. So social media gurinchi ippudu manam happiness ivanni sadness kuda share chesukovali ani cheppanu kada, alage comparison gurinchi maatladtanu annanu. సో ఈ కంపారిజన్ ఏంటి అంటే, ఇంతకు ముందు మనకి అన్ని డీటెయిల్స్ తెలియవు అనమాట. బేసిక్ గా మన చిన్నప్పుడు కానీ ఆర్ ఇంతకు ముందు ఉన్న టైంలో ఎవరైనా కాల్ చేసి నేను ఇల్లు కొన్నాను అంటే ఓ అవునా నైస్ అని అప్పుడు తెలుస్తుంది మనకి. ఆర్ ఇంకొకరికి ఎవరికైనా ప్రమోషన్ వచ్చి ఒక 1 crore అట్లా ఎక్కువ జాబ్ వచ్చింది అనుకోండి, అది కూడా మనకి వాళ్ళు చెప్తేనో లేకపోతే ఎవరి ద్వారానో తెలుస్తుంది ఇలా అనమాట. బట్ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఇన్స్టెంట్ గా అన్ని తెలిసిపోతున్నాయి. అండ్ అవన్నీ కూడా నార్మల్ గా తెలియడం కాదు, కానీ మనం చూస్తున్నాము వాళ్ళ హ్యాపీనెస్ చూస్తున్నాము ఇలా. సో అందరూ మన హ్యాపీనెస్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారా మన కోసం అంటే కాదు. మన హ్యాపీనెస్ చూసి కుళ్ళుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అండ్ కుళ్ళుకోవడం ఏమో గానీ కంపేర్ చేసుకుంటారు అనమాట. ఓ ఈ అబ్బాయికి 1 crore వచ్చేసింది, నాకు ఇంకా 1 crore ప్యాకేజ్ ఏం రాలేదు, ఆర్ నాకు అసలు జాబే రాలేదు, ఇలాంటివి చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. ఒకరికి ఎంగేజ్మెంట్ అయింది, ఒకరికి పెళ్ళైంది, ఒకరి

వల్ల సోషల్ మీడియా చూస్తున్నప్పుడు మీకెవరికన్నా అనిపించిందా మనం ఏంటి లైఫ్ లో వెనుక పడిపోయాము అని చెప్పేసి డూ లెట్ మీ నో. అండ్ ఎస్, ఈ కంపారిజన్స్ అన్ని మానేసి అందరం హ్యాపీగా ఉండి లైక్ ఓకే వాళ్ళకి వచ్చింది మనకు కూడా వస్తుంది, ఫైన్ వాళ్ళకి హ్యాపీ, వాళ్ళకి వచ్చినందుకు మనం హ్యాపీగా ఉన్నాం, మనకు వచ్చినప్పుడు మనం కూడా హ్యాపీగా ఉంటాం అనుకుంటే పోతుంది కదా. ఒక్కరికి 100 జరిగింది అని చెప్పి మనకు కూడా జరగాలి అంటే మనం కూడా కంపేర్ చేసుకుంటే కష్టం కదా. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ యూనిక్. సో మన లైఫ్ లో జరిగేవి మనకే జరుగుతాయి, మనకి టైం వచ్చినప్పుడు మనకే జరుగుతుంది, వాళ్ళకి ఉంది మనకు లేదు అని సోషల్ మీడియాని చూసి అస్సలు కంపేర్ చేసుకోకండి. మీ లైఫ్ మీది, మీ హ్యాపీనెస్ మీది, మీ సాడ్నెస్ మీది, అదనమాట సంగతి. అండ్ ఎస్, ఇండియా బజార్ గురించి మాట్లాడుకుందాము. సో ఇండియా బజార్ వచ్చేసింది 3 డేస్ ఆఫ్ నాన్ స్టాప్ ఫన్, ఫుడ్ అండ్ ఫుల్ ఆన్ సెలబ్రేషన్ సెడార్ పార్క్ లో. ఎప్పుడు అంటే May 15, 16 and 17. ఫ్రీబీస్, రాఫెల్ ప్రైజెస్ అండ్ ఎక్స్క్లూసివ్ డీల్స్ అనమాట. కిడ్స్ ఫన్ ఫోటో బూత్ అండ్ లైవ్ ట్రీట్స్ కూడా ఉన్నాయి. షుగర్ కేన్ జ్యూస్, చాట్ అండ్ మీ ఫేవరెట్ బైట్స్ అట్ రాజులాస్ కిచెన్. సో అస్సలు మిస్ అవ్వకండి. ఇది షాపింగ్ మాత్రమే కాదు, ఫుల్ సెలబ్రేషన్ కూడా అనమాట. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక సాంగ్ వస్తుంది. అండ్ ఎస్, ఆ సాంగ్ కన్నా ముందు నేను స్టోరీ చెప్పాలి కదా, మీరు మాట్లాడకపోతే ఎలాగా నేను ఇంతసేపు మాట్లాడినప్పుడు. సో నేను మీకు ఒక స్టోరీ చెప్తానమాట. ఆ స్టోరీలో నేను ఒకసారి చెప్తాను, ఆ స్టోరీలో నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్ కి మీకు ఆన్సర్ తెలిస్తే మీరు నాకు చెప్పచ్చు. సో ఆ క్వశ్చన్, ఆ స్టోరీ ఏంటి అంటే, ప్రియా అనే ఒక అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వెడ్డింగ్ కి గ్రీన్ శారీ వేసుకుని వెళ్ళిందనమాట. వెళ్లి అక్కడ పానీపూరి, ఐస్ క్రీమ్, బిర్యానీ తినింది అండ్ డీజే దగ్గర డాన్స్ చేసింది. పెళ్లిలో కూడా డీజే పెడుతున్నారా అంటే ఈ మధ్య పెడుతున్నారులేండి. అండ్ ఎస్, తర్వాత ఫ్రెండ్స్ తో సెల్ఫీస్ తీసుకుని 9:11 AM కి ఇంటికి వచ్చేసింది. వచ్చేసి పాపం మళ్ళీ ఆకలిస్తుందని మళ్ళీ మ్యాగీ చేసుకుని తినింది. ఈవిడ కూడా మళ్ళీ మ్యాగీయే చేసుకున్నారనమాట, ఎందుకంటే మ్యాగీ 5 మినిట్స్ లో అయిపోతుంది కాబట్టి. అలా మ్యాగీ చేసుకుని కొంతసేపు మళ్ళీ సోషల్ మీడియా స్క్రోల్ చేసుకుని మన ఇందాక మాట్లాడుకున్నట్టు ఆవిడ పోస్ట్లు అన్ని పెట్టేసుకుని ఓకే కంగ్రాచులేషన్స్ అని చెప్పి అక్కడ చెప్పేసి ఇన్స్టాగ్రామ్ లో కపుల్ కి పడుకుందనమాట. అది సంగతి. అండ్ ప్రియా ఏ కలర్ సారీ వేసుకుంది అనేది నా క్వశ్చన్. అండ్ ఆల్సో నేను ఇందులో కావాలనే ఒక మిస్టేక్ చెప్పాను, ఆ మిస్టేక్ ఏంటో మీరు పట్టుకుంటే డూ లెట్ మీ నో, నన్ను కరెక్ట్ చేయండి 9726361966 కి. అండ్ ఇప్పుడు ఈ సాంగ్ వస్తుంది, వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3.

మిరపకాయ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. అండ్ మీ ట్యూనిన్ అయి ఉన్నారు రేడియో సూర్పి 107.9 FM HD3 అండ్ మీతో ఉంది ఆర్జే సుష్మ ఓన్లీ ఆన్ నాన్ స్టాప్ ఫన్. అండ్ ఎస్, ఇందాక నుంచి సోషల్ మీడియా గురించి మాట్లాడుకుంటున్నాము మనం. అండ్ ఆల్సో చిన్న స్టోరీస్ చెప్పి అందులో కొంచెం క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాను నేను. అండ్ ఎస్, ఇందాక నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఒక స్టోరీ చెప్పి అందులో ఆవిడ ఏ కలర్ శారీ వేసుకున్నారు అన్నాను. అండ్ ఆల్సో డెలిబరేట్ గా ఒక మిస్టేక్ కూడా చెప్పాను. ఆ మిస్టేక్ ని అండ్ ఆ ఆన్సర్ ని మనకి కరెక్ట్ గా చెప్పేశారు లతా గారు అండ్ ప్రియా గారు. ఆన్సర్స్ ఏంటి అంటే గ్రీన్ కలర్ సారీ వేసుకున్నారు. అండ్ నేను మిస్టేక్ ఏం చెప్పాను అంటే నైట్ 11 AM కి రిటర్న్ వచ్చారు ఇంటికి అని చెప్పాను. నైట్ 11 PM కదా, సో ఆ 11 AM అనేది కూడా నేను చాలా చిన్నగా 11 AM అని ఏదో అనేసాను అనమాట. అలా మీరు పట్టుకోకూడదు అన్నట్టు పట్టుకుంటారా లేదా అని టెస్ట్ చేద్దాం అన్నట్టు అన్నాను. బట్ లతా గారు అండ్ ప్రియా గారు అయితే చాలా షార్ప్ గా పట్టేసుకున్నారు మిస్టేక్ ని అండ్ కరెక్ట్ గా ఆన్సర్ కూడా చెప్పేశారు. అండ్ ఎస్, ఇప్పుడు ఇంకొక స్టోరీ చెప్తానన్నమాట. అండ్ ఆ స్టోరీలో మిమ్మల్ని కూడా క్వశ్చన్ అడుగుతాను. అండ్ ఎస్, ఆ స్టోరీ ఏంటి అంటే రమేష్ అనే ఆయన సాటర్డే ఇంట్లో పోఖ్రీ మూవీ చూస్తూ ఉన్నాడు ఓటీటీలో. అండ్ చిప్స్ తింటూ కోక్ తాగుతున్నాడు. ఈసారి చిప్స్ అండ్ కోక్ తింటున్నాడు కాదు, చిప్స్ తింటూ కోక్ తాగుతున్నాడు. అండ్ ఇంటర్వెల్ అప్పుడు కరెంట్ పోయింది. తర్వాత ఆయన ఫోన్ లో NTR సాంగ్స్ పెట్టుకుని వింటూ అలా పడుకుని పోయాడు. మార్నింగ్ సండే రోజు లేచాడు. ఇందులో నేను లాజికల్ గా ఒక మిస్టేక్ చెప్పాను అనమాట. సో వెరీ లాజికల్, ఆ లాజిక్ ఏంటో మీరు పట్టుకుంటే డూ లెట్ మీ నో. ఇది మన IELTS లిజనింగ్ టెస్ట్ కాదు, FM లిజనింగ్ టెస్ట్ కాబట్టి సో డీటెయిల్స్ క్యాచ్ చేయాలన్నమాట మీరు. సో ఆ లాజిక్ లేనిది ఏం చెప్పాను మీరు కానీ పట్టుకుని ఉంటే డూ లెట్ మీ నో 9726361966. అండ్ ఇప్పుడు అయితే మీ అందరి కోసం ఒక సాంగ్ వస్తుంది, వింటూ వింటూనే ఉండండి రేడియో సుర్బీ 107.9 FM HD3 మీ RJ సుష్మతో.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్కవాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్, ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్ డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ట్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ ద కాన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో టెక్సస్, ఆర్ కాల్ 469-269-6476.
3: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: కనగ కనగ కమనీయం, అనగ అనగ రమణీయం, సీతారామ కళ్యాణ వైభోగం. జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం.
3: టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com, కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com.
5: Weekend groceries no teeskostava?
6: Rice, dal, snacks, veggies, spices, inka just in case items kuda na.
5: Relax, swadeshi undi kada, fresh veggies and spices e kaadu, mana all in one stop shop for groceries, meat, perugu, pindi, cakes, just smooth shopping because grocery lo kuda tension kaadu, trust kavali.
7: Daily needs, festival shopping, unexpected guests, handle it swadeshi way.
5: Swadeshi groceries, Irving, Castle Hills, Frisco, Flower Mound, South Lake and many more.

జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది మన షోలో అంటే చెప్తానన్నమాట. బట్ ఇప్పుడైతే రైట్ నౌ మన స్టూడియోలో టైం 8:05 అవుతుంది అండ్ మీరు వింటున్నారు రేడియో సర్బీ 107.9 FM HD3 నాన్ స్టాప్ ఫన్ వింటున్నారు మీ సుష్మాతో. ఏం జరుగుతుంది స్టూడియోలో అంటే నేను సోషల్ మీడియా గురించి మాట్లాడుకుంటున్నాము. అసలు సోషల్ మీడియా వచ్చిన తర్వాత మన లైఫ్ ఏంటి, ఏం జరుగుతుంది, మనం ఎలా ఫీల్ అవుతున్నాము, సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నాము, కంపేర్ చేసుకుంటున్నాము, లైఫ్ కి బాగా రిలేట్ చేసుకుంటున్నాం సోషల్ మీడియా నేను మాట్లాడుకుంటున్నాము. అండ్ ఆల్సో చిన్న చిన్న స్టోరీస్ చెప్పి అందులో కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాను అనమాట, మీ బ్రెయిన్స్ ని మండే రోజు ఎలా వర్క్ అవుతున్నాయో టెస్ట్ చేయడానికి. అండ్ ఇందాక చెప్పిన స్టోరీలో ఒక చిన్న లాజికల్ మిస్టేక్ చేశాను అని చెప్పాను. మనకి కాలర్స్ కాల్ చేశారు బట్ ఆ మిస్టేక్ ఏంటనేది ఇంకా నాకు చెప్పలేదు. ఐ మీన్ యా కొంచెం అటిగా ఉందన్నమాట ఆ మిస్టేక్. బట్ ఆ స్టోరీ ఏంటి అనేది మళ్ళీ చెప్తాను, మళ్ళీ ట్రై చేయండి, ఈసారి కరెక్ట్ గా చెప్తారు లేదా చూద్దాము. బట్ ఆ స్టోరీ చెప్పే ముందు సోషల్ మీడియా గురించి మాట్లాడుకుందాం. సో ఇంతకు ముందు అయితే మనకి ఇంటికి వస్తాము, వాళ్లతో కలిసి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తాము, వాళ్ళతో బయటకు వెళ్తాము అండ్ అలా టెర్రస్ మీద కూర్చుంటాము, గంటలు గంటలు మాట్లాడుకుంటాము. బట్ ఇప్పుడు ఫ్రెండ్షిప్ అంటే రియాక్షన్స్, ఏదైనా స్టోరీ పెట్టినా ఆర్ ఏదైనా మనం వాళ్ళకి చెప్పినా ఒక లవ్ రియాక్షన్ ఇచ్చేస్తారు, ఆర్ యూనో లైక్ వావ్ అంటారు అంతే. ఇంకొంతమంది అయితే ఓ యా ఐఎమ్ హియర్ ఫర్ యూ ఎనీ టైమ్, డూ లెట్ మీ నో నీకు ఏదైనా ఉంటే అది ఇది అని చెప్తారు. బట్ నిజంగా మీరు కాల్ చేశారనుకోండి ఫోన్ లిఫ్ట్ చేయరు. సో మన జనరేషన్ లో ఆర్ ప్రెసెంట్ ఉన్న టైంలో బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటి అంటే మనకి తెలుసు పోస్ట్లు ఎలా చేయాలి, స్టోరీలు ఎలా పెట్టాలి, సోషల్ మీడియాలో మన లైఫ్ ని ఆర్ మన హ్యాపీనెస్ ని ఎలా షేర్ చేసుకోవాలి, ఇవన్నీ మనకు తెలుసు. కానీ కొన్నిసార్లు మనం కమ్యూనికేట్ చేయడం మర్చిపోతాం, జస్ట్ పోస్ట్ పెట్టేసి ఆర్ స్టోరీ పెట్టేసి వాళ్ళు మనకు రియాక్ట్ అవ్వాలి అనుకుని వెయిట్ చేస్తాం అనమాట. కానీ అలా కాదు, మనం వెళ్లి చెప్పాలి కదా, మనం వెళ్లి మనకి ఇది హ్యాపీగా ఉంది, ఇలా జరిగింది, నేను ఇది అచీవ్ చేశాను అని చెప్పాలి. అండ్ ఆల్సో నాకు ఇక్కడ బాధగా ఉంది, ఇలా జరిగింది నా లైఫ్ లో అని మనం చెప్పాలి. మనం కమ్యూనికేట్ చేస్తేనే కదా వాళ్ళైనా మనతో మాట్లాడేది. అలా కాకుండా స్టోరీలు మనం పోస్ట్లు పెట్టేసి వాళ్ళ నుంచి రెస్పాన్స్ రావాలి ఆర్ వాళ్లే మనల్ని వచ్చి అడగాలి అనుకున్నా కష్టమే. సో మనం సాడ్నెస్ అవన్నీ షేర్ చేసుకోవచ్చు. అంటే మీకు అలా అనిపించినప్పుడు ఒకరిద్దరు మంచిగా ఉంటే ఓకే మనం స్టోరీ పెట్టినా రియాక్ట్ అవుతారు. బట్ అలా అని చెప్పేసి అలా వదిలేయకూడదు కదా. మీకు ఏదైనా బాధగా అనిపించినా ఆర్ మీ లైఫ్ లో ఏదైనా మంచి విషయాలు జరిగినా వెళ్లి కమ్యూనికేట్ చేసేయండి. అలా కమ్యూనికేట్ చేస్తే మనతో ఉండే వాళ్ళు కూడా మంచిగా ఫీల్ అవుతారు. ఇంతమందిలో నాకు సపరేట్ గా చెప్పారు, వెడ్డింగ్ కి నన్ను సపరేట్ గా పిలిచారు, ఆర్ తన హ్యాపీనెస్ ని ఇలా షేర్ చేసుకున్నారు అని చెప్పి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి మనతో కూడా మంచిగా మాట్లాడతారు. సో ఐ నాట్ గో బ్యాక్ టు ఓల్డ్ డేస్ అండ్ కమ్యూనికేట్ ఎవ్రీథింగ్ ఓవర్ ఫోన్ ఇన్స్టెడ్ ఆఫ్ పోస్టింగ్, అదే అనుకుంటున్నాను నేను. అండ్ ఎస్, నేను ఆ స్టోరీ చెప్పే ముందు కొంచెం ఈజీ చేస్తాను అనమాట. స్టోరీ చెప్పి ఎక్కువ మాట్లాడేసి మిమ్మల్ని కంగారు పెట్టేయకుండా మాట్లాడేసి స్టోరీ చెప్పేసి తర్వాత ఆ క్వశ్చన్ ఏంటో అడుగుతాను అనమాట. సో ఇప్పుడు ఇంకేం మాట్లాడదాం అనుకుంటున్నానంటే టీప్యాడ్ స్ప్రింగ్ ఫెస్ట్ గురించి మాట్లాడాలి. సో నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను, అందుకే మాట్లాడుతున్నాను. సో టీప్యాడ్ స్ప్రింగ్ ఫెస్ట్ 2026 జరగబోతుంది, సండే May 17 జరుగుతుంది అట్ ది బ్యూటిఫుల్ గ్రాండ్స్కేప్ ఫ్రమ్ 4 PM అనమాట, ఆల్ ది వే టిల్ 10 PM జరగబోతుంది. సో ఇక్కడ ఏముంటాయి అంటే ఎక్సైటింగ్ రాఫెల్ ప్రైజెస్ మీరు గెలవచ్చు అండ్ సూపర్ ఫన్ కిడ్స్ యాక్టివిటీస్, స్టార్టింగ్ 360 degrees ఫోటో బూత్, ఇంట్రెస్టింగ్ అండ్ ఎస్ డెలీషియస్ ఫుడ్ స్టాల్స్ అండ్ షాపింగ్ బూత్స్ కూడా ఉన్నాయి. అండ్ ఎం లైవ్ బ్యాండ్ బ్రింగింగ్ ద స్టేజ్ అలైవ్ అండర్ ద స్ప్రింగ్ లైట్.

ఇట్ లైట్స్ అనమాట. సో మీ ఫ్రెండ్స్ తో ఫ్యామిలీ తో మ్యాజికల్ స్ప్రింగ్ ఈవినింగ్ కావాలి అనుకుంటే వచ్చేసేయండి టీ పార్క్ స్ప్రింగ్ ఫెస్ట్ కి. ఫ్రీ ఎంట్రీ అండ్ ఫ్రీ పార్కింగ్ కూడా. ఇంకేం కావాలి? సో ఎస్, హోప్ఫుల్లీ విల్ ఆల్ మీట్ యూ దేర్. అండ్ ఎస్, ఇప్పుడైతే ఆ స్టోరీ చెప్తాను. ఆ స్టోరీలో ఒక చిన్న ఇల్లాజికల్ గా చెప్తాను, అదేంటో మీకు తెలిస్తే డూ లెట్ మీ నో. ఆ స్టోరీ ఏంటి అంటే, రమేష్ గారు సాటర్డే రోజు నైటే ఇంట్లో పోకిరి సినిమా చూస్తూ ఉన్నాడు ఓటీటీలో. అలా చిప్స్ తింటూ కోక్ తాగుతూ ఉన్నాడు ఆ మూవీ చూస్తూ. ఇంటర్వెల్ టైం వచ్చేసింది, అప్పుడు కరెంటు పోయింది పాపం. అలా కరెంటు పోయిందని చెప్పేసి తర్వాత ఫోన్ లో ఎన్టీఆర్ సాంగ్స్ పెట్టుకుని అవి వింటూ పడుకుని సండే మార్నింగ్ లేచాడు. సో ఇందులో లాజిక్ లేకుండా ఏం చెప్పాను? డూ లెట్ మీ నో 9 7 6 3 6 1 9 6 6. అండ్ ప్రతి అందరికోసం ఇంకో సాంగ్ వస్తుంది. వింటూ వింటూనే ఉండండి, నాన్ స్టాప్ ఆన్ విత్ మీ సుష్మా, ఓన్లీ ఆన్ రేడియో సూర్బీ 107.9 FM HD3.

అదే సంగతి ఏంటి ఇంత గ్యాప్ వచ్చేసింది అంటారా? సో నేను ఒక కాల్స్ తీసుకుని వచ్చేసాను అనమాట, అందుకే లేట్ అయిపోయింది. అండ్ ఎస్, చాలా ఇంట్రెస్టింగ్ కాల్స్ వచ్చేసాయి నాకు. అండ్ ఇందాక చెప్పిన స్టోరీలో మిస్టేక్ పట్టుకోండి, లాజిక్ లేకుండా ఒకటి చెప్పాను అన్నాను. సో యా, దానికి మనకి కరెక్ట్ గా ఆన్సర్ చేసేసారు లతా గారు. మిస్టేక్ కరెక్ట్ గా పట్టేసుకున్నారు. నేను ఏం చెప్పానంటే, రమేష్ గారు సాటర్డే నైట్ ఓటీటీలో మూవీ చూస్తూ ఉన్నారు, అండ్ ఇంటర్వెల్ టైంలో కరెంట్ పోయింది అన్నారనమాట. ఓటీటీ వచ్చాక మనకి ఇంటర్వెల్స్ ఇవన్నీ ఎక్కడున్నాయి? ఎంతైనా మూవీ అనేది మనం అలా థియేటర్లో అలా చూస్తూ ఉంటేనే ఆ ఫన్ అదంతా ఉంటుంది కదా. సో అదనమాట సంగతి. అండ్ నేను సోషల్ మీడియా గురించి మాట్లాడుతూ ఉన్నాను కదా, సో సోషల్ మీడియాలో మనం అన్ని పెట్టేసుకుంటున్నాము, బట్ రియాలిటీలో మనకి లైఫ్ ఎలా ఉంది, ఏం జరుగుతుంది

వస్తుంది, ఇలా అడుగుతూ ఉన్నానమాట. సో మనం హ్యాపీనెస్ పెట్టుకుంటున్నాము, సాడ్నెస్ పెట్టుకోవట్లేదు. అండ్ సోషల్ మీడియాలో ఒకరు పోస్ట్ చేసే దాన్ని చూసి మనం సాడ్ ఫీల్ అవ్వడం ఆర్ కంపేర్ చేసుకోవడం ఇలా చాలా జరుగుతున్నాయి. సోషల్ మీడియా వల్ల మన లైఫ్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది ఆర్ మన పర్సనల్ లైఫ్ ని మనం సోషల్ మీడియాకి అటాచ్ చేసుకుని ఎలా తీసుకెళ్తున్నాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నానమాట. దానికి నాకు ఒక ఇంట్రెస్టింగ్ కాలర్ కాల్ చేశారు. ఆయన పేరైతే చెప్పలేదు. సో ఫర్ నౌ మీరు వద్దన్నా కాదన్నా నాకు పేరు చెప్పలేదు కాబట్టి మీరు అపరిచిత అనమాట. సో ఆయన ఏం చెప్పారు అంటే, సోషల్ మీడియాలో అసలు మనం ఎందుకు అన్ని షేర్ చేసుకుంటున్నాము ఆర్ ఎందుకు పోస్ట్ చేస్తున్నాము అంటే ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కోసం అంట. సో మనం పెట్టాలి, మనం ఇది చేసామని చెప్పి జనాలకి తెలియాలి అని చెప్పేసి మనకి ఇన్స్టెంట్ థాట్ వచ్చేస్తుంది. లైక్ ఏం జరిగినా లైఫ్ లో సోషల్ మీడియా గుర్తొస్తుంది కాబట్టి దానిలో పెట్టేస్తున్నాము. అండ్ టు గెట్ ఎక్నాలెజ్డ్ ఆర్ యునో టు స్టే రిలెవెంట్ ఆర్ గెటింగ్ ఇన్ టు పీపుల్స్ హెడ్ అనమాట. సమ్ ఆర్ ది అదర్ వే మనం పీపుల్ హెడ్ లో ఉండాలి ఆర్ పీపుల్ షుడ్ నో అబౌట్ అస్ అనుకో అని చెప్పేసి ఇవన్నీ సోషల్ మీడియాలో పెడుతున్నాము అని చెప్పి చెప్పారు, విచ్ ఇస్ అ రైట్ థింగ్. నాకు కూడా అదే అనిపిస్తుంది అనమాట. సో మన లైఫ్ లో ఏం జరిగినా కూడా మనకి ఫస్ట్ థింగ్ వచ్చేది, ఓ ఈ రోజు నాకు ఇది జరిగింది, ఈ రోజు పెళ్లికి అటెండ్ అయ్యాను. ఓకే, ఫస్ట్ థింగ్ నాకు ఏమొస్తుంది అంటే మన ఫ్యామిలీకి ఆ పిక్స్ షేర్ చేద్దామా, ఎవరు ఎవరికైనా కాల్ చేసి మాట్లాడి ఓకే నా డే ఇలా అయింది, నేను ఇది చేశాను అది చేశాను అని చెప్తామా, ఇదంతా కాదు. సో ఓకే నాకు ఇది వచ్చేసింది, ఈ పిక్ బాగుంది, ఓకే పెట్టేస్తున్నాను సోషల్ మీడియాలో. అండ్ ఫ్రమ్ దేర్ పీపుల్ హ్యావ్ టు నో నేను ఈ రోజు వెడ్డింగ్కి వెళ్ళాను ఆర్ నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను, నేను ఈ రోజు డేట్ కి వెళ్ళాను అని చెప్పేసి పీపుల్ కి తెలిసిపోతుంది. ఓకే ఫైన్, అలాగా అప్డేట్స్ ఇవ్వడానికి కూడా మనం సోషల్ మీడియానే వాడుతున్నాం. సో దీని వల్ల నాకు తెలిసి వీఆర్ ఫర్గెటింగ్ హౌ టు కమ్యూనికేట్. ఇందాక మాట్లాడుతూ ఉన్నాను కదా, అన్ని పెట్టేసి అందరూ మనల్ని రీచ్ అవ్వాలి, అందరికి మనకి మన గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నాం, ఇన్స్టెడ్ ఆఫ్ అస్ కమ్యూనికేటింగ్ డైరెక్ట్లీ విత్ దెమ్. సో ఇది ఒకరోరు ఇద్దరికి సరే, మన లైఫ్ లో ఒక 100 పీపుల్ ఉన్నారు అనుకుందాం, అంటే మనకి ఫ్రెండ్స్ ఇంకా సర్కిల్ ఉంటుంది కదా. సో 100 పీపుల్ కి నువ్వు ఫోన్ చేసి చెప్పగలవా అంటే చెప్పలేము. అలా అని చెప్పేసి ఓన్లీ సోషల్ మీడియాలో పెట్టేసి వాళ్ళు తెలుసుకోవాలని అప్పుడు మనం కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట. సో నీకున్న 10 పీపుల్ కి ఆ 10 పీపుల్ కి మాత్రం మీరు కమ్యూనికేషన్ మాత్రం కరెక్ట్ గా చేయండి. వాళ్ళ ఆ 10 పీపుల్ కి కూడా మీరు సోషల్ మీడియాలో పెట్టేసి దే హ్యావ్ టు రీచ్ అవుట్ టు మీ అంటే అవ్వని పనులు అనమాట. సో నెక్స్ట్ నేను సోషల్ మీడియా గురించి ఏం మాట్లాడాలి అనుకుంటున్నాను అంటే ద ప్రెషర్ టు లుక్ హ్యాపీ. సో ఇందాక చెప్పినట్టు మనం ఓన్లీ హ్యాపీనెస్ మాత్రమే సోషల్ మీడియాలో పెట్టుకుంటాం. సో అలాంటప్పుడు మన లైఫ్ లో నిజంగా హ్యాపీగా ఉన్నా లేకపోయినా టు స్టే రిలెవెంట్ ఆర్ ఇందాక మనకు కాల్లో చెప్పినట్టు ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ ఆర్ టు స్టే రిలెవెంట్ ఎక్నాలెజ్మెంట్ కోసం మనం సోషల్ మీడియాలో హ్యాపీగా ఉన్నా లేకపోయినా ఇట్లా ఎంగేజ్మెంట్ అంటారు కదా ఇన్స్టాగ్రామ్ లో అలాగనమాట. ఓకే ఈ వీక్ లో ఈ వీక్ నేనేం పోస్ట్ చేయలేదు ఆర్ స్టోరీ పెట్టలేదు, నేను ఇది పెట్టేయాలి సో దట్ పీపుల్ థింక్ దట్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్, పీపుల్ థింక్ దట్ ఐఎమ్ లుకింగ్ హ్యాపీ, ఇలా మనం ఫేక్ చేస్తూ ఉంటాం అనమాట. అండ్ ఆ ప్రెషర్ ఏంటి, మనం అసలు దానికి ఏం చేస్తున్నాము అండ్ హౌ ఇస్ ఇట్ ఎఫెక్టింగ్ అస్, లైక్ ఎందుకు యాక్ట్ చేస్తున్నాము అండ్ ఎలా యాక్ట్ చేస్తున్నాము ఇవన్నీ కూడా మాట్లాడుకుందాము. బట్ బిఫోర్ దాట్ మన ఇందాక నేమ్ చెప్పని కాలర్ ఉన్నారు కదా, అదే అపరిచిత్ గారు ఒక సాంగ్ రిక్వెస్ట్ చేశారు, సోనియా సోనియా సాంగ్ ఫ్రమ్ ది మూవీ రాక్షసుడు రక్షకుడు సారీ. అండ్ ఎస్ ఈ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ వింటూనే ఉండండి 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మాతో.

అదే సంగతి స్టూడియోలో టైం అయితే 8:27 అవుతుంది అండ్ యూ ఆర్ ట్యూన్ ఇన్ టు రేడియో సర్వీ 107.9 FM HD3 మీతో ఉంది మీ ఆర్జే సుష్మా. అండ్ ఎస్, ఇందాకటి నుంచి మనం సోషల్ మీడియా గురించి అయితే మాట్లాడుకుంటున్నాము అండ్ ఇందాక చెప్తున్నాను కదా ద ప్రెషర్ టు లుక్ హ్యాపీ అని చెప్పేసి. సో అదేంటంటే లుకింగ్ హ్యాపీ ఆల్ ది టైమ్ అనేది మన వల్ల కాని పని, ఏ మనిషి వల్ల కాని పని అనమాట. మన లైఫ్ లో మనకి సాడ్నెస్ ఉంటుంది, టైర్డ్ అవుతాము, ఇంకా 100 చిరాకులు ఉంటాయి, బట్ మనం మాత్రం సోషల్ మీడియాలో అంత హ్యాపీగా ఉండే పిక్సే పెట్టుకుంటాం అనమాట. సో అలా ఉన్నప్పుడు లైక్ యునో మనం సాడ్ గా ఉన్నప్పుడు కూడా పోస్ట్ చేయాల్సి వస్తుంది, టైర్డ్ గా ఉన్నప్పుడు కూడా పోస్ట్ చేయాల్సి వస్తుంది, మెంటలీ ఎగ్జాస్టెడ్ అయిపోయినప్పుడు కూడా పోస్ట్ చేయాల్సి వస్తుంది. అలాంటివి ఎగ్జాక్ట్ గా పెట్టలేం కాబట్టి ఎలా ఉన్నా కూడా మంచిగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నట్టే మనం పోస్ట్ చేయాల్సి వస్తుంది అండ్ దాట్ ఫీల్స్ వెరీ హార్డ్ అండ్ వెరీ ఇల్లీగల్ కూడా. సో సోషల్ మీడియా అనేది మన లైఫ్ లో ఏం జరుగుతుంది అని షేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీ లైఫ్ లో చిరాగ్గా ఉంటే చిరాగ్గా ఉన్నట్టే పెట్టండి. పెట్టలేరు అంటారా, ఓ పెడితే ఎక్కడ ట్రోల్ చేసేస్తారో, ఆర్ పీపుల్ ఏంటి ఇలాంటి పోస్ట్ పెట్టాడు అని జడ్జ్ చేస్తారు, ఇలాంటివి చాలా ఉంటాయన్నమాట. ఇంకా మనం ట్రిప్ కి వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ ఒక పిక్ తీసుకుంటాము, పిక్ ని ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి, ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎంత మంది రిప్లై చేశారు నా స్టోరీకి.

0: ఆర్ మనకి నచ్చిన వాళ్ళు మన స్టోరీ చూసారా లేదా ఇవే చూసుకుంటూ ఉంటాం అన్నమాట. అలాగా ఈ సోషల్ మీడియా అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనమాట. ట్రిప్ ని ఎంజాయ్ చేస్తామో లేదో తెలియదు కానీ ట్రిప్ లో మనకి ఎంత పని ఉన్నా మనం ఎంత ఎగ్జాస్టెడ్ అయినా కూడా సోషల్ మీడియాలో పెట్టడానికే చూస్తాం. సో ఇప్పుడు నేను వెడ్డింగ్ కి వెళ్ళొచ్చాను వీకెండ్ అని చెప్పాను కదా. సో ఫుల్లీ ఎగ్జాస్టింగ్ టైం అనమాట. లైక్ ఎలా అంటే ఇంకా ఫ్రెండ్సే కదా ఇక్కడ వెడ్డింగ్స్ ఎలా జరుగుతాయి తెలుసు కదా. అన్ని పనులు మనం చేసి ఎంత ఎగ్జాస్ట్ అయిపోయినా కూడా ఓ సోషల్ మీడియా కోసం ఓ లేదు నేను ఎగ్జాస్టెడ్ గా లేను అని చెప్పి టచ్ అప్ చేసేసుకుని మంచిగా పిక్ దిగి పెట్టేయాలన్నమాట. సో వీఆర్ మాస్కింగ్ ఆర్ ఫీలింగ్స్ ఆర్ థింగ్స్ దట్ వీఆర్ డూయింగ్ అనమాట. మాస్క్ చేసేసుకుని హ్యాపీనెస్ పెట్టేసి ఇన్స్టాలో పెట్టేస్తున్నాం ఫిల్టర్స్. ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్స్ ఏమో గానీ లైఫ్ ఫిల్టర్స్ అనమాట ఇవన్నీ. ఇంకా మాట్లాడుకుందాం బట్ బిఫోర్ దాట్ కమర్షియల్స్.
1: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేసలేరు.
2: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
3: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
4: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
5: రేడియో సురభి రీవిజిట్. మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
6: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి
7: చంపేస్తున్నాయి.
8: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
9: Yes sir.
8: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
9: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలీ అండ్ క్యాటరింగ్.
8: యూ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
10: విజిట్ రాజురాజ్ కిచెన్ ఇన్ is Plano and Eldorado. For more information, visit rkusa.com.
11: Hi, this is R.P. Patnaik. Radio Surabhi 4th anniversary celebrate cheskuntunnanduku chaala happy ga undi. Mukhyanga mana teru srotalandariki kuda Texas lo oka adbhutamaina platform Surabhi Radio Surabhi. Endukante దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికి ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికి ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయ్ సార్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.
0: ఆల్ రైట్, మీరు వింటున్నారు రేడియో సర్బి 107.9 FM HD3. మీతో ఉంది మీ ఆర్జే సుష్మ అండ్ సోషల్ మీడియా గురించి మాట్లాడుతూ ఉన్నాను. సో అలా మనం లైఫ్ లో ఫిల్టర్స్ పెట్టుకుంటున్నాం అన్నమాట. హ్యాపీగా మాస్క్ చేసేసుకుని పోస్ట్ చేస్తాము ఆర్ హ్యాపీనెస్ ని అలా సోషల్ మీడియాలో పెట్టేస్తూ ఉన్నాము. అండ్ ఇంకా మాట్లాడాలి అంటే ఫన్నీ సోషల్ మీడియా థింగ్స్ గురించి మాట్లాడుకోవచ్చు. సో హౌ వీఆర్ రిలేటింగ్ అంటే, ఇప్పుడు మనం బాధగా ఉన్నామని ఒకరికి తెలియాలి అంటే మనం ఇన్స్టాగ్రామ్ డీయాక్టివేట్ చేసేయాలి. అదే అనమాట ట్రెండ్. సో అలా ఇన్స్టాగ్రామ్ ఆర్ యునో లైక్ ఫేస్బుక్ వాట్ ఎవర్ మనం డీయాక్టివేట్ చేసేస్తాము. ఆర్ మనకి కావాల్సిన వాళ్ళు, మనకి నచ్చిన వాళ్ళు మనకి మెసేజ్ చేయకపోతే ఓకే ఎందుకు దీన్ని చూసుకుంటూ ఉంటున్నామని చెప్పేసి ఆఫ్లైన్ వెళ్ళిపోతున్నాం. ఆఫ్లైన్ వెళ్ళిపోతే ఓకే మనం చూసుకునే ఛాన్స్ ఉండదు డేటా ఆఫ్ చేసుకుంటే ఆర్ ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసేస్తే అని చెప్పేసి ఆఫ్లైన్ వెళ్ళిపోతున్నామే. కానీ అది ఉన్నా కూడా మనకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆ పర్సన్ తో మాట్లాడి సార్ట్ చేసుకుందామా, వద్దని చెప్పేద్దామా, ఆర్ ఆ పర్సన్ ని పట్టించుకోవడం మానేద్దామా అని మాత్రం ఆలోచించట్లేదు అనమాట. సో అంటే దాని వెనక ఉన్న రీజన్ ఏంటి అంటే ఆ ఇన్స్టాగ్రామ్ ఆర్ వాట్ ఎవర్ ద సోషల్ మీడియా అప్లికేషన్ మన దగ్గర ఉంటే మాత్రం మనం ఓపెన్ చేసుకుంటూనే ఉంటామని మనకు కూడా తెలుసు. అండ్ అది మనం కంట్రోల్ చేసుకోలేమన్నమాట. అది బిగ్గెస్ట్ థింగ్. సో ఎప్పుడైతే మనం ఆ పర్సన్ ఆర్ ఆ మెసేజ్ కోసం వెయిట్ చేయకుండా ఉంటామో, అది డీయాక్టివేట్ ఆర్ అన్ఇన్స్టాల్ చేయకుండానే మన మెంటల్ పీస్ ని మనం తెచ్చుకోగలము, ఐ థింక్ అప్పుడు బాగుంటుంది అనమాట లైఫ్. అంతే కదా, ఎవరికోసమో మన యాప్స్ ని మనమే అన్ఇన్స్టాల్ చేసేసుకుని ఆర్ ఆ యాప్ లేకుండా ఉంటేనే నేను పీస్ఫుల్ గా ఉండగలను ఆ పర్సన్ మెసేజ్ లేకుండా అంటే మాత్రం. సో వీఆర్ గోయింగ్ సమ్వేర్ ఇన్ లైఫ్, అగ్ని

బాగాలేదన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫన్నీగా ఏం చేస్తూ ఉంటామన్నమాట అంటే మన స్టోరీని మనమే ఒక 10 సార్లు చూసుకుంటూ ఉంటాం అన్నమాట. ఎవరు చూసారు, ఎవరు లైక్లు కొట్టారు, ఇవే కావాలి మనకి. అండ్ మన స్టోరీని లైక్ కొట్టారు అంటే ఓకే, హ్యాపీగా ఫీల్ అవుతాం. అఫ్ కోర్స్ లైక్ కొట్టడం అంటే ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ అప్రిసియేషన్, బట్ ఇప్పుడంతా అప్రిసియేషన్స్ ఆర్ కమ్యూనికేషన్ అన్ని లైక్స్ రియాక్షన్స్ వీటిలోనే వస్తున్నాయి అన్నమాట లైఫ్ లో. అండ్ అలా మనకి లైక్ కొట్టారంటే ఓకే ఫైన్, అలా 5 మినిట్స్ కి ఒకసారి చూసుకుంటూ ఉంటాం నా స్టోరీ ఎవరు చూసారు, ఆ పర్సన్ చూసారా లేదా ఇలా అనమాట. అండ్ ఆ పర్సన్ కి మనకి టెక్స్ట్ చేద్దాం చెప్పేసి అలా మనం ఫోన్ 2 నిమిషాలకు ఒకసారి చూసుకుంటూనే ఉంటాం, ఎక్కడైనా మెసేజ్ చేశారా లేదా అని చెప్పేసి. అంత అడిక్ట్ అయిపోయాం మనం సోషల్ మీడియాకి అండ్ మన లైఫ్ ని అక్కడ పెట్టడానికి ఆర్ మన కమ్యూనికేషన్ అక్కడ పెట్టడానికి మనం అంత అడిక్ట్ అయిపోయాము. సో నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి పీపుల్ వాట్సాప్ లో గానీ ఇలా పెడతారనమాట, ఓన్లీ అవైలబుల్ టు చాట్ బట్ నాట్ కాల్స్ అని చెప్పేసి. సో నాకు అనిపిస్తుంది మీరు టెక్స్ట్ చేయడానికి ఆర్ ఆ పర్సన్ తో కాన్వర్సేషన్ బిల్డ్ చేయడానికి మీకు 5 మినిట్స్ పడుతుంది, అదే 5 మినిట్స్ మీరు కాల్ లో ఎందుకు ఇన్వెస్ట్ చేయట్లేదు అని నాకు అనిపిస్తుంది. అంటే ఇట్స్ వెరీ ఈజీ కదా, లైక్ మీకు టైం ఉన్నప్పుడు మీరు రిప్లై ఇస్తారు కరెక్టే. ఇప్పుడు ఒక మెసేజ్ పెట్టేసి మళ్ళీ 5 మినిట్స్ తర్వాత వచ్చి ఇంకో మెసేజ్ పెడతారు, బట్ ఓవరాల్ గా కౌంట్ చేసుకుంటే ఆ పర్సన్ తో ఆ కాన్వర్సేషన్ చేయడానికి 5 మినిట్స్ పడుతుంది అండ్ అదే ఫోన్ లో కూడా అదే పడుతుంది కదా. సో వై నాట్ ఫోన్ కాల్స్ అండ్ డైరెక్ట్ కమ్యూనికేషన్, ఎందుకు సోషల్ మీడియాలో టెక్స్ట్ చేయడం, ఇవన్నీ చేస్తూ ఉన్నాము. అండ్ ఫన్నీ థింగ్ ఏంటంటే నేను కూడా ఇప్పటికీ చేసే పని ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాను, క్లోజ్ చేస్తాను, మళ్ళీ అదే ఓపెన్ చేస్తాను. అసలు ఎందుకు అది అలా నా సిస్టమ్ లో ఆర్ మన సిస్టమ్ లో బిల్డ్ అయిపోయిందేమో అనుకుంటున్నాను నేను. లైక్ ఇన్స్టెంట్ గా అనమాట, అసలు ఫోన్ పట్టుకుంటే ఏం చేయాలో తెలియదు, ఊరికే ఫోన్ ఓపెన్ చేస్తాము, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాము, ఏం లేదు కదా అని చెప్పి క్లోజ్ చేస్తాము, మళ్ళీ ఇన్స్టాగ్రామ్ మీదే ఓపెన్ చేస్తాం అనమాట. ఏంటో అది అలా డిఫాల్ట్ గా వచ్చేసింది. అండ్ ఐ థింక్ ఇన్స్టాగ్రామ్ ఆర్ స్నాప్చాట్ అనేవి మనకు అంతగా ఎక్కిపోయినాయి అనమాట బ్రెయిన్ లో. సో ఫోన్ ఓపెన్ చేయగానే ఫస్ట్ థింగ్ అదే వెళ్తుంది అనమాట. ఇన్ఫాక్ట్ ఆఫీస్ లో కూడా అనమాట ఏదైనా ఆక్టా ఆర్ అథెంటికేటర్ యాప్స్ యూజ్ చేద్దామని చెప్పి ఫోన్ ఓపెన్ చేసేసి వెంటనే ఇన్స్టా ఓపెన్ చేస్తాము, దానిలో ఒక 10 రీల్స్ చూస్తాము, అయిపోయింది. అలా జరుగుతుంది అనమాట. అండ్ ఇంకో ఫనీ థింగ్ ఏంటి అంటే నేను చేసేది ఎస్పెషల్లీ మోటివేషనల్ రీల్స్ అనమాట. 2 AM కి బాగా లైఫ్ మనకి బాగా హిట్ అవుతుంది కదా, ఆ టైంలో ఇన్స్టా ఓపెన్ చేసి ఒక 2 మోటివేషనల్ రీల్స్ చూస్తామన్నమాట. అండ్ ఆ రీల్స్ చూసి ఓ వావ్ ఇది చేసేస్తున్నాను నేను, రేపొద్దున 6 కి లేచి జిమ్ కి వెళ్తున్నాను, ఆర్ ఇది తింటున్నాను నేను, హెల్తీగా ఉంటున్నాను అని అనుకుంటాము, అన్ని సేవ్ చేసి పెట్టుకుంటాము, బట్ నెక్స్ట్ డే అబ్సల్యూట్లీ డూయింగ్ నథింగ్. సో సోషల్ మీడియా నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాము, ఏం చేస్తున్నాము, ఏదో చేసేద్దాం, ఏదో రిలేట్ అవుదాం అని చెప్పి స్క్రోల్ చేస్తాం, గంటలు గంటలు సేవ్ చేసుకుంటాం, బట్ ఆర్ వి రియల్లీ డూయింగ్ దాట్? మీరు ఎవరైనా చేస్తున్నారా, సోషల్ మీడియాలో చూసినవన్నీ మీ లైఫ్ లో చేద్దాం అనుకున్నవన్నీ చేస్తున్నారా, అండ్ మీ లైఫ్ ని చేంజ్ చేసుకున్నారా? ఇలా అన్ని పోస్ట్ చేసి ఆర్ పీపుల్ తో యునో లైక్ ఎక్నాలెడ్జ్మెంట్ కోసం పోస్ట్ చేయడం కాకుండా సోషల్ మీడియా నుంచి మీరు ఏం నేర్చుకుంటున్నారు, మీరు ఏం రిలేట్ అవుతున్నారు, మీ లైఫ్ లో మంచిగా ఏం రిలేట్ అవుతున్నారు, డూ లెట్ మీ నో. అండ్ ఎస్, ఇంకా స్టోరీ కూడా చెప్తానన్నమాట. స్టోరీలో ఇప్పుడు మీకు క్వశ్చన్ కూడా అడుగుతాను, ఆన్సర్ తెలిస్తే డూ లెట్ మీ నో. సో స్టోరీ ఏంటంటే అర్జున్, సో అగైన్ అర్జున్ అనమాట, ఎందుకో తెలియదు అర్జున్ అనే పేరు భలే ఉంటుంది. సో అర్జున్ మార్నింగ్ 8:30 లేచాడు, 9 కి కాఫీ తాగేసి 10 AM కి ఆఫీస్ కి వెళ్లి లాగిన్ అయిపోయాడు. 10 AM కి ఎందుకు వెళ్లాడు అంటే నాలుగు కొంచెం బద్దకం అనమాట, 9 o'clock కి వెళ్లలేక 10 కి వెళ్లాడు. అండ్ 11 కి వాళ్ళ మేనేజర్ తో 1-on-1 కాల్ అటెండ్ అయ్యాడు. కొంచెం కష్టమైన పనే, బట్ ఏం చేస్తాం తప్పదు కదా. అండ్ లంచ్ లో రాజ్మా చావల్ తిన్నాడు. అండ్ ఈవినింగ్ 6 కి లాగ్అవుట్ చేసేసి వెంటనే వాల్మార్ట్ కెళ్లి గ్రాసరీస్ తీసుకుని నైట్ పిజ్జా ఆర్డర్ చేసుకుని నెట్ఫ్లిక్స్ చూశాడు. గ్రాసరీస్ తీసుకున్న పాపం బద్దకం కదా, కుక్ చేసుకోలేదన్నమాట మన అర్జున్. సో ఈ స్టోరీలో అర్జున్ బ్రేక్ఫాస్ట్ లో ఏం తిన్నాడు నేనేం చెప్పాను, టూ లెట్ మీ నో. మీకు ఆన్సర్ తెలిస్తే 9726361966 కి కాల్ చేసి చెప్పేయచ్చు. అండ్ ఇంకొకటి లిటిల్ ఇండియా ఫెస్ట్ గురించి చెప్దాం అనుకుంటున్నాను, బ్రింగింగ్ అ లిటిల్ పీస్ ఆఫ్ ఇండియా టు యూ. లిటిల్ ఇండియా ఫెయిర్ వచ్చేస్తుంది, సెలబ్రేటింగ్ ఇండియన్ కల్చర్, ఫుడ్ అండ్ ఫెస్టివిటీస్. ఈసారి దే ఆర్ బ్యాక్ విత్ అ ఫుడ్ ఫెస్టివల్ ఎడిషన్ అనమాట. సో 50+ వెండర్ స్టాల్స్, 100+ వెరైటీ ఫుడ్, కల్చరల్ యాక్టివిటీస్, పెట్ ఫ్యాషన్ షో, భజన్ జామింగ్, కరియోకే, ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఫ్రీ ఎంట్రీ అండ్ ఫ్రీ పార్కింగ్. అవుట్డోర్ ఈవెంట్ కూడా ఎప్పుడు జరుగుతుందంటే May 9, 2026 అయిపోయింది యాక్చువల్లీ ఇది. సో అదనమాట, నాకు తెలిసి మీరు అందరు వెళ్ళుంటారు, నేను మిస్ అయ్యాను, బట్ ఐ థింక్ ఐ హోప్ యూ ఆల్ హ్యాడ్ ఫన్. అండ్ ఎస్, నెక్స్ట్ మనకి సాంగ్ వచ్చేస్తుంది, వింటూ వింటూనే ఉండండి. అండ్ ఆన్సర్ తెలిస్తే డూ లెట్ మీ నో 9726361966 కి, అండ్ టు ఎంజాయ్ ది సాంగ్.

वेलकम बैक एंड यू आर ट्यून इन टू रेडियो सुरभि 107.9 एफएम HD3 आज सुषमा ఉంది మీతో నాన్ స్టాప్ ఫన్ లో అండ్ సోషల్ మీడియా గురించి మాట్లాడుతూ ఉన్నాను ఇందాకటి నుంచి అండ్ ఆల్సో ఒక స్టోరీ చెప్పాను పాపం చాలా మంది లిజనర్స్ కాల్ చేశారు బట్ కొంచెం స్టోరీ ఎక్కువ చెప్పేశాను కదా అందులో పట్టుకోలేకపోయారు అనమాట డీలర్స్ బట్ నో ప్రాబ్లం నేను మళ్ళీ స్టోరీ చెప్పేస్తాను అండ్ ఈసారి చూద్దాం ఎవరైనా కరెక్ట్ గా ఆన్సర్ చేస్తారో లేదో ఏంటి అంటే అర్జున్ మార్నింగ్ 8:30 లేచి 9 కి కాఫీ తాగి 10 AM కి ఆఫీస్ కి వెళ్లి లాగిన్ అయిపోయాడు అండ్ 11 కి వాళ్ళ మేనేజర్ తో కాల్ అటెండ్ అయ్యాడు అండ్ లంచ్ లో రాజ్మా చావల్ తిన్నాడు ఈవినింగ్ 6 కి లాగౌట్ చేసి వాల్మార్ట్ కి వెళ్లి గ్రాసరీస్ తెచ్చుకుని నైట్ పిజ్జా ఆర్డర్ చేసుకుని తిని నెట్ఫ్లిక్స్ చూసాడు అనమాట సో బేసిక్ గా ఇది స్టోరీ అండ్ నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే అర్జున్ బ్రేక్ఫాస్ట్ లో ఏం తిన్నాడు అని అడిగాను మీకు ఆన్సర్ తెలిస్తే డూ లెట్ మీ నో అండ్ సోషల్ మీడియా గురించి కూడా మాట్లాడేసుకుందాము బికాస్ మనం సైన్ అప్ చేయడానికి చాలా దగ్గరగా ఉన్నాం కాబట్టి నాకు ఇంకా సోషల్ మీడియా గురించి చాలా చెప్పాల్సింది ఉంది దాని గురించి మాట్లాడుకుందాము అండ్ సో ఇప్పుడు ఏం చెప్దాం అనుకుంటున్నాను అంటే మన లైఫ్ లో ఓకే పీపుల్ ఉన్నారు సోషల్ మీడియా ఉంది అంతా ఉన్నాయి బట్ ఆర్ యూ లవింగ్ యువర్ లైఫ్ లైక్ 100 మంది జనాలు ఉన్నా మీ సోషల్ మీడియాలో మీకు ఒక 1000 ఫాలోవర్స్ ఆర్ యునో ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఆర్ యూ ఫీలింగ్ హ్యాపీ అండ్ మీరు లోన్లీగా ఎప్పుడు ఫీల్ అవ్వట్లేదా సో లోన్లీనెస్ అంటే ఒక్కరిమే ఉండడం అలోన్ గా ఉండడమే కాదు సమ్ టైమ్స్ మనకి కాలర్ కూడా వచ్చేసారు నేను ఆ కాలర్ తో మాట్లాడి ఆన్సర్ ఏంటో తెలుసుకుంటాను ఆయన సోషల్ మీడియా గురించి కూడా మాట్లాడతాను బట్ బిఫోర్ దాట్ ఈ సాంగ్ వింటూ వింటున్నానండి రేడియో సురభి

రైట్ మన జీవి ప్రకాష్ కంపోజ్ చేసిన సాంగ్ వినేశారు. అండ్ యూ ఆర్ ట్యూన్ ఇన్ టు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం హెచ్డి 3. మీతో ఉంది మీ ఆర్జే సుష్మా. అండ్ ఇందాక మాట్లాడుతూ ఉన్నాను కదా, సో స్టోరీ చెప్పేశాను అనమాట. స్టోరీకి మనకి లతా గారు కరెక్ట్ గా ఆన్సర్ చేసేసారు. అర్జున్ బ్రేక్ఫాస్ట్ లో ఏమీ తినలేదు. అండ్ దీపక్ రెడ్డి కూడా కరెక్ట్ గా ఆన్సర్ చేసేసారు, కరెక్ట్ గా చెప్పారు. నాయన ఏంకి కాఫీ తాగాడు అని చెప్పాను, కానీ బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నాడు అనేది నేను చెప్పలేదు. సో అర్జున్ బేసిక్ గా ఏది తినలేదు అనమాట, అదే కరెక్ట్ ఆన్సర్ లతా గారు అండ్ దీపక్ రెడ్డి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మండే కూడా చాలా చాలా బాగా అందరూ ఆన్సర్స్ చెప్పేస్తున్నారు. అండ్ సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నాను కదా, సో ఇందాక ఏం చెప్తున్నానంటే, ఎంతమంది ఉన్నా కూడా ఒక చుట్టూ క్రౌడ్ లో ఉన్నా కూడా మనం లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటాము. ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ లైక్ థౌజండ్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నా కూడా లోన్లీనెస్ అనేది లైఫ్ లో ఉంటుంది అని చెప్తున్నాను. సో లోన్లీనెస్ అంటే లోన్ గా ఉండడం మాత్రమే కాదు, మన చుట్టూ 100 మంది ఉన్నా, ఎంతమంది ఉన్నా, గ్రూప్ చాట్స్ నోటిఫికేషన్స్ ఇలా ఫుల్ వస్తూనే ఉన్నా లైఫ్ లో ఏదో తెలియని లోటు ఆర్ ఎంటీగా ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. ఎందుకంటే ఆన్లైన్ అటెన్షన్ అండ్ రియల్ కనెక్షన్ అనేది రెండు వేరు వేరు అనమాట. సో ఆన్లైన్ అటెన్షన్ లైక్ ఏదైనా పిక్ పెట్టినప్పుడు, యూనో ఫర్ ఎగ్జాంపుల్ మన జనరేషన్ అంటే నా జనరేషన్ అనుకుందాము, ఎర్లీ 20s ఆర్ లేట్ 20s, యూనో బిఫోర్ 30s అండ్ ఆల్, వెన్ యూఆర్ ట్రయింగ్ టు డేట్ సమ్వన్, యూనో ఆర్ యూనో ఎవరితో మాట్లాడాలి అనుకున్నప్పుడు, మీరు ఇన్స్టాలో పోస్ట్ పెట్టినప్పుడు దే సే లైక్ ఓ యూ లుక్ సో బ్యూటిఫుల్, హౌ వాజ్ యువర్ డే, ఆర్ నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు, ఐ వుడ్ లైక్ టు నో అబౌట్ యూ, ఆర్ యునో జస్ట్ మాట్లాడుకుంటాము, అప్రిషియేషన్ వస్తుంది లైక్ బాగున్నావు అది ఇది అని చెప్పేసి. అండ్ వీ ఫీల్ హ్యాపీ, ఓకే బాగున్నామని చెప్తున్నాడు, మేబీ హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ మీ అది ఇది అని చెప్పేసి అలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాము. బట్ అది జస్ట్ ఐ థింక్ ఆన్లైన్ అటెన్షన్ మాత్రమే, యూనో లైక్ అలా స్టార్ట్ అవుతుంది అండ్ కొన్ని డేస్ కి కూడా ఆ అటెన్షన్ అలానే ఉంటుంది. బట్ కనెక్షన్ అనేది ఎక్కడ బిల్డ్ అవ్వదు అనమాట. మనమేమనుకుంటామంటే ఓ ఈ పర్సన్ మేబీ హీ లైక్డ్ మీ ఏమో, నా ఫొటోస్ బాగున్నాయి అని చెప్తున్నాడు, ఆర్ హీస్ టాకింగ్ టు మీ కదా, సో ఐ థింక్ దిస్ పర్సన్ లవ్స్ మీ ఆర్ లైక్స్ మీ అని మనం అనుకుంటాం. బట్ అది ఐ థింక్ ఓన్లీ ఆన్లైన్ అటెన్షన్ మాత్రమే, కనెక్షన్ కాదు. దట్ పర్సన్ మైట్ నాట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ టు బిల్డ్ సమ్ కనెక్షన్ విత్ యూ అనమాట. So that is what I think, online attention and real connection are maybe two different things. So okka genuine conversation like ఆ పర్సన్ తో మాట్లాడి ఓ ఇది జరిగిందా, ఓకే ఫైన్, నువ్వు ఈ పర్సనా, ఓకే గుడ్ అని మాట్లాడుకోవడం, ఆర్ యునో డేటింగ్ అనే కాదు, ఎవరైనా. ఇందాక నుంచి చెప్తున్నాను కదా సోషల్ మీడియా కన్నా కమ్యూనికేషన్ ఇస్ ఇంపార్టెంట్ అని చెప్పేసి, మీరు రోజుకి ఒక 10 మందితో నా లైఫ్ ఇలా జరిగింది ఆర్ నా డే ఇలా జరిగింది అని చెప్పుకోవడం కన్నా సోషల్ మీడియాలో మెసేజ్ చేసుకుని ఆర్ యునో సోషల్ మీడియాలో ఒక పెద్ద పోస్ట్ పెట్టుకుని ఓ దిస్ ఇస్ లైక్ మై బిగ్గెస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అని చెప్పి ఒక 100 మంది దాన్ని లైక్స్ కొట్టడం కన్నా ఒక జెన్యున్ పర్సన్ కి మీరు అది డైరెక్ట్ గా చెప్పి ఆ పర్సన్ హ్యాపీనెస్ మీరు విన్నప్పుడు ఆర్ చూసినప్పుడు ఎంత బాగా అనిపిస్తుందో కదా, లైక్ ఓ ఓకే 100 లైక్స్ వచ్చాయి ఫైన్, బట్ ఈ పర్సన్ కి నేను నాకు ఈ జాబ్ వచ్చింది అని చెప్పగానే ఆ పర్సన్ ఫేస్ లో ఒక గ్లో లైక్ ఒక హ్యాపీనెస్ వస్తుంది చూడండి మనకి, వావ్ సుష్మకి ఇది వచ్చేసిందా, వావ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హర్ అని ఆ హ్యాపీనెస్ మనకి చూసినప్పుడు మనకి జాబ్ వచ్చినందుకు ఎంత హ్యాపీగా ఉంటామో, మన కోసం మనకి తెలిసిన వాళ్ళు ఆర్ మన లైఫ్ లో ఇంపార్టెంట్ పర్సన్ మన కోసం అంతే హ్యాపీగా ఫీల్ అవుతున్నారా, నాకు ఇంత మంచి పర్సన్ ఉన్నారా లైఫ్ లో అని చెప్పేసి అంతే హ్యాపీగా ఫీల్ అవుతాం. సో ఒక జెన్యున్ కాన్వర్సేషన్స్ పెట్టుకోండి డేలో ఒక్కసారన్నా మీకు నచ్చిన వాళ్ళతో, ఇన్స్టెడ్ ఆఫ్ పోస్టింగ్ ఆన్ సోషల్ మీడియా 1000 లైక్స్ కోసం కన్నా. సో యాక్చువల్లీ ఇది నువ్వు ఫాలో అవుతున్నావా అని మీరు అడగచ్చు, అందుకే అనమాట ఐఎమ్ ట్రైంగ్ టు ఫాలో. అందుకే నేను వెడ్డింగ్ కి వెళ్ళాను కానీ ఐ ఎంజాయ్డ్ ద మూమెంట్, ఐ ఎంజాయ్డ్ ద ఫెస్టివిటీస్, లైక్ స్టోరీస్ కాదు, పిక్స్ తీసుకోవడం కాదు, ఫోన్ పట్టుకోవడం కాదు, జెన్యున్ గా మ్యారేజ్ చూద్దాము, ఆ రిచువల్స్ చూద్దాము. ఐ వాజ్ యాక్చువల్లీ ఫోకసింగ్ ఆన్ ద హ్యాపీనెస్ ఆఫ్ బ్రైడ్ అండ్ గ్రూమ్ అనమాట, వాళ్ళ హ్యాపీనెస్ ఎలా ఉంది, వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు, ఆర్ దే టెన్స్డ్, అలా చూస్తూ వాళ్ళని చూస్తూ హ్యాపీగా ఆ మూమెంట్ లో నేను ఎంజాయ్ చేశాను. ఐఎమ్ ట్రైంగ్ టు ఫాలో, అందుకే ఇప్పటివరకు ఏది స్టోరీ పెట్టలేదు అనమాట నేను ఈ 3-4 డేస్ లో. సో మీకు చెప్పి నేను ఫాలో అవ్వకపోతే ఎలాగా, అందుకే అనమాట. అంటే మీరు అసలు స్టోరీస్ పెట్టుకోవద్దు అని కాదు, బట్ పెట్టుకోండి. అండ్ ఆల్సో ఒక పర్సన్ కి మీరు యూనో జెన్యున్ గా మీ బాధలు ఆర్ ఏదైనా షేర్ చేసుకోండి, ఇన్స్టెడ్ ఆఫ్ ఎంటైర్లీ డిపెండింగ్ ఆన్ సోషల్ మీడియా, లైక్ నా హ్యాపీనెస్ ఇది, నా సాడ్నెస్ ఇది అని నేను సోషల్ మీడియాలో పెట్టేసాను, పీపుల్ హ్యావ్ టు కమ్ అండ్ టాక్ టు మీ అనుకోకుండా మీరు కూడా వెళ్ళి మాట్లాడండి పీపుల్ తో. అండ్ సోషల్ మీడియా ఒక్కటే కాదు, కాల్స్ చేసి మాట్లాడుకోండి.

ఎందుకంటే ఎప్పటికైనా డైరెక్ట్ కమ్యూనికేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ సోషల్ మీడియా అని నేను చెప్తాను. సో ఒక్కరైనా రోజుకి నువ్వు ఎలా ఉన్నావు అని అడిగితే ఆ రోజు మనం పడిన బాధలు కష్టాలు అన్ని మనకి తగ్గిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. నేనైతే అదే అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ మిమ్మల్ని ఎవరు అడగకుండా ఉండింటే ఇప్పటి వరకు ఎలా ఉన్నారు, ఏం జరుగుతుంది, అంత బానే ఉన్నారా, ఏం పర్లేదు, ఈ రోజు ఏమన్నా అయితే రేపు మంచిగానే అవుతుందిలేండి, ఏమన్నా తప్పుగా అయినా కొంచెం అటు ఇటు అయినా పర్లేదు, మండే కదా, ఏం కాదు, మండే అంటే ఈ వీక్ స్టార్టింగ్ అలానే కొంచెం అలా అలా పడుతూ ఉంటాం, లేస్తూ ఉంటాం, బట్ రేపు మీ అందరికి బాగుండాలని నేను అనుకుంటున్నాను. అండ్ ఎస్పెషల్ గా అబ్రాడ్ లో ఉన్న వాళ్ళకైతే సోషల్ మీడియా సమ్ టైమ్స్ ఎమోషనల్ గా అనిపిస్తుంది అనమాట. నాకు కూడా సమ్ టైమ్స్ యూనో ఇండియాలో ఏదైనా ఫెస్టివల్స్ చూసినప్పుడు ఆర్ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ చూసినప్పుడు ఫ్రెండ్స్ ఏదైనా ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు అయ్యో మనం లేము, మిస్ అయిపోతున్నాము, మనం ఏం చేద్దామని చెప్పేసి ఒక బాధ వస్తుంది. అండ్ ఆ బాధలో కొంతమందికి ఎలా వస్తుంది అంటే మనం కూడా ఏదో ఒకటి పెడదాము, వాళ్ళైనా ఎంజాయ్ చేసేది, ఓ నా ఫ్రెండ్ ఇప్పుడు ఓకే ఊటీ వెళ్ళాడు, నేను కూడా ఎక్కడో ఒకటికి వెళ్ళాలని చెప్పేసి ఏదో ఒక చెట్లలోకి వెళ్ళేసి ఆర్ ఏదో ఒక స్టార్ బక్స్కి వెళ్ళేసి కాఫీ తీసుకుని ఎంజాయింగ్ మై కాఫీ, ఎంజాయింగ్ మై లైఫ్ అని చెప్పేసి పెడతాము. బట్ ఆర్ యూ రియల్లీ ఎంజాయింగ్, అంటే నో, నేను ఆ కాఫీని ఎంజాయ్ చేయట్లేదు, నేను జస్ట్ నీకు చూపించడం కోసమే పెట్టాను. సో చూపించుకోవడానికి ఇలా పెట్టడం ఇవన్నీ కాదు. సో మీ లైఫ్ లో ఇన్ కేస్ వాళ్ళలా వెళ్ళి తిరుగుతూ ఉంటే మీరు కాల్ చేయండి, వాళ్ళకి కాల్ చేసి నాకు చెప్పండి ఏం జరుగుతుంది, ఎలా ఉంది, నాకు చూపించండి అని వాళ్ళతో ఆ ట్రిప్ లో కొంచెం అన్న ఒక 2 మినిట్స్ అన్న ఉండడానికి ట్రై చేయండి. సో దాట్ మీకు జెన్యున్ హ్యాపీనెస్ ఉంటుంది, వాళ్ళతో కనెక్ట్ అయినట్టు ఉంటుంది, అండ్ మనం ఫేక్ చేయాల్సిన పని కూడా ఉండదు అనమాట. సో అది సంగతి. అండ్ ఫైనల్ గా నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఫైనల్ గా అప్పుడే ఎందుకు చెప్పడం, ఈ సాంగ్ విన్న తర్వాత చెప్తాను. అప్పటి వరకు వింటూ వింటూనే ఉండండి రేడియో సర్వే 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మాతో.

0: Prema Vanilla song Vinay Saru and me to Undimi RJ Sushmo on non-stop fun and mana studio lo time aithe 8 hours 58 minutes avutundi manam sign off chese time daggarku vachesindi kabatti ee vachesan malli social media gurinchi final ga nenu em cheptam anukuntunanu ante mana generation ki or I mean like especially millennials or Gen Zs untaru kada so mana generation ki koncham less scrolling and koncham more living kavali ani nenu antanu comparison tagginchi appreciation penchukundamu ఒకరితో కంపేర్ చేసుకోవడం కాకుండా వాళ్ళకి ఏదైనా జెన్యున్ గా జరిగితే అప్రిషియేట్ చేయండి అండ్ కొంచెం లెస్ పోస్టింగ్ కొంచెం మోర్ ఫీలింగ్ అండ్ లివింగ్ ఇన్ ద మూమెంట్ అదనమాట సంగతి. ఎందుకంటే కొన్ని ఇయర్స్ తర్వాత ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు మనం ఆ మూమెంట్ ఆర్ ఆ టైం ని గుర్తు తెచ్చుకుంటాం గానీ మనకి ఎంతమంది లైక్ చేశారు ఇవన్నీ కాదనమాట. సో లైకుల గురించి బాధపడడం మానేసి మీ మూమెంట్స్ మీ హ్యాపీనెస్ సాడ్నెస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సోషల్ మీడియాలో షేర్ చేసుకోండి. లైక్స్ గురించి ఆర్ పీపుల్ ఏమనుకుంటారు ఇవన్నీ పక్కన పెట్టేసి జస్ట్ మీ లైఫ్ ని మాత్రం ఎంజాయ్ చేస్తూ ఉండండి. అలా అని చెప్పేసి ఓన్లీ సోషల్ మీడియా కాదు, కనెక్ట్ అవ్వండి పీపుల్ తో, డైరెక్ట్ గా మాట్లాడండి. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే వాట్ మ్యాటర్స్ ఇస్ హూ స్టేడ్, హూ చెక్డ్ ఆన్ అస్, హూ మేడ్ అస్ లాఫ్, హూ లిజన్ టు అస్ ఫస్ట్ అండ్ హూ అండర్స్టూడ్ అస్ అనమాట. ఇవన్నీ కూడా మనం మ్యాటర్ అవుతుంది మనకి బాగా. సో డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది చాలా బెటర్ అని నేను అనుకుంటున్నాను. So take care of your mental peace and ekko social media ki addict ayipokunda undaniki try cheddamu, just people tho real connection build cheskundamu. Adanamanta sangathi try spending at least ee rojunai try cheyandi, try spending little less time online and more with yourself. Just ala kochoni meeku em ishtam enti oka journal raaskondi or rep em cheyalanukuntunnaru or edaina movie chusandi simple ga. Adanamanta sangathi nenu malli next Monday 7 to 9 kalusukuntanu mimmalni only on non stop fun only on Radio Surabhi 107.9 FM HD3. Good night Dallas.
1: Tick tick Radio Surabhi time check, studio lo time 9 pm.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: Radio Surabhi Civic Signal. Celebrate proudly, celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
3: Anni pettukunnanra idigo mee nanna sugar gurinche tension malli perigithe ee doctor daggariki veltam kharchu okati.
4: Vikram jiyan ki malli baaledu ontlo ee saari enta kharchu avutundo ento.
5: Different journeys, okate question. Mee parents aina pillalaina meeraina, when you face an emergency, stay protected the right way with SNR insurance. Enroll on snrinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.
6: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
5: ఈ మే 16th ఇంకా 17th న హైదరాబాద్ నుంచి మీకు ఒక టైమ్లెస్ ఎక్స్పీరియన్స్ అందించడానికి వస్తున్నారు సెకండ్ స్కిన్ వేర్ ఎవ్రీ సారీ ఫీల్స్ ట్రూలీ లైక్ అ సెకండ్ స్కిన్ మీకోసం తెస్తున్నారు అ స్టన్నింగ్ కలెక్షన్ ఆఫ్ సిల్క్స్ బనారసీస్ కంచి ఇంకా ఎన్నో ఎన్నెన్నో పండగలు పెళ్లిళ్లు ఈవెంట్ ఏదైనా యాడ్ సంథింగ్ బ్యూటిఫుల్ టు యువర్ వార్డ్రోబ్ విత్ సెకండ్ స్కిన్ హ్యాపెనింగ్ ఆన్ మే 16th అండ్ 17th ఫ్రమ్ 12 PM టు 7 PM అట్ 608 సౌత్ వ్యాలీ రాంచ్ పార్క్వే యూనిట్ 108 ఇర్వింగ్ ఫర్ ప్రివ్యూస్ అండ్ కలెక్షన్స్ విజిట్ secondskin.usa on Instagram or call 972-829-520.

హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకున్న సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకోవడం చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియలాగానే గుండెలను పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాజేశ్వర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా ఫోర్త్ యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.
1: Hola, bienvenido. Disfruta fiesta. ¡Woo!

0: హే బిందు, ఈరోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
1: చందు, మరి వండనా?
0: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల.
1: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
0: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
2: Hi everyone, this is Koti, Music Director, Surabhi Radio. 4th anniversary, Jalpuna Sandarbanga. My best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandho intante, many times na night songs eppudu play chestu, audience ni urru throogistu, eppudu aananda parustunna. Surabhi Radio, naaku chaala chaala santosham. ఈ రోజు 4th ఇయర్ ఆనివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియలాగానే గుండెలను పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

ప్రొఫెషనల్స్ రాజేశ్వరి. 7 ఎకరాలపై 4 సంవత్సరాలు ఇంకా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు గారి పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికీ శుభం జరుగుతుంది.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి, ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్, అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం. అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

0: ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే.
1: ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో చిరుభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో చిరుభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో చిరుభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో చిరుభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపాలాలి జన్

0: listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేడ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద అండ్ బెస్ట్ of all, it avoids complaints.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
3: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
4: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com or write to support at mypursu.com.
5: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
6: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VDF యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VDF యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూ calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
8: హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది ఆ అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి అలాగే టీం అందరికి, ఆర్చైడ్ గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఎంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తమ్యం. రేడియో సురభి శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సురభిని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతాభివందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ రేడియో సురభి 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

నమస్తే రాజేశ్వరి గారు, యూఆర్ విషింగ్ రేడియో సెరబీ ఏ గ్లోరియస్ 5th యానివర్సరీ అండ్ మే యువర్ సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి సుగశివుడు తర్మ ఫ్రమ్ మిస్టర్ పెళ్ళాం. ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చరైజ్ బై బాపు గారు. నానా మామ దివాక్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్, సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూత్రూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియలాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: ఎలా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com or call Nanda G3 at 919-491-4514. Radio Surabhi Revisit.
1: మమ్మకి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
2: అవేవో ప్లాన్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
3: Check out the Maytel Glow Home.
4: That shall water systems to understand the vital role water plays in your life.
5: Thank you for being in our journey.
6: కట్టుకుంటాం, పట్టు పడతాం. రేడియో సురభి,
7: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తం.
8: You're listening to Radio Surabhi 107.9 FM.
9: Amma Avakai Radio Surabhi. Ivi oka emotion. Neen mi Bhargavi all the way from Hyderabad and chala happy ga undi. Andarki namaskaram and Radio Surabhi anniversary sandarbhanga na subhakankshalu andistunnanu. Telugu vallu, telugu bhasha premikulu, art and culture vitannitni drushtilo pettukoni mana telugu bhashani inka pempondistu andarni oka platform mediki teeskochi rose beautiful content, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటిని బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. తడా బాబాయ్. థ్యాంక్ యూ.
10: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
11: హాయ్ దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికి కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

ఎన్ఆర్ఐ చేస్తున్న సార్ రాజేశ్వరి. 7 ఏళ్ళకి 4 సంవత్సరాలు దిగ్గుగా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. ఇలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయ్య ఒకసారి ప్లే చేస్తే అందరికీ

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసులు

0: ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్, ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టడా బాబాయ్. థ్యాంక్ యూ.
1: Ladies and gentlemen, for the

మాస్టు కింగ్ చెక్కు పెట్టేస్తు బ్యాంకు చెక్కు లక్ కొద్ది దగ్గర మీద చెప్పు ఎక్క కింగ తప్పు అంటు లిఫ్ట్ వచ్చేరా వచ్చారా.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: Gata 24 ela nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
3: India ki teleport aithe enta baaguntundo.
4: What if India was just a tap away?
5: Just imagine meeru kallu moosi terchukune lopu mee dabbu India cheripothe, New York lo ekkado kuchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With my pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the my pursue app or visit mypursue.com or write to support at mypursue.com.
6: అనగ కనగ కమనీయం, అనగ అనగ రమణీయం, సీతారామ కళ్యాణ వైభోగం. జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ అస్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ అస్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com.
7: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
8: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సురభి 4th anniversary సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సురభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సురభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సురభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులో నుంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజ గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తాం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేలుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి, ప్రపంచానికి అలవాటు అయిపోయి, ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికి ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కత్తిమీస్తాం. రేడియో సురభి శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సురభిని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సురభి 24/7. మీరు నిజంగానే అమెరికాలో తెలుగునేస్తాం. థ్యాంక్ యూ.

0: రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. రెడీయా?
1: Yes sir.
0: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
1: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
0: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
2: విజిట్ రాజురాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ బానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
3: రేడియో సిరబి రీవిజిట్.
4: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
5: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
6: చెక్ అవుట్ డిజిటల్ గ్లో హోమ్.

0: పిలికిన సుతలివిలి
1: చెలువను గని కనువను చెలువును గని విలువని మనసిదిలే అలుపెరుగని అలరుల అలలను గని తలపులు తెలిపి

0: విరిసిన తలకుల కురిసెను కల కలిసిన మనసులలో పురి విరిసిన వలకులు తెలిపెను కథ పిలుపుల మలుపులలో
1: విసిరిన మధుల వల అదిరిన

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులు ఇస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియరాగానే గుండెలను పొంగుతున్న ఈవేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: కృష్ణపనిద పనవంటే పడేవాడు
1: యశోదాలో వాడు డాక్టర్ లెట్స్ గో నౌ గెట్ ద మ్యాటర్ ఈమెయిల్ అడ్రస్ సెల్ నంబర్ ల్యాండ్ లైన్ ఓటర్ కార్డ్ లైసెన్స్ పాస్పోర్ట్ రేషన్ కార్డ్ పాన్ కార్డ్ హాల్ టికెట్
0: ఏదైనా తనది ఒకటి ఉందా
2: నో వే కానీ తను ఢిల్లీలో ఉంటుందని విన్నా
0: అది ఆల్రెడీ మాకు తెలుసురా

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th అనివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాజేశ్వర గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

ಕನ್ನಡ ರಾಜೇಶ್ವರ ರಾಜೇಶ್ವರಿ ಬೇರೆ ಹೆಸರು ನಾಲ್ಕು ಸಂಸ್ಥೆಗಳು ಇಲ್ಲಿಂದ ಪೂರ್ತಿ ಚೇಸ್ತಿನ ಸಂದರ್ಭಂಗಾ మీకు మీ టీమ్ అందరికీ శుభాకాంక్షలు. అలాగే మీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయ్యం ఒకసారి ప్లే చేస్తే అందరికీ శుభం జరుగుతుంది.

ఉన్న చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే అదేమిటే. నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటి నొకటి తిట్టుకున్నదే.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి, ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్, అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం. అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెలభి 4th anniversary సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సెలభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెలభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెలభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాట అయినా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్మ

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది ఆ అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

0: most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatram vala sanchayakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: Radio Surabhi Revisit.
2: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికే బజ్జి లొట్టలేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్ అరేఆర్ ఆనంద్ భవన్.
3: శివ ఇరాని చాయ్ అంటే చౌరస్తానే. ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా. చౌరస్తా.
1: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.

అందరికి నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేలుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి, ప్రపంచానికి అలవాటు అయిపోయి, ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమగ్రహమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తమ్యం. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

నమస్తే రాజేశ్వరి గారు, రేడియో సెరబీ ఏ గ్లోరియస్ ఎనివర్సరీ అండ్ మే యువర్ సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి స్వర్గశివుడ తర్మ ఫ్రమ్ మిస్టర్ పెర్లాం. ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చర్ ఇస్ బై బాపు గారు. నానా మామ వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్, సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

everyone. This is Koti, music director, Surabhi Radio. 4th anniversary, Jarupukuna Sandarbhanga. My best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandha entante. Many times, na night songs eppudu play chestu, audience ni urru thruvistu, eppudu ananda parustunna. Surabhi Radio, naaku chaala chaala santosham. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియరాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani padniche vidhanam ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF AgTech INC. Vallemari Farms believes that farming is not backward. It is the future. VVF AgTech INC is your calling for farming. Vallemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away? Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas ninche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow-ups. With My Pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app. It's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support at mypursue.com.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: Radio Surabhi Revisit. Kubera Jewelers, trademark of craftsmanship and elegance.
4: Larsen Travels me mottam toni sampurnanga plan chestundi. Larsen Travels to me toni book cheskondi, travel badalni marchipondi.
5: So Asia, we serve authentic Indo-Chinese.
6: Thank you for being in our journey.
7: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
8: అదే 9 to 5, సేమ్ డెస్క్, same routine. Me entrepreneurial journey model pettendi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee. Your business, your future, starting today.

0: మోగుతుంది.
1: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

ఎలక్షన్స్ రాజేశ్వరి. రేడియో 4 సంవత్సరాలు ఇవి నాకు పూర్తి చేసిన సందర్భంగా నీకు మీ టీమ్ అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికీ శుభమందరు.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

0: తుమ్మని తుమ్మిది
1: కవింతలకి కేరింతలకి కేరాఫ్ అడ్రస్ రేడియో సురభి.
2: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తం.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
2: Vachasindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatram alasam cheyakunda register for free Kolatam at Radio Surabhi Jatara. Meeru vinnadi correcte, free Kolatam at Jatara. Aithe ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
4: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికే బజ్జి లొట్టలు వేసుకుని తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్.
5: Thank
6: you for being in our journey.
7: హాయ్, నేను మీ బ్లూబెర్రీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ఫాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
8: హాయ్ దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake. Or call 817-819-8888.
9: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
10: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం కదా
9: అక్క. లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
10: ఇంకా వెయిట్ చేస్తామండి, ప్లేట్ తీసుకో.
11: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో థెరపీ 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో థెరపీలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో థెరపీ నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో థెరపీ రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులో నుంచి అంటే నాకు ఎస్పీబీ గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపాలాలి జయ.

0: సాల పిల్ల నా మొహం మీద ఎన్నిసార్లు డోరే వెయ్యాలా. అల్లో బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేలు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తమ్యస్వామి. రేడియో సురభి శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సురభిని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సురభి 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీటీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514. కేఆస్ టు clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. Radio Surabhi Revisit. Give you confessions, a chance to bloom. Sakshi Jewelers.
3: Shalini, Dallas lo jarige functions lo decoration lo adhi jarugutunnayi ta.
4: Ikkada Vivid Flowers lo undanta ippude telisindi.
5: Experts ni nammukunte mana jeevitham saafiga saagipothundi. Law Offices of Janeta.
1: Thank you for being in our journey.
6: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
7: హాయ్ ద మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
8: Namaste Rajeshwari Garu. Here's wishing Radio Surabhi a glorious 5th anniversary. And may your success continue. God bless you. My favorite song would be Swagashti Vodatharma from Mr. Pallam. It's one of the most beautifully written, composed and romantically picturized by Bapu Garu. Nana Mama, they work very hard on this song. So if you can, play for me. Thank you.

హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులుగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికి కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి, ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూఆర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం ఎట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rscolatum2026 సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ జూన్ 7th
2: Radio Surabhi revisit.
3: Are monna morning manu ili breakfast chesam kada aritike bajji lottale eskuntu tinno poorthi shakahara restaurant are yaar Anand Bhavan
4: aho shiva iran chai ante chaurastane the first ever desi drive through in America chaurastar
2: thank you for being in our journey
5: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో
6: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే జస్ట్ ఇమాజిన్ మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే నో ఫ్లైట్స్ నో ఫేవర్స్ నో ఫాలో అప్స్ విత్ మై పర్సు సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ యూపీఐ పేమెంట్స్ షాపింగ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎల్డర్ కేర్ ఆల్ టేకెన్ కేర్ ఆఫ్ మై పర్సు ఇజన్ జస్ట్ అన్ యాప్ ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్ డౌన్లోడ్ ద మై పర్సు యాప్ ఆర్ విజిట్ mypursu.com write to support at mypursu.com.
7: Hi, nenu mi blueberry muffin. Nenu 40% preservative tho chesaru. In fact, na flavor kuda artificial. Real fruit kaadu.
8: Hi there, muffin. Nenu India Today pastry ni. Nanu ee roju poddune India Today bakery lo fresh fresh ga tayar chesaru. Zero artificial colors. MSG free. Em cheppanu? I am an overachiever. India Today is an experience. Thali, food, desserts. Nenaithe oka celebrity akkada. Stop eating sad factory made food. Experience the one of a kind difference with India Today Bakery. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake. Or call 817-819-8888.
9: రామదాస్ పాట అంతా రామమయం ప్రసాద్ ప్లే చేస్తే అందరికి

0: సార్, ఒక బాగా బలిసిన దున్నపోతు రంకెలేస్తూ మీ మీదకు వస్తుంది. మీరు గాల్లోకి ఎగిరి లైంకి కిచ్చారు. ఏం జరుగుతుంది సార్?
1: దున్నపోతు చచ్చిపోతుంది.
2: Deputy Superintendent of Police said.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి, ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్, అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం. అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాడా బాబాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజ గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపాలాలి జంగ్.

0: Radio Surabhi 107.9 FM HD3.
1: Hi. నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
2: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్. MSG.
3: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
4: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
5: రేడియో సురభి KDXX 107.9 FM HD3, లూయిస్విల్ టెక్సాస్, అమెరికాలో తెలుగు నేస్తం.
0: You're listening to Radio Surabhi 107.9 FM.
6: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
7: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. ఫ్రమ్ businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: Radio Surabhi Revisit.
9: We have Shine Star Dental Care, our very own Telugu dentist.
10: Paya, Haleem, Rumali Roti, Natukodi Curries and much more.
11: Inmar Indian Cafe.
12: Thank you for being in our journey.
13: ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC ఈస్ యువర్ కాలింగ్ for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-24

0: Virtual Sindhi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And Ma Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatramala sanchayakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meeru vinnadi correcte, free Kolatam at Jatara. Aithe, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: ఆకట్టుకుంటాం ఓ పట్టు పడతాం రేడియో సురభి
2: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తం.
3: You're listening to Radio Surabhi 107.9 FM.
4: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజ్జింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: Radio Surabhi Revisit. We have Shine Star Dental Care, our very own Telugu dentist. Aya, Haleen, Rumali Roti, Natakodi Curries and much more. Pinar Indian Cafe.
7: Thank you for being in our journey.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF AgTech INC ఈస్ యువర్ కాలింగ్ for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-02.
0: వచ్చేసింది ద మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కొల్లాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కొల్లాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కొల్లాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ జూన్ 7th.
1: ఆకట్టుకుంటాం ఓ పట్టు పడతాం రేడియో సురభి.
2: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తం.
3: You're listening to Radio Surabhi 107.9 FM.
4: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: Radio Surabhi Revisit.
9: We have Shine Star Dental Care, our very own Telugu dentist.
4: Aya, Haleen, Rumali Roti, Natakodi Curries and much more. Pinar Indian Cafe.
7: Thank you for being in our journey.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF AgTech INC ఈస్ యువర్ కాల్ for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-02.
0: వచ్చేసింది ద మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్

0: ఆటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కాల్ ఆటం ఎట్ రేడియో సుర్భి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కాల్ ఆటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి at tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సుర్భి జాతర ఆన్ June 7th.
1: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM.
3: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: Radio Surabhi Revisit.
5: Paldu chupam antunna.
4: We have Shine Star Dental Care, our very own Telugu dentist.
6: Chala pagadbandi ga plan chesarandi ivanni.
5: Spice rack undi kadandi, vaalle anta chusukuntaru.
7: Paya, Haleem, Rumali Roti, Natukodi Curries and much more. PMR Indian Cafe.
4: Thank you for being in our journey.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC ఈస్ యువర్ కాల్ for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0211.
0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
1: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM.
3: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: Radio Surabhi Revisit.
5: Paldu chupam antunna.
4: We have Shine Star Dental Care, our very own Telugu dentist.
6: Chala pagadbandi ga plan chesarandi ivanni.
5: Spice rack undi kadandi, vaalle anta chusukuntaru.
7: Paya, Haleem, Rumali Roti, Natukodi Curries and much more. PMR Indian Cafe.
4: Thank you for being in our journey.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC ఈస్ యువర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-02.
0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి

0: www.radiosurbhi.com/rscollateral2026. So, see you all at Radio Surbhi Jatra on June 7th.
1: ఆకట్టుకుంటాం పట్టు పడతాం. రేడియో సురభి,
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3, లూయిస్విల్ టెక్సస్, అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM.
3: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponangi at 214-868-7538.
4: Radio Surabhi Revisit.
5: Palli chippu mantuna.
4: We have Shine Star Dental Care, our very own Telugu dentist.
6: Chala pagadvanni apply chesarandi ivanni.
7: Spice rack undi kadandi, vaalle anta chusukuntaru.
8: Paya, Haleem, Rumali Roti, Natukodi Curries and much more. Pimar Indian Cafe.
4: Thank you for being in our journey.
9: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC ఈస్ యూర్ కాల్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0211.
0: వచ్చేసింది ద మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rscollateral2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ జూన్ 7th.
1: ఆకట్టుకుంటాం పట్టు పడతాం. రేడియో సురభి,
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3, లూయిస్విల్ టెక్సస్, అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponangi at 214-868-7538.
4: Radio Surabhi Revisit.
5: Palli chippu mantuna. We have Shine Star Dental Care, our very own Telugu dentist.
6: Chala pagadvanni apply chesarandi ivanni.
7: Spice rack undi kadandi, vaalle anta chusukuntaru.
8: Paya, Haleem, Rumali Roti, Natukodi Curries and much more. Pimar Indian Cafe.
4: Thank you for being in our journey.
9: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC ఈస్ యూర్ కాలింగ్ for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-021.
0: వచ్చేసింది ద మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rscollateral2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ జూన్ 7th.
1: ఆకట్టుకుంటాం పట్టు పడతాం.

0: ரேடியோ சிறபி,
1: ரேடியோ சிறபி KDXX 107.9 FM HD3 லூயிஸ்வில் டெக்சஸ். அமெரிக்காலோ தெலுங்கு நேஸ்தம்.
2: You're listening to Radio Surabhi 107.9 FM.
3: America వచ్చినప్పటి నుంచి Facebook లో groups, WhatsApp లో groups, updates కోసం ఒక్క ప్లేస్ లేదు. My phone is always buzzing with notifications. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే how convenient కదా.
4: Say hello to NRI page. మన ఇండియన్స్ కి the digital marketing platform. Indian community కి full on information hub. మీ business Indian audience కి reach అవ్వాలన్నా social media promotions కోసమైనా, weekly newsletters కోసమైనా, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: Radio Surabhi Revisit.
6: Pallu chuvvu antunna.
7: We have Shine Star Dental Care, our very own Telugu dentist.
8: Chala padabandi apply chesarandi ivanni.
9: Spice rack undi kadandi, vaalle anta chusukuntaru.
10: Aya, Haleem, Rumali Roti, Natakori Curries and much more. Feel our Indian Cafe.
11: Thank you for being in our journey.
12: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VDF యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VDF యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
13: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
14: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సస్. అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: America వచ్చినప్పటి నుంచి Facebook లో groups, WhatsApp లో groups, updates కోసం ఒక్క ప్లేస్ లేదు. My phone is always buzzing with notifications. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే how convenient కదా.
4: Say hello to NRI page. మన ఇండియన్స్ కి the digital marketing platform. Indian community కి full on information hub. మీ business Indian audience కి reach అవ్వాలన్నా social media promotions కోసమైనా, weekly newsletters కోసమైనా, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: Radio Surabhi Revisit.
6: Pallu chuvvu antunna.
7: We have Shine Star Dental Care, our very own Telugu dentist.
8: Chala padabandi apply chesarandi ivanni.
9: Spice rack undi kadandi, vaalle anta chusukuntaru.
10: Aya, Haleem, Rumali Roti, Natakori Curries and much more. Feel our Indian Cafe.
11: Thank you for being in our journey.
12: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VDF యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VDF యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాల్ for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
13: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
8: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం.
0: రేడియో సురభి,
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సస్. అమెరికాలో తెలుగు నిస్తం.
2: యూర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM.

0: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్. ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7page.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్. ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
1: రేడియో సురభి రీవిజిట్. పళ్ళు చువ్వు అంటున్నా. వి హావ్ షైన్ స్టార్ డెంటల్ కేర్, ఆర్ వెరీ ఓన్ తెలుగు డెంటిస్ట్.
2: చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారండి ఇవన్నీ.
1: స్పైస్ లైక్ ఉంది కదండి, వాళ్లే అంతా చూసుకుంటారు.
3: ఆయా, హలీమ్, రుమాలి రోటీ, నాటుకోడి కర్రీస్ అండ్ మచ్ మోర్. ఫీల్ మోర్ ఇండియన్ కెఫే.
1: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ. ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-02.
4: వచ్చేసింది ద మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7.
5: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3, లూయిస్విల్ టెక్సాస్, అమెరికాలో తెలుగు నేస్తం.
6: You're listening to Radio Surabhi 107.9 FM.
0: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: Radio Surabhi Revisit. Pallu chuvvu antunna. We have Shine Star Dental Care, our very own Telugu dentist.
2: Chala pagadbandiga plan chesarandi ivanni.
1: Spice rack undi kadandi, vaalle anta chusukuntaru.
3: Aaya, Haleem, Rumali Roti, Natukodi Curries and much more. Feel Mar Indian Cafe.
1: Thank you for being in our journey. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-021.
4: వచ్చేసింది ద మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7.
5: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3, లూయిస్విల్ టెక్సాస్, అమెరికాలో తెలుగు నేస్తం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
2: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with NRIPage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: Radio Surabhi Revisit. We have Shine Star Dental Care, our very own Telugu dentist. Haleem, Rumali Roti, Natukodi Curries and much more. Feel more Indian Cafe. Thank you for being in our journey.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Tick, tick. Radio Surabhi time check. Studio lo time 5 a.m.

0: రేడియో సురభి 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీపీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, వి కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514.
2: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రోటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry. GT Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
2: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుండి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-021.
7: Radio Surabhi Revisit.
8: Windstorm related property claims, replace residential and commercial roofs, hell to name contracting.
9: Indian Cardinal, unique desi burger joint with spicy Indian fast food.
10: Thank you for being in our journey.

0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూఆర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం ఎట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026 సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
1: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
3: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
4: హాయ్ దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్. ఆర్ కాల్ 817-819-8888. రేడియో సురభి రీవిజిట్.
5: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
6: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
7: చెక్ అవుట్ రిటైల్ గ్లో ప్రోబ్.
8: Upshell Water Systems, you understand the vital role water plays in your life.
9: Thank you for being in our journey.
10: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
11: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే?
12: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. UPI పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ అన్ యాప్. ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై పర్సూ.com or write to support @mypursuit.com.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. కనగ కనగ కమనీయం అనగ అనగ రమణీయం సీతారామ కళ్యాణ వైభోగం జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com.
2: Aday 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey model petendi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi, authentic Indian essentials varaku, India Bazaar me kandistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
3: Radio Surabhi Revisit.
4: Windstorm related property claims, replace residential and commercial roofs, hail to net contracting.
5: King and Cardinal, unique desi burger joint with spicy Indian fast food.
3: Thank you for being in our journey.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-021.

0: పట్టుకుంటాం ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
4: సార్ ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజురాజ్ కిచెన్ ఇన్ Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
1: Radio Surabhi Revisit. We have Shine Star Dental Care, our very own Telugu dentist. Aya, Haleem, Rumali Roti, Natukori Curries and much more. Teen Mar Indian Cafe. Thank you for being in our journey.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
7: భయా ఎన్ని స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలీ, బిసి బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హంగ్ చిల్లీ గార్లిక్ దోశ, సేమ్ హంగ్ పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరాటా.
7: ఏంది బ్రో ఎన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
8: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
6: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ made with care. A2B, texas.com. Perfect for dine-in, takeaway, or full service.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: ఈ వీకెండ్ గ్రాసరీస్ ను తీసుకొస్తావా?
2: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
1: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
3: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
1: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి.

ಎಸ್ ಹುಕ್ ಸ್ಟೆಪ್ ಹುಕ್ ಸ್ಟೆಪ್ ಹುಕ್ ಸ್ಟೆಪ್ ದೇ ದನಾದನ ವಿನಾಶ್ ತೋ ಡಿಡಬ್ಲ್ಯೂ ಮಾರ್ನಿಂಗ್ ವೈಬ್ಸ್ ಅಂತಾರು. ಓನ್ಲಿ ಆನ್ ರೇಡಿಯೋ ಸರ್ವಿ 107.9 HD3 ಡಾಲಸ್ ನಂಬರ್ 1 ರೇಡಿಯೋ ಸ್ಟೇಷನ್. ఏంటండి లాస్ట్ రెండు రోజుల నుంచి పెద్దగా కనబడలేదు. ఏం చేస్తున్నారు? మోడబల్ తగదినేస్తున్నారా? ఆవుగలు కలిపేసుకున్నారా? మంచిగా నెయ్యి వేసుకుని వేడి అన్నంలో తినేస్తున్నారా? ఇట్లా మీరు అడగచ్చు, బట్ అవేం జరగలేదు. సో కైండ్ ఆఫ్ అంటే టెంపరేచర్ ఎలా ఉన్నాయంటే మధ్యాహ్నం పొరపాటు మీరు బయటకు వెళ్తే కొంచెం లైట్ గా బార్బిక్యూ, లైట్ గా చికెన్ పకోడి ఇవన్నీ అయిపోవడానికి ఛాన్సులు ఎంత వీలైతే అంత ఉన్నాయన్నమాట. సో ప్రస్తుతానికి టెంపరేచర్లు ఇండియాలో అయితే అసలు పీక్ లో ఉన్నాయి. అండ్ ఐ నో డాలస్ లో ఇప్పుడు ప్రస్తుతానికి పక్కన వేరే విషయాలు పీక్ లో ఉన్నాయి. పిల్లల ఎగ్జామ్ లో ఆల్మోస్ట్ ఫినిషింగ్ వస్తున్నాయి, సమ్మర్ హాలిడేస్ కి దగ్గరలో ఉన్నారు, అన్ని పీక్ పీక్ పీక్ నడుస్తున్నాయి. సో ఈ రోజు కొన్ని పీక్స్ గురించి మాట్లాడదాం, కొన్ని లోస్ గురించి మాట్లాడదాం. బట్ ఎంటర్టైన్మెంట్ మాత్రం ఎప్పుడు ఎలా ఉంటుంది? మామూలుగా కదా. సో నేను వచ్చేసాను, బట్ మీకు కావాల్సిన పాటలు కూడా తెచ్చేస్తాను. మంచి వింటేజ్ పాటలతో ఈ రోజు మార్నింగ్ ని స్టార్ట్ చేద్దాం. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ట్రాక్స్ దట్ ఐ ఆల్వేస్ లిజన్ అండ్ గో బ్యాక్, యునో హౌ టు పుట్ ఇట్, ఈ పాట వింటే కొంచెం ఐ జస్ట్ ఫీల్ హోమ్ అనమాట. సో అలాంటి ఒక పాట మీకోసం ప్లే చేస్తున్నాను, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్. అండ్ సరదాగా లిజనర్స్ మార్నింగ్ డ్రైవ్ టైంలో ఒక కాల్ కావాలి అనుకుంటే, ఒక పాట కావాలి అనుకుంటే కాల్ చేయొచ్చు. 972-636-1966 ఈజ్ మై కాలింగ్ నెంబర్.

ఎస్ బ్యూటిఫుల్ పాట వినేస్తాం, పూసింది పూసింది పున్నాగా అంటూ నాకు అంటే చాలా సార్లు నా షోలో చెప్పాను. కీరవాణి గారి మ్యూజిక్ కాంపోజిషన్ అన్న ఆయన గొంతు అన్న చాలా చాలా ఇష్టం అని చెప్పి. సో అలాంటి కొన్ని ఎప్పటికీ మర్చిపోయిన పాటలు దిస్ వన్ థింగ్, ఇట్ మేక్స్ ఫీల్ హోమ్. అండ్ ఇన్ఫాక్ట్ మీకు చాలా మటుకు తెలుగు సినిమాల్లో ఒక విజువల్ గుర్తుంటుంది, ఏదైనా ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుంటున్నప్పుడు హీరో హీరోయిన్ ఒక పెద్ద చెట్టు దగ్గర నిలబడి గోదావరి ఒడ్డున మాట్లాడుకుంటారు, అంతేనా రాజా ఇంకా ఈ విషయంలో నీ మార్పు నీ డెసిషన్ ఏం మారదా, నీ నిర్ణయం ఇంతేనా, అంతే లక్ష్మి ఇదంతే విధి ఆడిన వింత నాటకం అనుకో అనగానే అని చెప్పి అమ్మ వెళ్ళిపోతుంది వెంటనే ఒక ఎమోషనల్ మ్యూజిక్ స్టార్ట్ కదా. సో ఇక్కడ వీళ్ళిద్దరి గురించి మాట్లాడేది లేదా వెనకాల గోదావరి గురించి కదా చెట్టు ఇంపార్టెంట్. ఆ సినిమా చెట్టు అని చెప్పి దానికి అప్పట్లో చాలా పెద్ద పేరు, అప్పట్లో చాలా పెద్ద పేరు ఎందుకు అని అంటున్నానంటే ఆ సినిమా చెట్టు యాక్చువల్లీ చనిపోయింది, ఇట్స్ బిన్ ఇయర్స్ ఇట్ హ్యాస్ బిన్ డైడ్. సో అప్పట్లో ఇదివరకు ఇన్ఫాక్ట్ గోదావరి రోడ్డుకి వచ్చినప్పుడు అక్కడ ఆ ప్లేస్కి వచ్చి అది సినిమా చెట్టు అని చెప్పి ఫోటోలు దిగి వెళ్ళేవాళ్ళు అది. సో కొన్నిసార్లు మనుషులు వీళ్ళు వెళ్ళిపోతాయని అనుకుంటాం, బట్ చెట్లకు కూడా ఒక యూనిక్ ప్లేస్ ఉంటుంది. అది ఎప్పుడు తెలుస్తుంది అని అంటే అరే ఇది చేసేది ఓవర్ యాక్షన్ కాదురా, నిజమే నేను ఎప్పుడు అర్థమవుతుంది అంటే బై వన్ ప్లాంట్ అండ్ స్టార్ట్ వాటరింగ్ ఇట్. మీరు తెలియకుండానే ఇంకోటి పెంచాలనుకుంటారు, ఇంకోటి పెంచాలనుకుంటారు అండ్ అది గ్రో అయినప్పుడు ఒక తెలియని ఆనందం వస్తుంది. సో అది మ్యాటర్, దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అట్ దిస్ మూమెంట్. అండ్ ఒక బ్యూటిఫుల్ పార్ట్ తో స్టార్ట్ చేద్దాం. ఏంటది ఇలా అయ్యింది అవినాష్కి ఈరోజు కొంచెం ఎనర్జీ ఏదో డిఫరెంట్ మూడ్ లో ఉంది అంటారా? ఎస్,

రేవతి గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరూ ఖచ్చితంగా బాగా రిలేట్ అవుతారు. అండ్ వెంకటేష్ గారి ఫ్యాన్స్ స్పెషల్గా చెప్పక్కర్లా. అంటే ఈ సినిమా నాకు ఎందుకు స్పెషల్ గుర్తుందంటే, అప్పటిదాకా హీరోయిన్ పేరు ఇందు, నందిని ఇట్లా ఉండదు కాస్త. ఫస్ట్ టైం హీరోయిన్ పేరు మ్యాగీ అని వినంగానే నాకు అలా గుర్తుండిపోయింది అనమాట. సో అందుకే ప్రేమ హ్యాస్ అ స్పెషల్ ప్లేస్. అండ్ మెయిన్ వైల్ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తా. సో యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ అట్ ఆర్లింగ్టన్ అనౌన్స్డ్ ఫ్రైడే ఏంటంటే, ఇట్స్ ఎలిమినేటింగ్ ఆర్ మర్జింగ్ 8 అకాడమిక్ ప్రోగ్రామ్స్ ఇన్ ఎన్ ఎఫర్ట్ టు మెయింటైన్ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అంట, అండ్ ఇంప్రూవ్ స్టూడెంట్ అవుట్కమ్స్. ఈ చేంజ్ అనేది విల్ ఎఫెక్ట్ ఫ్యూవర్ దాన్ 200 స్టూడెంట్స్. అండ్ అకార్డింగ్ టు ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్ యూనివర్సిటీస్ వెబ్సైట్ యూనివర్సిటీ టెక్సస్ యూనివర్సిటీ యూటీఏ ఆర్లింగ్టన్ ఏదైతే ఉందో సర్వ్స్ ఓవర్ 42,000 స్టూడెంట్స్. అండ్ కరెంట్ స్టూడెంట్స్ విల్ బి ఏబుల్ టు కంప్లీట్ ద డిగ్రీస్. న్యూ స్టూడెంట్స్ విల్ నాట్ బి ఏబుల్ టు ఎన్రోల్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ సెట్ టు క్లోజ్ అని చెప్పి కొన్ని ప్రోగ్రామ్స్ ని క్లోజ్ చేశారట, కొన్నింటిని కలుపుతున్నారంట. నాకైతే నా చిన్నప్పుడు యాక్చువల్లీ న్యూస్ లో ఎప్పుడూ ఇంటర్ డిసిప్లినరీ సిస్టమ్ అంటే ఎవరు ఏ పర్టికులర్ అంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్

మ్యాథ్స్ ఇష్టం, ఫైనాన్స్ ఇష్టం, అండ్ అట్ ద సేమ్ టైం ఆర్ట్స్ సిస్టమ్ అన్ని ఇష్టం అనుకుంటే వాటన్నిటి కలిపి కూడా డిగ్రీ ఇద్దామని అలాంటి సిస్టమ్ తీసుకురాబోతున్నారని చెప్పేసి అన్నారు. అది తీసుకొస్తారని చాలా ఎక్సైటెడ్ వెయిట్ చేసాం, బట్ అది అవ్వలేదు. బట్ ఇన్ బిట్వీన్ ఇయర్స్ మీరు తీసుకొచ్చే లోపల ఇంటర్నెట్ హ్యాపెండ్ అండ్ ఎవ్రీబడి స్టార్టెడ్ యాక్చువల్లీ పర్సూయింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. గమనిస్తే మీరు, ఐ థింక్ ఇప్పుడు ఇట్ ఈస్ ద జనరేషన్ ఆఫ్ అండ్స్, ఇట్స్ నాట్ ఆర్ దిస్. అంటే ఇంజనీర్ అవుతా డాక్టర్ అవుతా అన్నాడు కాకుండా ఇంజనీర్ అండ్ కాంటెంట్ క్రియేటర్, ఇంజనీర్ అండ్ ఆంటర్ప్రెన్యూర్, యు నో డాక్టర్ అండ్ యాక్టర్, ఇలా. సో దిస్ ఇస్ ద జనరేషన్ ఆఫ్ అండ్స్. ఇంకా మీరు ఒకటే డిగ్రీ, ఒకటే పద్ధతి ఇవే నేర్చుకుంటా అంటే మాత్రం సమ్మర్ ఎక్కడో మీ కాల్ సాంబార్లో ఉన్నట్టుంది, ఆ సాంబార్ అనవసరంగా పాడుతుంది, ఆ కాల్ తీసేయండి. ఓకేనా? ఐ మీన్ ఆ సాంబార్లో వచ్చి తీయండి, డోంట్ గెట్ మీ రాంగ్. ఇప్పుడైతే మాత్రం మంచి పాట వస్తుంది ఫర్ యూ ఆన్ దిస్ బ్యూటిఫుల్ మార్నింగ్, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HT3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్, అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ట్రాక్స్. ఇది పూర్తిగా ప్లే అవ్వకపోవచ్చు, మధ్యలో కమర్షియల్ బ్రేక్ రావచ్చు, బట్ ఐల్ డెఫినెట్లీ కంటిన్యూ. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫేవరెట్ ఫేవరెట్ ఫేవరెట్ ట్రాక్స్ ఆఫ్ తలాజిత్. అసలు ఇది ఏ సినిమాలోది అని మీరు గెస్ట్ చేస్తే మీరు సూపరు. 9726361966 ఈజ్ మై కాలింగ్ నెంబర్.

వచ్చేసింది. ద మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫార్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి.

0: 6. So, see you all at Radio Surabhi Jatra on June 7th. ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
1: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పదా.
0: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
1: ఇంకా వేడి వస్తావంటే ప్లేట్ తీసుకో.
2: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకు నచ్చిన ఆఫర్ లెటర్లు
3: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
2: స్టాప్ టెస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
3: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్. ఓకే
5: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్?
3: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
5: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
3: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.

one of very, very, very, very, very favorite tracks of mine. అంటే నాకంటే మా అమ్మకి చాలా ఇష్టమైన పాట. సో మా అమ్మ వాళ్ళు నాకు ఈ పాట చాలా చాలా చాలా నచ్చింది అనమాట. ఫ్రమ్ ద మూవీ ప్రేమలేఖ, ఎవరైనా గెస్ట్ చేస్తారేమో చూసా. అండ్ తల అజిత్, అప్పట్లోనే సినిమాలు ఆయన తెలుగులోకి డబ్ చేసేవాళ్ళు. సో ఆ టైంలో ఎవరైనా ఫాలో అంటే యూ వుడ్ హ్యావ్ లైక్ దిస్ ఫిలిం, బాగుంటుంది సినిమా. సో ఓకే, దే ధన ధన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ బైట్స్ అంటున్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. సో మ్యాటర్ ఏంటంటే, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా సరే ఇండియాలో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి మామిడికాయలు పండించమను, లేకపోతే పంపించమను, లేకపోతే ఆవకాయ పంపించమను, ఇట్లాంటి కొన్ని కోరికలు మనకు ఉంటాయి, పంపించండి అని అడుగుతాం. కానీ దేర్ ఇస్ వన్ థింగ్ దట్ యు రియలీ వాంట్ టు ఆస్క్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం, అదేంటి అని అంటే టెంపరేచర్లు ఎలా ఉంటున్నాయి అండ్ కమింగ్ 15 డేస్ కి బయటకు రావద్దని చెప్పారు కదా అని చెప్పి. ఇప్పుడు వన్ వే ట్రాఫిక్ లా కాకుండా మనం కూడా రిటర్న్ లో కొంచెం కేరింగ్ చూపించాం అనుకోండి, భలే ఉంటుంది, మజా వస్తుంది కదా. సో ఆన్ దాట్ నోట్ ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ దాట్ కమింగ్ 15 డేస్, ఇన్ఫాక్ట్ హైదరాబాద్ చుట్టుపక్కల ఏరియాలో మాత్రం 45 నుంచి 47 టచ్ అవబోతుంది. నేను జస్ట్ కొంచెం అట్లా లైట్ గా తిరిగితేనే లైక్ అమ్మ ఎంట్రా ఎంత ఉంది అనుకున్నాం. అండ్ దీనితో మనకు తెలిసిందే కదా మన గవర్నమెంట్ చాలా రెస్పాన్సిబుల్, అండ్ దానితో కేబీఆర్ పార్క్ లాంటి ప్లేసుల దగ్గర ఇంచక్క కావాల్సిన చెట్లన్నీ కొట్టించి కొత్త ఫ్లైఓవర్లు కట్టాలి. ఫ్లైఓవర్ కడితేనే అసలు డెవలప్మెంట్ అయిపోతుందని చెప్పి చాలా గట్టిగా ఫీల్ అవుతుంది అనమాట. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఒక చోట ఫ్లైఓవర్ కట్టావు అని అంటే ఒక చోట ఉండాల్సిన ట్రాఫిక్ మూవ్ అయ్యి ఇంకొక చోట బాటిల్ నిక్ అవుతుంది, తప్పితే ఎక్కడ పొరపాటున ట్రాఫిక్ తగ్గిపోయింది అన్నట్టు ఏమి ఉండదు. అండ్ హైదరాబాద్ లో ఉన్న ట్రాఫిక్ అక్షయపత్ర లాంటిది లిటరల్లీ అది పెరుగుతూనే ఉంటుంది చాలా కదా. సో ఎంత ఎంత పెద్ద ఫ్లైఓవర్లు వేస్తే అంత ఎక్కువ కార్లు వస్తూ ఉంటాయి. ద హోల్ పాయింట్ ఇస్ దట్ జస్ట్ లైక్ మెట్రో ఇస్ వన్ గుడ్ ఆప్షన్. సో లిటరల్లీ ఎల్బీ నగర్ కి ఇప్పుడు హైదరాబాద్

హైదరాబాద్ లో మీరు ఎక్కడ ఒప్లేస్ నుంచి ఎల్బీ నగర్, సే ఫర్ ఎగ్జాంపుల్ మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వెళ్ళాలంటే 45-50 minutes కమ్యూట్ లో వెళ్ళిపోతారు. అదే ఇప్పుడు నిజంగానే మనం కింద కార్ లో వెళ్తే మోరల్స్ కొంచెం హాఫ్ అన్ అవర్ ఎక్కువ పట్టచ్చు. అలా టైం తగ్గించే పనులు, లేదా అలా ఎక్కువ మంది ట్రావెల్ చేసే ఆప్షన్లు. ఇన్ఫాక్ట్ నార్మల్ బస్సులు వెళ్ళటం చాలా చిన్నచూపులో జనాలు ఫీల్ అయితే కనుక ఏసీ కమ్యూనిటీ ఏసీ బస్సులు అట్లాంటి అని ప్లాన్ చేసి చెట్లు ఎక్కువ మెయింటైన్ చేస్తే మనకి కొన్ని సౌకర్యాలు అలవాటు అయ్యాయి, ఇవి అలవాటు కాబట్టి బ్యాలెన్స్ ఉంటుంది. బట్ అలా చేయం కదా మనం. మనం మన ఏది రియల్ ఎస్టేట్ పరంగా మనం ఆలోచించి మనకి ఏది ఫ్లైఓవర్లు వస్తాయి, మనకి ఎక్కువ ఏవి టెండర్లు ఇస్తే మనం చాలా గ్రోత్ లో ఫీల్ అవుతాం అని చెప్పి ఫ్లైఓవర్లు ఇస్తాం. లిటరల్ కేబీఆర్ పార్క్ చుట్టూ ఒక కొన్ని ఫ్లైఓవర్లు కొన్ని సబ్వేలు వేసి లిటరలీ దాని చుట్టూ ఉన్న ఏదైతే మధ్యలో డివైడర్ ఏరియా ఉందో అది తబ్బి తబ్బి తబ్బి తబ్బి సెట్ చేస్తుంది అనమాట. అది సంగతి ఎవరు పట్టించుకోవట్లేదండి. ఇదైనా తమిళనాడు పాలిటిక్స్ చాలా మంచి జ్యూసీగా స్పైసీగా ఉండటానికి కాదు కదా. సో మన వాళ్ళు ఆబ్వియస్లీ లైట్ చేసుకున్నారు, ఇంకా వాళ్ళు చేయాల్సిన పనులు చేస్తున్నారు, జస్ట్ లైక్ ఎనీ అదర్ టైం. ఇది మ్యాటర్, దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ మీరు కూడా ఏమైనా రెస్పాండ్ అవుదాం అనుకుంటే ఈ విషయం గురించి కన్ కాల్ మీ 9726361966. ఇందాక ఇద్దరు కాలర్స్ ఫోన్ చేశారు, ఐ కుడెంట్ కాల్ బ్యాక్, ఇప్పుడు కాల్ చేస్తున్నా. ఎస్, వీఆర్ టాకింగ్. Yes, we are talking.

ఎందుకు పాడు వినేస్తాం? మరి ఈ టైంలో అలాగే రెండు ఇంపార్టెంట్ విషయాలు కూడా వినేస్తాం. దే ధనాధన వినాష్ తో DFW మార్నింగ్ వైబ్స్ అంటున్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్, నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. ట్యూస్డే ట్రీటింగ్ యూ అంటే లైట్ గా ఆఫీస్కి వెళ్ళాలని ఎక్కడ అనిపించట్లేదు. మరి వర్క్ ఫ్రం హోమ్ అయితే పనిచేయాలనిపించట్లేదు. మరి ఏం చేయాలనిపిస్తుంది? జస్ట్ అట్లా ఒక కాఫీ తీసుకుని బాల్కనీలో కూర్చుని పాత పాటలు వింటూ లేదా రేడియో సర్వీ వింటూ అలా జీవితాన్ని ముందుకెళ్ళాలనిపిస్తుంది, ముందుకు తీసుకెళ్ళాలనిపిస్తుంటే కనుక ఓకే, యూ హ్యావ్ దిస్ ఆప్షన్ టుడే. యాక్చువల్లీ టెంపరేచర్ కూడా మంచి సౌకర్యంగా ఉంది, 64 ఫారెన్హీట్ అట్ దిస్ మూమెంట్ అండ్ ఈ రోజు ఎస్పెషల్లీ హ్యూమిడిటీ 83% ఉంది అండ్ విండ్ 2 miles per hour, మరీ స్పీడ్ గా ఏం లేవు. బట్ నెక్స్ట్ వీక్ అయ్యే టైంకి సండే కొంచెం మేఘావృతంగా అండ్ మండే అయ్యేటప్పటికి కొంచెం వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉంది, ట్యూస్డే కూడా. అది సంగతి, అది మ్యాటర్. ఓ పక్కనేమో ఇక్కడ జనాలు ఇండియాలో ఒరే బాబా ఎండ ఎక్కువ పోతుందా అని అనుకుంటున్న టైంలో మీకు లైట్ గా వర్షపాతాల సూచనలు కూడా ఉన్నాయి అనమాట. అది సంగతి, మామూలు ఉండదు డాలస్ తోని అని చెప్పి ఇంకొకసారి ప్రూవ్ చేస్తూ అంటూ పాడేస్తున్నా అండ్ బ్యాక్ టు బ్యాక్ ఇంకో పాట వస్తుంది, దానితో మనం మాట్లాడదాం. వెంటనే ఉండండి రేడియో సురభి 107.9 HD3 డాలస్, నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు.

Yes, we are back. Today, the Vinashto DFW Morning Vibes on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas. Madrin and day, Radio Surabhi Jatra is coming back again June 7th, 2026. Here, Frisco Flyers. అదేనండి మీ డాలస్ కుక్కట్పల్లి. సో ఈసారి జాతర రావడమే కాకుండా ఒక డివైన్ టచ్ ఇవ్వబోతుంది. ఎందుకంటే ద బిగ్గెస్ట్ హైలైట్ ఆఫ్ దిస్ జాతర ఏంటి అంటే శ్రీ సీతారామ కళ్యాణం ఇన్ అసోసియేషన్ విత్ మాట. ఎ సెలబ్రేషన్ యూ డెఫినెట్లీ డోంట్ వాంట్ మిస్ అని చెప్పేసి అంటున్నారు. అండ్ అంతేకాకుండా మా మెగాగాలట్ ఉంది, ఇట్స్ అబ్సల్యూట్లీ ఫ్రీ. అండ్ అది కాకుండా ఫుడ్ బూత్స్, ఎక్సైటింగ్ వెండర్ స్టాల్స్, ఆర్జే అవార్డ్స్. మళ్ళీ ఆర్జే అవార్డ్స్ లో ఎవరికి మీరు ఓటేయాలో మేము సెపరేట్ గా చెప్పక్కర్లేదు. దానికోసం మీరు ఏం చేయాలంటే రేడియో సుర్బి యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా www.radiosurbi.com/RSJ రేడియో సుర్బి జాతర అనే వెబ్సైట్కి వచ్చేస్తే అందులో మీకు టికెట్స్ ఫర్ కళ్యాణం దొరుకుతాయి. అండ్ మా ఆర్జే అవార్డ్స్ లో ఏ ఆర్జే కి అంటే ఆర్జే అవినాష్ కి, ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఆర్జే అవినాష్ కి ఓటేళ్ళని సెపరేట్ గా చెప్పక్కర్లేదు. అండ్ అంతేకాకుండా ఒక ఫ్యాషన్ షో ఉందని నేను సెపరేట్ గా చెప్పక్కర్లేదు, స్టార్ట్అప్ స్ట్రీట్ ఉందని సెపరేట్ గా చెప్పక్కర్లేదు ఇవన్నీ. అండ్ అంతేకాకుండా మీరు స్పాన్సర్షిప్స్ కోసం చూస్తుంటే కనుక 516-851-6919 అనే నెంబర్ కి కాల్ చేయండి, ఆర్ ఈమెయిల్ అట్ ద రేట్ ఆఫ్ ఈమెయిల్ అడ్మిన్ అట్ ద రేట్ ఆఫ్ రేడియో సర్వే డాట్ కామ్. మన జాతర్ని మన వేడుకలాగా జరుపుకుందాం, దాం దాం దాం, అది మ్యాటర్. ఓకేనా, మంచి పాట వస్తుంది, వింటూనే ఉండండి రేడియో సర్వే 107.9 HD3, డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్. మంచి స్లో సాంగ్ వేస్తా. ఆనంద్ మూవీ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? ఏ రూపా, ఏ సీత, నీకోసం ఈ పాట.

0: to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: Stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. E-May 16th, ఇంకా 17th నా హైదరాబాద్ నుంచి మీకు ఒక టైమ్లెస్ ఎక్స్పీరియన్స్ అందించడానికి వస్తున్నారు సెకండ్ స్కిన్. వేర్ ఎవ్రీ సారీ ఫీల్స్ ట్రూలీ లైక్ అ సెకండ్ స్కిన్. మీకోసం తెస్తున్నారు అ స్టన్నింగ్ కలెక్షన్ ఆఫ్ సిల్క్స్, బనారసీస్, కంచి, ఇంకా ఎన్నో ఎన్నెన్నో. పండగలు, పెళ్లిళ్లు, ఈవెంట్ ఏదైనా, యాడ్ సంథింగ్ బ్యూటిఫుల్ టు యువర్ వార్డ్రోబ్ విత్ సెకండ్ స్కిన్. హ్యాపెనింగ్ ఆన్ మే 16th అండ్ 17th ఫ్రమ్ 12 PM టు 7 PM అట్ 608 సౌత్ వాలీ Ranch Parkway, Unit 108, Irving. For previews and collections, visit secondskin.usa on Instagram or call 972-829-520. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం? ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
1: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్,
4: శుభోదయం అండి. శుభోదయం, అందరు బాగున్నారా? ఎస్, ఎక్కడున్నారు, ఎక్కడాగారు? దే ధనాధన వినాష్ తో DFW మార్నింగ్ వైబ్స్ ఉన్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్, నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. ఐ కెన్ లిటరలీ ఫీల్ ద ట్యూస్డే ట్రాఫిక్ హియర్, తెలుసా? ఏంటి ఇండియాలో ఉన్న నీకే అంతలా తెలిసిపోతుందా? తెలుస్తుందండి, దట్స్ హౌ ఐ హ్యాండిల్ థింగ్స్. ప్రస్తుతానికి మాత్రం I-30 HOV స్ట్రెచ్ అంతా, మొత్తం స్ట్రెచ్ అంతా ఇట్స్ లైక్ మామూలు ట్రాఫిక్ లేదు. అండ్ ఇంటర్స్టేట్ 35 ఈస్ట్ వైపు వెళ్తున్నా కూడా కొంచెం లైట్ గా ఆగాల్సి వస్తుంది అంతే. దిస్ అ బిగ్ ట్రాఫిక్ అట్ ద మెయిన్ సెంటర్ అండ్ అంతేకాకుండా I-30 HOV మెయిన్ నుంచి వస్తుంటే కొంచెం ట్రాఫిక్ మీరు అబ్జర్వ్ చేసాం. అండ్ మన ఫోర్ట్ వర్త్ ప్రజలు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళని కూడా పట్టించుకోలేదండి. వింటేజ్ రివర్ సైడ్ యూ కెన్ అబ్జర్వ్ ట్రాఫిక్. సో ఇది కాకుండా ఎక్కడైనా సరే ప్రశాంతంగా హాయిగా, అసలు ఏమాత్రం ట్రాఫిక్ లేకుండా హాయిగా వెళ్తుంటే కూడా అది కూడా చెప్పచ్చు మీరు. ఓకేనా? ఏం చెప్పాలన్నా గరం గరంగా ఇప్పుడే కాల్ చేయండి. 9 7 6 3 6 1 9 6 6 ఈజ్ మై కాలింగ్ నంబర్. తెలుసుగా, దే ధనాధన్ అవినాష్ షో చేస్తే ఎలా ఉంటుంది,

ఎస్, ప్రతి మనిషి ఒక టైపు, అలాగే ప్రతి బాడీ ఒక టైపు. తెలుసా మీకు? డే ధనాధన వినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటున్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్, నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. ఎస్, ప్రతి మనిషి యొక్క టైపు, అలాగే ప్రతి బాడీ ఒక టైపు అని అంటున్నాం. సో ఆయుర్వేదంలో బాడీని ఒక 3 టైప్స్ లో యూనో డివైడ్ చేస్తారు కదా, వాత, పిత్త, కఫ. సో దాని గురించి మా మూర్తి గారు మొన్న ఏం చెప్పారంటే, సో ఇప్పుడు బేసిక్ గా నా బాడీ టైప్ గురించి సింపుల్ గా చెప్పారనమాట. సో నీ బాడీలో జనరలీ హీట్ ఉంటుంది, ఓకే? సో అలాంటప్పుడు నువ్వు దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఎక్కువ కూల్ చేసే ఫుడ్స్, అంటే ఇన్ఫ్లమేషన్ తగ్గించే ఫుడ్స్ లాంటివి నువ్వు ఎక్కువ తీసుకున్నావు అనుకో, కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అలాగే నీ బాడీ నేచర్ ఫైర్, నువ్వు తినే ఫుడ్ కూడా ఫైర్ ఉందనుకోండి, మామూలుగా ఉండదు, నీకు సరదా తీరిపోతుంది అని చెప్పేసి అన్నారు అనమాట. సో అవునా గురు గారు, అయితే తప్పకుండా ఇంకో బిర్యానీ ఆర్డర్ పెడతానే అని సిగ్గు లేకుండా ఆర్డర్ పెడతాను అనమాట. అలా ఉంటారు. సో మీ బాడీ టైప్ ఏంటి అండ్ మీ బాడీ ఎలాంటి ఫుడ్ ని కోరుకుంటోంది అన్న దాన్ని బట్టి, ఇన్ కేస్ మీ దాంట్లో ఎక్కువ ప్రాపర్ బ్యాలెన్స్ లో ఉందంటే సూపర్, ఎక్కువ హీట్ ఉందంటే అది కూల్ చేయడం ట్రై చేయండి, ఎక్కువ కూల్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేయడం ట్రై చేయండి. అండ్ హోప్ యు ఆర్ యాక్టింగ్ అకార్డింగ్ యువర్ బాడీ అండ్ ఈటింగ్ అకార్డింగ్ యువర్ బాడీ. లేదనుకోండి ఇంక నేను చెప్పను, మీకు తెలుసు బ్యాలెన్స్ బుల్లి తరమి మీకే కనబడుతుంది. వింటరేమండి రేడియో సురభి 107.9 HD3 డాలస్, నంబర్ వన్ రేడియో స్టేషన్. సుధగారు, పీక్ ట్రాఫిక్ లో డాలస్ సందుల మధ్యలో ఎటు తిరిగినా ట్రాఫిక్ ఉన్నది మామూలుగా లేదు అని చెప్పి చెప్తున్నారు. మరి ఆవిడంతలా వెయిట్ చేస్తుంటే నేను ఒంటరి వదిలేగలనా చెప్పండి? మంచి పాటిచ్చాను ఒకే ఒక్కటి మూవీ నుంచి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి వాయిస్ లో, ఏఆర్ రెహమాన్ గారి కాంపోజిషన్ లో.

మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ క్లైమాక్స్ ఎంతమందికి గుర్తుంది? ద ఫైనల్ పార్ట్. ఇన్ఫాక్ట్ టామ్ క్రూజ్ అప్పుడు ఒక అండర్ బేస్మెంట్ దగ్గరికి వెళ్ళి పరిగెడుతూ ఉంటే పెద్ద పెద్ద డేటా సెంటర్స్ ఉంటాయి, అవన్నీ వాటర్ ఏరియాలు ఉంటాయి. సో అవి చూసినప్పుడు ఏమైనా మీకు వచ్చి హిట్ అయిందా? మ్యాటర్ ఏంటంటే చాలా మటుకు ఉంటాయి. ఇన్ఫాక్ట్ మీరు ఐటీ వాళ్ళు కాబట్టి ఈ డేటా సెంటర్స్ అన్ని నడపడానికి ఏం కావాలి అని సెపరేట్గా చెప్పక్కర్లేదు. దిట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ వాటర్. ఓకే, జార్జియాలో ఈ మధ్యన ఒక డ్రౌట్ ల్యాండ్ సిచ్యువేషన్ వచ్చిందన్నమాట. దాన్ని డ్రౌట్ అంటారా డ్రౌట్ అంటారా తెలియదు, కానీ అదేంటి అంటే జార్జియా డేటా సెంటర్ ఏదైతే ఉందో దగ్గర దగ్గర 30 మిలియన్ గ్యాలన్స్ ఆఫ్ అన్మిల్డ్ వాటర్ ని వాడేసిందంట సీక్రెట్ డ్రైన్. సో ఇప్పుడు గవర్నమెంట్ దీన్ని బయట చెప్పలేదు కదా, ఏం చెప్తుంది అనుకున్నారు నేబర్స్ వీళ్ళందరికీ ఆర్డర్ చేశారంట, అయ్యో మనకి నిజంగానే ఒక కరువు లాంటి సిచ్యువేషన్ వచ్చింది, నీళ్ళు దాచుకోండి నీళ్ళు దాచుకోండి నీళ్ళు దాచుకోండి అని చెప్తున్నారంట. అది సమ్టైమ్స్ హౌ ఫనీ ఇట్ ఈస్ కదా, అంటే ఇప్పుడు మనం ఏవైపు అడుగులు వెయ్యాలి, ఏవైపు అడుగులు వేయపోతే మనం అంతరించిపోతాం, కానీ అలాంటి ఏఐకి సంబంధించి వీటి పనిచేయడానికి లేకపోతే మనం అనుకున్న సో కాల్డ్ సర్చ్ ఇంజిన్ పనిచేయడానికి దానికి కావాల్సిన డేటా చాలా స్టోర్ అయి ఉండాలి. ఓకే, ఈ డేటా దగ్గర స్టోర్ అవ్వాలంటే ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియా కూల్ ఉండాలి, కూల్ ఉండాలంటే వాటర్ కావాలి, వాటర్ అది లాగేసుకుంటే మనం ఏం తింటాం? ఆ క్రొనాలజీ సంజయ్ అది మ్యాటర్. ఒకటి కాదు రెండు కాదు, దగ్గర దగ్గర 44 ఒలింపిక్ సైజ్డ్ స్విమ్మింగ్ పూల్స్ వర్త్ ఆఫ్ వాటర్ విచ్ కెన్ కమ్ అప్ టు 15 నెలలు అది తీసుకున్నట్టు. అది సంగతి బాగుంది. చిన్నప్పుడు యూనో వాటర్ జాగ్రత్త అని సమ్మర్ టైంలో యూనో చాలా మటుకు వాటర్ జాగ్రత్తగా సేవ్ చేసేవాళ్ళు అనమాట. మా మావి పొద్దున్నే పిలిచి ఇంత డ్రమ్ముల్లో ఉన్న వాటర్ పట్టండి, ఈ 3 డ్రమ్ములు నిండిపోవాలి అని చెప్పి. దెర్ ఇస్ టు బి పర్టికులర్ టైం వేర్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఈ 2 అవర్సే వాటర్ వచ్చేది అనమాట. ఆ 2 అవర్స్ లో మొత్తం ఇంటికి కావాల్సిన వాటర్ అంతా పట్టుకుని దాన్ని ప్రాపర్ గా మళ్ళీ రేపొద్దున వాటర్ వచ్చేందుకు జాగ్రత్తగా వాడుకునేవాళ్ళం. నాకు అప్పుడు ఈ ఏరియాలో వాటర్ లేదా అందుకే ఉంటున్నారేమో అనుకున్నాను, బట్ అదే కరెక్ట్ ఏమో. 1 డే వరకు వాటర్ వస్తుంది పట్టుకుని జాగ్రత్తగా వాడండి నేను చెప్తే గానీ మన ఉండమేమో. అది సంగతి. కొన్నిసార్లు టెక్నాలజీ ఎక్కువైపోయినా కష్టమే, కొన్నిసార్లు బుర్ర ఎక్కువైపోయినా కష్టమే, అది మ్యాటర్. ఇప్పుడు మాత్రం మంచి పాట వస్తుంది, వింటనే ఉండండి రేడియో సోర్బీ 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్. అండ్ ఏంటి ఎవరు నా గురించి ఏదో పాట పాడుతున్నారు? హే అసిన్, ఇట్స్ నార్మల్ యా, ప్లీజ్ డోంట్ మేక్ ఇట్ పబ్లిక్ అయితే.

0: Alright, so that song we'll take into commercial break. We'll be right back after this short commercial break. Stay tuned.
1: Vachasindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And Ma Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatramana sanchekunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meeri vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
2: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్. Radio Surabhi Revisit. Mom, Ricky.

0: ఏటీ ఏసీటీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
1: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి
2: చంపేస్తున్నాయి.
3: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
4: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
5: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, అర్వింగ్, టెక్సాస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.

0: ఎస్ బ్యూటిఫుల్ ట్రాక్ అన్నాం దే ధనాధన అవినాష్ తో వింటున్నారు డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ అండ్ నాతో పాటు ఎవరున్నారు
1: ఎస్ దిస్ ఇస్ గిరి రామరాజు హలో అవినాష్ అండ్ ట్రాఫిక్ లో మలమల మాడిపోయినా బాబా మలమల మాడిపోయినా ఎందుకంటున్నా అంటే ఎండ కూడా అలానే ఉంది బయట ఆల్రెడీ 8:30 టైమ్ బట్
0: నేను చిన్న జెలసీ ఫీల్ అవుతున్నానండి ఎక్కడ డాలస్ వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారేమో ఇక్కడ హైదరాబాద్ లో ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి యు గైస్ హావ్ బెటర్ టెంపరేచర్ దేర్ అని అనుకున్నాం మీరు ఎండలు ఉన్నాయనగానే అమ్మయ్యా ఐఎమ్ హ్యాపీ అనుకున్నాను
1: రెండో విషయం ఏంటంటే ఇందాక మీరు ఒక మంచి మాట చెప్పారు నేను వస్తుంటే మీ షో వింటూనే వస్తున్నాను ఏం చెప్పారంటే డాలస్ లో రకరకాల వెదర్ ఉంటుంది అది ఉంటుంది ఇది ఉంటుంది వెదర్ రిపోర్ట్ ఇచ్చుకుంటూ ఓ మాట చెప్పారనమాట అది నాకు బాగా క్లియర్ గా టచ్ అయింది డాలస్ వాసులు అసలు బయటకు వస్తున్నారా రావట్లేదా అని అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఎండ కొడితేనే బయటకు వస్తాం అనమాట లేకుంటే బయటకు వర్షం ఉన్నప్పుడు అలా సరదాగా వర్షంలో డ్రైవ్ చేసుకుంటూ అలా వెళ్ళిపోతుంటాం అనమాట వర్షాన్ని ఆనందించడానికి
0: నాకు నాకు నాకు నిజంగానే ఇక్కడ మీ ఇప్పుడు డాలస్ హౌసెస్ చూసినప్పుడు బ్యాకెట్స్ చాలా బాగుంటాయండి నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అనమాట మంచిగా ప్రశాంతంగా సాయంత్రం అయ్యేటప్పటికి ఫ్రెండ్స్ అందరినీ కూర్చోబెట్టి మంచి ఛాయ్ తాగుతూ నాలుగు కబుర్లు చెప్తూ బాగుంటాయి బ్యాకెట్స్
1: ఐ మీన్ అట్మాస్ఫియర్ ఇక్కడ కూడా దొరుకుతుంది బట్ ఎంతైనా యూనో వీ కెనాట్ కంపేర్ విత్ హైదరాబాద్ విత్ డాలస్ కదా హైదరాబాద్ ఇస్ హైదరాబాద్ ఎప్పుడైనా సరే
0: అవునండి అసలు టెంపరేచర్ మాత్రం గట్టిగా పోగు వేయం ఉంటుంది మాకు కంపేర్ చేయలేము
1: టెంపరేచర్ ఉంటుంది బట్ ఆ వైబ్ మీకు ఎంతైనా యూనో మీరు యూ కాంట్ బిలీవ్ అవినాష్ ఐ మీన్ ఇక్కడున్నా సరే వి ఆల్వేస్ మిస్ ఇండియా ఫర్ ఎవర్
0: అదేనండి అండ్ ఇట్స్ లైక్ మిస్ యువర్ ఎక్స్పెక్ట్ యూ నెవర్ కమ్ బ్యాక్ టు ఇట్ అట్లా
1: ఫర్ ఎవర్ ఎందుకంటే ఒక్క హైదరాబాద్ అనే కాదు ఇప్పుడు మల్టీ కల్చర్ కదా ఇక్కడ అంటే మల్టీ లింగ్వల్ మల్టీ కల్చర్ ఉంటుంది కాస్మోపాలిటన్ కల్చర్ బేసికల్ గా సో నేను ఐ అటెండ్ వేరియస్ ఈవెంట్స్ మన తెలుగు ఈవెంట్స్ కాకుండా బీహార్ గానీ లేకుంటే భోజ్పూర్ ఈవెంట్స్ గుజరాత్ ఈవెంట్స్ ఇవన్నీ అటెండ్ అవుతుంటా మనమే కాదు
0: ఇంట్రెస్టింగ్
1: మన తెలుగు వాళ్ళే కాదు వాళ్ళు కూడా మిస్ అవుతుంటారు వాళ్ళ ప్రదేశాలు అహ్మదాబాద్ ఆగ్రా ఇట్లాంటి ప్లేసెస్ వస్తారు అజ్మీర్ ఇట్లాంటి ప్లేసెస్ నుంచి వస్తారు కదా వాళ్ళు దే షేర్ ఏ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లైక్ హౌ దే మిస్ దేర్ ఓన్ ప్లేసెస్ అనేది
0: నైస్
1: ఎందుకంటే అక్కడ మనం పుట్టి పెరిగి ఉంటాం కదా సో ఆబ్వియస్లీ వీ హ్యావ్ దట్ కనెక్షన్
0: బాగుంది సో ఇంత మంచి కనెక్షన్ తో మన మాటల్ని ఏ పాట కనెక్ట్ చేస్తూ పాట అయిపోతున్నారు మీట్ మిస్ మిస్ అవుతున్నాను నేను ఇప్పుడు
1: నేనా నేనైతే మాత్రం మంచి నాగార్జున వైబ్ లోకి వెళ్ళిపోదాం అని ఒక పాట అయితే పెట్టుకున్నా ఆ పాట వినిపించేద్దాం మన్మధుడు సినిమా నుంచి
0: ఎస్ ఓ మంచి పాట వేసాడు రేడియో సర్వీలో
1: ఎస్ మన్మధుడు సినిమా నుంచి మరి ఎంఐ హీరోయిన్ పేరేంటో తెలిస్తే స్టూడియోకి కాల్ చేసి చెప్పండి 9726361966 లెట్స్ లిజన్ టు దిస్ బ్యూటిఫుల్ మెలోడీ

0: మనసా మన్మధుర మూవీ నుంచి మంచి పాట వినేస్తాం. అండ్ ఈ పాట అద్భుతమైన పాట, మన కోసం ప్లే చేసిన వాళ్ళు ఎవరు? గిరి గారు.
1: ఎస్, ఈ పాట ఎందుకు ప్లే చేసిన అంటే, ఇందాక మనం మన మాతృభూమి అండ్ మన హోమ్ టౌన్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఈ పాట కిన్నెరసాని థియేటర్ అని ఖమ్మంలో ఉంటుంది సినిమా, వచ్చింది రిలీజ్ అయింది అనమాట 2003 అనుకుంటా, 2003 అక్కడ చూసా ఈ సినిమా.
0: ఇప్పుడు యాక్చువల్లీ యుఎస్ఏ లో గోల్డ్ గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయండి, కొంటున్నారా కొనట్లేదా, వాట్స్ హ్యాపెనింగ్?
1: మామూలుగా లేవు అసలు, గోల్డ్ ఏంటి, గోల్డ్ కంటే సిల్వర్ అసలు డబుల్ అయిపోయిందండి ఈ మధ్య కాలంలో. నేనైతే పోలేదు కానీ, బట్ వింటున్న సమాచారం ప్రకారం అసలు చాలా యూనో హై స్కై రాకెటెడ్ ప్రైస్.
0: నేను ఇందాక అంటే రీసెంట్ గా ఒక అనౌన్స్మెంట్ చూసాను, వేరే ఎస్టేట్ ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు అనమాట, గోల్డ్ ఎక్కువ కొనద్దు, వీళ్ళందరికి పెట్రోల్ డీజిల్ తక్కువ వాడడం ట్రై చేయండి, అండ్ ఆఫీస్ ఎక్కువగా రాకుండా వర్క్ ఫ్రం హోమ్ ఒకప్పుడు కోవిడ్ లో ఎట్లయితే హ్యాండిల్ చేశారు అట్లా హ్యాండిల్ చేయడం ట్రై చేయండి అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు అనమాట. ఆబ్వియస్లీ ఎవ్రీబడి పుట్ ఎ థాట్ ఇన్ టు ఇట్. అండ్ నేను మార్నింగ్ ఒక ఆయన అడుగుతుంటే ఒక మాట అన్నారు అనమాట, ఏంటంటే సార్ అలా అలా చెప్తే ఎందుకు అంటారు సార్, ఎప్పుడు ఏది వద్దంటే అది ఎక్కువ కొనేస్తూ ఉంటారు మన వాళ్ళు, ఏ టైంలో ఎక్కువ కొంటారు అని అన్నమాట.
1: రెండోది ఏంటంటే, ప్రైమ్ మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు విచ్ ఇస్ వెరీ గుడ్, బట్ మీన్ కంపెనీస్ అలౌ చేయాలి కదా వర్క్ ఫ్రం హోమ్ చేయడానికి, ఆర్డినెన్స్ అక్కడ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి వెళ్ళాలన్నమాట. మనం మనకి మెసేజ్ పాస్ చేస్తే లాభం లేదు కదా.
0: అవును,
1: ఎందుకంటే విఆర్ ఆల్ రిపోర్టింగ్ టు అవర్ ఇమీడియట్ మేనేజర్, సో అన్లెస్ అంటిల్ దే అప్రూవ్ ఇట్, సో వీ కాంట్ జస్ట్ వర్క్ ఇంట్లో కూర్చొని పని చేస్తా అంటే వాడు మళ్ళీ బెత్తం పట్టుకుని మన వెనక తిరుగుతాడు అనమాట, ఏం మాట్లాడుతున్నావు, ప్రైమ్ మినిస్టర్ చెప్పిండి, చీఫ్ మినిస్టర్ చెప్పిండి అని చెప్పి వాడు చెప్పిండో లేదో తెలియదు కానీ నువ్వు మాత్రం వచ్చి ఇక్కడ నువ్వే చీఫ్ మినిస్టర్ లాగా మాట్లాడుతున్నావు అని అంటారు. సో అక్కడ ఆర్డినెన్స్ వాళ్ళ నుంచి కంపెనీస్ కు వెళ్ళాలి, అక్కడ అది ఆన్ పేపర్ వెళ్తే అప్పుడు మనకి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది వర్క్ ఫ్రం హోమ్.
0: నిజంగానే ఇండియాలో వారానికి ఒక మూడు రోజులు నిజంగానే వర్క్ ఫ్రం హోమ్ ఇస్తే బా ఆ ట్రాఫిక్ తప్పించుకుంటూ ఎంత ప్రశాంతంగా పనిచేయచ్చు.
1: బాగుంటుంది యాక్చువల్లీ, దట్ ఈస్ ద న్యూ నార్మల్ కదా, యూనో హైబ్రిడ్ వర్క్ ఈస్ ద న్యూ నార్మల్ బేసిక్ గా, యూనో కంపెనీస్ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ ఇంప్లిమెంట్ దట్. ఈ ప్రతిరోజు ఆఫీస్ కు వచ్చి పనిచేయండి అని అంటే యూనో విఆర్ నాట్ ఐ మీన్ విఆర్ జస్ట్ గోయింగ్ బ్యాక్ టు ద ఓల్డ్ డేస్ అన్నట్టే కదా.
0: అది ఇందాక మీరు చెప్పారు సార్ మళ్ళా మళ్ళా మాడిపోతున్న ట్రాఫిక్ లో అని చెప్పలేవు.
1: మీదే ప్లే లిస్ట్ ఇవ్వాలి నాది, ఐఎమ్ జస్ట్ నేను కేవలం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నా ఈరోజు.
0: ఓకే ఓకే, ఒక మంచి పాట రెడీ చేసేద్దాం. ఇప్పుడైతే మాత్రం వన్ ఆఫ్ ద ఆల్ టైమ్స్ విచ్ ఐ లైక్ అండ్ వన్ ఆఫ్ ద ఐకానిక్ ఇంట్రడక్షన్ సాంగ్ ఆఫ్ ప్రభాస్ గారు,
1: తప్పకుండా
0: వింటేజ్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరూ, ఆల్ ద డైనోసార్ ఫ్యాన్స్, దిస్ సాంగ్ ఇస్ ఫర్ యూ.

0: నేను అవినాష్ మరి నాతో పాటు ఎవరున్నారు?
1: గిరి రామరాజు ఫ్రమ్ లూయిస్విల్ టెక్సాస్.

0: right from the Radio Surabhi Studios and the frequency 107.9 FM HD3 America lo Telugu Nesam studio lo samayam 8 gantala 51 nimshala 44 second exact time
1: మార్నింగ్ నుంచి లిజనర్లు ఒకటి విస్తున్నారు
0: చెప్పండి
1: ఈ టైంలో మీరు కొన్ని క్వశ్చన్లు అడుగుతారు అవి చూడాలి అవి వినాలనుకుంటారు ఆన్సర్ చేయాలనుకుంటారు మరి దాని గురించి ఏమైనా కొంచెం
0: ఖచ్చితంగా నెక్స్ట్ అదే సెగ్మెంట్ నేను అడుగుదామని అనుకుంటున్నా మీరు ఆ విషయం దాని గురించి మాట్లాడారు మనము హౌస్ అట్ క్రికెట్ క్లీన్ బోల్డ్ అనే క్వశ్చన్ మన ట్రివియా ఆడుతున్నాం కదా
1: అవును
0: సో దానికి సంబంధించి ఒక ప్రశ్న లైన్అప్ చేశా ప్రశ్న ఏంటంటే భారతదేశానికి ఇద్దరు అమర్నాథ్లు రిప్రజెంట్ చేశారు ఒకరు మోహేంద్ర అమర్నాథ్ ఇంకొకళ్ళు ఎవరు
1: ఒకళ్ళు ఒకళ్ళు సార్ ఓకే ఓకే గూగుల్ చేస్తానండి యాప్ లో మీరు ఎవరిని ఆన్సర్ చేయాలనుకుంటే గురి గారు నెంబర్ చెప్తారు
0: మీరు ఇంకా గూగుల్ దగ్గరే ఉన్నారు దాన్ని కొంచెం రెస్ట్ ఇవ్వండి సార్ ఇంకా ఎన్ని రోజులు మనం గూగుల్ చేస్తాం చాట్ జీపీటీలు వచ్చేసాయి లేకుంటే ఏఐ వచ్చేసింది గూగుల్ కు రిటైర్మెంట్ ప్రకటిద్దాం మనం ఈ సందర్భంగా
1: చాట్ జీపీటీ
0: నార్మల్ గా మనకి జనరల్ గా మనకి స్లాంగ్ లో వచ్చేది అదే అనమాట ఏదన్నా అంటే గూగుల్ చేసేద్దాం ఏఐ చేసేద్దాం చాట్ జీపీటీ చేసేద్దాం అనేది ఇంకా రాలే అది కూడా వస్తుంది రేపు ఎల్లుండి
1: వస్తుంది వస్తుంది ఇది ఇంత సింపుల్ చాట్ జీపీటీ చేస్తాను వెంటనే వస్తుంది
0: సో ఆ ప్రశ్నకు సమాధానం చెప్పండి మహేంద్ర అమర్నాథ్ అండ్ ఇంకొక అమర్నాథ్ కూడా భారతదేశానికి రిప్రజెంట్ చేశారు వారి పేరు తెలిస్తే స్టూడియోకి కాల్ చేయండి 972-636-1966 నెక్స్ట్ పార్ట్ ఏంటి అవినాష్
1: పాట రెడీ చేస్తున్నాను బట్ ఇప్పుడే హాట్ హాట్ గా గుజరాత్ కి హైదరాబాద్ కి మధ్యలో ఉన్న మ్యాచ్ ఏదో స్టార్ట్ అయింది రసమంత్రంగా
0: హైదరాబాద్ అండ్ గుజరాత్ ఓకే సూపర్ మనోళ్ళు గెలిస్తే సెకండ్ పొజిషన్ కి వెళ్ళేటట్టుంది టేబుల్ ఏదో కొంచెం చాలా ఇంట్రెస్టింగ్ ఉంది దాని గురించి మాట్లాడదాం లేండి
1: అవును అవును సో మ్యాటర్ ఏంటంటే ఐ మీన్ లైక్ హైదరాబాద్ చూస్ టు బౌల్ ఫస్ట్ సో అది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఏంటి ఏం జరగబోతుంది నేను కూడా చాలా క్యూరియస్ ఉన్నాను చూద్దాం
0: యా విల్ వెయిట్ అండ్ సీ డెఫినెట్లీ రెండవ స్థానంలోకి వెళ్తారు ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలిస్తే
1: అది సో రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి ట్రెండింగ్ లో ఉన్న ఒక పాట ప్లే చేద్దాం అనుకున్నాను బట్ ఈ సినిమా మీరు చూసారు లేదో నాకు తెలియదు కానీ బట్ రీసెంట్ గా రిలీజ్ అయింది అండ్ చూసిన వాళ్ళు ఇట్స్ అ డీసెంట్ ఫిల్మ్ అని చెప్తున్నారు ఆ గోదావరి గట్టుపైన మూవీ నుంచి ఒక మంచి పాట మీకోసం అండ్ బ్యూటిఫుల్ ట్రాక్ చూడు చూడు అంటూ వింటనే ఉండండి రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ అంటున్నారు నేను అవినాష్ నాతో పాటు
0: గిరి రామరాజు లెట్స్ లిసన్ టు దిస్ సాంగ్ ఫ్రమ్ గోదావరి గట్టుపైన
1: ఎస్ పర్ఫెక్ట్ గిఫ్ట్ ఫర్ యువర్ లవ్డ్ వన్

0: మనకు కాలర్ వస్తున్నారు అవినాష్, వారిని ఆన్ ఎయిర్ తీసుకుందాము. ఆల్ రైట్, సో మిమ్మల్ని మీరు మళ్ళీ కాల్ బ్యాక్ చేసండి. మిమ్మల్ని ఆన్ ఎయిర్ తీసుకునే లోపే డిస్కనెక్ట్ అయింది. మనం విన్న పాట గోదారి గట్టు పైన అనే సినిమా నుంచి. ఈ పాటలో నేను అబ్జర్వ్ చేసిన రెండు పాయింట్స్ ఏంటంటే అవినాష్,
1: యాక్చువల్లీ గిరి గారు ఒక కాలర్ మాట్లాడుతున్నారు, ఆవిడని ఆన్ ఎయిర్ తీసుకుంటే బాగుంటుంది.
0: యా తప్పకుండా, నాకు ఇక్కడ ఒక్క నిమిషం అంటే మీరు తీసుకోగలుగుతారా? ఇక్కడ స్టూడియోలో తీసుకునే ప్రొవిజన్
1: లేదు.
0: నో ప్రాబ్లం, మీరు మాట్లాడండి. మరి ఆఫ్ ఎయిర్ లో మాట్లాడతారా వారితో?
1: ఎస్, అంటే సో ఇప్పుడు ఆన్ ఎయిర్ టైం ఆల్రెడీ మేము స్టార్ట్ చేస్తాం కాబట్టి కాలర్ ఎవరైతే ఉన్నారో విల్ కాల్ యూ ఇన్ అవైల్ అండి.
0: షూర్,
1: యా. సో అప్పుడు నేను గిరి గారు ఇద్దరం మాట్లాడతాం.
0: తప్పకుండా, డిస్కనెక్ట్ అయింది. సో యా ఇప్పుడు వస్తుంది, లెట్స్ టేక్ దెమ్ ఆన్ ఎయిర్. ఓకే.
1: Yes, yes, yes.
0: Good morning, Andy. Radio Surabhi.
2: Hello, Giriyaru.
0: Hello, Andy.
2: Good morning, good morning.
0: Good morning, Srikanthi Garu. Happy Tuesday to you.
2: Yes. Happy Tuesday to you too. Ma, Mari, ala petesine chepista Giriyaru chetante atla.
1: అట్లా అట్లా కాదు అట్లా కాదు. అప్పుడు ఇప్పుడు గిరి గారు ఎత్తితే ఇద్దరు మాట్లాడగలరు, నేను ఎత్తితే నేను మాత్రం మాట్లాడగలను, అదే మ్యాజిక్.
2: ఏం పర్లేదు, మ్యాజిక్ ఎవరు మాట్లాడినా మ్యాజిక్.
0: ఎస్,
1: ఏంటి శ్రీకాంత్ గారు, మరి మీరు చిక్కుకున్నారా ట్రాఫిక్ ఈ రోజు?
2: లేదండి, నేను మా పెద్ద బాబుని హై స్కూల్లో డ్రాప్ చేయాలని చెప్తూ మీ ఇద్దరి స్వరాలు విని కాల్ చేద్దాం.
0: స్వరాలు వినిపించడానికి మన శృతి గారు వచ్చేస్తారులేండి, మా స్వరాలు ఎందుకు లేండి? కొద్దిసేపట్లో
2: తల్లి స్వరాలు ఆవిడ గీతాలు.
0: వెరీ నైస్, వెరీ నైస్,
2: బాగుంది,
0: థ్యాంక్ యూ. ఇది ఇది త్రిగల్ బంది, మా ఇద్దరిది జుగల్ బంది అయితే ఇది త్రిగల్ బంది.
1: త్రిగల్ బంది
2: బాగుందండి, అందుకే కాల్ చేశాను. ఎప్పుడో కానీ ఇలా దొరకదు కదా.
0: వెరీ నైస్, వెరీ నైస్.
1: టైం వాడుకుని మీ షో అమ్మేసుకోవాలి. ఇక్కడ
2: అమ్మేసుకోవచ్చు, కానీ ఆ షో కంటే ఓట్ ఎవరైనా గిరి గారికి అవినాష్ గారికి ఓట్ వేస్తే వాళ్ళైతే వాళ్ళకి తెలీదు. శ్రీకాంత్ కూడా
0: బ్రేక్ లోకి వెళ్తున్నాం, డెఫినెట్ గా శ్రీకాంత్ గారికి ఓట్ వేయండి. మనం విల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ దిస్ బ్రేక్.
2: ఓకే, బాయ్.
3: 9 a.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Manashanti, mental peace, masala dosa.
2: శ్రీ కృష్ణ విలాస్ కి రండి. 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్

0: స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476. కనగ కనగ కమనీయం, అనగ అనగ రమణీయం, సీతారామ కళ్యాణ వైభోగం. జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సుర్వీ జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సుర్వీ అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 5168516919 ఆర్ ఈమెయిల్ @admin@radiosurabhi.com.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్. విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్, లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
2: నాకు ఇంకా గుర్తుంది, 20 years ago మేము US మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ stop shop. From fresh produce, rotis to everyday puja essentials, one name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.
3: Yes, we are back. Dev Danadana Vinash Studio W Morning Vibes and Haru only on Radio Surabhi 107.9 HD Dallas, number one radio station and the OG Telugu radio station of Dallas. నాతో పాటు ఎవరున్నారు?
4: గిరి రామరాజు అండ్ శ్రీకాంత్ గారు ఇందాక వారి కార్యక్రమం గురించి మాట్లాడుతున్నప్పుడు మనకి బ్రేక్ వచ్చింది. వారి కార్యక్రమం ప్రతి శుక్రవారం సాయంకాలం 7 గంటల నుంచి 9 గంటల దాకా సెంట్రల్ స్టాండర్డ్ టైమ్ లో ఉంటుందండి. అద్భుతమైన కార్యక్రమం తీసుకొస్తున్నారు. అసలు వారు జాయిన్ అయినప్పటి నుంచి అన్ని బ్లాక్ బస్టర్ ఎపిసోడ్స్.
3: నైస్. నాకు నాకు మొన్న మన ఫోన్ చేసినప్పుడు ఆవిడ మన వాట్సాప్ గ్రూప్ లో అన్నారనమాట, ఇట్స్ అన్ ఇన్సైడ్ జోక్ అండి, అవినాష్ అందరు రోస్ట్ చేస్తారంటే నేను అన్నాను అనమాట. ఎంత రోస్ట్ చేశారంటే నా ఇప్పుడు నేను నార్మల్ అవినాష్ కాదు, బార్బీకే అవినాష్ అని చెప్పి చెప్పాను.
4: సో మార్నింగ్ నేను సరదాగా ఏం కాదు, ట్రాఫిక్ లో సరదా ఏమి ఉంటుంది కానీ అలా స్లోగా వస్తుంటాం కదా ట్రాఫిక్ లో. మీ షో మొత్తం వినుకుంటే వస్తున్నా అలా ఆన్ చేసి రేడియో. బాగుంది అసలు. యాక్చువల్లీ అంటే నేను ఫస్ట్ నుంచి వింటాను, లాస్ట్ 4 ఇయర్స్ నుంచి వింటూనే ఉన్నా. బట్ ఈ బ్రేక్ ఏదైతే ఉందో డెఫినెట్లీ దట్ వాజ్ రిక్వైర్డ్ ఫర్ యూ టు గెట్ ఇన్ టు ఏ డిఫరెంట్ డైమెన్షన్ అనమాట. ఆ 2 నెలల బ్రేక్ తీసుకున్నారు కదా, ఫర్ వాట్ ఎవర్ రీజన్. ఐ నో యూఆర్ బిజీ విత్ యువర్ వర్క్ అండ్ ఆల్ దట్, బట్ ఆ బ్రేక్ ఏదైతే ఉందో బ్రేక్ తర్వాత అసలు మీరు రై రై రా రా టైప్ లో ఆ పాట కూడా ప్లే చేశారు ఇందాక.
3: లేదండి, ఆ పాట ప్లే చేసానంటే దాని అర్థం ఆయన మిస్సింగ్ గిరిగారు అని చెప్పి లిటరల్లీ అరే ఓకే గిరిగారు జాయిన్ అవుతాను కాసేపట్లు అని చెప్పి పాట వేస్తారు లిటరల్లీ.
4: అండ్ రెండో విషయం ఏంటి తెలుసా, యాక్చువల్లీ నేను ఒక థీమ్ పెట్టుకున్నా, ఈ రోజు మనకు సమయం లేదు కాబట్టి అది రన్ చేయలేము. ఈ రోజు ప్లే లిస్ట్ అంతా మీదే గానీ నెక్స్ట్ ఎప్పుడన్నా ఈ వీక్ లో రన్ చేద్దాం. నేను పెట్టుకున్న థీమ్ ఏంటంటే చెప్పనా?
3: చెప్పండి.
4: యా, ఈ రోజు మనం టీజర్ రిలీజ్ చేద్దాం, సినిమా తర్వాత రిలీజ్ చేద్దాం. సో థీమ్ ఏంటంటే ఏఆర్ రెహమాన్ గారి పాటలలో ఒక పదం 2 సార్లు రిపీట్ అవుతా ఉంటది మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్. మీరు చూసుకోండి, కొలంబస్ కొలంబస్ అనొస్తుంటది. ఓకే, రై రై రారా, రై రై రారా, అట్లా
3: అలాంటి ఓకే బంగారం లో జస్ట్ ఒక సాంగ్ తోనే పాటైపోతుందండి. ఈ లైన్ ఒక 10 సార్లు 15 సార్లు వస్తుంది.
4: ఎస్, దాన్ని ఏం చేస్తారంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంటేషన్ తోటి ట్విస్ట్ చేసేస్తారు అనమాట ఏఆర్ రెహమాన్ గారు. ఐ మీన్ ఎక్సలెంట్ స్కిల్ అది, ఇట్స్ నాట్ ఈజీ. అంటే ఒకటి లిరిక్ లో ఉన్న ఒక పదాన్ని తీసుకుని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంటేషన్ తోటి ట్విస్ట్ చేసేస్తారు, ఆ సాంగ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చేస్తుంది. అది అది ఓన్లీ ఏఆర్ రెహమాన్ కే పాసిబుల్. అది ఎలా పాసిబుల్ అనేది మనం ఎపిసోడ్ లో మనం ఒకసారి చర్చించుకుందాం. అలాంటి పాటలు కొన్ని లైన్అప్ చేశాను, అవి మనం తర్వాత విందాం. ప్రస్తుతానికి ప్లేలిస్ట్ మీదే కాబట్టి నెక్స్ట్ సాంగ్ ప్లే చేసేయండి.
3: ఎస్, ఇప్పుడైతే మాత్రం గుజరాత్ కి హైదరాబాద్ కి జరుగుతున్న మ్యాచ్, గుజరాత్ బ్యాటింగ్ దిగింది 1.1 ఓవర్స్ అయినప్పటికీ 9 for no loss.
4: వెరీ నైస్.
3: హైదరాబాద్ గెలవాలి, హైదరాబాద్ గెలవాలి అంతే.
4: ఎక్కడ జరుగుతుంది మ్యాచ్?
3: ఇక్కడ వెన్యూ వెతకాలండి, వెతికి చెప్తాను ఈ గ్యాప్ లో.
4: ఓకే, అంటే హోమ్ గ్రౌండ్ లేకుంటే మనకు హోమ్ గ్రౌండ్ వచ్చిరాదే. ఉప్పల్లో మన వాళ్ళు కొంచెం మట్టిట్ అవుతా ఉంటారు అప్పుడప్పుడు.
3: ఐ థింక్ ఇట్ ఈస్ అవే ఫ్రమ్ హోమ్ అనుకుంటున్నాను నేను.
4: ఓకే,
3: గుజరాత్
4: సెర్చ్ చేస్తా, సెర్చ్ చేస్తా. బట్ నేను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇంకా రాలేదు. మరి భారతదేశానికి ఇద్దరు అమర్నాథులు రిప్రజెంట్ చేశారు, ఒకరు మహేంద్ర అమర్నాథ్, ఇంకొకరు ఎవరు?
3: అది మరి 9726361966 కి కాల్ చేస్తే మామూలు పెట్టదు.
4: గోదావరి గట్టి పైన పాట మాత్రం చాలా బాగుంది అవినాష్, నేను లూప్ లో పెట్టుకుంటా నా ప్లే లిస్ట్ లో.
3: డెఫినెట్లీ అండి. నెక్స్ట్ వచ్చే పాట తమిళనాడు వాళ్ళందరూ లూప్ లో పెట్టుకుంటారు, ఎందుకంటే ఇట్ ఈస్ సీఎం గారి పాట. నెక్స్ట్ మూవీ నుంచి హలమతి హబీబో.

0: Yes, we are back with another episode of W Morning Vibes and Hero only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas. Untunnaru manchi paata beast mode nunchi vinesam and Surya gari fans andariki inkoka interesting news update that is very very close.
1: And then I will talk again.
0: Yes, you are on air, Girgaru. ఎవరో కాలర్ కాల్ చేసినట్టున్నారు
1: గిరిగారు. సుధా గారు మాట్లాడుతున్నారు ఆఫ్ ఎయిర్ లో, ఒక 10 సెకండ్స్ పాస్ వచ్చింది. అండ్ వీఆర్ టాకింగ్ వెరీ గుడ్ కాన్వర్సేషన్ యాక్చువల్లీ, ఎందుకంటే ట్రాఫిక్ ఇదంతా మనం మాట్లాడుతున్నాం గానీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ని మనం ఎందుకు ప్రమోట్ చేయకూడదు అంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ గిరిగారు, అమెరికాకి ఇండియాకి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లో. మనకంటే అక్కడ అలవాటైపోయి ఉంటాం. అండ్ యూనో ఇండియా ఇస్ అ బిగ్ కంట్రీ విత్ హ్యూజ్ పాపులేషన్ అండ్ ఆల్ దాట్. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కి అక్కడ ఇండియాలో డెఫినెట్లీ పీపుల్ అలవాటైపోయి ఉంటారు, బట్ ఇక్కడ మాత్రం అలా ఉండదు. కొంచెం సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కన్సర్న్స్ ఉంటాయి. అండ్ దట్స్ అ వ్యాలిడ్ రీజన్ యాక్చువల్లీ. నేను పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లో న్యూజెర్సీలో ట్రావెల్ చేశా. ఓకే, న్యూజెర్సీలో ట్రావెల్ చేస్తున్నప్పుడు అక్కడ ఓకే, అక్కడ యూనో ఆమ్ట్రాక్ ట్రైన్స్ ఉంటాయి, మీకు పీపుల్ ఆర్ యూజ్ టు ఇట్. ఓకే, బట్ వెన్ యూ కంపేర్ ఇట్ విత్ డాలస్ ఫోర్ట్ వర్త్ ఆర్ ఎనీ అదర్ స్టేట్స్ ఏదైతే ఉన్నాయో, సిటీస్ ఏదైతే ఉన్నాయో, కొంచెం సెక్యూరిటీ అండ్ సేఫ్టీ కన్సర్న్స్ ఉంటాయి ఇక్కడ. అంటే యూనో లాట్ ఆఫ్ పీపుల్ దే ట్రావెల్ బట్ దే ఆర్ నాట్ యూనో, అంటే మనం ఎట్లా చెప్పాలి ఆ విషయాన్ని గానీ, బట్ యూనో డెఫినెట్లీ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ కన్సర్న్స్ అయితే ఉంటాయి ఇక్కడ, అంటే కొన్ని కొన్ని సిటీస్ లలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చేయడంలో. సో ఖచ్చితంగా మనం కార్ తీసుకోవాల్సింది ఆఫీస్ పోవడానికి. సో మీరు ట్రాఫిక్ లో స్ట్రక్ అయినా ఏమైనా మీ బాధలు మీరు పడండి, బట్ ఆఫీస్ కు మాత్రం వెళ్లాల్సిందే. బట్ కార్ లో వెళ్తేనే మనకు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉంటుంది అన్నమాట.
0: అంటే ఓకే, ఇట్స్ వెరీ థింగ్ ఎడ్జ్ అనమాట. ఒక పక్కనేమో సేఫ్టీ ఇవ్వాల్సిన గవర్నమెంట్ చేయదు, బట్ అట్ సేమ్ టైమ్ కొంచెం పెట్రోల్ ఎక్కువ వాడండి, డీజిల్ ఎక్కువ వాడండి అని చెప్తూ ఉంటారు కొన్నిసార్లు. యా, ఇట్స్ డబుల్ ఎడ్జ్ స్వార్డ్.
1: యా, ఐ మీన్ డబుల్ ఎడ్జ్ స్వార్డ్ డెఫినెట్లీ. ఏం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకోవాలన్నా, సొంత కార్ తీసుకొని డ్రైవ్ చేయాలన్నా, డెఫినెట్లీ ఇట్స్ ఎ టాపిక్ ఫర్ ఎ డిఫరెంట్ డే ఫర్ ష్యూర్. ఎందుకంటే ప్రతిరోజు మనం ఎక్స్పీరియన్స్ అవుతుంటాం ట్రాఫిక్ ని, యూనో వీ హ్యావ్ టు కంటెండ్ విత్ ఇట్, వీ హ్యావ్ టు రీచ్ ది ఆఫీసెస్ ఫర్ ష్యూర్. నో, దేర్ ఇస్ నో సెకండ్ థాట్ ఇన్ ఇట్. బట్ ఎలా రీచ్ అవుతాము ఏంటి అనేది అది మనం డిసైడ్ చేసుకోవాల్సిన పాయింట్. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మన సేఫ్టీ కూడా మనం చూసుకోవాలి కదా. ఇట్స్ నాట్ జస్ట్ అస్, మన ఫ్యామిలీస్ కూడా ఉంటారు ఇళ్లలో.
0: అంటే నాకు మొన్న ఇన్ఫాక్ట్ ఈ టాపిక్ మీద మాట్లాడుతున్నప్పుడు ఒకళ్ళు అన్నారనమాట, ఏంటి ఫ్లైఓవర్లు కడితే ఇక్కడ, ఐ నో యూఆర్ అవేర్ ఆఫ్ కేబీఆర్ పార్క్ థింగ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఏమవుతుందంటే కేబీఆర్ పార్క్ చుట్టూ ఒక 3-4 ఫ్లైఓవర్స్ కట్టి ఒక 2 సబ్వేలు కూడా తీసుకొస్తా అని చెప్పేసి అంటున్నారు.
1: రైట్ రైట్.
0: సో ఇట్ ఈస్ అ ఇంపార్టెంట్ లంగ్ స్పేస్ ఇన్ హైదరాబాద్ అండ్ పీపుల్ ఆర్ ప్రొటెస్టింగ్, మిగతా వాళ్ళు గెటింగ్ క్యారీడ్ అవే. ప్రతి ఒక్కరు రేస్ చేసే పాయింట్ ఏంటంటే అసలు ఫ్లైఓవర్ ఉంటేనే కదా ప్రశాంతంగా మనం వెళ్ళగలిగేది, మీరు డెవలప్మెంట్ అడుగుంటున్నారు అని చెప్పి. ఇప్పుడు మీరు అన్న పాయింట్ ఎందుకు వ్యాలిడ్ అంటే, ఇప్పుడు నిజంగా కేవీఆర్ పార్క్ లాంటి ప్లేస్ లో నేను వెయిట్ చేశాను, బస్సు వచ్చి నేను ఎక్కడానికి కనీసం 15-20 మినిట్స్ పడుతుంది. వేరే నేను వెంటనే ఒక బైక్ టాక్సీ లాంటి దగ్గర బుక్ చేసుకోవాలంటే 2-3 మినిట్స్ దగ్గరికి వచ్చేస్తాడు. జనాలు అందరూ దే ఆర్ ఆప్టింగ్ ఫర్ ఇట్, లేదా ఫ్రెండ్ ఎవరు ఒకరిని దింపడం, లేకపోతే కార్ లో ఆబ్వియస్లీ వెళ్ళిపోవడం ఇటు చేస్తున్నారు. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఫస్ట్ లేదు ఎక్కువ, రెండోది పీపుల్ ఆర్ నాట్ చూసింగ్ టు డూ ఇట్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇట్ ఇస్ నాట్ దేర్. అండ్ ఆబ్వియస్లీ ఎలా అనిపిస్తుంది అంటే ఇంకో ఫ్లైఓవర్ అంటే కొంచెం త్వరగా వెళ్ళిపోతుంది కదా అనిపిస్తుంది, విచ్ ఇస్ అ సాడ్ పార్ట్. ఎందుకంటే ఇండియన్ ట్రాఫిక్ ప్రకారం అర్థమవుతుంది ఏంటంటే, ఇక్కడ ఉన్న బాటిల్ నెక్ క్లియర్ చేసి ఇంకో చోట పెంచుతారండి.
1: ఎగ్జాక్ట్లీ. సో ఐ మీన్ బట్ కేబీఆర్ పార్క్ చాలా ఫేమస్ కదా.
0: బేసిక్ గా హైదరాబాద్ లో ఉన్న మేజర్ గా రెండు లంగ్ స్పేసెస్ అండి, కొంచెం ప్రశాంతంగా గాలి పీల్చుకునేవి. ఒకటి హెచ్సియు సైడ్ ఉన్నది, ఇంకోటి కేబీఆర్ పార్క్ సెంటర్ లో. అండ్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్స్ నుంచి గవర్నమెంట్ వాటి మీదే ఫోకస్ చేస్తుంది.
1: వెరీ నైస్. కేబీఆర్ పార్క్

0: మీద ఒక పాట ఉంది మీకు తెలుసా, ఇప్పుడే లైన్ అప్ చేశా. మగధీర సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది, ఆ పాట ప్లే చేస్తా. కేబీఆర్ పార్క్ లో జాగింగ్ చేద్దామంటూ విశ్వసనీయ వర్గాల ఇన్ఫర్మేషన్, ఆ పాట ప్లే చేయనా? ఎగ్జాక్ట్లీ, అందుగురించి ఇప్పుడే మనం జాగింగ్ చేసేద్దాం. మగధీర సినిమా నుంచి నెక్స్ట్ నేను ప్లే చేయబోతున్న పాట గీతామాధురి గారు పాడారు, బ్యూటిఫుల్ సాంగ్, లెట్స్ లిసన్ టు దిస్.
1: Yes.

0: హిట్ మగధీర సినిమా నుంచి మనం విన్న ఆ పాట. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. కేబీఆర్ పార్క్ లో ఇప్పుడే జాగింగ్ చేయండి అని చెప్పి ఇందాక మన అవినాష్ చెప్పారు. అవినాష్ ఏమంటారు?
1: పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చావు అని చెప్పి అక్కడ ఆగిపోయింది నేను అసలు. సీరియస్లీ మాస్టర్, అంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే చిన్నప్పటి నుంచి మనం ఎంత కాదనుకున్నా మన పెరడు వెనకాలు మొక్కలు పెంచడం మనకు అనువైతే మనకు కావాల్సిన దృష్టి కోసం మనం

0: పట్టించుకోవడం అనేది ఇలాంటి సిచ్యువేషన్ లో పెరిగిన మనకి ఇన్ఫాక్ట్ ఇలాంటి విషయం గురించి పదిసార్లు చెప్తుంటే కనుక మీరు చాలా సార్లు వింటారని అనుకుంటారు, కానీ లిటరలీ హైదరాబాద్ లో మేము ఉంటున్న ఏరియా చుట్టుపక్కల దగ్గర దగ్గర ఒక 3-4 బిల్డింగ్లు కడుతున్నారు అన్నమాట. సో మార్నింగ్ 10:30-11 అయిన తర్వాత ఎవ్రీ టైమ్ వీ నీడ్ టు క్లోజ్ ద డోర్ సో దట్ అట్లీస్ట్ ఆ దుమ్ము బయటకు రాకుండా ఉండడానికి.
1: రైట్ రైట్ రైట్.
0: సో ప్రశాంతమైన గాలి పెంచుకోవడం అన్నమాట దేవుడరు
1: అంతే కదా.
0: సో ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే మన వాళ్ళు ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ దే మేక్ ష్యూర్ ప్రాపర్ గా ఇంకో 2-3 ఫ్లైఓవర్లు కట్టేసి ప్రపంచాన్ని కాపాడేస్తారు. అండ్ కాపాడేసి ఏం చేస్తారంటే మళ్ళీ తలుపులు వేసుకోండి ప్రశాంతంగా దుమ్ము రాకుండా బట్టకండి అని చెప్తున్నారు అనమాట. విచ్ ఇస్
1: యాక్చువల్లీ ఐ మీన్ అంటే అక్కడనే కాదు ఇక్కడ కూడా డాలస్ లో చాలా ప్లేసెస్ లలో నేను అబ్జర్వ్ చేసిన ఏంటి అని అంటే ట్రీస్ యూనో ఈ కాంక్రీట్ మన చెట్లు ఏవైతే ఉన్నాయో గ్రీనరీ చాలా వరకు తీసేస్తున్నారు. యాక్చువల్ తీసేసి దాన్ని ఫ్లాట్ ల్యాండ్ చేసేసి అక్కడ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనమాట. ఐ మీన్ ఇన్ ఏ వే డాలస్పురం అని అంటారు కానీ దట్ ఈస్ నాట్ ద రైట్ వర్డ్. బట్ ఏంటంటే బేసిక్ గా తీసుకుంటే ఇట్స్ ఆల్ కమర్షియలైజ్డ్ బేసికల్ గా యూనో పీపుల్ ఆర్ బయింగ్ ద హోమ్స్ అండ్ దే ఆర్ రీలొకేటింగ్ అండ్ ఆల్ దాట్. రీలొకేట్ కావడానికి మనకి ఇంకా రీలొకేట్ కావాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఆమ్దని ఉండాలి కదా, బిజినెసెస్ ఉండాలి అవన్నీ ఉండాలి. సో అందుగురించి యూనో రీలొకేట్ అవుతున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న గ్రీనరీ కూడా హరించుకొని పోతుంది డాలస్ లో కూడా. అన్ఫార్చునేట్లీ యా సేమ్ థింగ్ నేను చెప్తున్నా కదా సేమ్ థింగ్ అక్కడ ఉంటే ఇక్కడ కూడా ఎక్కడైతే కమర్షియల్ ఆస్పెక్ట్ ఉందో ఖచ్చితంగా ఇంకా చెట్లు ఇవన్నీ తన బాత్ కి బాత్. అశోకుడు అప్పుడెప్పుడో నాటించిన చెట్లు ఇప్పుడు ఇంకా చెట్ల గురించి మాట్లాడతారు ఏంటని వీళ్ళు మాట్లాడుతున్నారు.
0: ఒక ఇంట్రెస్టింగ్ ఫన్ ఫ్యాక్ట్, ఢిల్లీలో జనరల్లీ ఎయిర్ క్వాలిటీ తక్కువ ఉందని అంటారు కదా.
1: తక్కువ కాదు ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ తక్కువ కాదు, -30 -40 ఎంత నమోదవుతుంటది అనమాట. తక్కువ అనేది తక్కువ పదం అక్కడ.
0: సో అలాంటి ఢిల్లీలో ఒక టపల్ ఏం చేశారు అనేది ఈ పాట తర్వాత మనం మాట్లాడుకుంటాం
1: తప్పకుండా.
0: ఎస్ ఒక బ్యూటిఫుల్ పాటలు ఏం చేస్తున్నా coming up for you only on Radio Surabhi 107.9 HD3 Dallas number 1 radio station and the OG Telugu radio station of Dallas untunaru
1: important
0: girigaru meeku Fari Abdul ante chaala ishtam andi
1: abbo nen pedda fan andi ammayiki
0: aithe chitti navu okasari talchukundam
1: 100%

0: జాతిరత్నాల్సి మరణించి మనం విన్న ఆ పాట. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM H3 అమెరికాలో తెలుగు నేస్తం. అవినాష్ గారు, జాతిరత్నాల సినిమా ఇస్ ఎ ట్రెండ్ సెట్టర్, ఏమంటారు?
1: ట్రెండ్ సెట్టర్ అంటే లిటరల్లీ టైమింగ్ ఇస్ ఇంపార్టెంట్ అంటారు సార్.
0: ఎస్,
1: సో కోవిడ్ లో ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ అన్ని వేవ్ లో మునిగి తేలి దెబ్బలు తగిలేసిన అందరికి
0: సల్యూట్లీ.
1: కోవిడ్ తర్వాత అరే ఒక్క మంచి సినిమా థియేటర్ కెళ్ళి చూస్తామా అని జనాలు వెయిట్ చేస్తున్న టైంలో వచ్చిందండి సినిమా.
0: అండ్ రెండో విషయం ఏంటంటే నవీన్ పోలిశెట్టి గారు మనకి ఇంటర్వ్యూ ఇచ్చారు రేడియో రబీకి ప్రత్యేకంగా. అండ్ లాస్ట్ ఇయర్ ఇయర్ అనుకుంటా, మోస్ట్లీ ఇయర్ స్టార్టింగ్ లో ఎప్పుడు వచ్చినట్టున్నారు. అండ్ వారు చెప్పింది ఏంటంటే అండి, దే టుక్ ఎ లాట్ ఆఫ్ రిస్క్ యాక్చువల్లీ, యూనో, అమెరికాకి వచ్చి ప్రమోట్ చేయడానికి. ఓన్లీ కేవలం 6 crore తోటి తీస్తారు ఈ సినిమా, 6 crore ఇండియన్ కరెన్సీ. దాని తర్వాత అది కలెక్ట్ చేసింది 70 or 75 crore దాకా కలెక్ట్ చేసింది అనమాట సినిమా. వాళ్ళు పడ్డ కష్టం మామూలు కష్టం కాదు అసలు ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి కోవిడ్ టైంలో. ఎందుకంటే డాలస్ లో ఇంకా 2-3 ప్రదేశాలలో మాత్రమే సినిమా థియేటర్స్ ఓపెన్ అయి ఉంది. ఇంకా ఎక్కడ కూడా మొత్తం ఓవరాల్ ఎంటైర్ అమెరికాలో థియేటర్స్ క్లోజ్డ్ ఆ టైంలో. అసలు థియేటర్స్ కాదు, అసలు బయటికి రావడానికి కూడా జనాలు భయపడే పరిస్థితులలో సినిమా రిలీజ్ అయిన సినిమా ఇది జాతిరత్నాలు. అండ్ మీరు అన్నట్టు ఇందాక అసలు జనం ఇట్లా ఉవ్విళ్ళు ఊరుతుండే అనమాట, బయటికి వచ్చి సినిమా ఎప్పుడు చూద్దామని.
1: లిటరల్లీ అందరూ సినిమా చూశాక అది
0: ఎగ్జాక్ట్లీ. సో దట్స్ ద రీజన్ ఈ సినిమా కేవలం 5-6 crore తీసిన సినిమా 80 crore దానికి ఎందుకు పోయింది అని అంటే జనాలు యూనో దేవర్ లైక్ డైయింగ్ టు కమ్ అవుట్ అనమాట ఆ టైంలో.
1: సూపర్. మీనువల్ హైదరాబాద్ ఫ్యాన్స్ కి ఒక సూపర్ డూపర్ గుడ్ న్యూస్
0: చెప్పండి.
1: హింగే టుక్ ద రెస్పాన్సిబిలిటీ, ఆల్రెడీ 2 వికెట్లు తీసాడు గుజరాత్.
0: ఓకే,
1: అది మంచిగా అనిపిస్తుంది సార్, ఇలాంటి విన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది హైదరాబాద్ ఫ్యాన్.
0: యా అబ్సల్యూట్లీ. అండ్ లైక్ ఐ సెడ్, లైక్ ఐ ఆల్వేస్ సే, క్రికెట్, ఫుడ్ అండ్ మూవీ, దీస్ ఆర్ ఆల్ 3 emotions టు ఆల్ ఆఫ్ అస్, స్పెషల్లీ ఫర్ సౌత్ ఇండియన్స్.
1: ఏది లేకపోయినా సరే ముద్ద దిగదండి,
0: అంతే. ఈ మూడిట్లలో ఏది లేకపోయినా సరే మనకి గొంతులోకి ముద్ద దిగే సమస్య లేదు, అసలు సవ్వాలిలే తగ్గేదే లే.
1: సో ఇందాక గిరిగారు అడిగిన క్వశ్చన్ ఇన్స్పిరేషన్ తో నేను కూడా ఒక క్వశ్చన్ అడుగుదాం,
0: బట్ బ్రేక్ తర్వాత అడుగుదాం మనం. ఏంటంటే కమర్షియల్ బ్రేక్ కి 10 seconds డిస్టెన్స్ లో ఉన్నాం. నేను సెకండ్స్ తో సహా చెప్తుంటా, ఎప్పుడైనా మీకు తెలిసిందే కదా.
1: ఇలా పక్కకి జరిగితే అంటుకునే ఉంది కమర్షియల్ బ్రేక్, మరి అది అయిపోయాక మాట్లాడదు.
0: రైట్, ఐ స్టే ట్యూన్డ్, వి విల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్.
2: Yes. Vachasindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you are ready, ye maatra valasan cheyakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meeru vinnadi correcte, free Kolatam at Jatara. Aithe, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So, see you all at Radio Surabhi Jatara on June 7th.
3: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
4: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ గా తయారు చేశారు. 0 artificial కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్, ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
5: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 97

0: 7977265 or visit astroramji.com. ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
1: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
0: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావంటే ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

0: ఎస్ విఆర్ బ్యాక్ దేవ్ ధనార్దన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ బ్యాచ్ ఉన్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్. గిర్రగిర్ర కొంచెం నేను కూడా తిరిగి లైట్ గా సన్ స్ట్రోక్ లైట్ గా దగ్గరకి వెళ్ళి వెనకొచ్చా అనమాట. దట్స్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా రైట్ నో క్లైమేట్ అండ్ డాలస్ లో ఎలా ఉందో మా గిరి గారే చెప్తారు.
1: క్లైమేట్ డెఫినెట్లీ యూనో మన వీకెండ్ లో అట్లీ ఎస్పెషల్లీ ఆన్ సాటర్డే దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ రెయిన్. బాగా బ్రహ్మాండమైన అసలు భారీ లెవెల్లో వర్షం పడింది అండ్ దాని తర్వాత కొంచెం క్లౌడీ అండ్ ఈ రోజు మాత్రం ఈ రోజు ఇంకా ఇప్పటి నుంచి ఐ థింక్ థర్స్డే వరకు అనుకుంటా, థర్స్డే మళ్ళీ ఫ్రైడే వర్షం ఉన్నట్టుంది అండ్ ఈ రోజు నుంచి థర్స్డే ఫ్రైడే వరకు డెఫినెట్ గా సన్ ఇస్ గోయింగ్ టు డామినేట్.
0: మీరు మన మీరు అడిగిన యాక్చువల్లీ మీరు చెప్పిన మ్యాంగోస్ విషయం మీద నేను కొంచెం ఇక్కడ ఇండియాలో రీసెర్చ్ చేశానండి.
1: ఓకే,
0: మీరు 12 మ్యాంగోలు $50 అని చెప్పారు గుర్తుందా?
1: కరెక్ట్.
0: సో నేను ఇక్కడ లోకల్ వాళ్ళు అంటే మా రిలేటివ్స్ లో వాళ్ళు ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేశారు నాకు తెలియదు. సో దర్ యాక్చువల్లీ సెండింగ్ పికిల్స్ టు యుఎస్ అంటే ఎన్ఆర్ఐ ప్యాకింగ్ చేసి పంపిస్తున్నారు అనమాట.
1: ఓకే,
0: సో వాళ్ళని అడిగారు అనమాట ఏంటండి ఈసారి బిజినెస్ ఎలా ఉంది అని అంటే, సో జనరల్లీ పూత వచ్చే టైంకి బికాస్ ఆఫ్ ద క్లైమాటిక్ చేంజెస్ రావాల్సిన దిగుబడి కన్నా తక్కువ దిగుబడి వచ్చిందంట. దానివల్ల 50 ఇచ్చినా 60 ఇచ్చినా కొన్నిసార్లు కాయలు దొరకని పరిస్థితి అంట. అందువల్లే ఈసారి ఎక్స్పోర్ట్ తక్కువైంది అండ్ యాజ్ అ రిజల్ట్ బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా మీకు $50 పన్నెండు మాత్రమే వచ్చాను.
1: అబ్బోనా, ఓకే, అంతే కదా మరి, యూనో సప్లై అండ్ డిమాండ్ ఏదైనా సరే దట్ ఈస్ ద ఎకనామిక్స్ బేసిక్ ఎకనామిక్స్ లో ఇస్ సప్లై అండ్ డిమాండ్ అంతే కదా.
0: మీరు మీరు చెప్పిన మాట నేను చిన్న చిన్న కాన్వర్సేషన్స్ లో కూడా మర్చిపోకుండా అడిగేస్తున్నానండి మిత్రులు, ఇమేజింగ్ లో అడిగిపోయింది.
1: యా, సో ఏంటి మనం యూనో జనావాసంలో మనం రోజు రెగ్యులర్ గా ఫేస్ చేస్తున్న సమస్యలు అండ్ సమాధానాలు ఇంతే వీటికి. కానీ $50 పెట్టుకోవాలి, సమస్య అక్కడే ఉంది సమాధానం కూడా అక్కడే ఉంది, ఏం చెప్పమంటారు మరి చెప్పండి.
0: సమస్య సమాధానం పక్కనే ఉంటుంది కానీ $50 అంటే
1: ఎగ్జాక్ట్లీ అదే మరి టెంప్టేషన్ అక్కడే ఉంటుంది. మామిడికాయ తినకుండా ఉండలేము, వాడు ఒక మామిడి పండు అమ్మడు, ఒక పెట్టే కొనాల్సిందే.
0: సో నాకు తెలిసి ఒక సగటు సినీ అభిమాని యుఎస్ లో ఉన్నవాడు ఎలా చేస్తారంటే ఒక పెద్ద హీరో సినిమా వచ్చిందంటే యావరేజ్ గా $17 to $18. సరే ఈ సమ్మర్ ఎలాగో ముగ్గురు హీరోలు వచ్చారనుకుందాం, $50 పెడదాం, 12 మ్యాంగోలు తిందాం అని అనుకుంటాడు.
1: ఎగ్జాక్ట్లీ, అండ్ పెద్ద సినిమా వస్తే $18 కాదండి, $35-$40. ఆర్ఆర్ఆర్ సినిమా $45 ప్రీవియస్ షో $45.
0: అసలు ఆర్ఆర్ఆర్ గురించి నాకు కథలుగా చెప్పారండి మామూలు లిజనర్లు అందరూ ఫోన్ చేసి టికెట్ రేట్ గురించి మాట్లాడిన ప్రతిసారి సార్ ఆర్ఆర్ఆర్ ఎంత వెళ్ళిందో తెలుసా అని చెప్పేవాడు అనమాట. ప్రతిసారి
1: $45, అది కూడా 1 వీక్ మళ్ళీ హౌస్ ఫుల్ అనమాట. $45 హౌస్ ఫుల్ ఆర్ఆర్ఆర్ మూవీ యూనో ప్రీమియర్ షో కని పెట్టారు యాక్చువల్లీ ఆ 45, అది 1 వీక్ అలానే కొనసాగింది రేటు.
0: ఈ లెక్కన వారణాసికి $100 పెట్టేస్తారంట సార్?
1: నాకైతే సందేహం లేదు, 100 పెట్టకుండా కనీసం ఒక 50-60, 50-55 దానికి అయితే టచ్ అవుతుంది ఖచ్చితంగా. రాజమౌళి గారి సినిమాలు అసలు ఇంకా ఫస్ట్ 1 వీక్ 2 వీక్స్ లోనే వచ్చేస్తాయి కలెక్షన్ అన్ని. బైదవే
0: వారణాసి అంటే 12 మ్యాంగోలని గుర్తు చేసుకుంటారు ఈ సార్ నుంచి.
1: అంతే, మనకి శివ గారు ఒక పాట రిక్వెస్ట్ చేశారు, వారి పాట లైన్ అప్ చేసేద్దాం.
0: ఎస్ లైన్ అప్ చేశాను.

0: ఆయన బీభత్సుడు బ్రహ్మానందం గారి ఫ్యాన్ ఏమో మరి తెలియదు కానీ జంబర్ గింబర్ లాలా అని పాట అడిగారు ఫ్రమ్ ద మూవీ మిత్ర మండలి. ఆయన బీభత్సుడు బ్రహ్మానందం గారి ఫ్యాన్ ఏమో మరి తెలియదు కానీ జంబర్ గింబర్ లాలా అనే పాట అడిగారు ఫ్రమ్ ద మూవీ మిత్ర మండలి.
1: Let's play that Mitrabandali movie chitram nunchi ee paata ippudu manam vinedam.
2: Prabhi time check studio lo time 10 a.m.

0: మన జాతి రత్నంలో ఒక రత్నం నటించిన ఈ పాట మనం విన్నాం. అండ్ జంబర్ గింబర్ లాల పాట. శివగారు, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. అవినాష్ ఉన్నారా?
1: కాదు, ఈ సినిమా కూడా కొంచెం ఆల్మోస్ట్ జాతి రత్నం లాగా ఉంటుంది, కానీ ఒక డిఫరెంట్ మెటర్ ఆఫ్ కామెడీ లాగా ఉంటుంది.
0: అవునా? ఓకే, నేను మూవీ చూడలేదు, బట్ ఏం సినిమా ఇది? సినిమా పేరేంటి?
1: సినిమా పేరు మిత్రమండలి. అంటే రీల్స్ లో ఒక సీన్ బాగా వైరల్ అవుతుంది, వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడే పెట్టు, అదొక్కటి. బట్ యాజ్ ఎ హోల్ నేను యాక్చువల్లీ ఐ ఎక్స్పెక్టెడ్ దిస్ ఫిలిం టు బి హిట్, బాగుంటుందేమో ఆడుతుందేమో అనుకున్నా, కానీ కామెడీ కొన్ని చోట్ల వర్కౌట్ అవ్వలేదు అని చెప్పి ఇట్ హ్యాడ్ ఎ బ్యాడ్ ఫైట్ ఎట్ ది బాక్స్ ఆఫీస్.
0: ఓకే ఓకే ఓకే. సో యా, ఒకసారి అలా జరుగుతూ ఉంటుంది. సో మనం మరి సినిమా అంటే అంతే కదా, మూవీని మీరు మనం ఎంత ప్రమోట్ చేసినా, ఎన్ని రివ్యూస్ ప్రివ్యూస్ ఇచ్చినా సరే, జనాలు చూడాలి అని అంటే చూస్తారబ్బా, థియేటర్ కి పోయి చూడాలి అనుకుంటే చూసేస్తారు వాళ్ళు.
1: ముందే డిసైడ్ అయిపోతుంది టీజర్లు ట్రైలర్లు కనుక థియేటర్ దాకా వచ్చే సినిమానా కాదా అని ముందే డిసైడ్ అయిపోయి దాన్ని బట్టి వస్తున్నారు.
0: వెరీ నైస్. మన కార్యక్రమంలో ఇంకొద్ది సమయం మిగిలి

0: ఉంది. ఇది కూడా మనం మంచి పాటలతోటి మాటలతోటి కార్యక్రమాన్ని మనం కంక్లూడ్ చేద్దాం. మీ వెనక ఏంటి, ఇందాక నుంచి అదో బ్యాక్ గ్రౌండ్ నాయిస్ వినిపిస్తుంది.
1: నా వెనకాల నుంచి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అంటారు?
0: అంటే మీ అపార్ట్మెంట్ లో ఎవరో సమ్ పెట్స్ ని గ్రో చేస్తున్నారు అనుకుంటా. ఐ వాజ్ లిసనింగ్ సమ్ డాగ్స్.
1: నేను లిటరల్లీ వాళ్ళకి వెళ్ళి చెప్పొచ్చాను కూడా.
0: అవసరం లేదు చెప్పడం దానికి. ఏం వాటికి వాటి నోరు కప్పేస్తారా ఏంటి మీరు? పర్వాలేదు, ఇట్స్ ఓకే లేండి, నో ప్రాబ్లం. పెట్స్ ఆర్ అవర్ కిడ్స్, సో దట్స్ ఫైన్, లెట్ దెమ్ బార్క్, దట్స్ ఓకే.
1: అదే సంగతి. అండ్ ఓ పక్క అటు తమిళనాడు వైపు ఒక చిన్న లుక్ ఇస్తే, ఈ రోజు ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ అసెంబ్లీ సెషన్ అయింది అండ్ విజయ్ గారు ఆయన ఫస్ట్ స్పీచ్ ఇచ్చారు.
0: ఓ వావ్, తమిళనాడు అసెంబ్లీలో. ఓకే,
1: తమిళనాడు అసెంబ్లీలో
0: తమిళనాడే మాట్లాడారు కదా.
1: నర్రాల్లో తమిళే ఉంటుందండి.
0: తమిళనాడులో తమిళ్ మాట్లాడుకుంటే మనల్ని సిటీ బస్ లో ఎక్కించి మరీ ఉరికిస్తారంటారా?
1: బట్ ఫర్ డిఫరెంట్ రీజన్ నాకు, అంటే జనరలీ ఒక ప్లేస్ కి వెళ్తే ఆ లాంగ్వేజ్ నేర్చుకోవాలా అని అంటారు కదా, అది ఫోర్స్ చేసినట్టు అనిపిస్తుంది అని.
0: ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. అనే సీరియస్ నోట్, మన రాష్ట్రంలో మన లాంగ్వేజ్ మనం మాట్లాడుకోవాలి, దాన్ని మనం యూనో ప్రాచుర్యం పొందేటట్టు ఇంకా చూడాలి. యాక్చువల్లీ యూనో ఐ మీన్ ఐ రియల్లీ అడ్మైర్ తమిళనాడు ఫర్ దట్. తమిళనాడు అండ్ ఈవెన్ కేరళ ఆల్సో మలయాళం.
1: నేను ఆ మాట కొంచెం సీరియస్ గా తీసుకుని, ఇన్ఫాక్ట్ మన పూణె వెళ్ళినప్పుడు లైట్ గా మరాఠీ నేర్చుకోవడం, చెన్నై వెళ్ళినప్పుడు కొంచెం తమిళ మాట్లాడి ట్రై చేయడం, ఇట్లాంటి ట్రై చేస్తున్నాను.
0: ఖచ్చితంగా చేయాల్సిందే, 100% నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ మీరు మనం ఏ రాష్ట్రంలో అయితే ఉన్నామో వాళ్ళ లాంగ్వేజ్ ని ఖచ్చితంగా మనం అట్లీస్ట్ బేసిక్ పదాలను నేర్చుకోవాల్సిందే, అందులో డౌట్ లేదు.
1: అంతే, గిరి గారు మీకోసం పాట డెడికేట్ చేస్తే ఇప్పుడు.
0: తప్పకుండా చెప్పండి, ఏ పాట పెడుతున్నారు? ఇది బాబా సహగల్, నాకు ఇష్టమైన సింగర్, చెప్పండి, పెట్టండి.
1: ఎస్, మరి ఒక్కసారి మీరు ఆటోని రిక్షాని మిస్ అవుతున్నారు కాబట్టి
0: తప్పకుండా
1: రిక్షా ఓడించే పాట.

0: రిచ్అవర్ చిత్రం నుంచి మనం విన్న ఆ పాట. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలుగు నేస్తం. అండ్ నాతో పాటు ఉన్నారు అవినాష్ కూడా. ఇంకొక 10 నిమిషాల పాటు మనం స్టూడియోలో ఉంటున్నాం కదా అవినాష్?
1: ఎస్, 10 నిమిషాల పాటు ఉంటున్నాం అండ్ చాలా విషయాలు మాట్లాడుకోబోతున్నాం.
0: ఎస్ ఎస్, 10 మినిట్స్ ఉంది స్టూడియోలో సమయం. ఎందుకంటే మనకి నెక్స్ట్ కార్యక్రమం అందించడానికి శృతిలయలతోటి శృతి గారు ఆల్రెడీ స్టూడియోలో ఉన్నారు. సో మనం 10 నిమిషాలలో గనక బయటికి వెళ్లకుంటే వారు మనకి మధ్యలో ధర్వే అందిస్తారన్నమాట. అవునా? నెక్స్ట్ వీక్ అట్లా కాల్ చేద్దాం. వారు కొంచెం శృతి చేసుకుంటే, అంటే యూజువల్ గా తను కొంచెం ప్రాక్టీస్ చేస్తారనమాట షోలోకి వచ్చే ముందు. సో నెక్స్ట్ వీక్ అలా మనం ఇన్వైట్ చేసే ప్రయత్నం చేద్దాం. గానీ ఈ రోజు మన టీమ్ మెంబర్ ఒకరు పుట్టినరోజు జరుపుకుంటున్నారండి.
1: ఎవరు?
0: అనూహ్య గారు ఈ రోజు వారి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారికి హ్యాపీ బర్త్డే అండ్ మెనీ హ్యాపీ రిటర్న్స్ తెలియజేస్తూ ఒక సాంగ్ లైన్అప్ చేశా. మీరు కూడా హ్యాపీ బర్త్డే చెప్పండి వారికి.
1: ఎస్, అనూహ్య గారు అనూహ్యమైన బర్త్డే మీకు ఈ రోజు ఉండాలని భగవాన్ సే ప్రేయర్ చెప్తాము.
0: తప్పకుండా. అనూహ్య అండ్ శిరీష, దే విల్ కమ్ ఎవ్రీ సాటర్డే 4 to 7 డ్రైవ్ టైమ్ లో వచ్చేస్తారు. అండ్ వారిద్దరి కాంబో మనలాగానే మనం జుగల్బందీ ఎలా చేస్తామో ప్రతి శనివారం వారిద్దరు కూడా జుగల్బందీ చేస్తుంటారు. వారిలో ఇవాళ అనూహ్య గారు పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారి సందర్భంగా వారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ పాట మనం ప్లే చేసేద్దాం. లెట్ మీ ప్లే దిస్ సాంగ్ ఫ్రమ్ అల్లరి ప్రియుడు సినిమా నుంచి, దిస్ బర్త్డే సాంగ్.
1: ఎస్.

0: పది డిఫరెంట్ ఆస్పెక్ట్స్ తోటి కనెక్ట్ అవుతాం ఒక సాంగ్ కి. నైన్టీస్ తోటి కనెక్ట్ అవుతాం, సినిమా తోటి కనెక్ట్ అవుతాం, డాక్టర్ రాజశేఖర్ గారితో కనెక్ట్
1: అవుతాం,
0: ఈ సినిమాలో నటించిన రవితేజ తోటి కనెక్ట్ అవుతాం, ప్లస్ హ్యాపీ బర్త్డే సాంగ్ తోటి కూడా కనెక్ట్ అవుతాం అనమాట. వన్స్ అగైన్ వెరీ హ్యాపీ బర్త్డే టు అనుహ్య గారు. అండ్ మనకి స్టూడియోలో సమయం కూడా అయిపోయింది, ఒక కాలర్ వస్తున్నారు, వారిని ఆన్ ఎయిర్ తీసుకుని మనం కంక్లూడ్ చేద్దాం అవినాష్. గుడ్ మార్నింగ్ అండి, రేడియో సురభి, మీ పేరు? లుక్స్ లైక్ డిస్కనెక్ట్ అయింది, మళ్ళీ మీరు ఒకసారి కాల్ చేయొచ్చు. ఆల్రైట్, సో సో మరి ఈ రోజు మనం ట్రాఫిక్ మాట్లాడాము, అండ్ ఆల్సో వి డిస్కస్డ్ సమ్ ఆఫ్ ద థింగ్స్ రిలేటెడ్ టు జియో పాలిటిక్స్ అండ్ యునో సినిమాలు అండ్ యునో జాతి రత్నాలు అండ్ చాలా విషయాలు.
1: ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ అండర్ ద మూన్ వి టాక్డ్.
0: Yes. అండ్ గంటన్నర పాటు నా ప్రయాణం ప్రస్థానం ట్రాఫిక్ లో ఇంకో గంటన్నర స్టూడియోలో జరిగింది. అండ్ రేపు మళ్ళీ ప్రత్యక్షం అవుతాను యాజ్ యూజువల్ 7 o'clock ఇన్ ద మార్నింగ్. సైనింగ్ ఆఫ్ గిరి రామరాజు అండ్ అసలు అవినాష్ పవర్ మామూలుగా లేదండి, ధేడ్ ధనార్థన్ లాగా ఉంది. ఈ ధనార్థన్ హంగామాలో ఒక ధనార్థన్ పాటతోటి కార్యక్రమాన్ని కంక్లూడ్ చేద్దాం. జై బాలయ్య పాట వేసుకుందాం అఖండ సినిమా నుంచి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ లాగింగ్ ఇన్ అండ్ సైనింగ్ ఇన్ టుడే. సైనింగ్ ఆఫ్ గిరి రామరాజు అండ్ అవినాష్.
1: అవినాష్ బొమ్మఖండ.
0: Yes.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. And best of all, it avoids complaints.
2: ఈ మే 16th ఇంకా 17th న హైదరాబాద్ నుంచి మీకు ఒక టైమ్లెస్ ఎక్స్పీరియన్స్ అందించడానికి వస్తున్నారు సెకండ్ స్కిన్. ఎవ్రీ సారీ ఫీల్స్ ట్రూలీ లైక్ అ సెకండ్ స్కిన్. మీకోసం తెస్తున్నారు అ స్టన్నింగ్ కలెక్షన్ ఆఫ్ సిల్క్స్, బనారసీస్, కంచి, ఇంకా

0: ఎన్నో ఎన్నెన్నో పండగలు, పెళ్లిళ్లు, ఈవెంట్ ఏదైనా, యాడ్ సంథింగ్ బ్యూటిఫుల్ టు యువర్ వార్డ్రోబ్ విత్ సెకండ్ స్కిన్. హ్యాపెనింగ్ ఆన్ మే 16th అండ్ 17th ఫ్రమ్ 12 PM టు 7 PM అట్ 608 సౌత్ వాలీ రాంచ్ పార్క్వే, యూనిట్ 108, ఇర్వింగ్. ఫర్ ప్రివ్యూస్ అండ్ కలెక్షన్స్ విజిట్ secondskin.usa ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ కాల్ 972-829-5201. దే సే అ వే టు పర్సన్స్ హార్ట్ ఇస్ త్రూ స్టమక్. అట్ ఇండియా టుడే వి సర్వ్ హ్యాపీనెస్ ఫ్రెష్ విత్ లవ్ ఎవ్రీ డే. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడే లో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈజ్ అవర్ కాన్సెప్ట్. నోరూరించే వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా టుడే, వేర్ ఎవ్రీ బైట్ బ్రింగ్స్ యు క్లోజర్ టు హ్యాపీనెస్. కమ్ టేస్ట్ ది ఫ్రెష్నెస్, ది ట్రెడిషన్ అండ్ ది జాయ్ ఆఫ్ రియల్ ఇండియన్ ఫుడ్. ఇండియా టుడే, 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్ టెక్సాస్, 817-819-8888. ఇండియా టుడే USA.com. ఈ వీకెండ్ గ్రోసరీస్ ను తీసుకొస్తావా?
1: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
3: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌత్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
4: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్. ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babaji, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
0: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajikaters.com.

నమస్కారం. రేడియో సుల్బి శ్రోతలందరికీ నా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. మీరు వింటున్నారు క్లాసికల్ ట్యూస్డే శృతి లాయలు అండ్ నేను మీ వ్యాఖ్యాత శృతి విత్ యూ ఫర్ ద నెక్స్ట్ 3 అవర్స్. సో 3 అవర్స్ ఆఫ్ క్లాసికల్ ట్యూస్డే, విచ్ మీన్స్ 3 డిఫరెంట్ ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్స్ ఆన్ క్లాసికల్ మ్యూజిక్. సో ఈ 3 గంటల పాటు మనం మన సాంప్రదాయ శాస్త్రీయ సంగీతం గురించి ఎన్నెన్న మంచి మంచి విశేష విషయాలు చర్చిద్దాం అండ్ అలాగే చక్కటి క్లాసికల్ సాంగ్స్ కూడా విందాం. సో ప్లీజ్ డూ స్టే ట్యూన్ విత్ మీ యర్ హోస్ట్ శృతి చిలకమరి. అండ్ ఈ రోజు ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ వెరీ స్పెషల్ షో. ఎందుకు అంటే ఈరోజు of course Hanuman Jayanti. So this special episode is dedicated to the embodiment of strength, devotion and humility, Sri Anjaneya Swami variki, on the auspicious occasion of Hanuman Jayanti. So once again wishing you all a very happy Hanuman Jayanti. హనుమంతుడు అంటే కేవలం బలం మాత్రమే కాదండి, ఆయన భక్తికి సింబల్, కరేజ్ కి సింబల్ అండ్ అన్కండిషనల్ డివోషన్ కి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్, రైట్? సో ఈ నెక్స్ట్ 1 అవర్ లో మనం వినబోతున్నాము బ్యూటిఫుల్ సాంగ్స్ ఆన్ లార్డ్ హనుమాన్ అండ్ దెన్ సమ్ క్లాసికల్ కాంపోజిషన్స్, భజన్స్ అండ్ అఫ్ కోర్స్ స్మాల్ రిఫ్లెక్షన్స్ డెడికేటెడ్ టు హనుమాన్ జీ. సో లెట్ అస్ బిగిన్ దిస్ డివైన్ మ్యూజికల్ జర్నీ విత్ అనదర్ సోల్ఫుల్ ఇన్వకేషన్. అండ్ అలాగే ఈ రోజు స్పెషల్ షో అని ఎందుకు అన్నానంటే, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ దిస్ వన్ సెగ్మెంట్. ఈ రోజు వి ఆల్సో హ్యావ్ స్పెషల్ గెస్ట్స్ కమింగ్ ఆన్ ద షో. సో వాళ్ళు ఎవరు ఏంటి అనేది నేను మీకు కొద్దిసేపట్లో చెప్తాను. సో ఈ లోపల దిస్ బ్యూటిఫుల్ సాంగ్ ఆన్ ఆంజనేయ స్వామి అన్నమాచార్య కీర్తన, పాడిన వారు శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు.

చక్కటి అనుమాచార్య కీర్తన విన్నాము ఆంజనేయ స్వామి వారి గురించి. అయితే స్వరపరిచిన వారు అండ్ పాడిన వారు కూడా అంత అద్భుతంగా శ్రీ గరిమెల బాలకృష్ణ ప్రసాద్ గారు. అయితే ఈ ఈ కీర్తనని వరాళి రాగంలో స్వరపరిచారన్నమాట. అయితే వరాళి రాగం గురించి నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను కదా. సో ఒక రాగం అదేంటి అంటే గురుముఖత నేర్చుకోలేని రాగం. ఎవరు కూడా గురువులు నేర్పించరు ఈ రాగాన్ని అస్సలు. ఆ వరాళి రాగంలో ఏమున్నా కూడా అది మనం విని నేర్చుకోవాల్సిందే అనమాట. ఎందుకు అంటే దానివల్ల యూనో

గొడవలు వచ్చేస్తే అని అంటారు గురువు శిష్యుల మధ్య. సో అది చాలా మంది నమ్ముతారు అండ్ అది ప్రూవ్ కూడా అయింది అని చెప్తారు. ఇదివరకటి రోజుల్లో కొంతమంది గురువులు నేర్పిస్తే తగాదాలు వచ్చాయని కూడా చెప్తారనమాట. అందుకే ఆ రిస్క్ ఎవరు కూడా తీసుకోరు ఇప్పుడు. సో వరాళి రాగం పంచరత్న కృతి అవ్వచ్చు, అందులో ఏమన్నా కీర్తనలు కృతులు ఉంటే కూడా అవన్నీ విని నేర్చుకోవాల్సిందే. సో అటువంటి రాగం వరాళి రాగం. అయితే ఆంజనేయ స్వామి గురించి మాట్లాడుకుంటున్నాము, హనుమ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామి గురించి మాట్లాడుకుంటున్నాము. అండ్ చెప్పడం మర్చిపోయాను ఇందాక, కాలిఫోర్నియా నుంచి పద్మ గారు కాల్ చేశారు, చక్కగా ఆశీర్వదించారు నన్ను నా షోని కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ పద్మ గారు, ఇట్ మీన్స్ అ లాట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ బ్లెస్సింగ్స్. సో ఆంజనేయ స్వామి వారివి ఎన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉన్నాయి అండ్ వాటిలో కొన్ని ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఆంజనేయ స్వామి రామాయణం రాశారు అన్న విషయం మీకు తెలుసా? ఎలా అంటే ఆంజనేయ స్వామి చిరంజీవిగా హిమాలయాలలో ఉన్నారన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఆ హిమాలయాలలో ఒకరోజు ఆయన ఆంజనేయ స్వామి ఒక రాయి మీద రామాయణాన్ని మొత్తం రాశారుట. అయితే ఎంత అద్భుతంగా ఎంత భక్తితో రాశారు అంటే అది చూసిన వాల్మీకి మహర్షి కూడా వాల్మీకి రామాయణం చాలా చిన్నది అని అనిపించింది ఆయనకి. కానీ హనుమంతుడు మళ్లీ ఆ రాయి మీద ఉన్నది మొత్తం చెరిపేశారట. ఆ రామయ్య తండ్రిను ఆ శ్రీరామ కథ అంతా కూడా ఎప్పటికీ నా హృదయంలోనే ఉంటుంది, మరెక్కడ రాసే అవసరం నాకు లేదు అని మొత్తం అంతా కూడా చెరిపేస్తారనమాట. సో అది ఆయన అసలైన భక్తి. అంటే ఆంజనేయ స్వామి రామాయణం రాసిన విషయం కూడా చాలా మందికి తెలియదు, బట్ యా ఆయన రాశారు అండ్ ఆయన దాన్ని వెంటనే జరిపేస్తారనమాట. నాకు ఎప్పుడు కూడా ఎప్పుడు నా హృదయంలోనే ఉంటారు, నా గుండెల్లోనే ఉంటారు రామయ్య తండ్రి. అందుకే రాముని ప్రాణం హనుమన్న, హనుమకు ఊపిరి రామన్న కదా, ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ చక్కటి కీర్తన ఇప్పుడు మనం వినేద్దాం.

0: ఎంత అందమైన కీర్తనం కదా ఇది. రాసిన వారు అంత చక్కని పదాలు రాసిన వారు ఎవరు అంటే శ్రీ సాయికృష్ణ యాచంద్ర గారు. ఆయన చాలా చాలా మంచి మంచి కీర్తనలు ఉన్నాయి, ఆయన రచించినవి చాలా చాలా అద్భుతంగా ఉంటాయి, ఆయన రాసే ప్రతి ఒక్కటి కూడా. అండ్ అంత అందంగా పాడిన వారు శ్రీ మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారు. అయితే అసలు ఈ కీర్తనలో ఆ చరణం అయితే ఎంత బాగుంటుందో, రామస్మరణ జరిగే ప్రతి తావున రంజిల్లును హనుమన్న, హనుమ ఉన్న ప్రతి చోట అలరారును రామన్న. అసలు వీరిరువురు వేరు వేరని ఎంచుట అవివేకం, ఒకరి గుండెలో ఒకరై ఎప్పుడు ఉండురనుట సత్యం. ఎంత అందంగా ఉందో కదండి అసలు. అయితే ఒకసారి ఆంజనేయ స్వామిని నువ్వు ఎవరు అని అడిగితే అప్పుడు హనుమంతుడు ఏమని అన్నారంటే, దేహంతో చూస్తే నేను రామదాసుడిని, జీవాత్మగా చూస్తే నేను రాముడిలో ఒక భాగం, రాముడు నేను ఒక్కటే అని అంత అందమైన జవాబు ఇస్తారన్నమాట ఆంజనేయ స్వామి. అయితే ఆంజనేయ స్వామి గురించి ఇంకా ఎన్నెన్నో మంచి మంచి కథలున్నాయి, మంచి మంచి స్టోరీస్ ఉన్నాయి, అవన్నీ కూడా మనం పిల్లలకు కూడా తప్పకుండా చెప్తూ ఉండాలి. అండ్ అంత ఎందుకండి, మనం హనుమాన్ చాలీసా ఒక్కటే తీసుకుంటే అందులోనే అసలు ఆంజనేయ స్వామి వారి గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని ఇవాళ మనం ఈ సెగ్మెంట్ లో కొన్ని కొన్ని కొన్ని మాట్లాడుకుందాం. వాటిలో నుంచి చాలా చాలా చక్కటి స్టోరీస్ ఉన్నాయి. అండ్ అలాగే మనకి ఈ సెగ్మెంట్ తర్వాత వి ఆల్సో హ్యావ్ అ బ్యూటిఫుల్ కాన్వర్సేషన్ కమింగ్ అప్ అన్ వెరీ పాపులర్ వయలిన్ డ్యూ గణేష్ గారు అండ్ కుమరేష్ గారితో మనం మాట్లాడబోతున్నాము. సో తప్పకుండా వినండి. అసలు వాళ్ళ వయలిన్ గురించి చెప్పాలంటే యూనో ఆంజనేయ స్వామి వారి వేగంతో మనం వారి వయలిన్ వాదన కూడా మనం పోల్చవచ్చునేమో, అంత అద్భుతంగా అంత వేగంతో వాళ్ళు వాయించగలుగుతారనమాట. సో ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. సో ప్లీజ్ డూ స్టే ట్యూన్డ్. యు ఆర్ లిసనింగ్ టు క్లాసికల్ ట్యూస్డే శృతి లయలు ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నిస్తాం.
1: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
2: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నిస్తాం.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
2: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫార్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫార్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/RSKolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
4: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మొప్పబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
6: ఎస్,
5: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
7: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babaji, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
8: What is this address again?
7: Babaji Indian Cuisine. You can't help but go back. Taste the verdict yourself at Babaji, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
8: What is this address again?
7: Babaji Indian Cuisine. 801 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajicaters.com. రాధికా, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే?
9: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
7: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, కాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్.

0: to g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు వింటున్నారు క్లాసికల్ ట్యూన్స్ డేస్ శృతి రాయలు విత్య హోస్ట్ శృతి. మీ అందరికీ మరొకసారి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ రోజు మనము ఈ సెగ్మెంట్ ఆంజనేయ స్వామివారి గురించి మాట్లాడుకుంటున్నాము. ఆంజనేయ స్వామివారి చక్కటి కీర్తనలు వింటున్నాము, చక్కటి పాటలు వింటున్నాము. అయితే మీకు అటువంటి పాటలు ఏమైనా రిక్వెస్ట్ సాంగ్స్ ఉంటే, మన తెలుగు సినిమాల్లో కూడా ఎన్నెన్నో మంచి మంచి ఆంజనేయ స్వామివారి పాటలు ఉన్నాయి, సో అటువంటి పాటలు ఏమైనా వినాలని ఉంటే తప్పకుండా కాల్ చేసి చెప్పండి 9726361966. అయితే ఆంజనేయ స్వామివారి స్టోరీస్ కొన్ని చెప్పుకుంటున్నాము, ఎన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉన్నాయి. అందులో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పాలంటే, భీముడి గర్వాన్ని హనుమంతుడు అణచివేసిన ఈ కథ మహాభారతంలోని ఒక ప్రసిద్ధ ఘటం. అయితే ద్రౌపది కోసం సౌగంధిక పుష్పాలను వెతకడానికి వెళ్లిన భీముడు అడవిలో మార్గ మధ్యంలో పడుకున్న ఒక వృద్ధ వానరుణ్ణి, ఆ వృద్ధ వానుడు ఎవరు అంటే హనుమంతుడు అన్నమాట, అయితే తన తోకని పక్కకి జరపమని అడుగుతాడు భీముడు. అయితే భీముడు తన అపారమైన బలంతో తోకను కదల్చడానికి ప్రయత్నించినా అంగుళం కూడా కదలదు. చివరికి భీముడు తన తప్పు తెలుసుకుని నమస్కరిస్తాడు, తెలుసుకుంటాడనమాట, రియలైజ్ అవుతారు భీముడు. సో తన బలగర్వం పోగొట్టుకున్న భీముడికి హనుమంతుడు తన నిజస్వరూపాన్ని చూపి ఆశీర్వదించి మార్గ నిర్దేశం చేస్తాడు. సో సందేశం ఏంటి అంటే, ఎంత బలవంతులైనా అహంకారం పనికిరాదు అని హనుమంతుడు భీముడికి బోధిస్తాడు అప్పుడు. అంటే ఈవెన్ ద స్ట్రాంగెస్ట్ మస్ట్ స్టే హంబుల్ అన్నమాట. So this is something one should reflect through life, kadandi. Humbleness manaki enta unna, enta balam unna, enta strength unna kuda, humbleness anedi it's very very important in life anamata. Okay, ippudu em chestanante nenu indaka meeku cheptunnan kada manatu mari kasepatlo the very popular violin brothers aina Ganesh Kumaresh garlu manto maatladabothunaru ani. So vaaru vaari oka track nenu ippudu meeku vinipinchabothunanu, and the name of the track is Flights of Anjaneya. అదెందుకు దాని పేరు ఫ్లైట్స్ ఆఫ్ ఆంజనేయ అంటే, ఆంజనేయ స్వామి గతి వేగం గురించి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, వీరి వయలిన్ కూడా యూనో ఇట్స్ లైక్ అంతే స్పీడ్ లో వీరు వాయిస్తారు, లైక్ ఇట్స్ క్యాన్ బి కంపేర్ టు ద వేగం ఆఫ్ ఆంజనేయ స్వామి అన్నట్టుగా. సో ఈ ట్రాక్ నాకు గోపాల్ పొన్నంగి గారు షేర్ చేశారు. గోపాల్ పొన్నంగి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ దిస్ అండి. సో ఐఎమ్ ప్లేయింగ్ దిస్ ట్రాక్, కుమరేష్ గారి ఫ్లైట్స్ ఆఫ్ ఆంజనేయ, అండ్ దిస్ ఈజ్ అ డెడికేషన్ టు గోపాల్ పొన్నంగి గారు.

మై గాడ్ వాజన్ దట్ అమేజింగ్ అండి. అసలు నో వండర్ ఫ్లైట్స్ ఆఫ్ ఆంజనేయ అని ఎందుకు పెట్టుంటారు, అదంతా విన్నాక అర్థమవుతుంది. అంటే అసలు యూనో కుమరేష్ గారు, యాజ్ ఐ వాజ్ వాచింగ్ ద వీడియో, అసలు ఒక్కసారి కూడా చెయ్యి పైకి ఎత్తకుండా హీ వాజ్ జస్ట్ కంటిన్యూస్లీ ప్లేయింగ్ అండ్ దిస్ ట్రాక్ ఇస్ ఫర్ 4.5 minutes. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ యునో బ్రెత్లెస్ ఆన్ వయలిన్. మనకి ఎట్లా ఎలా అయితే బ్రెత్లెస్ సాంగ్ ఫేమస్ ఉంది శంకర్ మహాదేవన్ గారిది, సో దిస్ సౌండెడ్ లైక్ బ్రెత్లెస్ ఆన్ ద వయలిన్ బై కుమరేష్ గారు. ఇట్ వాజ్ జస్ట్ సో అమేజింగ్. తప్పకుండా గో చెక్ అవుట్ దిస్ ట్రాక్ ఆల్ ఫ్లైట్స్ ఆఫ్ ఆంజనేయ, యూట్యూబ్ లో మీకు అవైలబుల్ గా దొరుకుతుంది. ఇట్స్ అ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ట్రాక్. అసలు చూస్తేనే ఇట్స్ సో ఫ్యాసినేటింగ్. సో యు నో దిస్ వాజ్ జస్ట్ ఎ ట్రైలర్ ఆఫ్ వాట్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ టుడే. అంటే ఇవాళ మనం మాట్లాడబోతున్నాం గణేష్ గారు అండ్ కుమరేష్ గారులతో. యునో ఎంత వాళ్ళ మ్యూజిక్ లో ఎంత అమేజింగో, దే ఆర్ సో సచ్ అమేజింగ్ పీపుల్ అనమాట. చాలా చాలా అద్భుతమైన వాళ్ళు. సో వీఆర్ సూన్ గోయింగ్ టు టాక్ టు దెమ్ ఇన్ సమ్ టైమ్. అయితే ఈలోపు మళ్ళీ మరొకసారి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు, ఆంజనేయ స్వామి గురించి మాట్లాడుకుంటున్నాము. అయితే హనుమాన్ చాలీసాలో ఆంజనేయ స్వామి వారి గురించి ఎన్నెన్నో చక్కగా వివరించారు తులసిదాస్ గారు. సో అందులో ఒకటి చెప్పాలంటే, విద్యావాన్ గుణి అతి చాతుర్ అని వస్తుంది హనుమాన్ చాలీసాలో. సో విద్యావాన్ అంటే నాలెడ్జబుల్, గుణి అంటే వర్చువస్, అండ్ అతి చాతుర్ అంటే ఎక్స్ట్రీమ్లీ క్లెవర్ కదా. అయితే హనుమాన్ ఆంజనేయ స్వామి ఏంటంటే, ఈజ్ నాట్ జస్ట్ అ సింబల్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ డివోషన్, ఆయన ఒక ప్రొఫౌండ్ స్కాలర్, ఆయన ఒక మాస్టర్ మ్యూజిషియన్ అండ్ ఆల్సో పాలిమాత్. ఆయన సూర్య దేవుడి దగ్గర వేదాలు నేర్చుకున్నారు, వేదాలు, వేదాంత ఫిలాసఫీ, అలాగే గ్రామర్, ఆర్ట్స్, అండ్ ఆయనని సంగీతాచార్యగా కూడా అంటారు ఆంజనేయ స్వామిని. ఈజ్ అన్ ఎక్స్పర్ట్ సింగర్ అనమాట. సో ఆయన ఈజ్ జస్ట్ ఫుల్ ఆఫ్ నాలెడ్జ్, అంటే జ్ఞాన గుణసాగర్, జై హనుమాన్ జ్ఞాన గుణసాగర్ అంటే ఇస్ జస్ట్ కంప్లీట్లీ ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ అని అర్థం అనమాట. సో ఇలాగా ఎన్నెన్నో ఇంట్రెస్టింగ్ మెన్షన్స్ ఉన్నాయి హనుమాన్ చాలీసాలో. మరికొన్ని మాట్లాడుకుందాము. ముందర నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ పాట మీకు వినిపించబోతున్నాను. దిస్ ఈజ్ అ హిందీ సాంగ్. దీని స్పెషాలిటీ ఏంటి అంటే, హిందీ సాంగ్ ఒక అందమైన యానిమేటెడ్ మూవీ

కాదన్నమాట. సో ఆంజనేయ స్వామి వారు అష్టసిద్ధి నవనిధికే దాత అని అంటారు కదా. సో ఆంజనేయ స్వామి అష్టసిద్ధులు నవనిధులు పొందిన వారు అనమాట. సో అష్టసిద్ధులు అంటే ఏంటి? ఇక్కడ అనిమా సిద్ధి, మహిమా సిద్ధి, గరిమా సిద్ధి, లఘిమా సిద్ధి, ప్రాప్తి సిద్ధి, ప్రాకామి సిద్ధి, ఇసిత్వ సిద్ధి, వసిత్వ సిద్ధి, ఇవి అష్టసిద్ధులు అనమాట. సో ఆంజనేయ స్వామికి అంటే సిద్ధులు అంటే దే ఆర్ బేసికల్లీ సూపర్ న్యాచురల్ పవర్స్. సో ఈ సూపర్ న్యాచురల్ పవర్స్ ఏంటి అంటే అనిమా సిద్ధి అంటే ఆయన చిన్నగా అయిపోగలుగుతారు కదా, ఎంత చిన్నగా అయినా అయిపోగలుగుతారు, దాన్ని అనిమా సిద్ధి అని అంటారు అనమాట. అండ్ దెన్ మహిమా సిద్ధి అంటే ఇట్స్ జస్ట్ ఆపోజిట్ టు అనిమా సిద్ధి, విచ్ ఈస్ లైక్ ఎనార్మస్ గా ఎనార్మస్ సైజ్ కి ఆయన పెరగలుగుతారనమాట. అండ్ దెన్ గరిమా సిద్ధి అంటే ఎంత అయినా హెవీగా అయిపోగలుగుతారనమాట, ఇన్ఫినిట్లీ హెవీ అవ్వగలుగుతారు. లఘిమా సిద్ధి అంటే ఇట్స్ అగైన్ ఆపోజిట్ టు గరిమా సిద్ధి, విచ్ ఇస్ లైక్ బికమింగ్ వెయిట్ లెస్, అసలు ఏమి వెయిట్ లేకుండా అయిపోగలుగుతారనమాట. అండ్ దెన్ ప్రాప్తి సిద్ధి ఇస్ హ్యావింగ్ అన్రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ టు ఆల్ ప్లేసెస్, ఎక్కడికి అంటే అక్కడికి ఆయన వెళ్ళిపోగలుగుతారు ఈజీగా. అండ్ దెన్ ప్రాకామ్య సిద్ధి ఇస్ రియలైజింగ్ వాట్ ఎవర్ వన్ డిజైర్స్. అండ్ ఈసిత్వ సిద్ధి ఇస్ అబ్సల్యూట్ లార్డ్షిప్ ఓవర్ క్రియేషన్. వసిత్వ సిద్ధి అంటే కంట్రోలింగ్ ఆల్ ద ఫోర్సెస్ అండ్ ద బీయింగ్, అన్ని ఫోర్సెస్ ని కంట్రోల్ చేయగలగడం ఈజ్ వసిత్వ సిద్ధి. సో ఇవి అష్ట సిద్ధులు, ఆయనకి ఉన్న సూపర్ న్యాచురల్ పవర్స్. అండ్ అలాగే నవనిధులు ఏంటి అంటే ఆంజనేయ స్వామికి సీతమ్మ వారు ఇచ్చినటువంటి నవనిధులు. యాక్చువల్ గా అయితే నవనిధులన్నీ కూడా దే బిలాంగ్ టు కుబేరా, లార్డ్ కుబేరా, కానీ వాటిని సీతమ్మ వారు ఈ నవనిధులన్నింటినీ కూడా ఆంజనేయ స్వామికి ఇస్తారు. అయితే ఈ ట్రెజర్స్ ఏంటి అంటే పద్మ, మహాపద్మ, అండ్ దెన్ శంఖ, మకర, కచ్చప, కుంద, నీల, ముకుంద, కర్వ, ఇవన్నీ కూడా నవనిధులు. అండ్ ఈ నవనిధులన్నీ, ఈ పవర్స్, సూపర్ న్యాచురల్ పవర్స్ అవ్వచ్చు, ఆర్ అష్టసిద్ధులు, నవనిధులు, ఇవన్నీ కూడా ఆంజనేయ స్వామి ఎప్పుడు కూడా ఆయన కోసం ఆయన ఉపయోగించారు. ఆయన ఉపయోగించారు అంటే అవన్నీ కూడా ఓన్లీ ఫర్ లార్డ్ రామ అండ్ ఆయన డివోటీస్ కోసం మాత్రమే ఆయన ఉపయోగిస్తారనమాట ఈ పవర్స్ అన్ని కూడా. సరే, ఇప్పుడు ఇంకొక అందమైన పాట మీకు వినిపిస్తాను. దిస్ ఈజ్ అగైన్ అ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ అ తెలుగు మూవీ. నాకు ప్రతిసారి ఈ పాట విన్నప్పుడల్లా యూనో ఇట్స్ జస్ట్ గూస్ బంప్స్. అసలు అంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ద ట్యూన్, అసలు అందులో ఉన్నటువంటి లిరిక్స్ వింటేనే అబ్బా ఎంత అందంగా ఉందో అన్న ఫీలింగ్ కలుగుతుంది.

ఆల్ రైట్, సో మనము ఆంజనేయ స్వామి వారి గురించి మాట్లాడుకుంటున్నాము, రాముల వారి గురించి మాట్లాడుకుంటున్నాము. అయితే ఒక క్వశ్చన్ నేను మిమ్మల్ని ఇక్కడ అడగాలి, ఏంటి అంటే మీకు డూ యూ నో ద డిస్టెన్స్ ఆఫ్ ద సన్ ఫ్రమ్ ఎర్త్? ఆ డిస్టెన్స్ ఎంత అనేది మీకు ఎవరికైనా తెలుసా అండి? వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ ద సన్ ఫ్రమ్ ఎర్త్? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలిస్తే నాకు కాల్ చేసి చెప్పండి. మా నంబర్ 9726361966. ఐ రిపీట్ ద క్వశ్చన్ అగైన్, వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ ద సన్ ఫ్రమ్ ఎర్త్ ఇస్ ద క్వశ్చన్. సరే, ఇంకొక మంచి పాట వినేసి వచ్చాక దీని గురించి నేను మాట్లాడతాను.

గ్రాడ్యుయేషన్ పార్టీస్ ఈవెంట్ ఏదైనా యాడ్ సంథింగ్ బ్యూటిఫుల్ టు యువర్ వార్డ్రోబ్ విత్ సెకండ్ స్కిన్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఆన్ మే 16th అండ్ 17th విచ్ ఇస్ దిస్ వీకెండ్ ఫ్రమ్ 12 PM టు 7 PM అట్ 608 సౌత్ వ్యాలీ రాంచ్ పార్క్ వే యూనిట్ 108 అర్వింగ్ ఫర్ ప్రివ్యూస్ అండ్ కలెక్షన్స్ విజిట్ secondskin.usa ఆర్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ కాల్ 9728295201 And if you are someone from around Frisco Prosper, there's a very big news. Harili Fresh Market is opening its fourth store with a special soft launch happening on May 15th. Get ready for fresh vegetables, authentic flavors, quality groceries, exciting launch offers waiting just for you. సో ఈ బ్రాండ్ న్యూ హరేలీ ఫ్రెష్ మార్కెట్ ఎక్కడ ఉందంటే యూనివర్సిటీ డ్రైవ్ ప్రాస్పర్ మీద ఉంది. సో మార్క్ యువర్ క్యాలెండర్స్, బ్రింగ్ యూర్ ఫ్యామిలీ, డోంట్ మిస్ ఎక్స్క్లూజివ్ లాంచ్ ఆఫర్స్ ఆన్ మే 15th, విచ్ ఇస్ దిస్ ఫ్రైడే. ఆల్ రైట్, సో అదండి సంగతి చక్కగా. అండ్ వన్ మోర్ ఈవెంట్ హ్యాపెనింగ్ దిస్ సండే, విచ్ ఇస్ మే 17th, ఇస్ ద టీ ప్యాడ్ స్ప్రింగ్ ఫెస్ట్, a beautiful grandscape from 4 PM all the way till 10 PM jaragapothundi. So definitely go check out, it's going to be a wonderful experience for you all. So with this we come to an end of our show for today, Classical Tuesday. Shrutilayalu ilanti enneno interesting segments and facts kosam vintune unandi mana 24/7 radio survey 107.9 FM HD3. మళ్లీ వచ్చే వారం ఇలాగే వచ్చేస్తాను శాస్త్రీయ సంగీతం గురించి మాట్లాడడానికి. అంతవరకు శృతి సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బై బై. రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 1 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్ నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్ రియల్ ఫ్రూట్ కాదు.
2: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నా ఓపెన్ in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
3: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
4: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
3: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
5: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
3: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
6: Radio Surabhi Revisit. Kubera Jewelers, trademark of craftsmanship and elegance.
7: Larsen Travels me mottam tour ni sampurnanga plan chestundi. Larsen Travels tho mee tour ni book cheskondi, travel badal ni marchipondi.
8: Indonesia, we serve authentic Indo-Chinese. Thank you for being in our journey.
9: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
3: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.

0: আমার জিগলে নেই বাচ্চা পারব
1: నువ్వెన్నయ్యా
2: పూల సొక్క ఓ మీద మీద కొత్తున్నావా
0: ఎవరు తోసుకోకండి
2: అందరి దగ్గరికి నేనే వస్తా అందరు అడిగింది ఇచ్చే పోతా
3: అది

0: ఊరనేది ఊరు కొత్త మహల ఉంది రా ఎక్కడికి
1: ఊరికే అది పట్టుకెళ్తున్నానండి.
0: ఆహా
1: నా పాట దూరం బంగారం,
2: నా పాట సంతలో కొన్న కోడెద్దులు,
3: నా పాట పులి గోరు
4: రెండు పళ్ళు
5: ఎక్కడ మామిడి తోట
2: మామిడి కత్తగా.

0: రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశి రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశి రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిలెన్, క్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
1: హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4వ యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి బైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

0: పదము చేర్చి పాట కూర్చలేదా?
1: శభాష్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
1: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
4: మనశ్శాంతి, మెంటల్ పీస్, మసాలా దోశ.
1: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ప్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
5: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
1: ఈ మే 16th ఇంకా 17th న హైదరాబాద్ నుంచి మీకు ఒక టైమ్లెస్ ఎక్స్పీరియన్స్ అందించడానికి వస్తున్నారు సెకండ్ స్కిన్, వేర్ ఎవ్రీ సారీ ఫీల్స్ ట్రూలీ లైక్ అ సెకండ్ స్కిన్. మీకోసం తెస్తున్నారు అ స్టన్నింగ్ కలెక్షన్ ఆఫ్ సిల్క్స్, బనారసీస్, కంచి, ఇంకా ఎన్నో ఎన్నెన్నో. పండగలు, పెళ్లిళ్లు, ఈవెంట్ ఏదైనా, యాడ్ సంథింగ్ బ్యూటిఫుల్ టు యువర్ వార్డ్రోబ్ విత్ సెకండ్ స్కిన్. హ్యాపెనింగ్ ఆన్ మే 16th అండ్ 17th ఫ్రమ్ 12 PM టు 7 PM at 608 South Valley Ranch Parkway, Unit 108, Irving. For previews and collections, visit secondskin.usa on Instagram or call 972-829-5201.

0: ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
1: చందు, మరి వండనా?
0: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
1: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
0: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
2: Hi everyone, this is Koti, Music Director, Surabhi Radio. 4th anniversary, Jalpukuna Sandarbhanga. My best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna samandho entante. Many times, naa night songs eppudu play chestu, audience ni uru thru isthu, eppudu aananda padustu unna Surabhi Radio. Naaku chala chala santosham. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురవి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: Rouge, Radio Surabhi, 107.9 FM, HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ యాజ్ అ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్ దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్ సేఫ్టీ అండ్ రెస్పెక్ట్ లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్ చెక్ ఫర్ సిటీ పర్మిట్స్ అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్ ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్ ఫుడ్ ఆర్ స్టేజెస్ పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్ ఫాలో నాయిస్ లిమిట్స్ మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్ కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్ బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్ మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
1: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్ నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్ రియల్ ఫ్రూట్ కాదు.
2: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నా ఓపెన్ in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888. రేడియో సురభి రీవిజిట్.
3: ఇమిగ్రేషన్ అనగానే ప్రశ్నల భయం, అదొక విచిత్ర వలయం. వాటికి ఏకైక సమాధానం అకులాల్లా.
4: రోజు ఏదో ఒకటి కొత్తగా తినాలనిపిస్తే హెడ్ టు దేశీ బైట్స్.
5: ఐ ఆస్క్ యూ టు కమ్ టు అవర్ ప్లేస్,
6: అవర్ ప్లేస్ ఇండియన్ కుజీన్.
7: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
8: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
9: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
10: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
11: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు సపోర్ట్ @mypursue.com.

0: సో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: అవుతుంది
0: బ్రో, యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 or visit astroramji.com. Radio Surabhi revisit.
2: Mamma ki SAT ACT preparation start cheyalani chusinappudu maaku dorikindi Ravi's Academy.
3: Avevo blind stitch kunnam kani endalu ka boy champestuna.
4: Check out retail glowpop. That shell water systems to understand the right and wrong, what to place in your life.
5: Thank you for being in our journey.
6: ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
7: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
9: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
10: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
7: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ take care of the catering, okay? Sure. How many people are we expecting?
11: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
7: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
11: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.

శపించని నన్ను నా గతం ఆలస్యమైందని తనకు నీ పరిచయం. నువ్వేనడా ఇకపై నా జీవితం శాపమైన ఫరంలా తోచనే ఈ క్షణం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. US lo generally public and shared spaces ante parks, streets, apartment complexes, community etiquette anedi follow avvalsi untundi. Especially manam illu konnam kada ani pakka vaalla peace konalemu. Mana intlone backyard lo oka party unte pakka vaallaki ibbandi kalagakunda pravartinchadam chala avasaram. Keeping music and sounds at a reasonable level, cleaning up after yourself and respecting common areas ilantivi aa community ki tadwara akkadunna vaallaki manam chupinche mariyada. And best of all, it avoids complaints.
2: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
3: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ name it, we got it. And that too, just one stop shop from fresh produce, rotis to everyday puja essentials. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
4: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా
5: రైస్ దాల్ స్నాక్స్ వెజ్జీస్ స్పైసెస్ ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా
4: రిలాక్స్ స్వదేశీ ఉంది కదా ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రాసరీస్ మీట్ పెరుగు పిండి కేక్స్ జస్ట్ స్మూత్ షాపింగ్ బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు ట్రస్ట్ కావాలి
6: డైలీ నీడ్స్ ఫెస్టివల్ షాపింగ్ అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే
4: స్వదేశీ గ్రోసరీస్ ఎర్వింగ్ కాసిల్ హిల్స్ ఫ్రిస్కో ఫ్లవర్ మౌంట్ సౌత్ లేక్ అండ్ మెనీ మోర్
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరేం సప్పుడేసలరు?
1: వాట్ ఆర్ డేర్, ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
2: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
3: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా. స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, అర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.

0: డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు? హలో డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
1: వాట్ అ డేర్ ఆకం.

0: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
1: వాట్ ఆర్ డేర్, ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
2: నేనేం ఉండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
3: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సాస్. విజిట్

హలో రేడియో సర్వీస్ శ్రోతలందరికీ డ్రైవ్ టైమ్ సురభి డిటూర్ కి స్వాగతం. మీరు మామూలుగా ఎదురు చేసే గొంతు కాకుండా వేరే గొంతు వినిపిస్తుంది అనుకుంటున్నారా? ఈ రోజున చిన్న బ్రేక్ తీసుకున్నాను తను, అందువల్ల నేను ఐఎమ్ కవరింగ్ ద షో ఫర్ లెజెండరీ డ్రైవ్ టైమ్ షో చేస్తారు ఈ సురభి డిటూర్ ని. షీ ప్రెటీ మచ్ ఓన్ సెట్ అండ్ ఈ రోజున 4 to 7 ఐఎమ్ యువర్ డ్రైవ్ టైమ్ కంపానియన్. మీరు చక్కగా ఎటు నుంచి ఎటు డ్రైవ్ చేస్తున్నారు, డాలస్ లో ఏ రోడ్లు చూస్తున్నారు, బయట స్పార్క్లింగ్లీ బ్రైట్ అండ్ చాలా మంచి వాతావరణం ఉన్నది స్ప్రింగ్ వైజ్ గా. ఈ రోజున ఈ డ్రైవ్ టైమ్ సురభి డిటూర్ నడిపిస్తున్నది నేను, భాస్కర్ రాయవరం. చాలా చాలా చాలా చాలా ఏళ్ళు అయిపోయింది నేను డ్రైవ్ టైమ్ చేసి ఇన్ అవే. సో మీతోటి వచ్చే 3 గంటల పాటు మీ ప్రయాణం అంతా కూడా శుభప్రదంగా ఆనందంగా ఉత్సాహంగా సాగాలని చెప్పి మంచి మంచి పాటలు విందాం. ఇద్దరి చేత ఒక మంచి ఆట కూడా ఆడిస్తాను. సిగ్నేచర్ షో మీరు ఫాలో అవుతుంటే, సిగ్నేచర్ షో చేస్తాను మీకు తెలిసి ఉంటే, సిగ్నేచర్ షోలో ఒక ఆట ఆడిస్తున్నాం. అదేంటంటే జాతరస్ బిగ్గెస్ట్ గేమ్ అది. ఆ గేమ్ పేరు మెగా పవర్ లీడర్ బోర్డ్. ఆ మెగా పవర్ లీడర్ బోర్డ్ లో కాస్త కోసం మీ సినిమా పరిజ్ఞానం టెస్ట్ చేయడానికి మేము ఒక ఆటను డిజైన్ చేసి మీతో ఆడిస్తున్నాం. ఇది లైవ్, మీరు ఆన్ ఎయిర్ ఆడాలి. ఎలా ఉంటుంది అంటే ఒక సినిమాకి సంబంధించి కొన్ని క్లూస్ ఉంటాయి, సినిమా కథనో లేకపోతే హీరోనో ఏదో ఒక విధంగా మీకు ఆ సినిమాని గురించి తెలిసి వచ్చేలాగా ఒక 5 క్లూస్ అడుగుతాం. మొదటి క్లూ కొంచెం కష్టంగా ఉంటుంది, తర్వాత కొంచెం తేలిగ్గా ఉంటుంది, తర్వాత ఇంకొంచెం తేలిగ్గా ఉంటుంది, తర్వాత ఆల్మోస్ట్ సినిమా పేరు చెప్పేస్తాం. అలా ఉంటుంది అనమాట. అప్పుడు కూడా చెప్పకపోతే అలా అలా అన్నట్టుగా ఉంటుంది. కానీ మొదటి క్లూ చెప్పిన వాళ్ళు కొన్ని పాయింట్స్ అలాగా పెట్టుకున్నాం. అలా ఎక్కువ పాయింట్స్ వచ్చిన వాళ్ళు ఎన్నిసార్లు అని ఆడొచ్చు. బై ది వే, యు కెన్ ప్లే యాజ్ మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఇంతకుముందు ఎప్పుడు ఆడేసాం కదా, ఇప్పుడు రావడానికి లేకుండా అలా ఏం లేదు. ఈ నెలాఖరు సెమీఫైనల్ ఆడతాం, మే ఎండ్ ఆఫ్ మే, అండ్ దెన్ జూన్ 7 రోజున ఫైనల్ ఉంటుంది. దిస్ ఈస్ జాతరస్ బిగ్గెస్ట్ గేమ్. సో మెగా పవర్ లీడర్ బోర్డ్ మీ చేత ఆడిస్తాను నేను, అండ్ మీరందరూ చక్కగా డ్రైవ్ టైంలో నాతో పాటు ఈ 3 గంటలు ఉండండి. స్టూడియోకి ఫోన్ చేయడానికి మీకు నెంబర్ తెలుసు, 972-636-1966 కి మీరు ఫోన్ చేయొచ్చు ఎనీ టైం. నేను తీసుకొచ్చిన పాటలే కాకుండా మీరు ఎప్పుడైనా సరే ఏ పాట వినాలన్నా డ్రైవ్ టైమ్ ఈజ్ యువర్ టైం. కాబట్టి ఎప్పుడైనా సరే ఫోన్ చేసి నాకు ఈ పాట కావాలి, మీరు పెడుతున్న మూడ్ వైబ్ బాగాలేదు, నేను మార్చేస్తాను అంటే యూ కెన్ ఆల్వేస్ డూ దాట్. ఎందుకంటే రేడియో సురభి నడిచేదే మీ అందరి ఎంకరేజ్మెంట్ తోటి మీకు కావాల్సిన పాటలు నడిపించడమే మేము చేసేది ఇక్కడ. అండ్ మీకు ఈ పాట నేను వినిపిస్తాను. ఇది ఏ సినిమాలో తెలిస్తే స్టూడియోకి ఫోన్ చేయండి, 972-636-1966. మీరు వింటున్నది సురభి డిటూర్. ఇవాళ సురభి డిటూర్ లో మీతో పాటు ఈ ప్రయాణం నడిపించేది భాస్కర్ రాయవరం. ఈ పాట ఇందులో

వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటూర్. ఈరోజు మీ హోస్ట్ నేను భాస్కర్ రాయవరం. మీరు విన్న ఆ పాట లేదా వింటున్న ఆ పాట రౌడీ బేబీ అనేసుకుంటాం అందరు కదా. రౌడీ బేబీ నేను సినిమా కూడా అదే అనుకున్నా చాలా రోజులు, అట్లా అనుకుంటుంటాం కూడా. ఇప్పుడు కూడా అసలు రౌడీ బేబీని వెతుకుతాం. ఇది మారిటూ అన్న సినిమా నుంచి తమిళ హిట్, తెలుగులో కూడా ఆ పాటకి అసలు ఉన్న డాన్స్ సూపర్ సూపర్ ఉంటుంది. ఇద్దరు అమేజింగ్ చేస్తారు. సాయిపల్లవి డామినేట్స్ అఫ్ కోర్స్, బట్ ధనుష్ హోల్డ్స్ ఆన్ హిమ్సెల్ఫ్, పర్వాలేదు బానే. బట్ సాయిపల్లవి ఈజ్ ది డామినెంట్ పర్ఫార్మర్ ఆ పాటలో. అది మీ అందరికీ కూడా మంచి డ్రైవ్ టైం వైబ్ తీసుకురావడానికి వినిపించాను. అండ్ మీరందరూ రేడియో సురభి వింటూ మీరు ఏం చేయాలంటే చక్కగా అలా అడిగి డ్రైవ్ చేసినప్పుడు, లేకపోతే డ్రైవ్ చేసి ఇంటికి వచ్చే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాను, ఏ మూడ్లో ఉన్నా సరే ఇలా ఫోన్ చేసేయండి. మీ మూడ్ తగిన పాట మేము వినిపిస్తాం. అండ్ లెట్ హ్యావ్ సమ్ ఫన్. ఇక్కడ నుంచి 4 నుంచి 7 వరకు చక్కగా సరదాగా ఈ సాయంత్రాన్ని గడిపేద్దాం. 7 నుంచి 9కి మళ్ళీ ఇంకా వేరే కార్యక్రమాలు ఉంటాయి. ఇవన్నీ కూడా రేడియో సురభి ఎందుకు అలా ఒకరి నుంచి ఒకరికి హ్యాండ్ ఆఫ్ ఎలా చేయగలుగుతున్నాం మీకు తెలుసు. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ 24/7 తెలుగు రేడియో స్టేషన్ అమెరికాలో, నార్త్ అమెరికాలో చెప్పాలి అంటే. అటు కెనడాలో కూడా లేదు కదా, మరి అలా పనిచేసుకుపోయాం. పరిధి లేవు, ఎల్ఎల్ లేవు తెలుగు రేడియోకి, అలాగే రేడియో సురభికి కూడా. అండ్ వీ హ్యావ్ లిసనర్స్ కోస్ట్ టు కోస్ట్ ఉన్నారు, అటు ఇండియా నుంచి వింటారు. అండ్ ఇండియా నుంచి కూడా ఫోన్లు కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే 9763619666 నంబర్ ఉంది సార్, అది వాట్సాప్లో కూడా ఉంది. మీరు మరి కార్లోనే ఉంటే 107.9 FM హెచ్డి కదా, అక్కడే వినాలి అని అనిపిస్తూ ఉంటుంది మీకు కదా. చాలా మంది అయ్యో కార్లో నుంచి కార్లో కూర్చుని సేవండి, అక్కడి నుంచి వెళ్ళలేకపోతున్నాం అంటే బాగానే ఉంది ముచ్చట వినడానికి. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడి నుంచైనా రేడియో సర్వే వినొచ్చు. మీ జేబులో ఉన్న ఫోన్లో చిన్న రేడియో సర్వే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇట్స్ ఫ్రీ డౌన్లోడ్ చేసుకుంటే మీరు చక్కగా ఎనీ టైం ఎక్కడ మీరు వర్కౌట్ చేసుకుంటే చక్కగా ఏం పెట్టుకుంటారు యూట్యూబ్లో ప్లేలిస్టులో, అక్కడ అవేవేవో వస్తుంటాయి, మధ్య మధ్యలో వాళ్ళ పాటలు వస్తుంటాయి, అవన్నీ కాకుండా చక్కగా మంచి మాటలతోటి పాటలతోటి కలుపుకొని ఒక కార్యక్రమాన్ని వినాలి, వింటూ వర్కౌట్ చేసుకోవాలంటే రేడియో సర్వి మీరు అలా ఆన్ చేసుకుని నడిపించేయచ్చు కదా. ఎక్కడున్నా సరే 24/7 వినడానికి అనువుగా radiosurabhi.com ద్వారా వినొచ్చు. అలాగే ఇంట్లో పనులు చేసుకుంటూ ఇలా ఫోన్లలో ఉన్నా కూడా అంత ఇలా బ్యాక్గ్రౌండ్ లో రేడియో నడిపిస్తూ కూడా అలెక్సా లాంటి స్పీకర్లు ఉంటే స్మార్ట్ స్పీకర్స్ లో కూడా రేడియో సురభి పలుకుతుంది. ఇన్ని మార్గాలు ఉన్నాయి. దట్స్ హౌ వీఆర్ ఏబుల్ టు డూ 24/7. ఇవన్నీ చేస్తూ 4 ఏళ్ళకి వచ్చామండి రేడియో సురభి. ఎవ్రీ ఇయర్ అనివర్సరీ సెలబ్రేషన్ బిగ్ టైమ్ జాతరలా చేస్తాం. 4th year ఆఫ్ జాతర ఇస్ కమింగ్ అప్. ఎప్పుడు డేట్ అది? June 7th. ఎక్కడ? ఫ్రిస్కో ఫ్లయర్స్ లో. సారీ, కొత్త హంగామం ఏమిటి అంటే సీతారామ కళ్యాణం చేయబోతున్నాం మాటవారి సహకారంతో. మీ అందరికీ అక్కడ తిండి తినడానికి అంగళ్ళు ఉంటాయి, బట్టలు కొనుక్కోడానికి నగలు కొనుక్కోడానికి వెండర్ స్టాల్స్ ఉంటాయి. ఆర్జేల్లో మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఎప్పుడు సిగ్నేచర్ షో చేస్తూ ఇప్పుడు డ్రైవ్ టైం చేస్తున్నా కదా, ఒకవేళ మీకు నచ్చితే గనక మీరు వెళ్ళి ఆర్జే అవార్డ్స్ కి ఓట్లు గుద్దేయచ్చు. కమ్యూనిటీ రికగ్నిషన్ అవార్డ్స్ అని పెట్టాం కొత్తగా ఈసారి. అదేంటంటే మన తెలుగు కమ్యూనిటీలో మీరు చాలా మంది చూస్తుంటారు, అబ్బాయి దిస్ గాయ్ ఈస్ డూయింగ్, దిస్ మ్యాన్ ఆర్ దిస్ ఉమెన్, ఈ పర్సన్ ఈస్ డూయింగ్ అమేజింగ్ థింగ్స్, మన కమ్యూనిటీకి చాలా గొప్ప పనులు చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా మీకు అనిపిస్తే మీరే నామినేట్ చేయొచ్చు. అలా ఎక్కువ మంది ఒక వ్యక్తిని నామినేట్ చేస్తే వారికి స్పెషల్ రికగ్నిషన్ ఉంటుంది. యూ కెన్ డూ దాట్. ఫ్యాషన్ షో ఉంటుంది, స్టార్ట్అప్ స్ట్రీట్ ఉంటుంది, ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ రేడియో సురభి జాతర. తర్వాత కోలాటం గురించి చెప్తాను, ఇవన్నీ ఇంకా బోర్డు సంగతులు ఉన్నాయి, అవన్నీ మాట్లాడుకుందాం. మీరు రేడియో సురభి సిగ్నేచర్ షోలో, సిగ్నేచర్ షో అంటున్నారు సరే, అలవాటైపోయింది నాకు. డ్రైవ్ టైమ్ సురభి డీటూర్ నడుస్తున్నది. మీరు చక్కగా ఏ పాట కావాలంటే ఆ పాట వినిపించడానికి, ఏ మాట కావాలంటే ఆ మాట మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాతో పాటు మెగా పవర్ లీడర్ బోర్డ్ ఆడడానికి కూడా మీరు సిద్ధంగా ఉండండి. కృష్ణప్రియ గారు ఫోన్ చేసి చక్కగా చెప్పారు ఇందాక రౌడీ బేబీ అని, మారిటు అని చెప్పేశారు. తనకి ఇష్టమైన పాట అంటే ఇది, చాలా అందమైన పిక్చరైజేషన్ అని చెప్పారు. నాకు ఈ ఆలాపనే నచ్చుతుంది. కోటి గారి ట్యూన్ ఇంకా అదిరిపోతుంది. ఈ పాట ఏ సినిమాలో తెలుస్తుంది మిగతా వాళ్ళు ఫోన్ చేసేయండి 9726361966.

0: ఏం పాటకు దశలు నాకు సందీప్ గారు ఫోన్ చేశారు, సాయి గారు ఫోన్ చేశారు. సాయి గారికి కూడా ఈ పాట చాలా ఇష్టం, సినిమా కూడా చాలా ఇష్టం అని చెప్పారు. అలా సందీప్ గారు ఫోన్ చేశారు, అండ్ హీ ఆయనకు కూడా ఫేవరెట్, చాలా ఇష్టమైన సినిమా, నచ్చిన సినిమా అని చెప్పారు. నువ్వే ఈజీలీ త్రివిక్రమ్స్ బెస్ట్, కోటి మ్యూజిక్ డైరెక్షన్ చాలా బాగుంది, మంచి పాటలు, సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయి ఈ సినిమాలో. అండ్ దెన్ అఫ్ కోర్స్ నిర్మల సీతారామ శాస్త్రి గారు, ఐ థింక్ ఫుల్ ఆల్బమ్ రాశారు నాకు తెలిసి, ఆయన రాశారు అన్ని పాటలు. అండ్ ఇందులో ఆ ఓపెనింగ్ లో నా అది ఎత్తుకోవడం ఉంటుంది కదా, కేకే అసలు అమేజింగ్ ఎలివేషన్ ఉంటుంది తన గొంతుకి. ఎన్ని మంచి వైవిధ్యభరితమైన పాటలు పాడారు, మెలడీస్ పాడతారు, ఎనర్జీ పాటలు పాడతారు, డ్యూయట్స్ పాడతారు. వి లాస్ట్ హిమ్ టూ అబ్రప్ట్లీ అనిపిస్తుంది. కేకే ఇస్ ఎక్సెప్షనల్లీ టాలెంటెడ్. అండ్ ఇందాక కేకే కోసం ఈ పాట గుర్తుంటుంది నాకు అనగానే భలే అనిపించింది. సో యా, మల్టిపుల్ అన్ని కలిపి సూపర్ డూపర్ కాంబినేషన్ ఉన్న పాట ఇది. శ్రియా శరణ్ అండ్ దెన్ తరుణ్ కూడా ఎవర్ వెరీ యంగ్ అండ్ చాలా బాగా చేశారు కూడా ఇద్దరు సినిమాలో. అండ్ ప్రకాష్ రాజ్ రోల్ చాలా బాగుంటుంది. రేగో మనం డ్రైవ్ టైమ్ సురభి డిటోర్ నడుస్తున్నది. ఈ రోజున మీకు యూజువల్ గా వినిపించే కల్పన గొంతు కాకుండా నేను భాస్కర్ రాయవరం, మీరు నా గొంతు జనరల్లీ సంగీత షోలో వింటారు. ఈరోజు అలా కలిసి వచ్చింది, కొన్ని ఏళ్ళు దాదాపు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ చేశాను నేను డ్రైవ్ టైం, మళ్ళీ కలిసి రాలేదు ఎంత సమయం అలాగా. బట్ మా డ్రైవ్ టైం ఇది మామూలుగా ఉండదు హల్చల్, 4 to 7. ఐ ట్రై టు మ్యాచ్ అప్ టు ద ఎనర్జీస్ జనరల్లీ కల్పన అండ్ రాజేశ్వరి గారు చేసేది, ఇంకా మిగతా వాళ్ళు చేసే 4 to 7 ఎనర్జీని నింపడానికి నిలపడానికి ప్రయత్నం చేస్తాను. బట్ మీరందరు మాత్రం మాతో నాతో నిలిచి ఉండండి, నేను ఎలా చేసినా సరే మీరు ఇవ్వండి నాకు ఎనర్జీ. లెట్స్ హ్యావ్ ఫన్. మెగా పవర్ లీడర్ బోర్డ్ ఆడదాం 4:30 నుంచి. అండ్ జాతర కోసం సిద్ధమైపోండి, కోలాటంకి రిజిస్టర్ చేశారా లేదా, ఏం చేయాలన్నా మీరు radiosurabhi.com/RSJ అలా వెళ్ళండి. రేడియో సురభి జాతర వెబ్సైట్ ఉంటుంది, అండ్ అక్కడ మీకు అన్ని రకాలైన, మీరు ఒకవేళ వ్యాపారస్తులు అయితే లేదా తిండి అమ్మే బిజినెస్ అయితే, ఇలా ఎవరైనా సరే ఫుడ్ బూత్స్ కానీ, వెండర్ బూత్స్ కానీ ఏవైనా సరే రిజిస్టర్ చేసుకోవచ్చు, కోలాటం చేసుకోవచ్చు. అండ్ దెన్ మాస్టర్ క్లాస్ అని రవి రామవర్మ గారు, ప్రిన్స్ రామవర్మ ఇస్ ఎ వెరీ రినౌండ్ మ్యూజిషియన్, ఆయన దగ్గర మీరు సంగీతం నేర్చుకునే అవకాశం ఉంది మీకు. సో డు నాట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. అది ఈ వీకెండ్ క్లాసెస్ కాబట్టి డెఫినెట్లీ రిజిస్టర్ రైట్ నౌ. కొన్ని కొన్ని స్లాట్స్ ఉన్నాయి, అవి ఒక నెంబర్ దాటాక తీసుకోలేము, ఎక్కువ మన తర్వాత గింజుకోలేరు మీరు. కాబట్టి డెఫినెట్లీ గో టు radiosurabhi.com/MC అంటే మాస్టర్ క్లాస్ అనుకోవడదే, /MC మీకు రామవర్మ గారి క్లాస్ లైక్ రిజిస్టర్ చేసుకోవడానికి వెంటనే అవకాశం ఉంటుంది. కైండ్లీ డూ దాట్ రైట్ అవే. చిన్న బ్రేక్, వచ్చేస్తా.
1: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి, గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
2: వాటర్.

0: అదే కాబట్టి అదే ఇక్కడ చేయడానికి ఉద్దేశం కాబట్టి మీ పాటలతో నడిచిపోతుంది అనుకుంటున్నాను. ఒక ఆత్మీయులు ఫోన్ చేస్తారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి, రేడియో సర్వీ ఫోన్ చేశారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, మీ పేరు?
1: కృష్ణప్రియ
0: గారు. మరి గోవా పవర్ లీడర్ బోర్డు ఆడేద్దామా? శాబాష్. ఆల్రైట్, నేను తేలిగ్గా ఇస్తానులేండి మీకు. సో ఇదేమో సినిమా మొత్తం హీరోయిన్ బంధువుల చుట్టూ, ఆ ఊర్లో ఉండే సంప్రదాయాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. బాధ్యత, ఇల్లు అనే విషయాలపై హీరో హీరోయిన్ల మధ్య అభిప్రాయ భేదాలు వస్తాయి. అది ఫస్ట్ క్లూ. తెలీదా ఫస్ట్ క్లూ వల్ల రావట్లేదా? ఓకే, రెండో క్లూ ఇస్తాను మీకు. ఈ కథ ఒక చిన్న తెలంగాణ గ్రామంలో జరుగుతుంది, కానీ హీరో అమెరికా. అబ్బా దాకా వచ్చారు సాయి పల్లవి. ఊర్లో ఉండే పండుగలు ఆచారం చూసి అతను ఇది అయిపోతాడు. ఏమిటది? అదే సినిమా టైటిల్. థ్యాంక్స్. బాగున్నాను కృష్ణప్రియ గారు, మీరు రెండో క్లిప్ చెప్పేశారు, చాలా సంతోషంగా ఉంది. మీరు మెగా పవర్ లీడర్ బోర్డు లో రెండో క్లూ కి సమాధానం చెప్పినట్టుగా నేను రాసుకుంటాను. ఇవన్నీ ఇలా ఎక్కువ మీరు ఎన్నిసార్లైనా చేయండి, రెండు మూడు సార్లు అంటే మళ్ళీ మీరే వరుస పెట్టి ఆడకుండా ఇంకొకరు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చేయండి, ఇంకొక సినిమా గురించి చెప్తాను, వాళ్ళ ఆడుకుంటూ వెళ్దాం. ఇంకేదన్నా మీ పాట కోరారు మీరు ఇందాకే, సో నడిపిద్దాం కార్యక్రమాన్ని. ధన్యవాదాలు అండి ఆడేందుకు. సో అలా ఉంటుందండి మెగా పవర్ లీడర్ బోర్డు అంటే చాలా తేలిక, అలా చిన్న చిన్న హింట్లు ఇస్తూ ఉంటాం మీకు, ఆ హింట్లు పట్టుకొని మీరు సినిమా గుర్తుపెట్టేయాలి. మొదటి క్లూ చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు, చెప్పగలరు కూడా మీరు, కాబట్టి చేసేయండి. ఇందాక నాకు సాయి గారు ఈ పాట కోరారు. అదే సాయి గారు ఇంకా మీరు వింటున్నారని అనుకుంటున్నాను మీకోసం ఈ పాట. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది. ఏ సినిమాలో ఎవరు రాశారు, ఎవరు పాడారు, ఇవన్నీ ఏం తెలుసా, స్టూడియో ఫోన్ చేసేయండి 9726361966. మీరు వింటున్నది రేడియో సేవలో సురభి డిటూర్.

ఆల్ రైట్ సురభి, డిటూర్ లో ఇంత మంచి పరిమళం ఉండే పాట, ఎంత మంచి పాట అడిగారండి. సందీప్ గారు అడిగారు ఈ పాట, కాదు కాదు సాయి గారు అడిగారు. సందీప్ గారు పాడిన పాట కూడా ఇంకా చాలా సూపర్ ఉంటుంది. ఇందులో మంచి పరిమళం ఎందుకన్నానంటే, ఎక్కడున్నా పక్కన నువ్వే ఉన్నట్టు ఉంటుంది అన్న మాట. అంటే ఒక మనిషి మనకు దూరమైనా లేకపోతే కనపడకపోతే ఆ వ్యక్తి గురించి ఆలోచించడానికి, తేలికైన మాటల్లో ఇంత అద్భుతంగా రాయగలడానికి కొంతమందికే సాధ్యమవుతుంది. అది శ్రీవేణుల సీతారామ శాస్త్రి గారు. ఈ పాట పాడిన వారు కూడాను ఎగ్ దిన్ కా సుల్తాన్ టైప్ లో అంటారు కదా, అలా ఒక పాట పాడేసి వెళ్లిపోయిన శ్రీనివాస్ అనే కుర్రాడు. మళ్ళీ పాడే కానీ ఇలా తెలిసేంతగా, ఇలా నిలిచిపోయేంత పాటగా ఉండలేదు. మంచి గాయకుడు అబ్బాయి కూడా, బట్ ఐ విష్ హీ హాడ్ మోర్ ఇలాంటివి. ఇందులో నిద్ర తుంచే మల్లెల గాలి వద్దకు వచ్చి తానెవరంది, నువ్వే కదా చెప్పు ఆ పరిమళం అంటాడు. వెన్నెల కన్నా చల్లగా ఉన్న చిరునవ్వేద తాకుతుంది, నీదే కదా ఆ సంబరం అంట. ఇలా కనిపించే ప్రకృతిలో ఉండేవన్నీ కూడా కనుల ఎదుట నువ్వు లేకున్నా మనసు నమ్మదే చెబుతున్నా. ఎవరు ఎవరితో ఏమన్నా నన్ను పిలిచినట్టు అనుకున్నాని, ఇలాంటి అనుభూతిలో ఉండేంత విషయాన్ని ఒక కవి శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక కుర్రవాళ్ల ప్రేమను ఊహించి ఎలా రాయగలరు? మహానుభావులు నిజంగా. మీకు ఏం పాట కావాలన్నా సరే, రేడియో సురభి డిటూర్ డ్రైవ్ టైమ్ యూజ్ యువర్ టైమ్. మీకు ఏ పాట కావాలన్నా సరే, మీరు ఇప్పుడు ఆఫీసులో మీటింగ్ అయిపోయి చిరాకు అయిపోయి అబ్బా ఇంక చాలరా బాబు దేవుడాన్ని బయటకు వచ్చేసి డ్రైవ్ చేస్తున్నారు, ట్రాఫిక్ ఇబ్బంది పెడుతుంది, ఇట్లాంటి వాటికి అంతా కూడా వన్ స్టాప్ సొల్యూషన్ రేడియో సురభి డ్రైవ్ టైమ్ షో. ఈ రోజున నెక్స్ట్ 7 o'clock వరకు మీతో పాటు ఉంటాను నేను, భాస్కర్ రాయవరం. మీరందరూ చేయాల్సింది ఏంటంటే, అలా స్పీడ్ డైల్ లో మా నెంబర్ ఇప్పటికే ఉండుండాలి, ఉండకపోతే 972-636-1966 పెట్టండి, ఫోన్ చేసేయండి, మీకు కావాల్సిన పాట అడిగండి. అలాగే మెగా పవర్ లీడర్ బోర్డ్ అనే ఆట ఇందాక కృష్ణప్రియ గారు ఆడారు, అలాంటి ఆట ఆడాలంటే సరదాగా చేసేయండి. అది జాతరలో చేయబోతున్న బిగ్గెస్ట్ గేమ్ అనమాట. అందులో విన్నర్స్ అందరూ కూడా వస్తారు కదా, అంటే ఈ మొదటి 2-3 స్థానాలు, ఎన్ని స్థానాలు అయిన తర్వాత చెప్తాం మీకు. మెయిన్ ఎలాకర్ లో వీఆర్ ప్లేయింగ్ సెమీఫైనల్స్, జాతర రోజున ఫైనల్స్ ఆడుతున్నాం, అదండి విషయం. సరే, ఇందాక నాకు సందీప్ గారు కోరారు ఈ పాట, మాస్టర్ చిరంజీవి గారు పాట కావాలని అడిగారు కాబట్టి యురేఖ సక్క మిక్క. మీకు చాలా కష్టమైన ప్రశ్న అడుగుతా, బాలుగారు పాడుతుంటే ఆ పక్క నుంచి నవ్వుతున్న గాయని ఎవరు నాకు ఫోన్ చేసి చెప్పాలి? 972-636-1966.

సందర్భాల గురించి కానీ యుడక శకం యొక్క పాట అభిలాష నుంచి మీకోసం వినిపించాను. అభిలాష అనగానే నాకు ఒకటి గుర్తొస్తుంది, ఒక లైన్ ఎప్పటికీ నాకు గుర్తుండిపోయేది ఏంటంటే, ఒక గుండె అభిలాష పది మందికి వెలుగైనది అని రాస్తారు వేటూరు సుందరరామమూర్తి గారు. ఇదే సినిమాలో ఉంటుంది అభిలాష అన్న శీర్షికకి సినిమా మొత్తానికి ఎండమూరి.

వీరన్నాథ్ గారు ఏదైతే ఉద్దేశంతో రాశారో ఆ కథ, ఒక ఒక గుండె అభిలాష పది మందికి వెలుగైనది. మీకు తెలుసా అసలు అభిలాష స్టోరీ లైన్ ఏమిటో, ఏంటి అభిలాష ఎంతమందికి ఎందుకు వెలుగైనది? ఆ ఒక లైన్ లో రాసేస్తారు మొత్తం ఎండమూరి గారి సారాంశాన్ని అంతా ఒకే లైన్ లో రాసేస్తారు. లైవ్ లో నాకు ఫోన్ చేయండి, ఒకసారి అభిలాష్ గురించి మాట్లాడుకుందాం. మీరు వింటున్నది సురభి డి టూర్. ఈ రోజున మామూలుగా కల్పన ఉంటారు, తను తన వైబ్స్ అండ్ ఎనర్జీ అంతా వేరే లెవెల్ లో ఉంటుంది, ట్రైన్ టు మ్యాచ్ అప్ టు హర్ ఎనర్జీ. సో మీరు స్టూడియోకి ఫోన్ చేసి ఈ అభిలాష అనే సినిమా గురించి తెలిసింటే కనుక, అందులో ఒక గుండె అభిలాష పది మందికి వెలుగైనది అని రాసిన లైన్ లో అభిలాష ఏమిటో మీరు నాకు చెప్పాలి. ఐ టేక్ యూ ఆన్ ఎయిర్. ఈలోపు మీకు కొన్ని ప్రకటనలు చెప్తాను. ఇండియా బజార్ వారు May 15, 16, 17 మంచి పండుగ చేస్తున్నారు మీ అందరి కోసం. ఫన్ ఫుడ్ అండ్ సెలబ్రేషన్ ఉంటుంది. ఎక్కడ అదంటే సీడర్ పార్క్ లో. ఫీబీస్, రాఫెల్ ప్రైజెస్, ఎక్స్క్లూజివ్ డీల్స్, పిల్లలందరికీ కూడా దుకాణాలు, ఫోటో బూత్లు, అన్ని రకాలు ఉంటాయి. లైవ్ ట్రీట్స్ కూడా ఉంటాయి పిల్లలు, వాళ్ళకి షుగర్ కేన్ జ్యూస్, చాట్లు, ఇలా ఒకటి కాదు రాజులాస్ కిచెన్ వారు అక్కడ మీకోసం మంచి తిండి కూడా అందిస్తారు. డోంట్ మిస్ ఇట్. ఇట్స్ నాట్ జస్ట్ షాపింగ్, ఇట్స్ అ ఫుల్ ఆన్ సెలబ్రేషన్. అలాగే May 17 ఇంకో సెలబ్రేషన్ కూడా ఉంది, టీ ప్యాడ్ వారి స్ప్రింగ్ ఫెస్ట్ హ్యాపెనింగ్ ఆన్ May 17. ఎక్కడ అది? గ్రాండ్ స్కేప్, మన ఇటువైపు కాలనీ వైపు ఉంటుంది. 4 PM నుంచి 10 గంటల దాకా అక్కడ గానా బజానా ఉంటుంది. ఎక్సైటింగ్ రావెల్ ప్రైజెస్ ఉంటాయి. 360 ఫోటో బూత్ కూడా ఉంటుంది. ఇంకా టీ ప్యాడ్ వారు చేస్తే ఏ లెవెల్ ఉంటాయి మీకు తెలుసు. జస్ట్ డు నాట్ మిస్ ఇట్. హ్యావ్ ఫుల్ ఫ్యామిలీ ఆన్ వచ్చేసి ఫన్ ఫన్ ఫన్ విషయాలు చేయొచ్చు అక్కడ. అండ్ మీ తోటి డి టూర్, సురభి డి టూర్ నడిపిస్తూ ఉన్నా. ఇందాక నాకు ఈ పాట కోరిన వారు సందీప్ గారు. మీకోసం ఈ పాట సందీప్ గారు కదా, ఈ పాట కోరింది విజయ్ గారు. తను ఇర్వింగ్ నుంచి ప్రాస్పెక్ట్ దాకా బండి నడిపిస్తున్నారు. అయ్యా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, మీకోసం ఈ పాట వినిపిస్తున్నాను. ఇది ఏ సినిమాలో తెలిస్తే స్టూడియోకి చక్క చక్క అలా అలా ఫోన్ చేసేయండి. 9726361966 సురభిలో, రేడియో సురభిలో సురభి డీటూర్ నడుస్తున్నది. మెగా పవర్ లీడర్ బోర్డు అనే ఆట ఆడుతున్నాం. ఏం చేస్తానంటే ఈ పాటని తగ్గించేస్తాను. మీరు ఎసారి ఫోన్ చేసి ఎందుకంటే పాట తర్వాత చేయండి అంటే అంత టైమింగ్ చేయట్లేదు ఎవరు నాకు. అందువల్ల ఒకవేళ మీరు మెగా పవర్ లీడర్ బోర్డు ఆడడానికి ఫోన్ చేస్తే పాటని అలా ఆపేసి వెనకాల ఫేడ్ చేసేసి ఆట ఆడి మళ్లీ పాటను నడిపిద్దాం. ఏమంటారు? 9726361966

0: ఆల్ రైట్, మాకు ఆత్మీయులు కొంతమంది ఫోన్ చేశారు, వారితో మాట్లాడదాము. నమస్కారం అండి, రేడియో సూరబిక్ ఫోన్ చేశారు. నాకు ఇద్దరు కాలర్స్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్ గారు ముందు ఫోన్ చేశారు, అండ్ దెన్ వీ హ్యావ్ విజయ్ గారు ఆల్సో ఆన్ ద లైన్. వాళ్ళిద్దరు చేత మనం మెగా పవర్ లీడర్ బోర్డ్ ఆడిద్దాం, సరేనా? శ్రీనివాస్ గారు ఆన్ ఎయిర్ ఉన్నారండి, మీ మాటలు శ్రోతలు వింటున్నారు. సో విజయ్ గారు మీరు హోల్డ్ చేయండి, మీరేం విని అలా ఊరుకోండి, మీరేం సమాధానం చెప్పకండి, సరేనా? ఇది మీకు కాదు. ఓకే, గ్రేట్. ఆల్ రైట్, మొదటి క్లూ అండి మీకు శ్రీనివాస్ గారు. ఇది ఎలా ఉంటుందంటే, ఫస్ట్ క్లూ కొంచెం కష్టంగా ఉందని నేను అనుకుంటాను, రెండో క్లూ దానికంటే కొంచెం తేలిగ్గా ఉంటుంది, ఇలా ఇలా నడుస్తుంది అనమాట. ఓకే, సో మొదటి క్లూ ఏంటంటే, ఈ సినిమా కథ ఒక వ్యక్తి ఎవరి కోసమైతే బతికారో ఆ వ్యక్తిని కాపాడడం గురించి. ఆయన ప్రధాన ఆయుధం మంచితనము, నిజాయితీగా నడిపిస్తూ ఉంటారన్నమాట. ఇది చాలా వాటికి అలా వర్తిస్తుందేమో. సరే, ఒక పని చేస్తాను, నేను రెండవ దాన్ని మొదటి కింద ఇస్తాను. రెండు పగలతో రగిలిపోయే కుటుంబాల మధ్య ఒక సాదాసీద స్టూడెంట్ లాగా ప్రవేశించి ఆ కుటుంబాలని కలపడానికి ప్రయత్నం చేస్తాడు. ఓకే, తర్వాత క్లూ ఇస్తాను. ఏం సార్ మీరు శ్రీనివాస్ గారు ఆసం, అసలు ఐ ట్రీట్ దట్ యాజ్ ద ఫస్ట్ క్లూ అండి, ఎందుకంటే ఇందాక కొంచెం జనరిక్ గా ఉంది. ఓకే, సో మిర్చి సినిమా మీరు ఫస్ట్ క్లూకే చెప్పేశారు. శ్రీనివాస్ గారు, జస్ట్ కైండ్లీ బీ ఆన్ ద లైన్. అండ్ విజయ్ గారు, మీరు సిద్ధంగా ఉన్నారా? ఆల్ రైట్, మీకు క్లూ ఇస్తానండి. ఇదేంటంటే, ఒక వ్యక్తి, మొదటి క్లూ మీకు, తాను కోల్పోయిన గౌరవాన్ని మళ్లీ సంపాదించడం కోసం తను ఎన్నుకున్న మార్గము అసలు గుర్తింపును కోల్పోవడమే అనుకుంటారు. ఇందులో ఒక మీకు ఇంకొక క్లూ ఇస్తానులే, ఒక డాన్స్ సీక్వెన్స్ ఉంటుంది, అందులో పాత తరాల నుంచి స్టైల్స్ అన్ని కలుపుకుంటూ ఇప్పుడున్న స్టైల్స్ కలిపి గొప్పగా డాన్స్ చేస్తారు ఇందులో హీరో. రెండో క్లూ, దీన్ని మొదటి క్లూ అనుకుందాం, పాట ఉంటుంది, అన్ని రకాల డాన్స్ సీక్వెన్స్ ని కలుపుతాడు హీరో.
1: అన్ని రకాల,
0: ఎందులో ఉన్నారు? అలవైకుంఠపురంలో కాదు, అంటే డాన్స్ రీతి ఉండవు. అలవైకుంఠపురంలో మీకు సినిమాల్లో ప్యారడీ చేస్తారు కదా, అందులో డాన్స్ ఫామ్ ఏమి ఉండదు, రకరకాల పాటలు డాన్స్ చేస్తారు అంతే. నేను పాత తరాల డాన్స్ అన్ని రకాలు, అంటే సంప్రదాయ నాట్యాలు అన్ని కలుపుతాడు అనమాట. సరే, మీకు రెండో క్లూ ఇస్తాను, ఇది తెలిసిపోతుందండి. ఈ సినిమా సెట్టింగ్ అంతా కేరళ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. అక్కడ హీరోయిన్ నాయమ్మార్ అని పిలుస్తారు, అదే హీరో పేరు. ఓకే,
1: సింహాద్రి గారు కదా?
0: కాదు కదా, ఏమిటి సింహాద్రి అవును కదా అని అడగాలి. సరే, విజయ్ గారు మీరు రెండో క్లూ చెప్పినట్టుగా మీరు రాసుకుంటారండి, సింహాద్రి ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, అందులో కూచిపూడికైనా దేనికైనా రెడీ అని ఒక పాట ఉంటుంది, అందులో అన్ని రకాల డాన్సులు కలిపిస్తాడు. ఓకే, ఇందులో కూడా ఒకటి ఉంటుంది మీకు కలిపించేసేది, బట్ ఎనీవే మీకు స్టూడెంట్ నెంబర్ వన్, యువర్ రైట్, ఆ పాట స్టూడెంట్ నెంబర్ వన్ చెప్పింది. బట్ ఎనీవే, గుడ్ పాయింట్, మీరు కేరళ సెట్టింగ్ అనగానే చెప్పేశారు సింహాద్రి అని, దట్స్ గుడ్ ఇనఫ్. ఓకే, ఐ టేక్ దట్ యాజ్ ఎ సెకండ్ క్లూ. విజయ్ గారు ఇద్దరు లైన్ హోల్డ్ చేయండి, ఐ టేక్ మీ డీటెయిల్స్ తీసుకుంటాను. ఓకే, జస్ట్ హ్యాంగ్ ఆన్.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ insurance. SNR Insurance. Radio Surabhi Revisit.
4: Immigration anagane prashnala mayam, adokka vichitra valayam, vaatiki ekeka samadhanam akulalla.
5: Roju edo okati kottaga tinalanipiste head to Desi Bites.
6: I asked you to come to our place.
7: Our place, Indian cuisine.
8: Thank you for being in our journey.
9: ఈ మే 16th ఇంకా 17th న హైదరాబాద్ నుంచి మీకు ఒక టైమ్లెస్ ఎక్స్పీరియన్స్ అందించడానికి వస్తున్నారు సెకండ్ స్కిన్, వేర్ ఎవ్రీ సారీ ఫీల్స్ ట్రూలీ లైక్ అ సెకండ్ స్కిన్. మీకోసం తెస్తున్నారు అ స్టన్నింగ్ కలెక్షన్ ఆఫ్ సిల్క్స్, బనారసీస్, కంచి, ఇంకా ఎన్నో ఎన్నెన్నో. పండగలు, పెళ్లిళ్లు, ఈవెంట్ ఏదైనా, యాడ్ సంథింగ్ బ్యూటిఫుల్ టు యువర్ వార్డ్రోబ్ విత్ సెకండ్ స్కిన్. హ్యాపెనింగ్ ఆన్ మే 16th అండ్ 17th ఫ్రమ్ 12 PM టు 7 PM అట్ 608 సౌత్ వ్యాలీ రంజ్ పార్క్వే, యూనిట్ 108, అర్వింగ్. ఫర్ ప్రివ్యూస్ అండ్ కలెక్షన్స్ విజిట్ సెకండ్ స్కిన్ .usa on Instagram or call 972-829-5201.
10: Hi, nenu mi blueberry muffin. Nan 40% preservative to chesa. In fact, na flavor kuda artificial. Real fruit kaadu.
11: Hi there muffin, nenu India Today pastry ni. Nanu ee roju poddune India Today bakery lo fresh ga tayar chesaru. Zero artificial colors. MSG free. Yen cheppanu? I am an overachiever. India Today is an experience. Thali, food, desserts. Nenaithe oka celebrity akkada. Stop eating sad factory made food. Experience the one of a kind difference with India Today Bakery. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
12: Manashanti, mental peace, masala dosa.
13: శ్రీ కృష్ణ విలాస్ కి రండి. 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ స్ప్రైడ్ ఉత్తప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీ కృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.

0: సర్వీలో సురభి డిటూర్. ఈ రోజున మీ డ్రైవ్ టైమ్ హోస్ట్ నేను భాస్కర్ రాయవరం. ఇందరితోటి 7 వరకు ఉంటా నేను. ఒక గంట అయిపోయిందండో చూస్తుండగానే మెగా పవర్ లీడర్ బోర్డు అని ఆట ఆడుతున్నాము. ఇది ది బిగ్గెస్ట్ గేమ్ ఆఫ్ జాతర. జాతర అంటే ఏంటి? రేడియో సురభి 4th యానివర్సరీ సందర్భంగా అందరం కలిసి ఇంక్లూడింగ్ ఎవ్రీబడి కమ్యూనిటీలో అందరినీ దగ్గర తీసుకొచ్చేసి ఒక గొప్ప వైబ్ తోటి జాతర చేసుకోబోతున్నాము. ఫిస్కో ఫ్లయర్స్ లో జూన్ 7th అందరూ పిల్లలు జల్లలు అందరూ కలిసి మీరు ఇందులో పాల్గొనాలి తప్పనిసరిగా. అండ్ మనకు ఒక ఆత్మీయులు ఫోన్ చేస్తున్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి, రేడియో సర్బిక్ ఫోన్ చేశారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. లోగా ఇందాక నుంచి గట్టిగా మాట్లాడుతుంటే మరి ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడు బాగా ఓకే అమ్మయ్య అదే అనుకున్నాను. ఓకే ఓకే సారీ సారీ, నేను మేబీ మైక్రోఫోన్ కి పక్కకి వెళ్దాం గొంతు. ఆల్ రైట్, సో మనం ఒక ఆట ఆడేద్దామండి. సో ఈ మెగా పవర్ లీడర్ బోర్డు ఏంటంటే మొదటి క్లూ చాలా కష్టంగా ఉండేది అనిపించి నేను పెడుతున్నాను, అది అలా వెళ్తుంది అనమాట. సో మీకు మొదటి క్లూ ఇస్తాను. ఇది ఒక ఉత్తరం, కొన్ని ఏళ్ల పాటు అది సరైన వ్యక్తికి చేరదు. కానీ ఆ ఉత్తరం రాసిన వ్యక్తి తన భవిష్యత్తును ఆ ఉత్తరం కోసం వెతుక్కుంటూ ఆ ఉత్తరం రాసిన వ్యక్తికి చేరాలి అని కొంతమంది బయలుదేరుతారు. ఇది ఫస్ట్ క్లూ.
1: ఓకే, మూవీస్ అండి. ఒకటేమో
0: మొదటిది ఏమన్నారు?
1: సీతారామం.
0: శివమని ఎలా అయిందంటారు?
1: శివమణిలో కూడా బాటిల్
0: మెసేజ్ ఇన్ బాటిల్ దానికి వేరేగా ఉంటుంది క్లూ. బట్ సీతారామము, యా సీతారామము సరైంది. మీరు చెప్పేశారు మొదటి క్లూకే. సో శ్రీకాంత్ గారు జస్ట్ హోల్డ్ ద లైన్, నేను ఆఫ్ ఎయిర్ లో మీ ఫుల్ డీటెయిల్స్ తీసుకుంటాను. సో యూ హ్యావ్ ఆన్సర్డ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ క్లూ ఇట్ సెల్ఫ్. ఓకే, సో ఇదేంటంటే మొదటి క్లూకి 1000 పాయింట్లు, రెండో క్లూకి 750 పాయింట్లు, మూడో క్లూకి 500 పాయింట్లు అలా పెట్టుకున్నాం. ఇవన్నీ టోటల్ చేసి ఎవరు అగ్రస్థానం తీస్తారో వాళ్ళని ఎంతమంది తీసుకొస్తారని మా వైష్ణవి చెప్తుంది, మా శ్రీ విద్య. సో తను డిసైడ్ చేస్తారు, తను రాజేశ్వర్ గారు అందరు మా టీం అందరు ఎంతమంది సెమీఫైనల్ ఆడతారు ఏంటనేది నిర్ణయిద్దాం. ఏమంటారు? సరే, మీరు ఆడేసిన దానికి పనిష్మెంట్ ఏంటంటే మంచి పాట పోరండి. నాకేది నచ్చితే ఓ సబాష్ అయితే దాన్ని. ఓకే, థ్యాంక్ యూ సార్, బాగా నేను నాకు నచ్చిన పాటే మీకు వినిపిస్తాను అని ఇట్లాగే డ్రైవ్ టైమ్ లో ఎనర్జీ వస్తుందంటే చేస్తున్నా నేను. సో దాన్ని బట్టి వినిపిద్దాం. ఓకే, హోల్డ్ ద లైన్ పాట వినిపిస్తాను, దాని ప్రకారంగా మనం ముందుకెళ్దాం. సరే, ఈ పాట వినండి. వింటూ ఏ సినిమాలో తెలిసి స్టూడియో ఫోన్ చేయండి. అలాగే మీరు రేడియో సురభి డిటూర్. అండ్ పాట వినిపిస్తూ స్టూడియో ఫోన్ చేసింది 9726061966. ఈ పాట ఏ సినిమాలో తెలిసి కూడా స్టూడియో ఫోన్ చేయండి. పాట మధ్యలో ఆపేసైనా సరే మీ తేదీ ఆట ఆడిస్తాను నేను, లేదా పాట అయిపోయాక ఆడుతాను.

0: ఆల్ రైట్ మాకు ఒక ఆత్మీయులు ఫోన్ చేస్తున్నారు. మెగా పవర్ లీడర్ బోర్డ్ ఆడడానికి పద్మశ్రీ గారు మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి.
1: మీ వాయిస్ లోగా వస్తుందండి.
0: ఇందాక కూడా వాళ్ళు అలాగే అన్నారు, మరి నేనేమో సరిగానే మాట్లాడుతున్నాను. ఇప్పుడు కూడా అలాగే ఉందా?
1: ఎస్ అండి. అంటే మీరు ఎక్కడో ఉన్నారు?
0: ఎక్కడో ఉన్నట్టు ఉన్నా. యువ రామచంద్ర, ఎట్లా మరి? హోల్డ్ ఆన్ ద లైన్ ప్లీజ్, హోల్డ్ ఆన్ ద లైన్. నమస్కారం అండి, రేడియో సిరి ఫోన్ చేశారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, మీ పేరు చెప్పండి.
1: నా పేరు
0: లక్ష్మి. లక్ష్మి గారా? ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. లక్ష్మి గారు మీరు హోల్ లో ఉండండి. పద్మశ్రీ గారు మీరు ఇద్దరు ఆన్ ఎయిర్ ఉన్నారు రైట్ నౌ. ఇద్దరు చేత మెగా పవర్ లీడర్ బోర్డ్ ఆడిస్తానండి.
1: కొంచెం గట్టిగా
0: మాట్లాడాలా? మీకెలా వినిపిస్తుందండి లక్ష్మి గారు? నా గుర్తు పర్లేదా? అదేం తెలగా. ఓకే, ఆల్ రైట్, లెట్ మీ ట్రై. అంటే వాల్యూమ్స్ కరెక్ట్ గానే ఉన్నాయి ఇక్కడ అంతాను. సరే, రిట్రై, నేను గట్టిగా మాట్లాడతాను. పద్మశ్రీ గారు మీకోసం మొదటి క్లూ ఇస్తున్నానండి. సో ఇదేంటంటే, ఓకే, ఎప్పుడో 20 ఏళ్ల క్రితం జరిగిన ఒక తప్పుకు ఒక తండ్రి కన్న కొడుకుని దూరంగా పెడతాడు. మొదటి క్లూ అది.
1: ఓకే,
0: ఓకే, రెండవ క్లూ ఇస్తాను మీకు, ఇది చెప్పేస్తాను మీరు. ఇప్పుడు అమెరికా నుంచి ఒక అమ్మాయి తన తాతయ్య ప్రేమను గెలుచుకోవడానికి పల్లెటూరు వస్తుంది. సీతారామయ్య గారి మనవరాలు. పద్మశ్రీ గారు మీరు రెండవ క్లూకి చెప్పినట్టుగా నేను రాసుకుంటాను. లక్ష్మి గారు మీకు ఇస్తానండి క్లూ ఇప్పుడు.
1: ఓకే అండి.
0: ఇది ఆధునిక జీవితంలో బిజీగా ఉన్న పిల్లలకి తమ మూలాలని, పల్లెటూరిని, పచ్చదనాన్ని గుర్తు చేయడానికి ఒక తాతయ్య వేసిన మాస్టర్ ప్లాన్ ఉంటుంది ఈ సినిమాలో. అది ఫస్ట్ క్లూ. తెలియలేదా? రెండో క్లూ ఇస్తాండి. మీకు అర్థమైపోయింది, మీరు ఉండండి పద్మశ్రీ గారు, చెప్పకండి. సో మీకు అర్థమైపోయింది, రెండో క్లూ ఇస్తానండి. ఈ కథ అంతా కూడా ఆత్రేయపురం అనే పచ్చని గోదావరి జిల్లా గ్రామం నేపథ్యంలో జరుగుతుంది.
1: ప్రతిరోజు పండుగ
0: లాంటిదే కానీ అది కాదు. సరే, మూడో క్లూ ఇస్తాను మీకు. మూడో క్లూ ఏంటంటే, ఒక ఎన్ఆర్ఐ అమ్మాయి వచ్చి తాతయ్య వాళ్ళ ఊరికి వచ్చి అక్కడ పల్లె వాతావరణాన్ని వ్యవసాయం చేసి మనసు మార్చుకుంటుంది. శతమానం భవతి, సరిగ్గా చెప్పారు లక్ష్మి గారు. పద్మశ్రీ గారు మెగా పవర్ లీడర్ బోర్డు భలే ఆడారండి. జస్ట్ హోల్డ్ లైన్, మీ వివరాలు నేను తీసుకుంటాను ఆఫ్ ఎయిర్ లో. అండ్ సురభిలో, రేడియో సురభిలో సురభి డీటో నడుస్తున్నది. మీ అందరి కోసం మంచి మంచి పాటలతో
1: వాయిస్
0: వినపట్లేదు, అందరికి వినిపిస్తుంది అని అన్నారు. మరి మీరు లైన్ ఉండండి, తీసుకోండి లైన్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక మంచి పాట వినిపిస్తాను. ఈలోపు మిగతా వాళ్ళు ఎవరైనా సరే మెగా పవర్ లీడర్ బోర్డు ఆడాలి అంటే స్టూడియోకి ఫోన్ చేసేయండి, అక్కడి నుంచి నేను మీతోటి కార్యక్రమం నడుపు

తీసుకుంటూ ముందుకు వెళ్దాం. ఈ పాట ఎస్ఎం అలా తెలిసే స్టూడియోకి ఫోన్ చేసేయండి, అక్కడ నుంచి గేమ్ ఆడేద్దాం. 972-636-1966 అంటూ ముందుకు వెళ్దాం. ఈ పాట ఎస్ఎం అలా తెలిసే స్టూడియోకి ఫోన్ చేసేయండి, అక్కడ నుంచి గేమ్ ఆడేద్దాం. 972-636-1966

0: ఆల్రెడీ పాటను కొంచెం అలా అలా ఫేట్ చేస్తున్నా నేను. మాకు ఆత్మీయులు ఫోన్ చేశారు మెగా పవర్ లీడర్ బోర్డు ఆడడానికి. ప్రియాంక గారు లైన్ లో ఉన్నారు. ప్రియాంక గారు ఎలా ఉన్నారు? ఇందాక నుంచి మరి ఒక నిమిషం ఆగండి, ఇంకొక కాల్ ఆన్ఎయిర్ వచ్చినప్పుడు ఏదో ఇబ్బంది ఉంటుంది. ఒక నిమిషం ఆగండి, ఇంకొకరు కూడా ఫోన్ చేస్తున్నారు, వాళ్ళని కూడా తీసుకుందాం. నమస్కారం అండి, రేడియో సూర్య ఫోన్ చేశారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. మీ పేరండి?
1: మాధవి అండి.
0: మాధవి గారు, మాధవి గారు హోల్డ్ ద లైన్ ప్లీజ్. నమస్కారం అండి, రేడియో సూర్య ఫోన్ చేశారు, మీ పేరు?
1: సిరి అండి.
0: సిరి గారు జస్ట్ హోల్డ్ ద లైన్ ప్లీజ్. ఆల్ రైట్, సిరి గారు ఉన్నారా? ఓకే,
1: హలో.
0: ఓకే, నాకు ప్రియాంక గారు ఉన్నారు, మాధవి గారు ఉన్నారు, సిరి గారు ఉన్నారు, మీ ముగ్గురు ఉన్నారా? మాధవి గారు మీరు ముగ్గురు ఒకటే సార్ ఆన్ ఇయర్ ఉన్నారు కాబట్టి కొంచెం డిసిప్లిన్ గా ఆడదాం, ఓకేనా? నుంచి గట్టిగానే మాట్లాడుతున్నాను, స్పీకర్ లోనే అంటే మైక్రోఫోన్ దగ్గరే ఉన్నాను, సిస్టమ్ అంతా కరెక్ట్ గానే ఉంది. ఓకే సరే, ఏదో విధంగా మాట అయితే వినిపిస్తుంది, తక్కువ ఉన్నా సరే మాట వినిపిస్తుందిగా?
1: వినిపిస్తుంది.

0: ఓకే డన్. మీకు మొట్టమొదటిగా మిగతా వాళ్ళు ఆన్సర్ చేయకండి, ఇది ప్రియాంక వారికి మాత్రమే, ప్రియాంక గారికి మాత్రమే ఇక్లు. ఓకే ఆల్ రైట్. ఇది భాషా భేదాలు, ఇరుగు పొరుగు వాళ్ల మధ్యలో గొడవలు ఒక అద్భుతమైన ప్రేమ కథగా మారుతుంది. హీరో తమిళ్, హీరోయిన్ తెలుగు, ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ లేకపోయినా ప్రేమ పుడుతుంది. ఓకే మూడో క్లూ, ఒక సంవత్సరం పాటు ఒకరినొకరు కలుసుకోకుండా ఉంటే పెళ్లి చేసుకోవచ్చని పెద్దలు ఒప్పుకుంటారు. లవ్ టుడే అన్నారా మీరు? కానీ అందులో తమిళ్ హీరో హీరోయిన్ తెలుగు అలా ఉండదు కదా. అయ్యో మీకు కొత్త సినిమా ఇస్తాను, పాతది ఇచ్చేసానండి. ఇది చాలా ఫేమస్, చాలా సూపర్ డూపర్ హిట్. సరే హీరో పేరు కమల్ హాసన్, హీరోయిన్ పేరు సరిత. ఐదో క్లూ ఇస్తున్నా మీకు, ఏ తీగ పువ్వునో ఒక పాట ఉంటుంది.
1: సాగర సంగమమ్మ.
0: నా మొహం అండి, నా మొహం.
1: మరి మీరు కమల్ హాసన్ అనగానే నాకు అదే
0: కొత్త. దేవా దేవా దేవా, అది
1: చూస్తుంటాను కానీ గుర్తులేదు నాకు అంత మూవీ పేరు.
0: ఈ ప్రశ్న మురిగిపోయింది, మురిగిపోవడం అంటే ఎవరికి లేదు. మాధవి గారు మీరు చెప్పండి.
1: ఓడిపోయా నేను?
0: అయ్యో అయ్యో ఏం కాదు, అలా అనుకోకండి, అందరు గెలిచిన వాళ్ళే. మాధవి గారు మీరు చెప్పండి ప్రశ్న.
1: ఏంటండి
0: ఇందాక క్లూస్ ఐదు చెప్పాను కదా మాధవి గారు, మీరు కూడా విన్నారు కదా, చెప్పేసేయండి. మీరు వినలేదు, మీది కాదు కాబట్టి అంతేనా? సరే ఎవరు విన్నారు? సిరి గారు చెప్పండి, మీరు చెప్పండి.
2: మరో చరిత్ర.
0: మరో చరిత్ర, అది మరో చరిత్ర సూపర్ డూపర్ టాప్ మూవీ అండి, అందుకని తెలిసిపోతుంది అనుకున్నాను. సరే ఓ పని చేస్తాను, ప్రియాంక గారు మీకు మళ్ళీ మాధవ్ గారితో సిరి గారితో అడగ మళ్ళీ మీకు ఇంకొకటి ఇస్తే అవకాశం, ఏం కంగారు పడకండి. సరేనా? సరే మాధవి గారు మీకోసం ఈ క్లూ అండి. ఇది ఒక అడవి నేపథ్యంలో ఉంటుంది, పచ్చని చెట్ల మధ్యలో ఒక గిరిజన యువకుడు, చాలా మొండి భక్తి ఉంటుంది తనకు, భగవంతుడినే మెప్పించేస్తాడు తన మొండిగా ఉండే భక్తితోటి. నేను రెండో క్లూ ఇస్తాను, ఆ భక్తి ఎవరి మీద అంటే శివుడి మీద. తెలియట్లేదా మీకు? మాధవ్ గారు ఉన్నారా? అడవి నేపథ్యంలో ఉంటుంది కథ, గిరిజన యువకుడు అని చెప్పాను. సరే రెండో క్లూ కూడా అయిపోయింది. మూడో క్లూ ఏంటంటే అందులో ఆయన కాలితోటి శివుడిని, శివలింగాన్ని తన్ని నోట్లోంచి నీళ్లతోటి అభిషేకం చేసి అలా చేస్తాడు శివుణ్ణి. తెలియట్లేదా? ఓకే ఐ థింక్ మాధవ్ గారు లేనట్టున్నారు లైన్ లో. ఆల్ రైట్ సిరి గారు మీరు చెప్పండి దీనికి.
2: శివుడు అంటే మీరు ఒకే మూవీ మంజునాథ,
0: శివుడిని కాలుతో తన్నడము, బటన్ వేలతో నీరు, నోట్లో నీళ్లతో అభిషేకించడము, చివరికి తన కన్నులు తను ఇచ్చేస్తాడు. తెలియట్లేదా? ఓకే సరే ఆకులు కూడా మురిగిపోయింది. నాకు ఇంకొక శ్రోత ఫోన్ చేస్తాను, వారం గారు తీసుకుంటాను లైన్. సిరి గారు లైన్ ఉండండి, నెక్స్ట్ మీరు ఆడదురు. ఓకే
2: ఓకే.
0: నమస్కారం అండి, రేడియో సర్బిక్ ఫోన్ చేశారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, మీ పేరు?
3: హలో అండి భాస్కర్ గారు, నేను చందన అండి, ఆస్టిన్ నుంచి కాల్ చేస్తున్నాను.
0: చందన గారు ఆస్టిన్ నుంచి, హోల్డ్ ద లైన్. సిరి గారు లైన్ లో ఉన్నారండి?
2: ఉన్నానండి.
0: ఓకే మీకు క్లూ ఇస్తానండి, కొంచెం కొత్త సినిమాకి వస్తానులేండి. ఓకే ఇతనేమో ప్రశాంతత కోసం, బ్రతుకు కోసం, పచ్చదనం కోసం పోరాడే ఒక అరుదైన యువకుడి కథ ఇది. తెలిసిందా? మొదటి క్లూ అది.
3: భాస్కర్ గారు నేను కూడా చెప్పచ్చా?
0: మీరెవరండి? మాధవి గారా?
3: చందన అండి.
0: ఓకే చందన గారు, సిరి గారు మీకు మొదటి క్లూ అదండి. ఒకవేళ మీరు మొదటి క్లూ మీరు చెప్పకపోతే నేను రెండు అలా కాదులేండి, వరుసగా వారికే ఇవ్వాలి, అదే న్యాయం. ఓకే సో సిరి గారు మీకు రెండో క్లూ ఇస్తాను. రెండో క్లూ ఏంటంటే చెట్లు నరికేస్తే పార్కులను ఆక్రమిస్తే హీరోకి అసలు నచ్చదు, ప్రకృతిని ప్రాణంగా ప్రేమిస్తాడు. తెలియట్లేదు మీకు?
3: శర్మానంద్ మూవీనా?
0: కాదు. మూడోది ఇస్తాను. ఇందులో ఆయనతో పాటు ఒక పవర్ఫుల్ మలయాళం సూపర్ స్టార్ కూడా ఒక పెద్ద పాత్ర వహిస్తారు.
3: మలయాళం సూపర్ స్టార్, మోహన్ లాలు, మమ్ముట్టి.
0: ఓకే నాలుగో క్లూ ఇస్తున్నా మీకు. ఇచ్చట
3: అన్ని
0: మీకు తెలుసు, నాకు తెలుసు చందన గారు.
3: మాట్లాడుతుంది
0: ఎవరండి? ప్రియాంక గారు. ఇంకా లైన్ లో ఉన్నారు, ఆగండి మీకు మళ్ళీ క్లూ ఇస్తా. సిరి గారు చెప్పేసేయండి, ఇంకా తెలియట్లేదా? ఫైనల్ క్లూ ఇస్తానండి, ఫోర్త్ క్లూ మీకు. ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడు అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్.
3: జనతా గ్యారేజ్?
0: ఎస్ కరెక్ట్ చెప్పారండి అమ్మయ్య. సిరి గారు చెప్పించడం ఇవాళ నా జీవితాశయం, చెప్పించాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ చందన గారు మీకు క్లూ ఇస్తానండి. బా చాలా తేలికేమో ఫస్ట్ క్లూనే. సరే మీకు అలా కలిసి వచ్చింది, ఏం చేయను, లకీ డ్రాలో మీకు వచ్చింది మీ పేరు. ఓకే తనకంటే వయసులో పెద్దదైన ఒక క్రిస్టియన్ అమ్మాయిని ప్రేమించిన ఒక హిందూ కుర్రాడి కథ. చందన గారు నన్నే ఛాలెంజ్ చేస్తున్నారు. ఓకే చందన గారికి వేరే క్లూ ఇస్తానండి, ఇది మరీ ఈజీ అయిపోయింది. ఏం మాయా చేసేదని చందన గారు మీకోసం ఇంకా మంచి జబర్దస్తి క్లూ ఇస్తాను. మహాభారతంలో ఎక్కడా లేని ఒక కల్పిత కథను తీసుకొని ఒక అద్భుతమైన సినిమాగా తీశారు. మహాభారతం అన్నాను.
3: ఓకే మహాభారతం. ఓకే ఓకే మహాభారతంలో ఎక్కడ ఘటోత్కచుడా?
0: మీకు రెండో క్లూ ఇస్తాను. ఈ కథ చుట్టూ పాండవులు, ఈ కథ పాండవులు చుట్టూ తిరుగుతుంది, కానీ పాండవులు ఉండరు ఈ సినిమాలో. కరెక్ట్ అండి చందన గారు, మీకు రెండో క్లూ చెప్పాల్సి వచ్చిందండి ఇది. ఓకే
3: కనిపిస్తాడు అనుకుంటాను.
0: ఘటోత్కచుడు పాండవుడు కాదుగా, భీముడు కొడుకు ఘటోత్కచుడు, అభిమన్యుడేమో అర్జునుడు కొడుకు, కృష్ణుడు, బలరాముడు, వీళ్ళే దుర్యోధనుడు, దుర్యోధనుడు కూడా
3: ఉన్నాడు,
0: అంతా వీళ్ళే ఉంటారు.
3: పాండవుడు కనిపించారు,
0: అది గొప్పతనం. సో హోల్డ్ ద లైన్, చందన గారు లైన్ లో ఉండండి. నేను ప్రియాంక గారికి ప్రామిస్ చేశాను కాబట్టి మళ్ళీ వారికి క్లూ ఇస్తాను నేను. సరేనండి, మీకు చాలా చాలా బిజీ ఉంది. ఒక దొంగల ముఠా ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి తప్పైన 1 crore rupees బ్యాగ్ చుట్టూ తిరిగే కథ. ఒక హీరోయిన్ ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి అనుకోకుండా ఆ బ్యాగ్ వల్ల ప్రాబ్లమ్స్ లో పడుతుంది. ఆ అమ్మాయి ఒక ఫోటో స్టూడియోకి వెళ్ళి అక్కడ ఏదో దాంట్లో అనుకోకుండా దాంట్లో ఇరుక్కుపోతుంది. ఒక హీరో చిల్లర దొంగ, పోలీస్ వేషం వేసుకొని మోసాలు చేసేసి అట్లా చేస్తుంటాడు. హీరోయిన్ రక్షించే క్రమంలో ఆ బ్యాగ్ కోసం వెతుకుతుంటాడు అతను కూడా. చాలా చాలా మీరు మరీ అడ్వాన్స్ లో ఉన్నారండి. అదే ఇది కొంచెం మరీ కొత్తది కాదు, మరీ పాతది కూడా కాదు ఇది. ఇందులో ఒక హిందీ, మీకు మూడో క్లూ కింద చెప్తాను ఇది. ఇందులో ఒక హిందీ యాక్టర్ విలన్ కింద చేస్తాడు, చాలా ఫేమస్ హిందీ కామెడీ యాక్టర్.
3: నేను చెప్పొచ్చండి?
0: మీరు చెప్పొద్దండి చందన గారు, ఆగండి. ప్రియాంక పాపం చెప్తా. సరే ఇందులో ఒక పాట ఉంటుందండి, అందులో తారా తీరం అందదు అని చెప్తూ ఉంటారు.
3: పాటలు ఏముంటుంది?
0: తారా తీరము అందదు మనకు అని చెప్తుంటాడు, దాని సంగతి చూద్దాము అంటాడు హీరో. సరే ఇది ఈ పాట టైటిల్, ఈ సినిమా టైటిల్ లో సమయానికి సంబంధించిన పదం ఉంటుంది. టైం రిలేటెడ్ వర్డ్ ఉంటుంది.
3: 24 గుర్తొస్తుంది.

0: హీరోయిన్ నిద్రపోతుంటే హీరో పాడుతున్నట్టుగా ఒక పాట ఉంటుంది చాలా ఫేమస్ లాలిపాట, ఇది ఇంక చెప్పలేను నేను. ప్రియాంక గారు మీకు చెప్పండి, చందన గారు యా అంతే. సో ప్రియాంక గారు చిన్న బ్రేక్ తీసుకుందాం, మంచి పాట విందాం, మళ్ళీ రండి. మీరు కత్తిగా ఆడతారు నాకు తెలుసు, మీ చేత ఇవాళ ఎట్లయినా సరే మంచి ఫస్ట్ క్లూకే చెప్పిస్తాం మీ చేత. ఓకే, కాల్ మీ. థ్యాంక్ యూ అబ్బా అబ్బా, ఏం పార్టిసిపేషన్ అబ్బా, అదర్ కూడా అందరు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ చందన గారు, మాధవి గారు, సిరి గారు, ప్రియాంక గారు, ఆసమ్ ఆసమ్ పార్టిసిపేషన్. మంచి పాట విందాం. రేడియో సిరిలో సురభి డీటోర్ నడుస్తుంది, వినేద్దాం. ధన్యవాదాలండి. అది అట్లా ఉంటది మనతో ఎనర్జీ అంటే ఈ పాట వేసిన వాళ్ళకి తెలిస్తే.
1: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికాయ బజ్జీ లొట్టలు వేసుకుంటూ తిన్నాం, పూర్తి శాకాహార రెస్టారెంట్. అరే ఆర్ ఆనంద్ భవన్.
2: శివ దివాని చాయ్ అంటే చౌరస్తానే, ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా, చౌరస్తా.
3: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ. మేము నలుగురం ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్, స్వదేశీ రెస్టారెంట్. టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మస్ట్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్. ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com or write to support@mypursue.com. అత్ర ఖలు ఈ మాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తుంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF AgTech INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

ఎనీగో సురభి డిటూర్ లో గంటన్నర అయిపోయిందండి. ఇంకా అలా ఎక్కడి నుంచి అలా డ్రైవ్ చేస్తూ యువర్ ఆల్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ యువర్ ట్రావెల్ టైమ్. అసలు చాలా చాలా ఆనందంగా ఉంది డ్రైవ్ టైం. చాలా రోజుల తర్వాత చేస్తున్నా, మీ ఎనర్జీ అంతా అసలు ఇంత ఆసం ఉంటుందా డ్రైవ్ టైం అనిపిస్తుంది నాకైతే. అందరూ మెగా పవర్ లీడర్ బోర్డ్ ఆట తెగాడేస్తున్నారు, చాలా ఆనందంగా ఉంది నాకు. మీకు కోరిన పాటలు, నాకు నచ్చిన పాటలు అలా వినిపించుకుంటూ మంచి మంచి ఆటలు కూడా ఆడేస్తున్నాము. మెగా పవర్ లీడర్ బోర్డ్ ఆడడానికి నాకు సుధా గారు ఫోన్ చేశారు, వారితో ఆడేద్దాం. ముందు ఆడే ముందు ఒకసారి మరి ఒకసారి వివరం చెప్తాను. మీరందరూ రేడియో సురభి .com/MPL మెగా పవర్ లీడర్ బోర్డ్ అక్కడికి వెళ్ళండి. radiosurabhi.com/MPL మెగా పవర్ లీడర్ బోర్డ్ అక్కడ కొట్టారంటే ఇప్పుడు దాకా ఆడిన వాళ్ళు ఎవరు, ఎవరు ఏ స్థానంలో ఉన్నారు, ప్రథమ స్థానంలో ఎవరున్నారు, రెండు మూడు అలా పైన పెట్టాము. అండ్ దెర్ ఇస్ ఎ లిస్ట్ ఆఫ్ టాప్ 10 టాప్ 15 అలా ఉన్నాయి వరుస పెట్టి. ఇది క్యుములేటివ్ గా ఆడే ఆట, అంటే ప్రతి వారము ఎన్నిసార్లు ఆడొచ్చు, మీరు ఎన్నిసార్లు మొదటి గ్రూప్ చెప్పారో రెండో గ్రూప్ చెప్పారో దాన్ని బట్టి మీరు బాకీ కిందకి మూవ్ అవుతుంటారు. ఫస్ట్ గ్రూప్ 1000 పాయింట్స్, సెకండ్ గ్రూప్ 750,

0: ఆస్టిన్ నుంచి చేశారు, అండ్ ఆవిడ ఇంతకుముందు కూడా చేశారు. ఇప్పుడు ఇంకొక ఆత్మీయులు ఫోన్ చేశారు, వారు సుధా గారు. తను కూడా గతంలో ఆడారు, సిగ్నేచర్ షో చేస్తున్నప్పుడు ఆడిన ఆటలో సుధా గారు కూడా మంచిగా గెలిచారు కూడా. సుధా గారు మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి. హాయ్ హాయ్. సో మీరు ఇప్పుడు ఒక క్లూ ఇస్తాను, మొదటి క్లూ, రెండో క్లూ, మూడో క్లూ మీకు తెలుసు కదా ఎలా ఆడాలో. సో దాని ప్రకారం వెళ్ళిపోవడమే. సో ఇది మొదటి క్లూ మీకు. ఇది రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగే ఒక గొప్ప తెలుగు సినిమా, బాగా హిట్ అయిన సినిమా. సెకండ్ వరల్డ్ వార్ కాంటెక్స్ట్.
1: సెకండ్ వరల్డ్ వార్ కాంటెక్స్ట్ తో హిట్ అయిన
0: కొత్త సినిమానే అండి, కొత్త సినిమానే. ఫస్ట్ క్లూ అయిపోయింది మీకు. అందరు సెకండ్ ప్రపంచం. రెండో క్లూ ఇస్తారు మీకు. ఇది
1: కష్టమైంది.
0: కష్టమేం కాదు, మీకు రెండో క్లూ ఇస్తే మీకు అర్థమైపోతుంది. మీరు హోల్డ్ ద లైన్ ప్లీజ్. నమస్కారం అండి, రేడియో సర్వీస్ ఫోన్ చేశారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, హోల్డ్ ద లైన్. చందన గారు మీరు హోల్డ్ ద లైన్ ప్లీజ్. ఐ హావ్ సుధా గారు ఆడుతున్నారు, ఆవిడకి రెండో క్లూ ఇస్తున్నానమ్మా మీకు. సుధా గారు, ఇటలీలో నాజీలకు వ్యతిరేకంగా పోరాడే ఒక ఇండియన్ సోల్జర్ ప్రేమ కథ ఇది. మూడో క్లూ
1: కొత్త సినిమాలు కొంచెం కష్టమే.
0: కొత్త సినిమాలు కష్టం అంటున్నారు మీరు, వాళ్ళేమో పాత సినిమాలు కష్టం అంటున్నారు. కానీ సినిమాలే కదా ఆట, మరి అదే ఆట, అదే ఆట. మీకు అడిగింది మీకు రాదు, వేరే వాళ్ళు చెప్పింది మీకు వస్తుంది. సో మూడో క్లూ ఇస్తానండి. ఇందులో కులాలు మతాలు అనే మన మధ్యలో ఉండే గోడల్ని తెంచుకోవాలని చెప్పే ఒక సందేశాత్మక చిత్రం. వరుణ్ నాలుగో క్లూ అండి. వరుణ్, క్రిష్, ఇందులో సీతారామ శాస్త్రి గారు రాసిన గొప్ప పాటలు ఉంటాయి. నేషనల్ అవార్డు కూడా గెలుచుకుంది. అయిపోయింది, ఐదు క్లూస్ ఇచ్చేసాను. లేదులేండి,
1: గుర్తొస్తుంది.
0: దీనికి ఆన్సర్ చందన గారు చెప్పేస్తారు. చందన గారు చెప్పండి. కంచె కరెక్ట్. సో మీరు ఇందాకే మూడో క్లూకి చెప్పేశారు కదండి, మీరు తర్వాత కాసేపు అయ్యాక బ్రేక్ తర్వాత ఆడండి చందన గారు.
1: సరే అండి,
0: ఓకే, థ్యాంక్ యూ. మీకు ఏదైనా పాట కావాలో కోరేసండి ఇద్దరు చక్కగా.
1: నాకు వచ్చేసి సమంత గారి న్యూ సాంగ్ ఉంది కదా, మా ఇంటి బంగారం.
0: ఓహో, మా ఇంటి బంగారం కావాలా మీకు? సుధా గారు అడిగింది. ఓకే ఓకే. చందన్ గారు మీకేం పాట కావాలి? ఓకే, మాధవ్ గారు మీకే పాట కావాలి? మాధవ్ గారు కాదు, సుధా గారు మీకే పాట కావాలి? డన్, వెరీ నైస్, వెరీ నైస్. మంచి పాట కోరారండి ఇద్దరు, ధన్యవాదాలు. అండ్ ఇలాగే మెగా పవర్ లీడర్ బోర్డు ఆడండి, తర్వాత రకరకాల కార్యక్రమాలు చేసి వాటిని అంతా పాల్పంచుకుంటుండండి. జాతరకు వచ్చేసేయండి, అందరం కలిసి ఫుల్ ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ. వెరీగో, మనం అందరం చక్కగా ఇలా ఇలా నడిపిస్తూ ఉన్నాం కార్యక్రమం. మళ్ళీ హుషారుగా నడుస్తుంది ఇవాళ. డ్రైవ్ టైమ్, సురభి డిటూర్ నడుస్తున్నది. మీ వ్యాఖ్యాతకి నేను ఇవాళ భాస్కర్ రాయవరం, చందన గారు ఆల్ ద వే ఫ్రమ్ ఆస్టిన్. అక్కడ డ్రైవ్ చేస్తున్నారా తెలియదు మరి ఏం చేస్తున్నారు, బట్ ఆల్ ఇన్ ఆల్ రేడియో సురభి అయితే వింటున్నారు. మీరు కూడా అదే పని చేయాలి. 9726361966 మా ఇంటి బంగారం.

చాలా చాలా చాలా బాగుంది, మంచి హుషారైన ట్యూన్. లిరిక్స్ రెహమాన్ అతను రాశాను, చిన్మయ్య గారు పాడారు ఈ పాట. చాలా మంచి స్వరం ఉంటుంది వారిది. పుణ్య అనే వారితో కలిసి పాడిన పాట అది. సమంతస్ న్యూయెస్ట్ మూవీ తసారియా అనేటువంటి టైటిల్ పాటలో, మా ఇంటి బంగారం సినిమా నుంచి ఇది. ఆల్ ది వే ఫ్రమ్ ఆస్టిన్, చందన గారి కోసం. అలా వేరే వాడు ఊరే వాళ్ళు కూడా వినొచ్చండి మా రేడియోని. వేరే వాడు వాళ్ళు వినడానికి సౌకర్యం ఏంటంటే రేడియో సర్పి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ ఊరు వాళ్ళు కూడా కార్లో ఎంతకాలం ఉంటారు చెప్పండి. కార్లో నుంచి డ్రైవ్ టైం అయిపోగానే, డ్రైవ్ టైం అయినా ఫన్ టైం నడుస్తుంటుంది కదండి రేడియో సర్పిలో. డ్రైవ్ టైం అయిపోగానే మీరు అందరూ అలా వదిలేసుకోకుండా, కార్యక్రమాన్ని మధ్యలో వదిలేసి వెళ్ళిపోకుండా అలా కంటిన్యూ చేయడం కోసం మీకు ఏర్పాటు చేసిన మంచి వ్యవహారం ఏంటంటే రేడియో సర్పి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. బోల్డ్ రకాలైన చిన్న లాగిన్ పెట్టుకున్నారనుకోండి, లోపలికి వెళ్తే రకరకాల కొత్త కొత్తవి కనిపిస్తుంటాయి. రేడియో యూవర్స్ అని ఉంటుంది, ఇలా కొత్త ఫీచర్స్ ఉంటాయి అందులో, కొన్ని ఆర్కైవ్స్ వినొచ్చు, ఇలాంటివన్నీ సౌకర్యాలు ఉన్నాయి మీరు అందరూ. అలాగే స్ప్రింగ్ టైం రాగానే డాలస్ నిండా పండగలు పండగలు పండగలు ఉన్నాయండి. ఇందాక నుంచి ఇండియా బజార్ వారి పండుగ గురించి చెప్పాను కదా, వాళ్ళు సీడర్ పార్క్ లో చేస్తున్నారు మే 15, 16, 17. అక్కడ అందరు పిల్లలు పెద్దలు అందరూ వెళ్ళొచ్చు. తిండి ఉంటుంది, ఫన్ ఉంటుంది, రకరకాల ప్రైజెస్ ఉంటాయి, సెలబ్రేషన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా షాపింగ్ కాకుండా అన్ని రకాలు చేయొచ్చు ఇండియా బజార్ వారిది. అది మే 15, 16, 17. అలాగే స్టీపార్ వారు చేస్తున్నారు మే 17 రోజున గ్రాండ్ స్కేప్ లో స్ప్రింగ్ ఫెస్టివల్ వారిది. సాయంత్రం 4 నుంచి 10 దాకా సాయంత్రం, అది మంచి మ్యూజిక్ హంగామా ఉంటుంది. లైవ్ బ్యాండ్ ఎం లైవ్ అని వారు బ్రాండ్ మ్యూజిక్ ఇస్తున్నారు. 360 డిగ్రీ ఫోటో బూత్ ఉంటుంది అక్కడ, ఫుడ్ స్టాల్స్. ఇంకా డాలస్ అంటే ఇంకా ఫుడ్ లేకుండా అసలు జరగవు షోలు, ఏం కార్యక్రమం జరగదు. ఇంకా మ్యాజికల్ స్ప్రిన్నింగ్ కావాలంటే టీ ప్యాడ్ వారి దగ్గరికి వెళ్ళండి. లిటిల్ ఇండియా ఫెస్టివల్ కూడా ఇదే చేస్తున్నారు. అండ్ అలాగే మీకు ఇవన్నీ చేసుకోవడానికి అనుగా అప్పుడప్పుడు షాపింగ్ లో కూడా వెళ్ళాలి కదా అని చెప్తే మే 16, 17 హైదరాబాద్ నుంచి మీకోసం టైమ్లెస్ ఎక్స్పీరియన్స్ తీసుకొస్తున్నారు సెకండ్ స్కిన్ అనేవారు. ఏం చేస్తారు సెకండ్ స్కిన్ అంటే, బట్టలు వేసుకున్నప్పుడు అది మనకి రెండవ చర్మంలాగా అనిపించాలి, తొడుగులాగా. అవి చీరల్లో ఆ సొగసు ఉంటే ఒకసారి ఆలోచించుకోండి ఎంత స్టన్నింగ్ అనిపిస్తుందో. సో సెకండ్ స్కిన్ మీకోసం తీసుకొస్తున్నారు. కలెక్షన్ ఆఫ్ సిల్క్ లు, బెనారసీస్, కాంచీస్, టిష్యూ శారీస్, ఇంకా ఎన్నెన్నో ఉండబోతున్నాయి పండగలు, పెళ్లిళ్ళకి, గ్రాడ్యుయేషన్ పార్టీస్కి, ఏవైనా సరే సెకండ్ స్కిన్ వారి చీరలు తప్పనిసరిగా మీరు కట్టుకుంటే చాలా ఆనందిస్తారు. హ్యాపెనింగ్ మే 16, 17, 12 PM to 7 PM సౌత్ వ్యాలీ రాంచ్ పార్క్ వే ఇర్వింగ్ లో. సరే, ఇందాక ఇళరాజ పాట కోరారు సుధా గారు, మా సిగ్నేచర్ షో వినే సుధా గారు మీకోసం ఈ పాట. ఇళరాజ ఫ్యాన్స్ అందరి కోసం ఈ పాట. పాటలు వింటూ డ్రైవ్ టైంలో అటు ఇటు డ్రైవ్ చేస్తూ క్షేమంగా భద్రంగా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. మీకు ఏమాత్రం డ్రైవ్ టైం ఫెటీగ్ లేకుండా, తూగు లేకుండా చూసుకునే హామీ నాది నాది నాది నాది. ఈ రోజున కల్పన ప్లేస్ లో నేను భాస్కర్ రాయవరం. మీరు వింటున్నది డ్రైవ్ టైం సురభి డిటూర్.

0: ఈరోజు గారి పాటల్లో ఏం ఎనర్జీ కదా, ఎన్న సరే సూపర్ సూపర్ ఎనర్జీ ఉంటుంది మనకు. అండ్ మీరందరు కూడా మెగా పవర్ లీడర్ బోర్డ్ ఆడేస్తున్నాం మనం, అలాగే మంచి మంచి పాటలు వింటున్నాం, డ్రైవ్ టైం నడిపిస్తాం. సూరభి డిటూర్ ఇవాళ మీ హోస్ట్, మీ వ్యాఖ్యాత, మీ ఆర్జే భాస్కర్ రాయవరం. మీరందరు కూడా డ్రైవ్ టైమ్ లో అటు ఇటు వెళ్తున్నప్పుడు మీ ప్రయాణం అంతా అలా బోర్డం లేకుండా ఫుల్ ఆన్ స్టార్డమ్ ఎనర్జీతో నడిపించాలి. కాబట్టి మీకు రేడియో సర్వీ షుడ్ బి యువర్ కంపానియన్ డ్రైవ్ టైం. డెఫినెట్లీ ఇక్కడ ఏది అటు ఇటు వెళ్లకుండా ఇక్కడ ఇలా సెట్ అయిపోండి. మీరు ఇలా ఇప్పుడు ఫోన్ చేశారంటే ఆన్ ఎయిర్ తీసుకుని మీ చేత ఆటాడి చేస్తా. అలాగే బై ద వే మనకు లైఫ్ ఇన్సూరెన్స్, తర్వాత ఎనీ ఇన్సూరెన్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్ ఇవన్నీ చాలా చాలా ముఖ్యం. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ వారు మీకోసం ఒక మంచి మాట చెప్తున్నారు. లైఫ్ కెన్ చేంజ్ ఇన్ అన్ ఇన్స్టెంట్ బట్ యువర్ హెల్త్ కవరేజ్ డజన్ హ్యావ్ టు. ఇఫ్ యూ లాస్ట్ యువర్ జాబ్, అటు ఇటు ఎంప్లాయర్స్ మూవ్ అవుతున్నా, అనిశ్చిత పరిస్థితి ఉన్నా, భారతదేశం నుంచి ఫ్రెండ్స్ ఫ్యామిలీ వస్తున్నా, ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఈజ్ హెల్ప్ టు హెల్ప్ యూ ఫర్ అఫోర్డబుల్ హెల్త్ కవరేజ్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ క్విక్లీ అండ్ స్ట్రెస్ ఫ్రీ. కొన్ని దశాబ్దాలుగా మాతో పాటి అంటే ఏళ్ల తరబడి రేడియో సర్వీస్ ఫుల్ ఆన్ సపోర్టర్స్ వీళ్ళు. కాల్ దెమ్ యాజ్ అ ఫస్ట్ చాయిస్ వెన్ యూ వాంట్ హెల్త్ ఇన్సూరెన్స్, హెల్త్, ట్రావెల్, డెంటల్, విజన్, లైఫ్ ఇన్సూరెన్స్ ఇవన్నీ. 4694649864 నెంబర్, snrinsurance.com వారి వెబ్సైట్. అండ్ దెన్ హరేలి వారు ప్రాస్పర్ లో కొత్తగా వాళ్ళ మంచి కూరగాయల దుకాణం తెరుస్తున్నారు, హరేలి ఫ్రెష్ మార్కెట్, 4th floor డాలస్ ఏరియాలో వాళ్ళది. May 15th నా గ్రాండ్ ఓపెనింగ్, సాఫ్ట్ ఓపెనింగ్ లాంటి సాఫ్ట్ లాంచ్ చేస్తున్నారు. ఆ రోజున అందరూ వెళ్ళిపోండి ఎక్కడికి, 5530 యూనివర్సిటీ డ్రైవ్, ప్రాస్పర్, టెక్సస్. చాలా మంది ఇరవింగ్ నుంచి ప్రాస్పర్ వెళ్తున్నాం అట్లా ఇట్లా ఉన్నారు కదా, సో కూరగాయల కోసం ప్రాస్పర్ నుంచి వేరే ఊరు రావాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే అక్కడ మన వాళ్ళు తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు, తెలుగు వాళ్ళందరి కోసం మన వాళ్ళు అక్కడ దుకాణాలు పెట్టేస్తున్నారు, హరేలి వారి కూరగాయల దుకాణం. సరే ఒక మంచి పాట విందాం. రేడియో సర్బక్ ఫోన్ చేసేయండి, 9726361966. మెగా పవర్ లీడర్ బోర్డ్ ఆడేయచ్చు, లేకపోతే మీకు కోరిన పాట అడగచ్చు. ఫోన్ మాత్రం చేయండి, 9726361966. ఇప్పుడు ఈ పాట ఏ సినిమాలో చెప్పేసేయండి, లేదా ఉరికేలా ఫోన్ చేయండి.
1: Shaka like a baby, shaka like a baby.

సరే మీకు అందరికి ఒక కష్టమైన ప్రశ్న అడుగుతాను. ఈ పాటలో ఒక హీరోయిన్ ఉంటుంది, ఆమె మిస్ యూనివర్స్ మిస్ వరల్డ్ ఈ టైప్ అనమాట. ఎవరు ఆ హీరోయిన్ తెలిస్తే స్టూడియో ఫోన్ చేసేయండి 9726361966.

0: ఆల్ రైట్, అది ఎవరు అని చెప్పడానికి నాకు ఇద్దరు ఫోన్ చేసి సరిగ్గా సమాధానం చెప్పేశారు. ఐ హావ్ ఎ 10-year-old శ్రీత అండ్ విజయ్ గారు, వీరిద్దరు కలిసి సమాధానం చెప్పేశారు. శ్రీత, ఇందులో హీరోయిన్ ఎవరమ్మా?
1: సుస్మిత సేన్.
0: సుస్మిత సేన్, అమేజింగ్ దట్ యూ నో అబౌట్ సుస్మిత సేన్. ఆమె మిస్ యూనివర్స్ కింద ఒకప్పుడు ఎలెక్ట్ అయిన ఆమె ఆ పాటలో ఉంటారు. ఆమె నీకెలా తెలిసింది ఈ పాట గురించి? కొంచెం పాత పాట కదా ఇది మీ వయసుకి. నాన్న చెప్పారు. శభాష్, మంచిది నాన్న. సరే, అయితే ఏం చేద్దామంటే మెగా పవర్ లీడర్ బోర్డు లో యు విల్ బి ద యంగెస్ట్ పార్టిసిపెంట్ సో ఫార్ నేను ఆడిచ్చిన వాళ్ళల్లో. ఓకే, సో నీకు ఒక కొత్త సినిమాల్లోంచే క్లూ ఇస్తా నీకు, హోప్ఫుల్లీ నువ్వు పట్టేసుకోగలవు. ఓకే, ఇందులో ఒక హీరోకి వాళ్ళ లాస్ట్ నేమ్ ఉండదు, తనకి లాస్ట్ నేమ్ ఉండదు అంటే ఇంటి పేరు ఉండదు, దానివల్ల ఆయనకి చాలా బాధగా ఉంటుంది. అదే పెద్ద ఎమోషన్ తనకి, ఆ హీరోకి. ఈ సినిమా మొత్తం దాని గురించే నడుస్తూ ఉంటుంది. అతనికి లాస్ట్ నేమ్ ఉండదు. పుష్ప ఫస్ట్ లో కూడా అలాగే ఉంటుంది, టూ లో ఇంకెక్కువ చూపిస్తారు కాబట్టి పుష్ప ద రైజ్ అనేది సరైన సమాధానం. పుష్ప టూనే సరిగ్గా ఫస్ట్ హాఫ్ లో కూడా ఉంటుంది, కానీ ఫస్ట్ సినిమాలో కూడా అది అంతగా ఫుల్ గా దాని మీద ఉండదు, అది అక్కడ స్మగ్లింగ్ మీద ఎక్కువ ఉంటుంది. రెండవ పార్ట్లో ఇట్స్ ఆల్ అబౌట్ లాస్ట్ నేమ్. బాగుందమ్మా, చాలా బాగా పట్టేసావు టక్కమని సినిమాని. నీకు ఇష్టమా అల్లు అర్జున్ సినిమాలు?
1: కైండ్ ఆఫ్.
0: ఓకే, జస్ట్ హోల్డ్ ద లైన్, ఐ విల్ ప్లే ద గేమ్ విత్ మిర్చి. డోంట్ గో ఎనీవేర్, ఐ విల్ ప్లే ద గేమ్ విత్ విజయ్. యూ హోల్డ్ ద లైన్. విజయ్ గారు, మీకోసం మీకు పాత సినిమాకి వెళ్ళచ్చా?
2: తప్పకుండానండి.
0: ఆల్ రైట్, అయితే కొంచెం వెనక్కి వెళ్దాం మీకోసం. ఇందులో ఒక అంటే మహాభారతాన్ని అందులో ఇద్దరు విలుకాళ్ళు ఉంటారండి, ఒక విలుకాడి దృష్టికోణంలో చెప్పిన కథ మొత్తం అతని దృష్టికోణంలో చెప్తారు. ఇద్దరు విలుకాళ్ళు ఉంటారు, విలుకాడు అంటే బాణం వేసేవారు కదా.
2: దళపతి అనుకుంటా.
0: ఏమన్నారు? దళపతిలో బాణాలు వేసేవాళ్ళు ఎవరు ఉంటారు? ఎవరు లేదు, పౌరాణిక సినిమా అని చెప్పేది. మీరు చెప్పింది దళపతిలో నాకు అర్థమైంది, మీరు అదే పాత్ర తోటి ఆయన సింబాలిక్ గా తీసుకుంటారు, కానీ డైరెక్ట్ గా ఉండరుగా అందులో, పౌరాణికం కాదుగా దళపతి. కానీ మీరు చెప్పినది ఒక విధంగా ఆలోచిస్తే భారతంలో ఉన్న పాత్రలకు అనుగుణంగానే సార్ మండేస్తాం ఆ సినిమా, కానీ అది కాదు, పౌరాణికమే అడుగుతున్నా. బాణాలు వేసే వీరులు ఇద్దరు ఉంటారండి మహాభారతంలో, అందులో ఒకరి దృష్టికోణం నుంచి కథ మొత్తం నడిపిస్తారు. సార్ ఇంతసేపు చెప్పించారు సార్ నా చేత మీ విజయ్ గారు. ఓకే, సో విజయ్ గారు మీరు కూడా ఫస్ట్ చెప్పారు. శ్రీత, డి యు నో అబౌట్, అందాక నేను చెప్పిన దానికి నీకు తెలుసా? అది దానవీర సూర్యకర్ణ సినిమా తెలియదేమో కదా నీకు, ప్రాబ్లీ తెలియదు. కర్ణుడు తెలుసా? కర్ణుడు తెలుసా? కర్ణుడు తెలుసు. మహాభారతంలో ఇద్దరు ఆర్చర్స్ ఎవరు అంటే చెప్పగలవు కదా. రెండో ఆర్చర్ ఎవరు?
1: అర్జున.
0: శాబాష్, బాగుంది. హోల్డ్ ద లైన్, మనం మీ వివరాలు నేను తీసుకుంటాను, లైన్ లోనే ఉండండి. అండ్ విల్ గో పాట, ఇంకో మంచి పాట వినిపిస్తాను. ఈలోపు మెగా పవర్ లీడర్ బోర్డ్ ఆడడానికి మీరు స్టూడియోకి ఫోన్ చేసేయండి, 9726361966. ఈ పాట వినిద్దాం ఈలోపు.

0: సర్వ్ హ్యాపీనెస్ ఫ్రెష్ విత్ లవ్ ఎవ్రీడే. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడే లో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈజ్ అవర్ కాన్సెప్ట్. నూరూరించే వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా టుడే, వేర్ ఎవ్రీ బైట్ బ్రింగ్స్ యు క్లోజర్ టు హ్యాపీనెస్. కమ్ టేస్ట్ ది ఫ్రెష్నెస్, ది ట్రెడిషన్ అండ్ ది జాయ్ ఆఫ్ రియల్ ఇండియన్ ఫుడ్. ఇండియా టుడే, 151 నార్త్ నాలెడ్జ్ డ్రైవ్, సౌత్ లేక్ టెక్సాస్, 817-819-8888. IndiaTodayUSA.com.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. హెల్ప్ ఇస్ హియర్ ఇన్ టెక్సాస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కాని చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యు నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
3: Radio Surabhi Revisit. Give you confessions, a chance to dream. Sakshi Jewelers.
4: Shalini, Dallas lo jarige functions lo decoration lo adhi jarugutunnayata.
5: Ikkada Vivid Flowers lo undanta ippudu telisindi.
6: Experts ni nammukunte mana jeevitham safiga saagipothundi.
7: Law Offices of Janetha.
8: Thank you for being in our journey.

0: వెల్కమ్ బ్యాక్. రేడియో సురభిలో సురభి డీటూర్ నడుస్తుంది. డ్రైవ్ టైమ్ 4 నుంచి 7 గంటల వరకు ఇవాళ ఈ మంగళవారం సాయంత్రం డ్రైవ్ టైమ్ నడిపించడానికి నేను భాస్కర్ రాయవరం. మీరు మామూలుగా మా కల్పన గొంతు వింటారు, కానీ తన ఎనర్జీని మ్యాచ్ అవ్వడం కష్టం. నా పాటికి నేను చేస్తున్నాను అయ్యా, మీకు అందరూ నచ్చుతుందని తెలుస్తుంది. ఎందుకంటే బోల్డ్ కాల్స్ వస్తున్నాయి. నేను మెగా పవర్ లీడర్ బోర్డు ఆడిస్తుంటే ఆడేస్తున్నారు. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఆవాల గోపాలం చేస్తున్నారు. కాబట్టి షో నడిపిస్తున్నా పర్వాలేదు, ఐ మీటింగ్ కల్పన స్టాండర్డ్స్ అనిపిస్తుంది నాకైతే. బట్ హోప్ యూఆర్ ఎంజాయింగ్ నా డ్రైవ్ టైమ్ షో. ఇవాళ చాలా రోజుల తర్వాత నేను డ్రైవ్ టైమ్ విండోలో కూర్చొని చేస్తున్నా. మీకు శనివారం మామూలుగా సిగ్నేచర్ షో చేస్తుంటాను నేను. నేను రవి అండ్ వేణు మాది సిగ్నేచర్ షో టీమ్. మాది 10 to 12, 10 to 1 వస్తుంటుంది ప్రతి శని ఆదివారాలు. అది ఈ రోజున డ్రైవ్ టైమ్ నడిపిస్తున్నా మీతో. నాకు ఆస్టిన్ నుంచి చందన గారు ఫోన్ చేశారు. మెగా పవర్ లీడర్ బోర్డు మీరు ఎన్నిసార్లు ఆడొచ్చని చెప్పాను కదా, తను ఇప్పటికే కొద్ది వారాలుగా ఆడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు ఇంకొక 5 నిమిషాల్లో వెళ్ళిపోవాలట, తను ఆడడానికి సిద్ధంగా ఉన్నారు. చందన గారు ఆస్టిన్ నుంచి మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి.
1: హలో అండి,
0: బాగున్నారా? మీకు టఫ్ ఇవ్వాలని నాకు అనిపిస్తుంది ఎందుకో.
1: ఓకే అండి,
0: ఆల్ రైట్. సరే చూద్దాం. ఇది సమాజంలో ఉన్న అవినీతిపై యుద్ధం ప్రకటించిన ఒక రిటైర్డ్ ఆర్మీ పోలీసర్ ఆర్మీ ఆఫీసర్ కథ.
1: భారతీయుడు
0: భారతీయుడు ఆయన ఆర్మీ ఆఫీసరే కాదుగా.
1: ఆయన
0: ఆర్మీ ఆఫీసర్ కాదు, అక్కడ తప్పులో కాలేశారు. ఓకే,
1: ఆయన ఫ్రీడమ్
0: ఫైటర్ వేరు. అలా గెసలు కొట్టకూడదు, ఒకటే చెప్పాలి. రెండో క్లూ ఇస్తాను మీకు. ఆయన ఈ పాత్ర ఎవరైతే ఉన్నారో ఆయన కోర్టులో చెప్పే క్లైమాక్స్ డైలాగ్స్ అప్పట్లో థియేటర్లన్నీ ఊపేశాయి.
1: ట్యాగూరానండి,
0: అందులో ఆయన ఫ్రీడమ్ ఫైటర్ రిటైర్ ఆర్మీ ఆఫీసర్ అక్కడ ఉన్న ఠాగూర్ కాదుగా. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ టైప్ లో ఉంటాడు అంతే. సరే, మూడో క్లూ ఇస్తాను. ఇందులో మూడో క్లూ

0: సరే మీకు డైరెక్టర్ పేరు చెప్పేస్తాను. డైరెక్టర్ పేరు దాస నారాయణరావు.
1: అయితే కొంచెం పాత సినిమా.
0: పాత సినిమాని యా.
1: ఓకే. ఆర్ మీ ఎన్టీఆర్ గారా?
0: ఎన్టీఆర్ yes.
1: కొదమ సింహము ఏదో సబ్జెక్ట్?
0: ఇదే కొదమ సింహం. ఎలా అవుతుందండి చిరంజీవి అది? చందన గారిని బుట్లో పడేసాను, ఇవాళ బోల్త కొట్టించేసాను అంటే నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే మీరు అన్ని టక్క టక్క ఫస్ట్ చెప్పేస్తాను దగ్గర నుంచి. ఇది ఐదో క్లూ మీకు. శ్రీదేవి లాయర్ అందులో. ఎస్ కరెక్ట్. సినిమా పట్టాలి మీరు. ఐదో క్లూ చెప్పేస్తాను. ఇందులో జనని జన్మభూమి అన్న లైన్ తోటి ఒక పాట ఉంటుంది. మరి పాద్యం కాదండి, 80s లో వచ్చింది. సరే ఇంకా ఐదు క్లూస్ అయిపోయాయండి. లేదు నాలుగే అయ్యాయి మీకు. ఐదో క్లూ ఇచ్చేస్తానండి. ఇందులో శ్రీదేవి చెప్పాను, ఎన్టీఆర్ తెలుసు, ఇంకా దర్శకర్త దాసనారాయణరావు తెలుసు, ఆర్మీ ఆఫీసర్ చెప్పేశాను, జనని జన్మభూమి పాట చెప్పాను, ఇంకేం చెప్పానండి? అయిపోయింది, ఐదు క్లూస్ అయిపోయాయి. ఏమన్నారు? బొబ్బులి
1: బొబ్బులి పులే.
0: బొబ్బులి పులి కరెక్ట్. యా బొబ్బులి పులి సరైన సమాధానం. ఇవేంటంటే ఎందుకు ఇలా పెట్టాల్సి వచ్చింది ఆట అంటే, ఇవి గూగుల్లో వెతకలేరు మీకు, నిజంగా తెలిస్తేనే ఆడగలరు మీరు అట్లా. ఓకే, ఫిఫ్త్ క్లూ లో చెప్పారని రాసేసుకుంటాను. చందన గారు థ్యాంక్ యూ ఫర్ ప్లేయింగ్. మీ వర్షిత్ కి ఇష్టమైన పాట ఏంటో అడగండి, వినిపించేస్తాను. నాటు నాటు ఇస్ కమింగ్ అప్. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. వింటుండండి రేడియో సూరఫీ. నమస్కారం అండి రేడియో సూరఫీకి ఫోన్ చేశారు. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, మీ పేరు చెప్పండి.
2: నమస్తే అండి, నేను స్వప్న అండి.
0: స్వప్న గారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు, ఎలా ఉన్నారు?
2: బాగున్నానండి. మీరు?
0: నేను బాగున్నానండి. ఏ ఊరు మీది?
2: ఫ్రిస్కోలో
0: ఉన్నారు. వెరీ నైస్, వెరీ నైస్. ఎస్ హోల్డ్ ద లైన్, మెగా పవర్ లీడర్ బోర్డ్ ఆడిస్తాను మీ చేత. నమస్కారం అండి రేడియో సూరఫీకి ఫోన్ చేశారు, మీ పేరు?
3: నమస్కారం అండి, క్షీరసాగర్ అండి నా పేరు. ఎలా ఉంటారు?
0: బాగున్నాను క్షీరసాగర్ గారు. నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు?
3: బాగున్నానండి, థ్యాంక్ యూ.
0: సార్ హోల్డ్ ద లైన్ ప్లీజ్, హోల్డ్ ద లైన్. నమస్కారం అండి రేడియో సూరభి ఫోన్ చేశారు, మీ పేరండి?
3: హలో అండి, నా పేరు రాఘవ్.
0: రాఘవ్ గారు మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు సార్, హోల్డ్ ద లైన్ ప్లీజ్. ఓకే, నాకు స్వప్న గారు ఉన్నారు, క్షీరసాగర్ గారు ఉన్నారు, రాఘవ్ గారు ఉన్నారు. మీరు ముగ్గురు కాన్ఫరెన్స్ లో ఉన్నారండి, ఆన్ ఎయిర్. ఓకే, అందరికి వన్ బై వన్ ఆడిస్తాను. వన్ బై వన్ ఎవరు క్లూస్ వాళ్ళవే. స్వప్న గారు మీరు ముందు ఫోన్ చేశారు కాబట్టి మీకు ఫస్ట్ క్లూ. ఓకే, ఫస్ట్ క్లూ. భారతదేశాన్ని మొత్తం ఏకం చేసిన మొదటి తెలుగు చక్రవర్తి చరిత్రతో కూడిన కథ ఇది. ఫస్ట్ క్లూ అది. రెండో క్లూ, తన తల్లి పేరుని పేరుకు ముందు పెట్టుకున్న ఒక గొప్ప యోధుడు ఇతను. కాదండి. మూడో క్లూ ఇస్తున్నాను, సమయం లేదు మిత్రమా, శరణమా రణమా అన్న ఒక డైలాగ్ ఉంటుంది ఇందులో. తెలియట్లేదు. మూడో క్లూ అయిపోయింది. అండ్ నాలుగో క్లూ ఇస్తున్నాను మీకు, ఇది ఒక పెద్ద ఫేమస్ మాస్ హీరోకి 100వ సినిమా, క్రిష్ డైరెక్షన్ లో వచ్చింది. బాలకృష్ణ గారు 100వ సినిమా చెప్పాలండి. ఇది నాలుగో క్లూ మీకు. ఇందులో శ్రేయా శరణ్ ఉంటారు, హేమమాలిని గారు కూడా ఉంటారు, క్రిష్ డైరెక్టర్. ఓకే, ఐదో క్లూ అది. ఓకే, సో మీకు తెలియలేదు కాబట్టి పేరు గుర్తురావట్లేదు, అది కొంచెం అలా నోటి మీద ఉంటుంది. ఇది ఎవరన్నా చెప్పచ్చండి, ఎవరికి మార్కులు ఏం లేవు, ఎవరన్నా చెప్పచ్చు. క్షీరసాగర్ గారు చెప్పండి. గౌతమీపుత్ర శాతకర్ణి, సరైన సమాధానం. కాబట్టి ఎవరికి మార్కులు లేవు. స్వప్న గారు మీరు యూ కెన్ హోల్డ్ ద లైన్, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ, మీకు ఇంకో క్లూ ఇస్తాను. క్షీరసాగర్ గారు మీకు క్లూస్ ఇస్తున్నానండి ఇప్పుడు. ఓకే, ఆల్ రైట్. మీకు ఇదేంటంటే, ఒక ప్రేమించిన అమ్మాయిని రక్షించుకోవడానికి ఒక హీరో చనిపోయి మరీ జన్మిస్తాడు. చనిపోయిన హీరో మళ్ళీ జన్మిస్తాడు. అది ఫస్ట్ క్లూ. రెండవ క్లూ ఏంటంటే, విలన్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కానీ ఆయన్ని ముప్పు దిబ్బలు పెట్టడానికి ఒక చిన్న జీవి వస్తుంది. క్షీరసాగర్ గారు రెండో క్లూ అది మీకు. హీలో అందులో విలన్ పెద్ద బిజినెస్ మ్యాన్, ఆయన ముప్పు దిబ్బలు పెట్టేది ఒక చిన్న జీవి. ఓకే, మూడో క్లూ, మైక్రో ఫోటోగ్రఫీ విఎఫ్ఎక్స్ తోటి ఇండియా మొత్తాన్ని చాలా ఆశ్చర్యపరిచేసిన సినిమా. మీరు లైన్ లో లేనట్టున్నారు ఆయన. ఓకే, సో ఆయన రాబ పేరు రాఘవ గారు, మీరు చెప్పండి ఫోన్. ఈగ కరెక్ట్ అండి, మీకు ఫస్ట్ క్లూ కింద ఇచ్చేస్తాను. ఐ నో యూ నో ది ఆన్సర్, ఫస్ట్ క్లూకే మీకు తెలుసు, నాకు తెలుసు. సో డన్ అండి. ఐ థింక్ క్షీరసాగర్ గారు లైన్ లో లేనట్టున్నారు, ఆయన రాప పేరు. సో థ్యాంక్ యూ సో మచ్, మీరు హోల్డ్ ద లైన్, నేను మీ అందరి వివరాలు తీసుకుంటాను. స్వప్న గారు మీకు ఇంకో క్లూ ఇస్తాను, ఆడతారా అండి పోనీ? ఓకే, ఈ క్లూ ఇదేంటంటే, ఇది కూడా మహాభారతానికి సంబంధించిన కథ ఉంటుంది. ఇందులో ఇందులో ఒక ఇంకొక మరణం లేని ఒక ఆర్చర్ ఉంటాడు, ఆయన ఎప్పటికీ చావడు, చిరంజీవి అంటారు అతన్ని. అతను కలియుగం చివరిలో అంతమైపోయే సమయంలో వచ్చే సినిమా. మహాభారతం నుంచి ఒక పాత్ర చెప్పేశారు, అశ్వత్థామ చెప్పారు. సినిమా పేరు ఏమన్నారు? కలిసి చెప్పేశారండి. స్వప్న గారు మీకు కూడా ఫస్ట్ క్లూ ఇస్తున్నారు, రాఘవ గారు మీకు కూడా ఫస్ట్ క్లూ ఇస్తున్నారండి. థ్యాంక్ యూ, హోల్డ్ ద లైన్, మంచి పాట వినిపిస్తాను. రేడియో సురభిలో సురభి డీ టూర్ వింటున్నారు మీరు. ఈ రోజున మీ వ్యాఖ్యాతగా నేను భాస్కర్ రాయవరం. ఎక్కడ కలగండి, జస్ట్ స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ ద షో.

0: ఆల్రైట్, అశోక్ కూడా పాటకి అసలు భలే తెలుగు వర్షన్ దొరికింది, నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా కొత్త సంగతి తెలిసి వచ్చాయి. ఇందులో సాయి అభయంకర్ అని కుర్రాడున్నాడు, ఇతను హీరో, అతనే మ్యూజిక్ డైరెక్టర్, అతనే పాడాడు కూడా. తెలుగులో వేరే వాళ్ళు పాడారు, తమిళ వర్షన్ ఇతను పాడాడు. జస్విన్ అండ్ రాచా అని వాళ్ళు తెలుగులో పాడారు, తెలుగులో రిచర్ లిరిక్స్ వేరు. ఈ సాయి అభయంకర్ అతను టిప్పు అండ్ హరిణి వాళ్ళ పిల్లట. మళ్ళీ తెలిసి వచ్చింది. అశోక్ కూడా పాట శ్రీతి కోసం వినిపించాను, శ్రీత కోసం వినిపించాను. శ్రీత, హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. తెలుగు పాట వేసానమ్మా, నువ్వు తమిళ అడిగావు కానీ తెలుగు వేశాను. సరే, మనకు ఒక ఆత్మీయులు ఫోన్ చేశారు, వారితో మాట్లాడి మెగా పవర్ లీడర్ బోర్డు ఆడేద్దాం. అయ్యా హర్ష గారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి. రేడియో సిబిలో సురభి డీటూర్ లో మెగా పవర్ లీడర్ బోర్డు ఆడుతున్నాం. ఈ మెగా పవర్ లీడర్ బోర్డు ఆట ఏంటంటే ది బిగ్గెస్ట్ గేమ్ ఆఫ్ జాతర. ఈ ఇందులో సినిమాకి సంబంధించి కొన్ని క్లూస్ అడుగుతూ వెళ్తాం. ఫస్ట్ క్లూ కొంచెం టఫ్, సెకండ్ క్లూ ఈజీ, అలా వెళ్తుంది అనమాట. అలా ఎక్కువ పాయింట్స్ తెచ్చుకున్న వాళ్ళని సెమీఫైనల్స్ ఆన్ May 30th అండ్ ఫైనల్స్ విల్ బి ఆన్ ద జాతర డే June 7th. ఓకేనా, రెడీనా మీరు? ఓకేనండి. మీకు మొదటి క్లూ, రాజకీయాల్లో మార్పు తేవడానికి, అవినీతిని అంతం చేయడానికి ఒక చదువుకున్న యువకుడు ముఖ్యమంత్రి అవుతాడు. ఏంటండి మీరు అసలు టూ మచ్, హర్ష గారు ఆసమ్, ఫస్ట్ క్లూకే చెప్పేశారు మీరు. నేను ఇంకా టఫ్ ఏమో అనుకున్నాను. అది వెరీ వెరీ నైస్, వెరీ వెరీ నైస్. సో మీరు అలా ఫస్ట్ క్లూ చెప్పేశారు కాబట్టి మీకు నచ్చిన పాట అడగండి, నేను లైన్అప్ చేస్తా అండ్ మీరు ఆఫ్లైన్ లో మీ వివరాలు తీసుకుంటాను. హోల్డ్ ద లైన్. మీకు ఏ పాట కావాలి? మీకు ఏ పాట కావాలి?
1: అది ఐ లవ్ యూ శ్రావణి, అది వెంకీ మూవీ నుంచి.
0: ఐ లవ్ యూ శ్రావణి, వెంకీ. గాట్ ఇట్. జస్ట్ హోల్డ్ ద లైన్, మీ డీటెయిల్స్ తీసుకుంటాను. అండ్ ఇందాక నాకు పారడైజ్ నుంచి ఆయా షేర్ పాట గురించి అడిగారు మన రాఘవ్ గారు. అడిగారు ఆయా షేర్ గురించి. రాఘవ్ గారు, మీకోసం ఈ పాట వింటుంది. ఇంకొక శ్రోత ఫోన్ చేస్తున్నారు, వారితో గేమ్ ఆడేద్దాం ఈలోపు. నమస్కారం అండి, రేడియో సర్బీ ఫోన్ చేశారు. మీ పేరు? ఆన్ ఎయిర్ ఉన్నారు మీరు?
2: నా పేరు విజయ్ చాగంటి అండి.
0: విజయ్ చాగంటి గారు, మళ్ళీ రెండోసారి ఆడడం చేశారు మీరు?
2: అవునండి.
0: మీరు అసలు రిలెంట్లెస్. ఓకే, ఆల్ రైట్, లెట్ అస్ సీ మీ మెగా పవర్ ఎంత ఉందో చూద్దాము. ఆల్ రైట్, ఓకే, మీకు కొంచెం కష్టం చేస్తాను ఈసారి. జాయింట్ ఫ్యామిలీ, ప్రేమలు, ఆప్యాయతలు, వీనిటి మధ్యలో ఒక మంచి ప్రేమ కథ నడుస్తున్నప్ప చాలా ఉన్నాయిలేండి ఇలాంటివి. దీంట్లో హీరోయిన్ పేరు పండు, ముద్దు పేరు
2: నిన్నే పెళ్ళాడుతా.
0: మరీ ఈజీ చేసేసాను కదా సార్. మిమ్మల్ని బోత కొట్టిద్దాం అనుకుంటే విజయ్ గారు కుదరలేదండి. ఓకే సార్, స్టిల్ మీకు ఫస్ట్ లుక్ ఇచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ప్లేయింగ్.
2: థ్యాంక్ యూ.
0: రైట్. ఆల్ రైట్, ఇంకొక శ్రోత ఫోన్ చేస్తున్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి, మీరు రేడియో సభ్యుడికి ఫోన్ చేశారు. మీ పేరు? ఆన్ ఎయిర్ ఉన్నారు మీరు.
3: హలో అండి, నా పేరు హరీష్ అండి.
0: హరీష్ గారు, జస్ట్ హో. ఓకే, మీకు మీ చేత ఆట ఆడిచేస్తాను ఎలాగూ. ఆల్ రైట్, మీకు హరీష్ అన్నారు కదా?
3: అవునండి.
0: హరీష్ గారు, మీకు మొదటి క్లూ ఇస్తానండి. ఒక శాపగ్రస్తమైన కుటుంబం, జమీందారి వంశం, స్వచ్ఛమైన ప్రేమ, వీటితో కలిసిన డ్రామా.
3: ఒక్కసారి మళ్ళీ చెప్తారు?
0: అలా చెప్పం. సరే మళ్ళీ చెప్తాను మీకోసం. శాపగ్రస్తమైన ఒక కుటుంబం, జమీందారి వంశం, స్వచ్ఛమైన ప్రేమ, ఇవన్నీ కలిసిన ఒక అద్భుతమైన ప్రేమ కథతో కూడిన డ్రామా. రెండో క్లూ,
3: ఇది బాలకృష్ణ.
0: అలా వెళ్ళకండి. ఆ వంశంలో ప్రతి 40 ఏళ్ళకి ఒకరు చనిపోతారు. ఆ గంధం ఇప్పుడు హీరోకి వస్తుంది. కరెక్ట్ చెప్పారండి హరీష్ గారు. రెండో క్లూ చెప్పారు, ఫోన్లు ఏంటి బతికిచ్చారు. జస్ట్ హోల్డ్ ద లైన్ ప్లీజ్, జస్ట్ హోల్డ్ ద లైన్. నమస్కారం అండి, రేడియో సర్బీ ఫోన్ చేశారు. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, మెగా పవర్ లీడర్ బోర్డు ఆడతారా? అయ్యా మీ పేరు?
4: నా పేరు హర్ష అండి.
0: హర్ష గారు, ఇందాక ఆడారుగా.
4: నేను ఫ్రమ్ యూకే హర్ష అండి.
0: యూకే నుంచి హర్ష గారా? అబ్బాబ్బాబ్బా, అసలు షేక్ అయిపోయింది సార్ నాకు ఇవాళ. ఆసమ్. ఓకే,
4: ఇంతకుముందు మీతో మాట్లాడారండి?
0: ఇంతకుముందు మాట్లాడారు నాతో. ఎస్, టోటలీ ఫైర్. అసలు అమేజింగ్, మీరు యూకే నుంచి చేస్తున్నారు సార్. ఐఎమ్ సో హ్యాపీ. సరే.

సో ఆసం సార్, ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్. సరే, మీకు ఒక మంచి మంచి మంచి మల్లెపూలు అంటే సినిమా అడుగుతాను సార్ మీకు ఇది. ఓకే, దాదాపుగా ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ తర్వాత తెలుగులో అన్నదమ్ముల మధ్యలో ఒక మంచి మల్టీ స్టారర్ వచ్చి వాళ్ళిద్దరి మధ్యలో అనుబంధాలను చూపించే కథ అని సార్ ఇది. ఫస్ట్ క్లో మీకు అసలు నా కామెంటరీలోనే క్లూ ఇచ్చేసా మీకు సార్. హర్ష గారు ఫ్రమ్ యూకే, మీరు అసలు కేక. ఓకే, ఇంకా నేను పెద్దవాడు చిన్నోడు, ప్రకాశం జిల్లా యాస, వెంకటేష్ మహేష్ బాబు అక్కడ దాకా వెళ్ళకుండా అని చెప్పారు మీరు సామాన్యులు కదా. మిశ్రమ తర్వాత ఇదే వచ్చింది, నో డౌట్ అబౌట్ ఇట్, 100%. ఆల్ రైట్, మిమ్మల్ని ఆఫ్ ఎయిర్ తీసుకుని డీటెయిల్స్ తీసుకుంటాను. హ్యాంగ్ ఆన్, ఒక మంచి పాట వినిపిద్దాం. ఆయా షేర్, ఇవాళ డ్రైవ్ టైమ్ లోకి ఆయా షేర్ అని అనుకోవాలా? అబ్బా మరీ ఓవర్ అయిపోయింది. సరే, మీకు మంచి పాట వినిపిస్తా. ఇందాక రాఘవ్ గారు కోరారు.

0: షేర్ మీ అందరి కోసం, నా కోసం ఇంకొక ఆత్మీయులు ఫోన్ చేశారు. వారితో మెగా పవర్ లీడర్ బోర్డు ఆడేస్తున్నాం మనం. అయ్యా మీరు హర్ష హరీష్ గారు కదా? కాదు కాదు, రాఘవ గారు మీరు మళ్ళీ మెగా పవర్ లీడర్ బోర్డులో అలా మల్టిపుల్ టైమ్స్ ఆడొచ్చని చెప్పిన తర్వాత అందరు రెచ్చిపోయి ఆడేస్తున్నారు. రాఘవ గారు మీరు ఏదో జ్ఞాపకం పంచుకుంటా అంటున్నారు, పంచుకోండి.
1: మీరు ఒకసారి మాత్రం ఎక్కడంటే మన బడిలో పద్యాలు
0: పద్యాలు ఏమంటే
1: కాంపిటీషన్ ఉండేది కదా ఇక్కడ, అప్పుడు నేను చాలా గుర్తు.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రాఘవ్ గారు, వెరీ వెరీ నైస్, చాలా సంతోషం. సరే మీకు ఒక మంచి క్లూ ఇస్తాను. ఇది ఏంటంటే ఒక ఊరు పేరు చెప్పేస్తానులేండి. జోగిపేట నుంచి హైదరాబాద్ వస్తారు ముగ్గురు అమాయకమైన స్నేహితులు వీళ్ళు. పెద్దగా అసలు మీరేంటి సార్, మీరే ఒక జాతిరత్నం అనిపిస్తారు నాకు. రాఘవ్ గారు ఇది మళ్ళా రెండోది కూడా ఫస్ట్ వీక్ చెప్పేశారండి మీరు. ఈ సినిమా తర్వాత జాతిరత్నం అంటే చుట్టూ అయిపోయింది, అలా చెప్పకూడదు మిమ్మల్ని. జాతిరత్నాలు అక్కర్లేదు, అది కాదు సార్. మెగా పవర్ లీడర్ బోర్డు ఆట మీరు ఫస్ట్ లుక్ చెప్పగలరా లేదా అనేదే ఆట కదా. చెప్పకుండా అలా ఉండడానికి లేదు, చెప్పేసేయాలి, తెలిస్తే చెప్పాలి, అదే కదా గేమ్. సో వెరీ నైస్ సార్, రెండు సార్ రెండు కూడా మీరు వాళ్ళ ఫస్ట్ లుక్ చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ ప్లేయింగ్ రాఘవ్ గారు. మీకు ఏదైనా పాట ఇంకొక పాట అడిగారు, మీ పాట వినిపించా యా షేర్. ఓకే రైట్, థ్యాంక్ యూ రాఘవ్ గారు. రైట్, ఓకే. మెగా పవర్ లీడర్ బోర్డు మామూలుగా ఉండట్లేదు, మీరందరూ పార్టిసిపేషన్ ఒక లెవెల్లో ఉంది. ఇందాక వర్షిత్ అనే పిల్లవాడు, వాళ్ళ అమ్మ గారు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే వాడు పక్క నుంచి గోల్గోలు చేస్తున్నాడు. వాడికి ఏదో తెలుగు వచ్చేసట మాట్లాడేస్తాట, వాడికి ఇష్టమైన పాట కూడా అడిగేశాడు. సరే ఆ పాట విందాం. చిన్న బ్రేక్ వస్తుంది, మరి బ్రేక్ అయ్యే వరకు పాట ఎందుకులండి. మీరు ఏం చేస్తారండి, చక్కగా జాతర కోసం రెడీ అయిపోండి. జూన్ 7th ఫిస్కో ఫ్లయర్స్ లో జాతర సీతారామ కళ్యాణం ఉండబోతుంది. గో రిజిస్టర్ ఫర్ ఇట్ కోలాటం ఉంటుంది, గో రిజిస్టర్ ఫర్ ఇట్ మా ఆర్జే అవార్డ్స్ ఉంటాయి. సిగ్నేచర్స్ చేసే వాళ్ళకి, మిగతా చేసే వాళ్ళకి అన్ని రకాలుగా ఓట్లు వేయచ్చు. కమ్యూనిటీ లీడర్ బోర్డు ఓటు, కమ్యూనిటీ రికగ్నిషన్ ఉంటుంది. మీకు తెలుగు కమ్యూనిటీలో డాలస్ లో ఏరియాలో బాగా నచ్చిన వాళ్ళు ఎవరుంటే వాళ్ళకు ఓట్లు వేయచ్చు, వాళ్ళని రికమెండ్ చేయొచ్చు. డాజిలింగ్ ఫ్యాషన్ షోలు, స్టార్ట్అప్ స్ట్రీట్లు, ఇలా రకరకాలు ఉన్నాయి. radiosurabhi.com/RSJ అక్కడ వెళ్ళిపోండి, ఫుల్ ఆన్ డీటెయిల్స్ జాతర గురించి. చిన్న బ్రేక్, చిటికలో వస్తా.
2: కవింతలకి కేరింతలకి కేరాఫ్ అడ్రస్ రేడియో సురభి,
3: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తం.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: Hey Bindu, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
3: చందు, మరి వండనా?
5: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగల.
3: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 visits లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా 1-stop shop స్వదేశీ.
5: స్వదేశీ మీట్ ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
3: రేడియో సురభి రీవిజిట్స్.
6: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికాయ బజ్జీ రొట్టెలు వేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్.
7: ఆహా శివ, ఇరాని చాయ్ అంటే చౌరస్తానే. ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా, చౌరస్తా.
3: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
8: ఇప్పటిగా నువ్వు చేసినావు, నీకు ఎన్ని ఆఫర్ లెటర్లు
3: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. వల్లెమరి ఫార్మ్స్, విజిట్ vvfactech.com or call 848-244-021.

0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. శ్రీను గారు మనం ఆనర్ వెళ్ళిపోదాం. కాత్మీలు ఫోన్ చేశారు, వారితో మాట్లాడదాము. శ్రీనివాసులు చిన్న గారు, ఒకప్పుడు జాతరలో మనం 3వ సంవత్సరం అనుకుంటా చేసినప్పుడు ఒక చోట దూరంగా ఉన్న పార్కింగ్ లాట్ నుంచి జాతరలోకి తీసుకురావడానికి డ్రైవింగ్ చేశాం అనమాట. ఆ డ్రైవింగ్ గుర్తులు కూడా ఉన్నాయి మనకు. శ్రీనివాస్ గారు, అప్పుడు నేను కార్ డ్రైవర్, నాతో పాటు వచ్చారు. అయ్యా శ్రీనివాస్ గారు, మీరు ఆనే ఉన్నారు సార్, మెగా పవర్ లీడర్ బోర్డ్ ఆడతారా? ప్రయత్నిస్తారు. మీరేంటండి సార్, మీరు అసలు మామూలు కాదు. ఇవాళ అందరూ జాతరత్న ఫోన్ చేస్తున్నారు నాకు. సరే, ఇతనేమో సికింద్రాబాద్ లో ఉంటాడు కుర్రాడు, దానికి చింపిరి జుట్టు ఉంటది బాగా. ఓకే, చింపిరి జుట్టు ఉంటది. ఒక అమ్మాయి అయితే ప్రేమలో, అది ఫస్ట్ క్లూ ఇదంతా. ఇంకా ప్రేమలో పడ్డా అని అనుకుని క్రైమ్ లోకి వెళ్ళిపోతాడు సార్. ఇంతకంటే అనుకూడదులేండి, చింపిరి జుట్టు అంటే మరి తిడతారేమో అని ఫ్యాన్స్ అందరూ. మంచి ఇట్లా ఒక రకమైన ఇది ఉంటుంది జుట్టు. ఓకే, రెండో క్లూ, ఆయన బాడీ లాంగ్వేజ్ కొంచెం ఫేక్ యాటిట్యూడ్, తెలంగాణ యాస ఈ సినిమాకి హైలైట్. నేను ఇందాక నుంచి డైలాగ్ కొడుతూనే ఉన్నా, ఆయన డైలాగే కొడుతున్నా. మూడో క్లూ, అక్కడ ఉంటుంది మనతో ఉంటాడు. మూడో క్లూ చెప్పారు. మన సిద్ధు జొన్నలగడ్డ ఫ్యాన్స్ కొంచెం హర్ట్ అయ్యారు, బట్ దట్స్ ఎందుకంటే ఒక అమ్మాయితో ప్రేమలో పడి క్రైమ్ లోకి వచ్చాడు అనగానే చెప్పేసేయాలి. ఆ అబ్బాయి జుట్టు ఒకలా ఉంటుంది అని కూడా చెప్పా కదా. ఈజ్ ద మూవీ. శ్రీనివాసులు చిన్న గారు మీరు థర్డ్ క్లూ చెప్పారు సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్లేయింగ్. వింటూ ఉండండి రేడియో సర్వే. రైట్, నమస్కారం అండి. రేడియో సర్వే ఫోన్ చేశారు, మీ పేరు? అది అయిపోయింది, వాళ్ళు అదే సార్. నీ పేరు చెప్పు ముందు.
1: కార్తిక్,
0: నీకు ఎన్నేళ్ళురా?
1: 10 ఏళ్ళు.
0: ఒకసారి లైన్ లో ఉండు. నమస్కారం అండి, రేడియో సర్వీ ఫోన్ చేశారు, మీ పేరు?
1: పద్మశ్రీ అండి.
0: పద్మశ్రీ గారు, హోల్డ్ ద లైన్ ప్లీజ్. ఆల్రెడీ పద్మశ్రీ గారు లైన్ లో ఉండండి. నాకు కార్తీక్ అని అబ్బాయి ఫోన్ చేశాడు, వాడిని ముందుగా ఆడిస్తాను నేను, తర్వాత మీరు ఆడదురు. వాడు ఎందుకంటున్నాడంటే చిన్నపిల్లాడు, 10 ఏళ్ళ అబ్బాయికి. ఓకే, సో మీరు పద్మశ్రీ గారు, మీరు హోల్డ్ ద లైన్. కార్తీక్, ద ఫస్ట్ క్లూ ఫర్ యూ, మొదటి క్లూ.
1: ఓకే,
0: తెలుగులోనే చెప్తా, అది అర్థం కాకపోతే మళ్ళీ ఇంగ్లీష్ చెప్తా, సరేనా?
1: తెలుగు బాగా వచ్చింది,
0: తెలుగు రాయగలుగుతా కూడా ఉన్నా. ఒరే రే భరేరా నువ్వు, అసలు సూపరా. ఎక్కడ నేర్చుకున్నావు? ఇండియాలో నేర్చుకుని వచ్చా ఇక్కడికి. శాబాష్. సరే, నీకు ఇది తెలిసిపోతుందిరా, నాకు తెలిసి నీకు తెలిసిపోతుందని. ఈ సినిమా ఏంటంటే, పుట్టినప్పుడే ఇద్దరు బిడ్డలు ఒకరి నుంచి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మారిపోతారు. పెద్ద అయ్యాక వాళ్ళు ఎక్కడ పుట్టారో అక్కడ చేరుకోవాలి, ఇది కథ. కాదు, మొదటి క్లూ అయిపోయింది. రెండో క్లూ చెప్తా. రెండో క్లూ ఏంటంటే, ఒక మిడిల్ క్లాస్ లో ఇంట్లో పెరిగిన ఒక రిచ్ పిల్లాడు, రిచ్ ఇంట్లో పెరిగిన ఒక మిడిల్ క్లాస్ పిల్లాడు, వీళ్ళిద్దరు మారిపోవాలి.

0: వైకుంఠపురం ఠా వద్ద పలకాలి. రెండవ క్లూ చెప్పావు నువ్వు, సంతోషం. కార్తీక్ నీకు ఏ పాట కావాలి? ఏమొద్దా? ఎందుకు అంత అలిగే ఉన్నా మీద? రెండో క్లూ చెప్పావనా? నాకేమొద్దు అని అలిగినట్టు చెప్తాను. సరేలే, నేను మంచి పాట వేస్తాను నీకు, అలవైకుంఠపురంలోనే పాట వేస్తా విను, సరేనా? థ్యాంక్ యూ ఫర్ ప్లేయింగ్, ధన్యవాదాలు ఫోన్ చేసి ఆడినందుకు కార్తీక్. నేను నీ వివరాలు తీసుకుంటా, హోల్డ్ ద లైన్. అండ్ పద్మశ్రీ గారు మీరు ఆడతారండి,
1: చెప్పండి.
0: ఓకే, ఫస్ట్ క్లూ మీకు. ఒక పెద్ద లోకల్ డాన్ దగ్గర ఇతను అకౌంటెంట్ గా చేరతాడు, ఆయన చెల్లెల్ని ప్రేమిస్తాడు. ఆహా, ఇప్పుడు చెప్పండి ఫస్ట్ క్లూ అది. కార్తీక్ నీకు తెలుసు, నువ్వు చెప్పకో. నువ్వు ఊరుకో, నువ్వేం మాట్లాడుకో. పద్మశ్రీ గారు చెప్పాలి, పద్మశ్రీ గారు చెప్పండి. నెక్స్ట్ క్లూ, ఆ విలన్ ఇంట్లోనే ఉంటాడు, ఆయన తెలియకుండానే ఆయన చెల్లెలతో ప్రేమిస్తూ ఉంటాడు, అక్కడ ఇంకొక పెద్ద హాస్యనటుడు ఇతనికి తోడుగా ఉంటాడు. రెండో క్లూ అది. అసలు హాస్యనటుడు తోడుగా ఉంటాడు అనేది మూడో క్లూ, కానీ కలిపేశాను నేను. ఓకే, మూడో క్లూ అండి. ఆ మూడో క్లూ ఇస్తాను. ఆ హాస్యనటుడి పేరు చారీ. అందులో ఒక డైలాగ్ ఉంటాడు, మూడో క్లూ కింద డైలాగ్ చెప్తాను. నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు అంటాడు. అమ్మయ్యా, పద్మశ్రీ గారు మీరు మూడో క్లూ చెప్పారండి, డి సరైన సమాధానం. అండ్ బా, ఫోన్ కాల్స్ మీద ఫోన్ కాల్స్ వస్తున్నాయి వాళ్ళ. మూడో అబ్బాయి కాదు, ఆహా అనాలి. మూడో కాల్ని కూడా తీసుకుంటాను. ఈ బోత్ హోల్డ్ ద లైన్ ప్లీజ్. నమస్కారం అండి, రేడియో శ్రీ ఫోన్ చేశారు, మీ పేరు?
2: నమస్కారం అండి, నా పేరు విజయ్ అని మాట్లాడుతున్నాను.
0: విజయ్ గారు, ఇందాక నుంచి ఇద్దరు విజయ చేశారు, మీరు మూడో విజయ? అయితే మీరు మూడో విజయ్. సభాష్, సరే అయితే మీకు మెగా పవర్ లీడర్ బోర్డ్ అనే ఆట ఆడుతున్నాం అండి. వింటున్నారు కదా, మొదటి క్లూ కొంచెం టఫ్ గా ఉంటుందని నేను ఫీల్ అవుతున్నాను, రెండో క్లూ కొంచెం ఈజీ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది ఫస్ట్ క్లూ ఏంటంటే, ఒక పోలీస్, ఒక నిరుద్యోగి ఉంటాడు, పోలీస్ అవ్వాలనుకుంటాడు. తర్వాత అతనికి జాతకాల మీద కొంచెం నమ్మకం ఉంటది. ఇది మొదటి క్లూ. అసలు మీరు సామాన్యులు కాదండి విజయ్ గారు, సూపర్. అసలు ఫస్ట్ క్లూకే వెంకీ అన్నారు, చూసారు, అమేజింగ్. సరే ఒక పాట వేస్తాను, ఇలా మీ వివరాలు తీసుకుంటా. కైండ్లీ బి ఆన్ ద లైన్, మెగా పవర్ లీడర్ బోర్డ్ ఆడేస్తున్నాం మనం. అండ్ ఈ పాట కోరిన వారు వర్షిత్ అనే పిల్లాడి కోసం, నాట్ టు డ్రైవ్ టైం డీటూర్ నడుస్తుంది. భాస్కర్ రాయవరం మీ హోస్ట్.

లీడర్ బోర్డ్ ఆర్డర్స్ డ్రైవ్ టైమ్ రేడియో రేడియో సిరఫీలో సిరఫీ డిటూర్ అనే రేడియో షో చేస్తున్నాం మనం. డ్రైవ్ టైమ్ షో ఇవాళ మీ వ్యాఖ్యాతగా నేను భాస్కర్ రాయవరం మీ అందరితోటి ఇలా చేస్తూ 6:50 వచ్చేసాం. అసలు మామూలుగా లేదు ఇవాళ డ్రైవ్ టైం. నేను చాలా ఏడతలు వచ్చేసాను మీ ఎనర్జీ అంతా నాకు పంచినందుకు. నేను కాస్తాకు వస్తే మీ డ్రైవ్ టైం అంతా బోర్ కొట్టకుండా నడిపించగలిగినందుకు నాకు ఆనందంగా ఉంది. ఇందాక హర్ష గారు తర్వాత

పలువురు కోరిన పాట ఇది. మురారి క్లూకి మొదటమొదటే చెప్పేసిన వారు. అండ్ ఇప్పుడు సరిపోతుంది, ఇప్పుడున్న మూడ్ కి, ఇప్పుడున్న వైబ్ కి ఈ పాట. మురారి సినిమా నుంచి హర్ష గారి కోసం, సన్నీ గారి కోసం.

0: రైడ్. అసలు మామూలుగా లేదండి డ్రైవ్ టైం, ఇవాళ డీటూర్ కాదు, ఇది ఏదో వేరే టూర్ అయిపోయింది. డీటూర్ కాదు, హైవేలో తీసుకెళ్లిపోయా మిమ్మల్ని తీసుకెళ్లాను అని అనుకుంటున్నాను. బేస్డ్ ఆన్ ద ఫోన్ కాల్స్ నేను ఎప్పుడు కాల్స్ అన్ని రాసుకుంటా ఎవరెవరు చేశారు పేర్లు అనేది. నా దగ్గర చిన్న నోట్ ప్యాడ్ ఉంది. ఇవాళ 1, 2, 3, 4, 5 పేజీలు రాశానండి. మీరు రాసిన కాల్స్ తోటి మీ పేర్లు, మెగా పవర్ లీడర్ బోర్డు ఆడిన వాళ్ళు, నా చిన్న డైరీ లాంటిది, మరి పెద్ద A4 టవ్ కాదు గాని A4 టవ్లు 2, 2.5 అయ్యిండొచ్చు. మామూలు ఈ డైరీలో పేజీల్లో మీరు నా డైరీలో ఎక్కారు. 5 పేజీలు నింపా. అంతమంది ఫోన్ చేశారు. పేరు పేరున ధన్యవాదాలను చెప్పడం తప్ప పేర్లు చెప్పే అవకాశం లేదు ఇప్పుడు, ఎందుకంటే ఆ పేర్లు చదివాను అనుకోండి అదొక 15 నిమిషాలు పడుతుంది. అంతమంది ఫోన్ చేశారు. అమేజింగ్ అమేజింగ్ అమేజింగ్ డ్రైవ్ టైం ఇవాళ చాలా చాలా ఆనందంగా ఉంది నాకు. మెగా పవర్ లీడర్ బోర్డు అనేది డిజైన్ చేసిన ఆట, మా శ్రీవిజయ డిజైన్ చేసింది. షీఈ్ వెరీ వెరీ అల్టిమేట్ క్రియేటివ్ టాలెంట్ మా రేడియో శ్రీ టీమ్ లో. తను ఇలా డిజైన్ చేశారు గేమ్ ని, మేమందరం దాన్ని పట్టించుకుని ఆడేస్తున్నాం. నేను, రవి అండ్ వేణు ఆడిస్తున్నాం. సిగ్నేచర్ షోలో మాత్రమే ఆడాము. ఇక్కడి నుంచి బిట్వీన్ నౌ అండ్ ఎండ్ ఆఫ్ మంత్ సెమీఫైనల్ ఉంటుంది కదా, సో వీఆర్ అప్పింగ్ ద గేమ్. ఎందుకంటే మీరు భలే ఆడుతున్నారు అందరూ, విపరీతంగా కొంచెం మెదడుకు మేత పెడుతున్నా సరే సినిమా నాలెడ్జ్ బాగా డెమోన్స్ట్రేట్ చేస్తున్నారు మీరందరూ. ఆ మాత్రం ఉండాలి, తెలియాలన్నాక మనకి తెలియాలంటే సినిమా కదా, గట్టి మనకు గట్టిగా తెలియాలి. పిల్లలు కూడా ఫోన్ చేసి ఆడేస్తున్నారు, చాలా ఆనందంగా ఉంది. అది కొత్త సినిమాలు చెప్తున్నారు, పాత సినిమాలు చెప్తున్నారు, దాట్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ వాంట్. ఫస్ట్ క్లూకి ఇంత, సెకండ్ క్లూకి ఇంత అలా మార్కులు పెట్టుకున్నాం. మీరు చేయాల్సింది radiosurabhi.com వెళ్లి RSJ అని కొడితే జాతర వెబ్సైట్ వస్తుంది. radiosurabhi.com/RSJ రేడియోసురభి జాతర, అక్కడ కొడితే మీరు జాతర వెబ్సైట్ కి వెళ్తారు. అక్కడ MPL ఉంటుంది, మెగా పవర్ లీడర్ బోర్డు, మెగా పవర్ అని లింక్ ఉంటుంది. మీరు కొడితే యూ విల్ సీ ద కరెంట్ స్టాండింగ్స్. ఇందాక నుంచి చెప్తున్నా కూడా దాదాపుగా లైవ్ లో ఎంటర్ చేస్తున్నా నేను, కొన్ని మిగిలిపోయిన చేసేస్తాను ఆఫ్టర్ ద షో. మీరు చూడొచ్చు కరెంట్ స్టాండింగ్స్ లో హూ ఇస్ నెంబర్ 1, హూ ఇస్ నెంబర్ 2, హూ ఇస్ నెంబర్ 3 అని. మీరు మొబైల్లో వెళితే ఒకలాగా అనిపిస్తుంది, కంప్యూటర్లో వెళితే మీకు యాక్చువల్లీ ఒలింపిక్ పోడియం లాగా 1, 2, 3 కనిపిస్తుంది అనమాట. ఆ కింద మిగతా వాళ్ళు పోటీ పడుతున్న 10 మందినో 15 మందినో కింద ఒక పార్టీకి చూపిస్తున్నాం. సో ఇఫ్ యూ ప్లే ఇట్ మల్టిపుల్ టైమ్స్ ఆడొచ్చు, యూ కెన్ గో అప్ అండ్ డౌన్ ఇన్ ద ర్యాంకింగ్స్. సో ఆ రోజున May 30th కి ఎవరుంటారనేది. సో గోయింగ్ ఫార్వర్డ్ ఇక్కడి నుంచి నెక్స్ట్ జాతర వరకు, May 30th సెమీఫైనల్ వరకు, విల్ బి ప్లేయింగ్ దిస్ డ్యూరింగ్ డ్రైవ్ టైమ్ ఆల్సో. కల్పన గారు ఆడిస్తారు, ఇంకా మా డ్రైవ్ టైం చేసే వాళ్ళందరూ కూడా దే విల్ బి ప్లేయింగ్ దిస్ గేమ్. సో ముమ్మరంగా ఆడండి, ఒకసారి ఆడిన వాళ్ళు మళ్లీ మళ్లీ ఆడండి, అండ్ మన అందరం కలిసి ఆ రోజున జాతరలో జరగబోయే ద బిగ్గెస్ట్ గేమ్ ఇది, అండ్ విల్ డూ దాట్. దాంతో ఆల్మోస్ట్ ఇంకా చివరి పాటకు వచ్చాను. ఇంకా మెగా పవర్ లీడర్ బోర్డు చాలండి, చాలని ఆడాము ఇవాళ. యూ గైస్ ఆర్ వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్ ఆడియన్స్. రేడియో సురభి శ్రోతలు అంటే ది బెస్టెస్ట్ ఇన్ ద వరల్డ్, ద ఓజీ ఆఫ్ తెలుగు రేడియో ఫ్యాన్స్. మీరు ఆ లెవెల్లో మామూలుగా ఉండలేదు అసలు మీతోటి. వీ హ్యావ్ ఎ గ్రేట్ బాండ్ విత్ యూ, అండ్ అదే కావాలి మాకు, ఇలాగే నడిపిస్తూ ఉండాలి. మనం ఏం చేద్దామంటే ఒక మంచి పాటతోటి, కత్తి ఖతర్నాక్ ఎనర్జీ ఉండే పాటతో ముగించేద్దాం. ఈ డంప్చిక్ డంప్చిక్ కాదమ్మా, మనకు మాస్త్ బీట్ ఉండే పాట కావాలి అంతే కదా, అదే మీకోసం.
1: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా అప్పా, కడుపు నిండిపోయింది అందరం. ఎవరి నుంచి మాట్లాడదాం? ఆ రెడ్డి గారు ఇన్ లైఫ్ స్పైస్ ఉండదు. శేఖర్ సార్, అబ్బో ఇది బాగా ఏ సర్టిఫికెట్ వద్దులే. ఏ ఆడు ఇది వద్దమ్మా, మనం వచ్చాడే చెప్పుకున్నాను.

రైట్ ఆల్ రైట్ ఆల్ రైట్ మనకి డ్రైవ్ టైం డి టూర్ షో డ్రైవ్ టైం షో డి టూర్ డ్యూటీ అయిపోయింది. నేను భాస్కర్ రాయవరం సైనింగ్ ఆఫ్. మీకు ఇక్కడి నుంచి ఇంకొక టోటల్లీ డిఫరెంట్ వైబ్ తోటి ఉండబోయే షో శ్రీనివాస్ గారు చేస్తారు, మామూలుగా ఉండదు. నిన్న మదర్స్ డే స్పెషల్ చేసినప్పుడు వాడు అమ్మగారు ఒక మంచి పాట కోరారు, అప్పటి నుంచి ఇప్పటిదాకా నన్ను హాంట్ చేస్తూనే ఉంది ఆ పాట. ఈ వీణ పైన పలికిన రాగం హలో నలిసిన అనురాగం. వడమ్మగారికి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఒకసారి. ఆ మదర్స్ డే స్పెషల్ కి నేను చేసిన ఒక రీల్ ఉంది, తొందరలో రిలీజ్ చేస్తానని కూడా. నా సిగ్నేచర్ షో వాస్ డిఫరెంట్ లెవెల్, నాకు మంచి అనుభూతి అది. అండ్ మీకు 7 నుంచి 9 వరకు అలా ఇంకా మంచి గొప్ప అనుభూతిని కల్పించడానికి శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారు. సైనింగ్ ఆఫ్, నేను భాస్కర్ రాయవరం. ఇవాళ సిగ్నేచర్ చూడన్నాను. డ్రైవ్ టైంలో నాతో పాటు సమయం గడిపిన మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఉత్సాహంగా ఉండండి, ఉల్లాసంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఆనందాన్ని అందరితో పంచుకుంటుండండి. పంచుకోవడమే పెంచుకోవడం. సైనింగ్ ఆఫ్, భాస్కర్ రాయవరం. టిక్ టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 7 PM.